0: ఏ విధంగా చేయగలరు?
1: దట్ స్ట్రాంగ్ డివినిటీ, దట్ స్టడీ డివినిటీ, వెల్ వీ కెనాట్ మెడిల్ విత్ ఇట్.
0: ఒక చెక్క ఉంటుండది, వుడ్ ఉంటుండది.
1: అండ్ హియర్ లైస్ ద వుడ్.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ విత్ దట్
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఏ బాల్,
0: అంబుగా చేయవచ్చును.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఏ బౌల్ అండ్ అన్ ఎరో.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంటూ కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌల్.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటది.
1: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to
0: any extent. చేయగలడు.
1: He can do anything.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చిన.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant, designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukunte universe anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka danni meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోనే మీరు లీనమైపోతారు.
1: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
1: పోయినప్పుడు భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్.
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠకేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠకేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠకేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్. నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని,
1: అండ్ హెస్ గాట్ ఎస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్,
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ ఈ రిమైండ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ గివ్ అస్ సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ కేజీ కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, you used to ask, would you give me some milk?
0: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునే వెళ్ళాడు.
1: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
0: టీ చేసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ యూజ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దాంట్లో కొంచెం నీళ్లు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
1: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్టగలబడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
1: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్కి పోయేవాడు. చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలబడికి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద.
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: దర్శన దర్శన దేవ్, దర్శన దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. ఒళ్ళు బరువు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు. ఈ పురుషోత్తమానంద,
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి,
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్, కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్సైడ్.
0: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నా పైన పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను. ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైం సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆనాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోనున్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం లేకపోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: కనుక అది పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: And there is also Rajareddy in the company of Bhagwan. He is now there in Bombay.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: Bhagwan told Rajareddy,
0: ఇగో పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: అందరూ కాచుకున్నారు.
1: They were all waiting for him.
0: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చింటారు.
1: Then there was broadcast news.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: And they could tune their radio and they all could see Swami.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: And all sent telegrams to Bhagwan.
0: Swami Purushottamananda వచ్చారు.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కే వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవలం తెరిచి చూస్తే
1: And they opened the door and started seeing the whole cave.
0: Guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala thoriki Sivananda vaadu anta vachesi ayanu teesukoni poi ayanu gangalo kalipaaru.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 days nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagwan, our guru reached you and we all have come here.
0: Kanuka mem atani darshinchukoni povali.
1: Want to see him and go, Bhagwan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalam nenu 2 dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinaratte nenu ayana cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడపై పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: ఎంతసేపైనా ఇంకా దేయలేదు.
1: And he didn't get up for any length of time.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అట్లనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి, భగవాన్ ఆల్సో డిన్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ అట్ దట్ టైమ్.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడీ, అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను, కస్తూరి, పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
1: విత్ దట్ ల్యాంప్, స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్, భగవాన్, కస్తూరి, పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్, యూ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి,
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్, భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. దగ్గర ఉండేవారు.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నా కానీ నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉంటున్నాను అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్, ఎవ్రీబడి, ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్, బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్, ఇఫ్ యూఆర్ ఆల్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయినతో ఢిల్లీకి పోయినప్పుడు కూడాను, ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: And Bhagwan visited Delhi and Bhagwan made everybody to join bhajan.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: There are many sages and saints who are yearning, praying for Bhagwan.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రణరంగమందు పరాభూత రిపుడవుచు రణరంగమందు పరాభూత రిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున వందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: And if she has devotion with him, she becomes worthy of worship and adoration by the world at large.
1: Anirochaneyam bhakti. Idi varnichutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu endukudanu bhakti sulapamu. Devotamainadi.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam cherchina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: Trigunatmakamainatvanti yokka tattvamunu trigunatitamainatvanti yokka shaktito ponchukunatayandu kontavarakunu vinaya vidheyatalu kudanu atyavasaram.
0: When a person who is subject to three gunas and three qualities comes in contact with an entity which transcends these three qualities, there is need for that kind of reverence and fear.
1: Bhaja sevayam. Trigunamulato manovakraya karmala cheta divyattamunu sevinchatame bhakti.
0: Bhakti refers to worshipping with the word, thought and deed and with trigunas. This is devotion.
1: Bhakti anaga paripurna prema.
0: Bhakti refers to wholesome and complete love.
1: Bhakti premalu avinabhava sambandhamu.
0: Devotion and love are inseparable.
1: Ivi rendinu anyonyasrayam.
0: They are mutually dependent.
1: Muktik sadhana bhakti. Bhaktik rupam prema.
0: To attain liberation, the instrument is devotion. And to devotion is a form of love.
1: Akhandamaina premato paramatmanu sevinchitame pradhana bhakti ani Narada yokka bhavam.
0: Narada's view of devotion is that worshipping the Lord ceaselessly without any discontinuity.
1: ఆరాధనయందును అచ్చలయందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్స్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ అడొరేషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
0: గార్గ ఋషి ఒపాయింట్ దట్ డివోషన్ ఇస్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రీ కరణాస్.
1: మనసును అదుపులో నిల్చుకుని భగవంతుని వైపున పరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఒపాయింట్స్ డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లెస్, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మవైపున మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్, చానలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ the unified God which combines in himself all the aspects.
1: ee vidhamainatvanti oka mahaneedu aneka mandi aneka vidhamulaga bodhinchutu vachinappatikini eta vatha pradhanamainatvanti prema okkati maatrame.
0: While so many great souls have described devotion in different ways, the sum and substance of devotion is love.
1: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో

0: ఎంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
1: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బి, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
0: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
0: మానవుడు కూడాను ప్రేమస్వరూపుడే.
1: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత, ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
1: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము, ధ్యానించటము, జపించటము, ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
1: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్, చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు దట్ గాడ్.
0: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
1: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
0: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
0: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
1: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెన్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
1: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
0: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
1: The most important aspect of devotion is attaining love through love.
0: Ee prema bhashyamainatunti yokka prakruta sambandhame kaaka paratattvamainatunti yokka ananyamainatunti yokka sadhyamainatunti yokka పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
1: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
0: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
1: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
0: తన యొక్క ఆర్తిని, తన యొక్క బాధను, తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
1: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీ దట్ హీ
0: తన యొక్క గమ్యమును, తన యొక్క ధన్యమును, తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
1: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హీ హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
0: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
1: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బి బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
0: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క జీవితత్వమే భక్తి.
1: డివోషన్ is that prayer which aspires to have unity with
0: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
1: దిస్ ఇస్ టూ టైప్స్.
0: విద్య ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
1: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్.
0: ఇది సహజమైనటువంటి యొక్క జన్మత ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
1: ఎ ట్రూ అండ్ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
0: విద్య వలన వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
1: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
0: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము, ఇది రెండవ భక్తి.
1: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ నేచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ద సెకండ్
0: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
1: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
0: Manavattamulandu anantamainatunti yokka prema pravaham anetuntidi akhandanga pravahistune unnadi.
1: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
0: Ee premanu praaptikamaina margamuna maralchi tadwara praaptikamainatunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
0: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
1: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
0: Idi hrudayamunandu maatrame untunnadi.
1: This is found in the heart itself.
0: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
0: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
1: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
0: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
1: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
0: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
1: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టరల్ స్వీట్నెస్ ఆఫ్ a sweet fruit, can he like a tamarind fruit?
0: Divya bhavamula cheta, pavitramaina uhala cheta, anantamaina kunti yokka aasala cheta, nimpabadina kunti yokka ee hrudayamunaku, ee prakrutamaina, anityamaina, asashtamaina, asatyamaina, charamanguramaina kunti yokka lokamunu aasinchuna?
1: A heart which is filled with sacred thoughts, lofty ideals and imagination, cannot enjoy the worldly thoughts which are dirty, narrow and meaningless.
0: Kanuka bhakti anaga kevalamu paripurnamainatunti yokka prema tattvame bhakti.
1: In this context one can clearly understand that devotion refers to complete love, total love.
0: Idi chittam yokka paripakame bhakti.
1: In other words, it is the maturity and fullness of heart.
0: కాయి కాయిగా ఉండినంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
1: సో లాంగ్ ఏ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
0: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
1: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ద స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
0: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
0: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితములకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
1: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
0: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
1: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
0: వేదము కేవలం ఒక మార్గమే.
1: వేదాన్ని బి డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ అ పాత్.
0: వేదాంతమే ఒక గ్రామము.
1: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
0: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
1: అంటిల్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
0: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్ ఎ వే.
0: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్లేషించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
0: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
0: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపకంగా తీర్చిదిద్దేటువంటిది.
1: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్ నెస్.
0: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ నెస్.
0: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
1: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: కేవలము ఒక శిక్ష ఎందు కూడాను రక్షణ కలిగిస్తుంది.
1: The principle of divinity will give you protection even when there is punishment.
0: Kopamulundu kudanu karunam velvelutundi.
1: Compassion is expressed even in anger.
0: Dandana endu kudanu dayanu prasarimpajestundi.
1: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
0: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
1: We should not feel sorry and feel sorrowful.
0: Idi dayanu pondeetundi yokka margame dandana.
1: Punishment is only a method of reaching this
0: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
1: Anger is also used only to acquire
0: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షలు.
1: Punishment is only to get protection.
0: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
1: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such.
0: నిరంతరము కూడాను మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితంలో వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
1: We should not waste our life continuously thinking of only these things of world and nature.
0: ఇట్టి దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: There are 9 types and 9 paths of reaching divinity.
0: శ్రవణం కీర్తనో

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord, and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యమును చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: శృంగుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyarthamu jeevitame vyarthamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulu lopala okka kshanamaina kudanu nenu vyartham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in
1: not wasting. Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: He welcomed the Rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రింపవలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుక ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ enjoyed this particular description which was full of flow of love as such.
1: ee bodhane yendu cherinatunte rishulandaru kudanu vaari manasulu mattekkayi.
0: All those rishis who participated in this particular discourse, they were extremely happy and
1: tanayattulayyaru.
0: They forgot themselves.
1: Unmattulayyaru.
0: They were mad with love.
1: Premonmattulayyaru.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: కింగ్ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాస్ సబ్మర్జ్డ్ ఇన్ బ్లిస్.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతన శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయకృహమునందు చేర్చుకున్నాడు.
0: కింగ్ పరీక్షిత్ నాట్ ఈవెన్ వేస్టింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ లిజనింగ్ టు the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka shravanam chetane divyatvanni anubhavinchina chunti vaadu ee chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam cheta bhagavantuni nirantaramu kirtinchuchu bhajinchuchu smarinchuchu తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలపచు జీవితమును సార్థకంగా ఉంచుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు దుఃఖములు ఎందు బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ ఇఫ్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వి డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
2: సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ.
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్.
2: అదే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈజ్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈజ్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ ఈజ్ వర్షిప్. ఫర్ దిస్ పృథు చక్రవర్తి
2: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌసండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములకే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్ హూ ఈస్ సీన్ ది ఫార్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ by vandanam, offering obeisance.
2: Kevalam vandanam anaga rendu hastamulu chechatam maatrame kaadu.
3: Vandanam doesn't refer to merely bringing these two palms together.
2: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendintu yokka cheriki ayinatundi dasendriyamulu paramaatmaniki arpitam gaavinchatame.
3: It is offering five gnanendriyas and five karmendriyas together, all the
2: Yetavata, organs. Deenine saranagati ani kuda nu visheshinchadu.
3: The sum and substance of it is that he has considered this as a type of surrender.
2: Yettido tana phaltamu attidi.
3: Results depend upon the type of faith that you have.
2: Karuka ee akurudu sarvatra Krishna swaroopanni darshinchagaligadu.
3: He was able to get a vision of Vishnu everywhere.
2: Padasevanam.
3: Next is Padasevanam.
2: Idi Hanumantudu.
3: This is Hanuman.
2: Itanu nirantaramu kodamu vinaya vijayatala cheta ramachintanato kalamunu kadaputu vacheetunti vaadu.
3: He was the one who continuously thinking of the Lord was offering all the service to him.
2: Itanu samanyudu kaadu.
3: He is not an ordinary person.
2: 64 vidyalanu anni vidhamulaga kodanu తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
2: వైచారిక విద్యందు మహాప్రవీణుడు.
3: హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
2: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
3: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
2: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను వైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
3: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ for the first time and originally the Gita which was expounded by Bhagavan Krishna.
2: Vyasuna kante purvame Gita rachinchinatundi mahaneeyudu ee Hanumantudu.
3: Even before Vyasa wrote Gita, Hanuman had written it in Paisachika language.
2: Kanukare itaniki goppa title ga istu vachadu Ramulu. Shantudu, Gudavantudu, Hanumantudu, Balavantudu annadu.
3: That is why Rama gave a great title to this Hanuman as a person of peace, as a person of devotion, as a person of strength and wisdom.
2: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
3: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామ ఇస్ ఫౌండ్ ఇన్ ఎనీ
2: రామనామేటువంటి ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
3: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయంలో కూడాను రాళ్లను ఎత్తి రామా అని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: వైల్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ టు లంక, హీ టుక్ ఎవ్రీ స్టోన్, రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ రామ అండ్ త్రూ ఇట్ ఇంటు ద ఓషన్.
2: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామ అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
3: ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ వర్చువస్ పర్సన్ అండ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. దేర్ ఫోర్ హీ రోట్ వన్ లెటర్ రా ఆన్ వన్ స్టోన్, మా అండ్ అనదర్ స్టోన్, అండ్ దీస్ టూ జాయిన్ టుగెదర్ బికాస్ రామ టుగెదర్ ఫార్మ్ వన్ నేమ్.
2: తన దేహమునందరి ఉండేటువంటి రోమ రోమము రామనామమునే కలుస్తూ వచ్చేటువంటిది.
3: ఈచ్ హెయిర్ ఆన్ హిస్ బాడీ was repeating the name of Rama.
2: Manam kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
3: When we are in difficulties we will be thinking of God.
2: Sukhala samayam nundu kuda daivanni marchipothuntavu.
3: At a time when we are happy we forget the name of God.
2: Sukha dukha samayam nundu rendinti endu kuda samatva nivahinchinatundi maha balavantudu ee Hanumantudu.
3: Hanuman was such a great soul who has exercised equanimity in the times of sorrow as well as joy.
2: Ahankaram lenatundi gunavantudu.
3: He was such a virtuous person who was free from ego.
2: Ahankar mamakaramunu telinchinatundi mahaneeyudu.
3: He was one who had given up ego sense and mindless belonging.
2: Lankalo swechcha viharam salputunna samayamunandu rakshasulu prashninchaga evaraiya neevuni dasoham kusalendrasya. అట్టి ఆపత్ సమయంలో కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
3: వెన్ యూ ఆర్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
2: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషుల యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
3: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
2: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి వీభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
3: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. When they come out of shrine room, they remove it with their kerchief.
2: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
3: When they are with Swami and when they are moving about in the vicinity of Swami, they will be conducting
2: the ఏదైనా భక్తికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of God?
2: Yetti pradesham nundu poyinappudikini danini kotti chaatali alanti dheeramainatundi okka shaktito kaligi untundali bhakti.
3: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
2: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
2: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
3: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
2: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
3: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
3: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
2: ఎన్నో బాధలను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
2: ఎన్నో నిందలను నిష్ఠూరములు కూడా అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
2: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
2: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
3: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
2: నీవే తప్పని తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
2: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
3: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్ ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
2: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
3: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
2: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
2: ఇతన్నే పార్థసారథి అని పిలువబడుతుంది.
3: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్
2: పార్థుని యొక్క జీవితంలో సారథి.
3: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
2: ఇంకా కడపటిది తొమ్మిదవ వాడు ఆత్మార్పణం.
3: ద నైన్త్ వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
2: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
3: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్ దట్ ఈస్
2: ఇతనే బలి చక్రవర్తి.
3: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
2: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
3: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
2: ఇతను కూడా భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద
2: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ sacrifice and he conquered the entire universe.
2: Tana sirasune tanaku arpitam gavinchi paatala lokamunaku praveshinchinatunti vaadu.
3: He was one who offered his head and went into the nether world.
2: Ye vidhamugunainappatikini tava yokka anugrahame naaku pradhanamani vishwasinchinatunti vaadu.
3: He was one who firmly believed under all circumstances ఇట్ ఈస్ ఓన్లీ గాడ్.
1: గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికి లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమే అని భావించాడు.
3: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్. హి సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను నవ్వు విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
3: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఫాలోడ్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
3: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: Samasti swaroopamainatundi oka prarthanalu athyavasaramani bhavistu vacharu.
3: They also believed that collective prayer and approach is also needed.
1: Evariki varu prarthana chesukotamu evariki varu bhagavantunu chintinchatamu idi swarthaparamainatundi kudanu taluchutu vacharu.
3: They also believed that individually offering prayers is also a type of selfishness.
1: స్వార్థమనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
3: దే ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
3: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ and all others repeat. This is a custom.
1: సామూహికమైనటువంటి ఒక ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
3: They believe that the community prayers are important.
1: లోకస్వస్థా సుఖినో భవంతు అనేటువంటి ఒక విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
3: They firmly believed that with their broad mindedness that the entire world and universe must be happy.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడాను తలంచారు.
3: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
1: 1469 lopala
3: in 1469
1: sikkulu guru ayinatundi guru nanak
3: who was guru of Sikhs
1: eeku samuhikamainatundi bhajanalu prarambhinchadu.
3: He also started the community singing.
1: Ee bhajanalaku motta motta punadi guru nanak.
3: For the bhajans and for this community singing the originator is Guru Nanak.
1: ఇది క్రమక్రమేణా కూడాను పెరుగుతూ వచ్చింది.
3: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
3: లేటర్ ఆన్ ఇన్ 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
3: Tyagaraja gave particular tone, tune, and also by making use of the various instruments, how to sing, how to participate.
1: అప్పటి నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
3: It is then in Bharat, this community singing and bhajans started.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
3: Bhajans are not some kind of spending the time.
1: అందరి మనసులు అందరి భావములు అందరి రాగములు అందరి తాళములు అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన అని గుర్తిస్తూ వచ్చారు.
3: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్ యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
1: ఏ తర్వాత దీని యొక్క అంతరాత్మేమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి సమర్థమైనటువంటివి.
3: సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్స్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్స్.
1: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
3: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
1: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
3: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణా మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
3: When this was started in the beginning, when this was sung in
1: రండి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా
2: రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము రండి పుణ్యాత్మునారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్మునారా ఈ పాటను ప్రారంభించాడు.
3: త్యాగరాజ స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్ వెల్కమ్ ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్
2: రండి మనమందరం కూడి కోదండరాముని భజన చేద్దాం.
3: ప్లీజ్ కమ్ లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన కోదండరామ.
2: ఈ కోదండరాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
3: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండరామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
2: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
3: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
2: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
3: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యు దండపాణి
2: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
3: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్.
2: కానీ ఈనాడు భజనలు ఎందు అట్టి పవిత్రత కోల్పోయింది.
3: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
2: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
3: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
2: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
3: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్
2: ఈ భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
3: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
2: ఆ విధమైనటువంటి దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
3: ఓన్లీ దెన్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ కెన్ ఎమర్జ్.
2: ప్రేమ స్వరూపులారా, భక్తి భక్తి అనగా కేవలము ఒక విధమైనటువంటి భగవంతుని పూజలు మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అందరి ఎందు ఉండినటువంటి ప్రేమనే. ఈ ప్రేమను ఏకత్వం గావించుకునేటువంటి మార్గమే నిజమైన భక్తిగా మనం విశ్వసించాలి.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డివోషన్ డజంట్ రెఫర్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్ అలోన్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ యూనిఫైయింగ్ ద లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ లార్జ్ మెజర్ ఇన్ ఎవ్రీ హార్ట్.
2: దేవుణ్ణి పూజించటము, జీవుల్ని బాధించటము భక్తి కానేరదు.
3: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అండ్ హర్టింగ్ ద
2: సర్వులు ఎందు ఉండినటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
3: We have to pray to God who is resident of all heart.
2: Bhagavantudu evaru? Love is God. Live in love.
3: Who is that God? It is love.
2: Atane prema swarupudu.
3: He is the embodiment of love.
2: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
3: We should develop love for the sake of love.
2: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపము.
3: లవ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: అదే భక్తికి రూపము.
3: దిస్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్
2: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
3: దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ.
2: అదే ఆత్మానందమునకు గమ్యము.
3: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
2: కనుక ఆనందం మన యందే ఉన్నది.
3: బ్లిస్ ఈస్ హిడెన్ ఇన్ అస్.
2: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ సర్చ్ అవుట్ సైడ్ ఆఫ్ అస్.
2: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: వెన్ గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ ఇన్ వన్ ప్లేస్?
2: వెతకడం అనేటువంటిది వెర్రితనము.
3: Searching itself is a type of foolishness.
2: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
3: Introvert your own vision.
2: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపును మరల్చండి.
3: Control your own feelings which are going outside. Introvert them and worship the Lord inside.
2: సర్వకర్మ భగవత్ప్రీత్యర్థంగా భావించండి.
3: Consider every activity as an offering to God.
2: ఇది ఏ గొప్ప విద్య.
3: దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్.
2: విశాలమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి.
3: దిస్ బ్రాడ్ టైప్ ఎడ్యుకేషన్ విల్ హావ్ టు కల్టివేట్ అండ్ డెవలప్.
2: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
3: వీ షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే.
2: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
3: వీ షుడ్ ఎంజాయ్ ది సుప్రీం లైట్ విచ్ ఈస్ ఎక్స్పాన్సివ్.
2: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
3: This is the ultimate goal of life.
2: ఇది నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
3: This is the correct path which you have to take life to the goal.
2: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
3: We should start loving for the sake of love.
2: ఇది way of life.
3: This is the way of life.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తిని పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
3: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.

0: యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ ది రియల్ నేచర్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ అండ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్.
0: ఈ ఆధ్యాత్మికమనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
1: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
0: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
1: in the midst of humanity sowing the
0: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
1: awakening patience, perseverance and such great virtues,
0: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
1: ఆఫరింగ్ సేక్రెడ్ లవ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద మెన్, దాట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు.
1: ఇఫ్ యూ వర్ టు జస్ట్ ఎగ్జామిన్ దిస్ in a divine way and fashion, there is nothing like separate spirituality and individual freedom.
0: Intavaraku jariginatvanti yokka debate kevalam tibet maadiri untundali anaga hrudayam ante emito vaallu gurtinchi vartinchaledu.
1: The debate that was carried on was not very fruitful and throwing light.
0: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రం అని భావించారు.
1: దే ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ దట్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు వన్స్ ఓన్ ఫీలింగ్స్ ఈజ్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
1: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
0: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
1: బట్ పొలిటికలీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఒబ్టైన్ ఫ్రీడమ్.
0: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించటము స్వాతంత్రం అని భావించారు.
1: ఇట్ ఈస్ కన్సిడర్డ్ that getting release from the foreign rule and having our own independent rule is obtaining freedom.
0: Idi vyaktigatamaina freedom mu kaadu, fundamental swatantramu kaadu.
1: It is neither individual freedom nor fundamental freedom.
0: Kevalamu ahankara tattvanni prakatinche nimittamai konni aacharinchinatvanti charyalu maatrame.
1: All these actions are only an expression of a sense of ego.
0: Videshiyulu poyina tarvata swadeshiyulu swatantrani pondinam anukunnam, endulo swatantrani pondam.
1: After the foreigners have left this country, we said that we have got the freedom. What
0: kevalam swatantram swatantram annanta matramna prayojanam ledu.
1: By merely mentioning freedom,
0: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ గెట్ యూనిటీ దెన్ వీ కెన్ సే దట్ వీ హావ్ ఫ్రీడమ్.
0: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
1: వితౌట్ గెటింగ్ యూనిటీ ఇఫ్ వీ సే వీ హావ్ గాట్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఓన్లీ ఇన్ వర్డ్స్, నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
1: Freedom should emerge and emanate from the heart.
0: హృదయం అంటే ఏమిటి?
1: What do you mean by heart?
0: కేవలం రక్త మాంసములతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
1: It is not this physical heart which consists of blood circulation and muscles.
0: హృదయం అనగా ఒక స్థానమునకు కాని, ఒక కాలమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
1: When you say heart, it is not with reference

0: to a particular state, a particular time, a particular individual or a particular country.
1: Sarvatra sarvakalamulu yendu kudanu sarva desamulu yendu kudanu sarva vyaktulu yendu kudanu samatyanga undetuvanti yokka divya tattvame hrudayam.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country. And
1: ee hrudayamunaku roopamu ledu.
0: There is no form for this heart.
1: Kani manavuni yokka dehamulandu denini manam hrudayamuga bhavistunnamo adi madhyalo vachi madhyalo poyetuvantidi.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: Denini gurtinste sarvamunu gurtinchinatunte vaadu avtaado alanti yokka divya tattvanni gurtinchadame ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్డ్ ఎవరీ అదర్ ప్రిన్సిపల్ ఈ వన్ రియలైజెస్ సచ్ డివినిటీ దెన్ ఓన్లీ వన్.
1: యదాండాండే తథా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యు సే అండాండ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: Brahmanda refers to the cosmos.
1: Tananu taanu gurtinchukunnatundi vyakti sarvamunu gurtinchagaladu.
0: The one who has realized himself has realized everything else.
1: Aithe taanante evaru?
0: When you say he, who is that?
1: Ee naati manavudu prapanchamulo sarvamunu telusukunnataku prayatnistunnadu.
0: Today's man is trying to know everything.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: హీ ఆల్సో ఫీల్స్ ప్రౌడ్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకున్నట్టు ప్రయత్నిస్తున్నాడు.
0: ఇఫ్ హీ డస్ నాట్ నో హీ ఈజ్ ఆల్సో మేకింగ్ ఎఫర్ట్స్ టు నో.
1: కానీ మానవుడు తానెవరో తన తత్వం ఏమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, what his principle is. Without this he is trying to know everything else.
1: Upanishattunandu uddhalakudaneetunti maha panditudu tana kumarudaneetunti setaketuni vidyabhyasa nimittamai pampinaadu inkoka guru daggariki.
0: In Upanishads there is an instance wherein Uddhalaka sent his son Swetaketu to another master for studies.
1: 12 samvatsaramulu chakkaga sarva vidyalu kudanu గ్రహించాడు.
0: హీ స్పెంట్ 12 ఇయర్స్ లర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ అన్నీయూ తెలుసునని వెర్రవీగి వెర్రివాడై తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నేను సర్వ విద్యను నేర్చినానన్నాడు.
0: ఫీలింగ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ కన్సీట్ అండ్ ప్రైడ్ హీ కేమ్ టు హిస్ ఫాదర్ అండ్ టోల్డ్ హిమ్ దట్ హీ హాస్ లర్న్డ్ ఎవ్రీథింగ్.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: ఫాదర్ క్వశ్చన్ హిమ్, వెల్ చైల్డ్, హ్యావ్ యూ లర్న్ దట్ థింగ్ బై లర్నింగ్ విచ్ యూ హ్యావ్ లర్న్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: హీ వాజ్ ఎ లిటిల్ హీ బ్రాట్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ కన్సీట్ అండ్ ఈగో ఎ లిటిల్.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనమేస్తూ ఉంటుంటాది.
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ వ్యానిటీ ప్రైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఎ వెరీ హై ప్లేస్.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: దెన్ హి టాట్ హిజ్ సన్ దట్ వితౌట్ హ్యావింగ్ ది జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ his education is incomplete and useless.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Evaraina manam chuchinappudu krutta varini meer evarandi ani prashninchadaniki poyinappudu atanu nenu evaru naaku teliyadu antante manam emani bhavistam, atanu oka pichchi vaadani bhavistam.
0: You come across a stranger, let us assume. You ask him, may I know who you are? If he tells you, I do not know who I am, you consider him as a mad person.
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ యు ఆర్, ఇఫ్ యు రియలీ డు నాట్ నో హూ యు ఆర్ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీవన్ ఎల్స్, ఆర్ యు నాట్ వర్స్ దాన్ దట్ మ్యాడ్ పర్సన్?
1: కనుక మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ ఎవరీవన్ హాస్ టు అండర్స్టాండ్ హూ హీఈస్.
1: లేక దానికి జవాబు చెప్పచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పచ్చు.
0: వన్ మే సే దట్ ఐఎమ్ సచ్ అండ్ సచ్ రామయ్య.
1: నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు, నేననేటువంటిది ఎవరు?
0: వెన్ వన్ సేస్ దట్ ఐఎమ్ రామయ్య, రామయ్య ఇస్ ద నేమ్ గివెన్ టు ద బాడీ, దెన్ హూ ఇస్ దట్
1: రామయ్య? ప్రత్యేకంగా నేను అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కదా అధికంగా.
0: దెర్ ఈస్ వన్ ఐ సపరేట్ ఫ్రమ్ రామయ్య, హూ ఇస్ దట్ ఐ?
1: ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫైండ్ అవుట్ దట్ ఐ ప్రిన్సిపల్.
1: ఆ నేను అనేటువంటిదే హృదయం,
0: దట్
1: ఆ నేను అనేటువంటిదే ఆత్మ, ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం.
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ హార్ట్, ఆత్మ అండ్ బ్రహ్మన్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: దిస్ హార్ట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు.
0: ద పిక్చర్ వాస్ కాట్ ఇన్ సచ్ ఎ పోస్టర్ దట్ ఇట్ వాస్ రిప్రజెంటింగ్ డాన్సింగ్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ హర్స్ హ్యాండ్.
1: తల త్రిప్పినట్టుగా కనిపించింది, కాలు వంచినట్టుగా కనిపించింది, చేలు వంచినట్టుగా కనిపించింది, వేళ్లు వంచి అన్ని వంపులతోన హెచ్చు తగ్గులతోన కనిపించింది ఆ చిత్రం.
0: ఇన్ దట్ పిక్చర్ ఇట్ వాస్ సో క్లియర్ దట్ ది హెడ్ వాస్ టర్న్డ్, ద హ్యాండ్ మూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్, ది మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్, ఫింగర్స్, ఎవ్రీథింగ్ వాస్ గివింగ్ ది
1: దృశ్యానికి హెచ్చు తక్కువలుగా కనిపిస్తుంటాది. కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: వెన్ యు సీ ది పిక్చర్ దేర్ దేర్ ఆర్ దోస్ అప్స్ అండ్ డౌన్స్, బట్ యు సీ ది సర్ఫేస్ ఆఫ్ ది పేపర్, దేర్ ఇస్ నథింగ్, నో డిఫరెన్స్ ఆన్ ది సర్ఫేస్.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ ది పిక్చర్ సమ్ ఆఫ్ ది మౌంటైన్స్ విల్ బి లుకింగ్, దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, మాడ్యులేషన్స్ అండ్.
1: కానీ పిక్చర్ ను మనము ఆ యొక్క కాగితం అంటి చూస్తే అందులో ఏమాత్రం కూడా హెచ్చు పల్లం లేవు.
0: బట్ యు ఫీల్ దట్ పేపర్ విత్ యువర్ హ్యాండ్, దెర్ ఇస్ నో అప్స్ నో డౌన్స్, ఇట్ ఈస్ ఎ క్లీన్ సర్ఫేస్.
1: అదే విధంగానే ఈ హృదయమునందు ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్ట సుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యూ ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్, బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్ సెల్ఫ్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్.
1: అంత్యమునకు లేనటువంటిది, మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
0: దాట్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ ద ఎండ్, ఈవెన్ వెన్ ఇట్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ద మిడిల్, ట్రూలీ స్పీకింగ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
1: ఇది ఒక టంబ్లర్ అంటాము.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
1: దీనికి రూపం ఒక్కటి, నామం ఒక్కటి ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఇది రూపము,
0: దిస్ ఇస్ ది ఫామ్.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎండి మాత్రమే ఉన్నది.
0: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: Before it became tumbler, it was silver.
1: Tumbler samayamulandu idi vende.
0: In the form of tumbler also, it is silver.
1: Deeni tumbler nu chedagotti oka mudduga chesinappudu appudu vende.
0: You reduce it into a mass, it is again silver.
1: Idi aadi antyamulandu vendigane untunnadi, madhyalo vachinatundi ive ee roopanamamulu.
0: In the beginning it was silver and in the end it is silver. In the middle you got the name and form tumbler.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
1: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్మో లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
1: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
0: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
1: విద్యార్థులారా, సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడు ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేనివల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
1: చంద్రుడు స్వత ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మైండ్.
1: వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికు ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబం యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదం ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారణ లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎన్క్వైరీ ఆఫ్ ఆత్మ వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్లికబుల్.
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
1: సర్వద్వందం కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చెయ్యాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధనల చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యూ టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావము.
0: ఇట్ ఈజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్స్.
1: అందులో కూడా స్వాతంత్రం లేదు.
0: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: హీ గోస్ టు సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: In order to satisfy my hunger, I will resort to thieving. He says, this is my freedom.
1: Tana swarthanni puraskarinchukoni nenu ee vidhanga dongatanam cheyochunnani anukuntunnade kaani tana conscience anetundidi oppukovatam ledu.
0: In order to satisfy his own selfishness, he wants to steal and he says he has freedom.
1: Tana conscience oppanappudu idi swatantram ettavutundi.
0: His conscience doesn't permit. Then how can this be?
1: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది.
0: This is a type of bondage and associated with selfishness.
1: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలము గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వ అదే ఏకం.
0: స్వ రెఫర్స్ టు దట్
1: స్వభావం, అది స్వభావం.
0: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
1: స్వ ఇచ్చ ఈజ్ స్వేచ్ఛ.
0: The free will swa iccha is
1: swa iccha. Swa naga atma.
0: Swa there refers to atma.
1: Kanuka atma iccha ne swatantramu. Adhe swechcha.
0: The will of atma is the real freedom.
1: Ante kani deshendriya manava buddhulato aacharinchetuvanti yokka karmala neekudunu swatantramulu kaadu.
0: All the actions associated with the body, mind, intelligence and senses is not real freedom at all.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్ ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఇస్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: Man spends his life between these two components.
1: అంతే కాని ఎవరికి వారు నేను స్వాతంత్రుని స్వాతంత్రుని అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: Instead of this, if one goes on telling I have freedom unlimited, no, it is wrong. No
1: one has దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: Divinity is freedom.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: Anyway, that also cannot be called freedom.
1: ఉన్నది ఒక్కటే.
0: There is only one thing which
1: is పదమునకు అక్కడ స్థానమే లేదు.
0: There is no room for any bondage at all.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: కొంతమంది అంటుంటారు నేను స్వామికి సంపూర్ణ శరణాగతిని అయిపోయినాను కానీ నా బాధలు తగ్గలేదు, నా దుఃఖం నివారణ కాలేదు, నా కష్టములు తీరలేదు అని అనుకుంటుంటాడు.
0: Some people say that we have completely surrendered to Swami, but my burden is not reduced. My grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేరదు.
0: In my view, this is not surrender.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: If it is a real surrender, the question of my burden is not reduced, my problems are not solved would not arise at all.
1: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ హావ్ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ దిస్ సమాధిలో
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: హీ మైట్ సూన్ అండ్ ఫాలో.
1: కానీ ఇది సమాధిలో ఉన్నాడనుకుంటాం.
0: బట్ వీ థింక్ దట్ హీస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సమాధి.
1: దీనికి సమాధి అనే పేరుకి ఇది సార్థక నామం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాలింగ్ దట్ స్టేట్ యాజ్ సమాధి.
1: ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు.
0: ఇట్ మే బి ఎన్ ఎమోషన్.
1: లేక హిస్టీరియా కావచ్చు.
0: ఇట్ కుడ్ బి హిస్టీరియా.
1: లేక ఫిట్స్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి ఫిట్స్.
1: లేక వీక్నెస్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి అనదర్ వీక్నెస్.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: మనస్సును ఆత్మలో చేర్చటమే సమాధి.
0: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
1: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డూ నాట్ ఎగ్జిస్ట్.
1: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్ అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
1: అట్టి స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ వన్ కెన్ సే దట్ ఈక్వాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్.
1: అది నిజమైనటువంటి స్వభావం.
0: దట్ ఈజ్ ద రియల్ నేచర్ స్వభావ.
1: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికం యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ ఆఫ్ ద మైండ్ ఆర్ అవేరేషన్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను స్వాతంత్రం అనేటువంటిది ఎవ్వరికీ లేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ మైండ్ హీ డస్ నాట్ హ్యావ్
1: ప్రాకృతమైనటువంటి మార్గంలో ఏదో కొన్ని ఇది నా స్వాతంత్రము, నా ధనము నేను అతనికి ఇస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనుకోవచ్చు. అది స్వాతంత్రం కాదు.
0: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ పీపుల్ మే సే ఐ హావ్ ది ఫ్రీడమ్ టు యూజ్ మై మనీ ది వే దట్ ఐ వాంట్.
1: స్వేచ్ఛ కాదు.
0: దట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ నాట్ ఫ్రీ విల్.
1: మనోభావంలో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు.
0: దీస్ ఆర్ ఆల్ ది సాత్విక క్వాలిటీస్ అరైజింగ్ ఇన్ మైండ్.
1: మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటుంది.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్.
1: ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటుంది.
0: వన్ క్వాలిటీ ఎమర్జెస్ అండ్ ప్రీడామినేట్స్ అట్ వన్.
1: అతనికి నేను ఒక రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
0: యు హావ్ డిసైడెడ్ టు గివ్ 1 రూపీ.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యు సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవు ఇచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫోర్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటి ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: ఇఫ్ వన్ సేస్ దట్ మ్యాన్ హ్యాస్ దట్ ఫ్రీ విల్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఇన్ నేచర్ అట్ ఆల్.
1: జస్టిస్ కస్తగిరి చెప్పింది, ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకుని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.
0: జస్టిస్ కస్తగి మెన్షన్ దట్ వన్ ఇండివిజువల్ టుక్ హోల్డ్ ఆఫ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బిగాన్ డూయింగ్
1: కంపౌండ్ లో చేసుకోవచ్చును, తన టెరెస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
0: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరెస్ ఆఫ్ హిస్ హౌస్,
1: అదే కర్రను తీసుకొచ్చి మధ్య బజార్ లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: వాట్ ఈస్ డన్ ఇన్ ద పబ్లిక్ రోడ్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: ఇట్ వుడ్ బి అగెనిస్ట్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్.
1: తన కంపౌండ్ లో తన టెరెస్ పైన కూడా తాను చేయటం కూడా స్వాతంత్రం కాదు.
0: ఈవెన్ డూయింగ్ ఆన్ ద టెరెస్ ఆఫ్ హిస్ హౌస్ ఆర్ ఇన్ హిస్ కాంపౌండ్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము తన ఇష్టము.
0: దట్ ఈస్ ఓన్లీ హిజ్ ఓన్ విల్, హిజ్ ఓన్ డిజైర్.
1: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డిజైర్ అండ్ ఫ్రీడమ్.
1: ఇష్టం వస్తువును బట్టి, స్వార్థమును బట్టి వినియోగించుకుంటూ.
0: డిజైర్ అరైజెస్ విత్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ అండ్ వన్స్ సెల్ఫిష్నెస్.
1: కనుక ఏ వస్తువైనా కాని, ఏ స్థానమందైనా కాని, ఏ వ్యక్తి ఎందైనా కాని, ఏ కాలమందైనా కాని, తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ప్లేస్, వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్, దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకొని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితములో
0: ఇన్ హ్యూమన్ లైఫ్
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్ మేధాశక్తులు కాని అండ్ హై ఇంటెలెక్చువల్స్
1: ఇది కేవలము ఎక్కడి నుంచియో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ సంవేర్
1: తన నుండి తాను ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుడి అనుకుంటాం.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ వెరీ వీక్.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాననుకుంటాం.
0: బై అండర్టేకింగ్ సమ్ సాధనాస్ యూ థింక్ దట్ యూ హావ్ అచీవ్డ్ సంథింగ్.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: యువర్ స్టూడెంట్స్ టు కన్సిడర్ దట్ వన్ హ్యాస్ అటైన్ బై వన్స్ ఓన్ ఎఫర్ట్.
1: సర్వము నీయందే ఉంటుండాలి.
0: Everything is within you only. There is nothing external to you.
1: ఎందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: All your efforts are to manifest what is already there in you.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధనలు ఎందుకు?
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: మనసు తత్వం నుంచి కూడాను అవిద్యాభావము దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
0: Remove ignorance from your mind and that is the sadhana which you'll have to perform.
1: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
0: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
1: సర్వము నీ యందే ఉంటున్నది.
0: యూ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
0: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
1: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
0: అర్జున, వెన్ యు ఆర్ బోర్న్ డిడ్ యు నో
1: ఆర్చరీ? పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
0: When you were born, did you learn all these?
1: Kramakramina, edo goppa vidyanu nerchukunnamani meeru bhavistunnaru.
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learned.
1: Mee endunnatvantive meeku aavirbhavimpa chesindi.
0: The only thing is, all those things which are already there within you have manifested themselves for you.
1: Dronacharyudu emto neeku viruvidya nerpinadani neevu bhavistunnavu.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యూ ఆర్చరీ.
1: ద్రోణాచార్య నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యూ ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానిని తాను బయట తెప్పి చూపించాడు.
0: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
1: ఉండేటువంటి వాటిని ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దాన్ని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
0: నో మాస్టర్ నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ డోంట్ హావ్ ఇన్ యూ.
1: దురదృష్టం కానీ,
0: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
1: ఆనందము కానీ దుఃఖము కానీ,
0: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
1: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక భావితవ్యనా
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ భావితవ్యేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet deep, you have got water.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: Have you brought out that water?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: Water was already there.
1: దానికి దీనికి మధ్య నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: All that you have done is you have removed the mud which was between water and you.
1: అంతేకాని నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: You have not created water there.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మర్చినావు.
0: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మర్చడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హ్యావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: బికాస్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కానీ పవిత్రము కాని అపవిత్రము కాని దుఃఖము కాని ఆనందం కాని ఇవన్నీ కూడా మనలో ఉండినటువంటివి.
0: Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us.
1: దీనిని నేను స్వాతంత్రమని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: If you say that you have got this on account of your freedom,
1: స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: It is not free will, it is your own capacity to do.
1: కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: When you say you have free will, there is no meaning.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: There is only one free will and that is the state of heart.
1: అది ఎప్పటికీ ఉన్నది.
0: It is always there.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: This is not something which comes once and goes away at another time.
1: కను మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: As long as man has got this mental feelings, he will be having all this kind of experiences.
1: కనుక మనసు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
0: Therefore, you will have to just get the freedom of the heart and not freedom of this mind.
1: Sampath cheppadu.
0: Sampath said.
1: Oka student tanu edo oka vidhanga kurchoni question veyatamu lekapothe answer teppinchukotamu adaniki swatantram unnadi ani.
0: That a student sitting in a particular physical posture and putting a question and getting an answer he has that right.
1: Ee swatantram ani cheppadaniki akkada veelu kaadu.
0: It is not real freedom.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: He has tried to know what he did not know.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడాను కొంతవరకు మార్చుకోవాలి.
0: He has to make some changes in the way that he puts the question.
1: వినయ విధేయతలను పురస్కరించుకొని
0: in tune with humility and obedience
1: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని
0: and he should be in a proper posture.
1: Prashninchatamlo kodunu oka nibandhana untundali.
0: He has to put question. This is the proper rule.
1: Prashna adagatamu daniki jawabu teeskotamu idi swatantram anukuntunnam, idi swatantram kaadu.
0: Putting a question and getting a reply is not freedom.
1: Ee vidya vidhanamlo undinatundi nibandhanam.
0: This is the rules and regulations.
1: Nee kartavyam adi.
0: It is your duty.
1: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డ్యూటీ అండ్ వన్స్ ఫ్రీడమ్.
1: మూడు రకములు ఏర్పడి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
0: వన్ ఈస్ స్వాతంత్రం, ఫ్రీడమ్.
1: దీనిని ఒకటి నిబంధన,
0: వన్ ఈస్
1: ఒకటి కర్తవ్యము,
0: అనదర్ ఈస్ డ్యూటీ,
1: ఒకటి స్వాతంత్రం అన్నాం.
0: The third one is freedom.
1: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between these three things?
1: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
0: Let us say that there was a Sunday.
1: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
0: You wanted to just arrange for a tea party.
1: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
0: You have made all arrangements for the same.
1: హై టెంపరేచర్ వచ్చింది.
0: యూ గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ దట్ డే.
1: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కంతా ఫోన్ చేస్తావు.
0: దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్.
1: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
0: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
1: ఇది స్వాతంత్రము.
0: దిస్ ఈజ్
1: అనుకుంటున్నాను.
0: యూ నాకు
1: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
0: You consider this as a freedom because you can have it if you like, you can cancel it if you so like.
1: Neevu office lo untunnavu.
0: You are working in an office.
1: Akkada kuda no adhikanga temperature vachindi.
0: You developed high temperature when you are in
1: office. Adhe naade mee director nee office ni visit chestunnadu.
0: On the same day your director was scheduled to visit your office.
1: Neevu appudu leave teeskovadaniki veelu kaadu.
0: You don't have, it is not possible for you to apply.
1: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీ ఆఫీసుకు పోయే తీరాలి.
0: You approach a doctor, take some medicine, and with fever continuing, you go to the office.
1: ఇది నిర్బంధం.
0: This is restriction.
1: మొదటిది సంబంధం.
0: The first one is సంబంధం, relationship.
1: మూడవది కర్తవ్యం.
0: The third one is
1: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the relationship between the restriction, the type of relationship, and the type of compulsion which you.
1: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్య భర్తలు కొంత పోట్లాడుకున్నారు.
0: On account of some incidents, there is a fight between husband and wife in the house, at home.
1: ఈ కోపం చేత భర్త ఆమెను రెండు కొట్టాడు.
0: Being enraged, he husband hit wife.
1: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
0: She did not cook food that day. She went to the bedroom and she was crying.
1: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
0: The man of the house, he was in the drawing room.
1: చాలా కోపంగా ఉన్నాడు.
0: He was in a highly enraged mood.
1: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు.
0: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
1: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
0: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్డ్ హిమ్. హలో హలో
1: కూర్చోమని చెప్పాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
1: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలంను గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా.
0: హి రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
1: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
0: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
1: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
0: హిస్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్. హిస్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
1: ఇది కర్తవ్యం.
0: దిస్ ఈజ్ ది డ్యూటీ.
1: ఈనాడు సంబంధము పోయింది.
0: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
1: నిర్బంధము పోయింది.
0: The restrictions and the rules are also
1: ఈ కర్తవ్యం అంతకంటే కనిపించడం లేదు.
0: And duty is not existing even for sample.
1: ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మజ్ఞాని అన్నారు.
0: This is the decline of dharma and decline.
1: వారితో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పట్టింది అనుకుంటాడు.
0: Just because a person has quarreled with his wife,
1: సమయస్ఫూర్తిగా మన యొక్క భావములు కాని మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
0: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము ఈ మూడింటి ఎందుకు మానవుడు స్వతంత్రం లేదు.
0: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
1: సామాజికం యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
0: వి అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయి స్వాతంత్రము.
0: అవర్ రియల్ ఫ్రీడమ్,
1: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమునందుంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
0: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ డూ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యూ keep yourself in the
1: individual freedom mani kani spiritual anetundi kani rendu veru veru ga levu.
0: Spirituality and individual freedom are not separate from each other.
1: Adhyatmikame swatantramu, swatantrame adhyatmikam.
0: Spirituality is freedom, freedom is spirituality.
1: Ivi rendu veru ga undadaniki veelu kaadu.
0: It is not possible to keep them separate.
1: Idi etta untundadaniga oke padartham yokka అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: పాలు ఉన్నాయి,
0: దేర్ ఇస్ మిల్క్.
1: పాలు పెరుగు చేసుకున్నాము,
0: యు హావ్ కర్డ్ ఇట్.
1: పెరుగును చిలికినాము,
0: యు హావ్ చర్న్డ్ ఇట్.
1: వెన్న వచ్చింది,
0: యు హావ్ గాట్ బట్టర్ అవుట్ ఆఫ్
1: మజ్జిగ నిలిచింది,
0: దేర్ ఇస్ బటర్ మిల్క్.
1: పాలుగా ఉండినటువంటిది పెరుగ్గా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము, ఇన్ని రూపాలు చెందింది.
0: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బటర్ మిల్క్, బటర్, కర్డ్స్.
1: అయితే ఇన్ని రూపములో ఉండేటువంటిది పాలు ఒక్కటే.
0: బట్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
1: అదే విధంగానే
0: ఇన్ సేమ్ వే
1: సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామము ధరించింది, కాని నాలుగు చేరి ఒక్కటే.
0: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్ బట్ ఫోర్ నేమ్స్.
1: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు.
0: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
1: సాలోక్యం,
0: సాలోక్యం,
1: ఏ లోకం అది? సాలోక్యం, భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
0: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
0: యాజ్ యూ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యూ ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
1: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
0: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్ యూ ఫీల్ లైక్ గెటింగ్ స్వామీస్ ఫార్మ్.
1: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
0: వన్స్ యూ వాంట్ గెట్ ది ఫీలింగ్ దట్ యుడ్ లైక్ టు హ్యావ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్,
1: ఇవన్నీ కూడా ఒకదాని యొక్క భిన్న స్వరూపంలే కాని వేరు వేరు కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్.
1: కనుక మానవులకు ఈ భౌతిక జగత్తునందు స్వాతంత్రం ఉన్నదంటే ఇది కేవలము వెర్రి స్వాతంత్రం అనే చెప్పొచ్చు, అహంకార స్వాతంత్రం అని చెప్పొచ్చు, అభిమాన స్వాతంత్రం అని చెప్పొచ్చు.
0: ద టైప్ ఆఫ్ వర్ల్డ్లీ ఫ్రీడమ్ దట్ వన్ ఎంజాయ్స్ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఈగో, ఫ్రీడమ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ క్రేజ్, మ్యాడ్నెస్, ఫ్రీడమ్ ఆఫ్
1: నా బిడ్డ పైన నాకు స్వాతంత్రం ఉంటుండాలి, నేను కొట్టవచ్చు, తిట్టవచ్చు.
0: When you say that these are my children, you have got the right to beat them.
1: నా భార్య పైన నాకు స్వాతంత్రం ఉంది, ఆమెను కొట్టవచ్చు, తిట్టవచ్చు.
0: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
1: ఇది కేవలం నీ భ్రాంతియే కాని నీకు అధికారం లేదు.
0: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
1: మంచిని చెప్పవచ్చును, మంచిని బోధించవచ్చు.
0: You can tell something good and teach also something good.
1: కొట్టడము, తిట్టడము, నా స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలము తెలివి తక్కువ పని.
0: చైడింగ్ అండ్ బీటింగ్ ఆర్ నాట్ ఫ్రీడమ్.
1: నిజముగా మానవుడిగా ఉండినటువంటి వాడు మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు లివ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, హిస్ బిహేవియర్ మస్ట్ బి హ్యూమన్ అండ్ షుడ్ నాట్ బి దిస్ కైండ్.
1: నిజముగా నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టములు నీకెంత స్వాతంత్రమో ఆమె ఇష్టములు కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యు సే దట్ యు హావ్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, షీ హాస్ ఆల్సో ఫ్రీడమ్ టు డూ.
1: బయట వారి స్వాతంత్రం అణగదొక్కి తన స్వాతంత్రం పెంచుకోవాలనుకోవటం ఇది స్వార్థం కాదా?
0: ఈజ్ ఇట్ నాట్ సెల్ఫిష్నెస్ టు ట్రై టు సప్రెస్
1: నిజమైన స్వాతంత్రం అనుకుంటే ఏమిటి? బయట వారి స్వాతంత్రం అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
0: రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు సప్రెస్ సమ్వన్ ఎల్సెస్ ఫ్రీడమ్.
1: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
0: దట్ కైండ్ ఆఫ్ రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఒబ్టైన్డ్ విత్ రిఫరెన్స్ టు ఎనీ మ్యాన్.
1: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
0: ఇఫ్ దేర్ ఈజ్ సమ్ ఫైట్ గోయింగ్ ఆన్, పోలీస్ పీపుల్
1: ఇది నాకు అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
0: హీ సేస్ దట్ ఐ హావ్ ఫ్రీడమ్, దేర్ ఫోర్ ఐఎమ్ డూయింగ్ ఇట్.
1: కానీ అతనికి అధికారం కాదు అది.
0: హీ డజంట్ హ్యావ్ దట్ పవర్ ఆర్ అథారిటీ.
1: తప్పప్పును నిర్ణయించడమే అతనికి అధికారం.
0: He has the right to decide.
1: అది కూడాను అతని అధికారం కాదు.
0: Even that he doesn't have.
1: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకునే తాను చరిస్తున్నాడు.
0: He is conducting himself as.
1: ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
0: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has freedom.
1: అందరికంటే ఉన్నత స్థాయి యందు ఉన్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
0: The one who occupies the highest state.
1: అయితే అతనికి మరి రెండవది అనేటువంటిది లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
0: as there is no second entity at all, he also does not have freedom.
1: Kanuka ee vidhanga manam rendu vidhamuluga vicharinchinappudu lokamulo evvariki kuduna swatantram ledu.
0: If you think on these proper lines, truly speaking, nitya
1: jeevithamulo individual freedom, fundamental law ani rendintini manam anusaristunnam.
0: But we are following individual freedom and fundamental law.
1: Idi jeevanopadhi nimittamai aacharinchetuvanti cheriyalu.
0: These are for earning one's livelihood.
1: Ivi undavalasindi.
0: There is need for these two.
1: Ivi kadani evaru kudanu visarjinchadaniki veelu kaadu.
0: No one can give up these two.
1: రోడ్ ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
0: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
1: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
0: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సహాన్ సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
1: కానీ అది స్వాతంత్రం కాదు.
0: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
0: It is violating the rules of government.
1: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
0: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
1: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
0: Essentially, one has to suffer.
1: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
1: Kanuka manavunaku ye vidhanga yochinchinappatikini swatantram aneetundidi ekkada kudanu ledu. Swatantram aneetundi oka padamunaku arthame vaaniki teliyadani.
0: From whatever angle you see, man does not have real freedom. Man in fact does not know the correct meaning of freedom.
1: Swatantrame undinatundi manavudu jagatuke raadu.
0: A person who has real freedom,
1: వాడికి జన్మమే లేదు,
0: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
1: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వాడికి స్వాతంత్రం లేదు.
0: వన్స్ హీ కమ్స్ విత్ ఎ బాడీ ఇన్ టు దిస్ వరల్డ్, హీ డస్ నాట్ హ్యావ్ ఫ్రీడమ్.
1: జయమ్మ చెప్పింది,
0: జయమ్మ
1: ఒక పశువును మధ్య గూటానికి కట్టి పెట్టేస్తే,
0: వన్ యానిమల్ వాస్ టైడ్ టు ఎ పెగ్ విత్ రోప్.
1: అది ఒక పదడుగులు దూరంగా ఉంటుంటే పదడుగుల వరకు మాత్రమే పోగలదు, కానీ ఆ తర్వాత పోవడానికి వీలు కాదు.
0: ఇట్ కెన్ మూవ్ ఓన్లీ ది లెంగ్త్ ఆఫ్ ద రోప్, 10 feet ఆర్ వాట్ ఎవర్ బి దాట్. బియాండ్
1: గూటం చుట్టూ తిరగవచ్చును, గూటం దగ్గరికి పోవచ్చును, మధ్యలోకి పోవచ్చును, అంతేగాని దానికి ముందుకు పోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ మూవ్మెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు దట్ ఏరియా వే ఇట్ కమ్ టు ది సెంటర్.
1: కాబట్టి దానికి స్వాతంత్రం ఎక్కడ ఉంది?
0: వేర్ ఈస్ ఫ్రీడమ్ ఫర్ దిస్ యానిమల్?
1: ఒకటి గూటం ఉంది, రెండోది తలుగుంది.
0: There is a peg, there is a rope.
1: ఇది స్వాతంత్రం కాదు.
0: This is not freedom.
1: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: All our freedom has certain limits and limitations.
1: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
0: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
1: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
0: ఇఫ్ ఓన్లీ యు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
1: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి ఎందు అదే హృదయమే ఉంది.
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ your own heart, the other one also has his own heart.
1: Ni yokka deshi endu kuda nu ide hrudayame untundadi.
0: Even in your physical body you have got your own
1: sarvulu endu oke hrudayame untundadi.
0: Everyone has the same.
1: Aithe sarvulu endu oke hrudayam undinappudu sarvulu bhavamlu okati gane raavalu kada.
0: If everyone has the same heart, the feelings must also be the same.
1: Kaani ee bhavamlu manokalipitadu.
0: But there are so many differences in the feelings.
1: Vidyarthulara ee bedhamulu ee bhavamulu ee yokka charyalu anni konu manasuto vachinatunti ve kaani hrudayamuto vachetunti kaadu.
0: Dear students, all these things arise from mind, not from heart.
1: Heart ante physical heart okkundadi, spiritual heart okkundadi.
0: When you say a heart, there is a physical heart, there is a spiritual
1: heart. Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
0: When I say heart, I am not referring to physical heart.
1: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
0: I am referring to spiritual heart, which is all pervasive.
1: Deeniki roopam ledu kaani ani roopamulu taane.
0: It doesn't have a form.
1: Sarvata paani padam tasarvato chesi romukam sarvata srutimalloki సర్వమావృతిస్తది. అన్నింటి ఎందుకు తాను ఏకమై ఉంటుండాలి.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: ఏ విధంగా అంటే,
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: ఒక చక్కెర పాకం చేసి,
0: దేర్ ఇస్ ఎ షుగర్ జ్యూస్ మేడ్,
1: ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాం.
0: విత్ దిస్ షుగర్ ఎసెన్స్ యూ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇన్ టూ ఫార్మ్స్ ఆఫ్
1: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి, నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పుడి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
0: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్, అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
1: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
0: ఇన్ ది ఐస్ ఆఫ్ ది స్మాల్ లిటిల్ చిల్డ్రన్ దే కన్సిడర్ దెమ్ యాజ్ ఎనిమల్స్, బట్ ఇట్ ఈస్ రియలీ షుగర్, దెర్ ఇస్ నో ఎనిమల్ ఇన్ ద షుగర్.
1: ఇది ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు, ఇది కేవలము వారి యొక్క దృశ్య కల్పితమైనటువంటి స్వరూపమే.
0: వన్ ఈస్ కాల్డ్ ఎ డియర్, అనదర్ ఇస్ ఎన్ ఎలిఫెంట్, అనదర్ ఇస్ ఎ డాగ్ అండ్ సో ఆన్.
1: చక్కెరలో ఎట్టి భేదము లేదు.
0: దిస్ ఇస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వన్స్ ఓన్ లుక్స్, దట్ ఈస్
1: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
0: All the differences you see are reflections of your own inner
1: being. Okkani nu dveshistunnam ante adi nee yokka pratibimbame.
0: When you are hating someone,
1: okkani premistunnam ante adi nee pratibimbame.
0: When you are loving another person, it is again reflection of
1: okkani haasyam chestunnam ante adi nee pratibimbame.
0: When you are making fun of another person, it is only a reflection of your own inner being.
1: Kanukane nee yokka reaction, resound reflections e manaku ee jagattunandu swaroopa swabhavamuluga kanipistunnayi.
0: All that you see in the creation is only a resound reflection and reaction of your
1: kanuka ee reaction resound reflection nu sam visarjinchi reality anetundi yokka hrudayanni manam pattukunte ee yokka bhavamulu vedamulu e matram kalagavu.
0: If you give up reaction resound and reflection which relate to nature and fix your sight on her, then there is no difference whatsoever.
1: Bhagavantunaku etti vidhamainatti bhavamulu levu.
0: God doesn't have any such difference at all.
1: Kani vyakti yokka charyalanu puraskarinchukoni, vyakti yokka poojalanu puraskarinchukoni, vyakti yokka bhavamulanu puraskarinchukoni, vyakti yokka prarthanalanu puraskarinchukoni taanu daniki taginattuga natistuntadu.
0: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings and so on.
1: Bhagavantunaku aagraham ledu, anugraham ledu.
0: God has neither anger nor special grace.
1: ఇష్టము లేదు, అయిష్టము లేదు.
0: He has no likes nor dislikes.
1: ఈ యొక్క తత్వమునందు ప్రతి ఒక్కటి కూడాను మీ యొక్క ప్రతిబింబము యొక్క స్వరూపమే.
0: What you see is only a reflection of your own feelings.
1: దేహాన్ని ధరించడం చేత అవతారం ఎందుకు కూడాను ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్ రియాక్షన్స్ రీసౌండ్స్ అంతా ఉంటాయి.
0: As avatars have taken a body, you can come across this kind of reflection, resound and reaction.
1: Avataram nandu kodanu endukosam ee reflection reaction resound undali.
0: Why should there be this kind of reaction reflection resound in an avatar?
1: Aithe ee bhautikamaina jagattunandu aadarshavantamainatundi jeevithanni andinche nimittamai ee rakamainatundi cheryalu cheyali.
0: In order to offer an ideal to this physical world, this kind of resound
1: kulamani kaani, ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదములన్నింటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది, కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
0: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
1: రాముడు మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు, ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
0: కన్సిడరింగ్ దట్ రామ వాస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
1: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
0: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో ఏమాత్రం అవకాశం ఇవ్వం.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, there is no room for narrow mindedness, narrow interpretation.
1: సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు.
0: These are all narrow feelings, narrow interpretations, narrow principles.
1: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
1: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
0: వెన్ యూ సే స్పిరిచువాలిటీ యూ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
1: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
0: We consider doing some type of worship, bhajana or meditation. These are all only mental
1: manastrupti nimittame aacharinchetundi charyale.
0: All these are done for our own satisfaction.
1: Bhagavantude maaku mata, bhagavantude maaku.
0: In this vast world you should have broad mindedness, understand things in a broad perspective.
1: Kanuka aadhyatmikam anaga kevalamu oka

0: సాటిస్ఫాక్షన్.
1: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
0: యు గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ అ మదర్, ఫాదర్, సో ఆన్ అండ్ సో ఆన్.
1: ఎందుకింత దేవుడు, దైవము, తల్లి, తండ్రి, స్నేహితుడు, ఈ రకమైనటువంటి భావాలు ఎందుకు? నీవే నేను, నేనే నీవు అనుకుంటే పోతుంది కదా.
0: Why all these kind of feelings? God, Father, Mother. You can as well say you and I are one and the same.
1: Anti. Aiti, you and I are one anatam kodanu ikka sariga saripodu.
0: Even if you say you and I are one, it is not proper. It is not.
1: Idi adhyatmikam putti khandistundi.
0: Spirituality condemns this criticism.
1: You and I are we avutundi kaane one kaadu kada.
0: You and I are we. It cannot
1: we
0: be one.
1: And we are one.
0: We and we are one.
1: అనగా నీలోన నేనున్నా, నాలోన నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతావు.
0: ఐ హావ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, అండ్ వెన్ వీ బికమ్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్.
1: వీ అండ్ వీ ఆర్ వన్. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ వీ.
0: వెన్ వీ సే వీ, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్.
1: ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా వీ.
0: In the second entity also there is a physical body and principle of atma, therefore it is right to say we.
1: Kanukane ee rendinti yokka tattvanni manam gurtinchukunte neevu talli tandri snehitudu ee rakamainatundi sambandhale manaku akkarledu.
0: Once you correctly understand these two principles, then there is no question of you are telling father,
1: kanuka,
0: mother, friend.
1: Iruvuru okkare, iruvu aneetundi ledu.
0: There are no two at all. In fact, there is only one which is existing.
1: Renduga kanipinchinappatikini andulo okkate.
0: They are appearing as two, but truly there is only one.
1: Ikkade meeku pratyaksham, ivi renduga kanipistunnayi.
0: There are two things, you can see them.
1: Kaani ivi rendu cheri okati gaane vinipistunnayi.
0: But you can hear only one sound coming.
1: Kanipinchadam rendu, vinipinchadam okkate.
0: You can see two things there in the mic, but what is heard is only one thing.
1: Kanuka dehatma bhavam.
0: Therefore,
1: ఈ యొక్క హృదయం తత్వం రెండింటిని ఒక్కటిగా చేర్చాలి. అదే మనం చేయవలసిన సాధన.
0: ది సాధన దట్ యూ హావ్ టు అండర్టేక్ ఈస్ యూ హావ్ టు కంబైన్ ద ఫీలింగ్, ది బాడీ యాజ్ వెల్ యాజ్ ఆత్మ, అండ్ మేక్ దెమ్ ఇంటూ వన్.
1: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికం అనగా దైవంతో ఏకము కావటమే.
0: బికమింగ్ వన్ విత్ గాడ్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ.
1: దైవము నీవు వేరు కాదు.
0: యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ ఆర్ నాట్.
1: నీవే దైవము, దైవమే నీవు.
0: యు ఆర్ గాడ్, గాడ్ ఇస్ యు.
1: ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
1: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు, కానీ నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం.
0: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యు అండ్ ఐ ఆర్ ద సేమ్, బట్ ఇన్ ప్రాక్టీస్
1: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
0: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
1: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
1: స్వామి, శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
0: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం?
1: శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు.
0: The meaning is, I am Shiva, I am Shiva.
1: Nijame, nene Shivudu, nene Shivudu, nene Shivudu ani anukuntunnadu.
0: The disciple began chanting, I am Shiva, I am Shiva, I am Shiva.
1: Nijamuga idi hrudayapurvakanga taanu divyattani gurtinchi vishwasinchi smarinchatame anukunte etti bhavamulo akkada bhedamulu raavu.
0: If he had really experienced that divinity and that spirituality, that atmic principle in him, he would not have got, there is no different feeling. He came to his friend's house.
1: Shivoham, Shivoham, and ucharichukunte, ayya, evati idini artham annadu.
0: His friend asked him, what is the meaning of Shivoham, which you are chanting?
1: Shivoham ante nene Shivudu, nene Shivudu, nene Shivudu ani artham cheppadu.
0: He replied to his friend, that means, I am Shiva.
1: అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: దెన్ ది ఫ్రెండ్ ఆస్క్డ్, ఇఫ్ యు ఆర్ శివ, వాట్ ఇస్ ది రిలేషన్?
1: నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చు కదా.
0: ఇఫ్ యు ఆర్ రియలీ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ శివ, యు కెన్ సే
1: కేవలం పార్వతి నీకేం కావాలంటే అపరాధం, అపరాధం, పార్వతి నాకంటే గొప్పది అన్నాడు.
0: ద మూమెంట్ ఫ్రెండ్

0: put the question, what is your relationship with Parvati? He said, well, I am so sorry.
1: దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి.
0: If you consider your physical body relationship, all these wrong feelings
1: కనుక ఈ విధమైన తల్లి తండ్రి స్నేహితు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
0: Therefore, you should not.
1: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
0: We should not develop this kind of worldly relationships at all.
1: నీవి నేను నేనే నీ.
0: I am you and you are I.
1: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇంకా ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
0: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
1: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
0: This is real freedom.
1: ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ.
0: This is real free will.
1: అదే స్వేచ్ఛ.
0: That is real his will.
1: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు. మనమే స్వేచ్ఛ.
0: ఫ్రీ విల్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ అక్వైర్ అండ్
1: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
0: వైల్ స్పీకింగ్ అబౌట్ ధర్మ ఇన్ భగవద్గీత, హీ ఇంట్రడ్యూస్ టూ కాన్సెప్ట్, స్వధర్మ అండ్
1: పరధర్మం. అనగా దేహధర్మం.
0: పరధర్మ రిఫర్స్ టు
1: స్వధర్మం. అనగా ఆత్మధర్మం.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
1: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
0: హియర్ ధర్మ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ది ధర్మ ఆఫ్ ది క్షత్రియ.
1: స్వధర్మం ఆత్మధర్మం.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
1: ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు.
0: ఆత్మధర్మ విల్ నెవర్ గివ్ యూ ఫియర్.
1: పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యూ గెట్.
1: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలు కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనం గురి కాము.
0: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
1: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
1: అప్పుడు ఎట్టి దుఃఖములకు కాని కష్టములకు కాని నిందలకు కాని నిష్ఠూరములకు కాని ఏమాత్రము మనకు అవకాశం చిక్కదు.
0: దేర్ బి నో రూమ్ ఫార్ సారో గ్రీఫ్ ప్రాబ్లమ్స్ అండ్.
1: విద్యార్థులారా, మీకు తెలియకపోవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, యూ మే నాట్ నో.
1: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
0: ఫార్ డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్.
1: నమ్మకపోయినప్పటికి
0: వెదర్ యూ బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్.
1: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: I really do not know what sorrow is.
1: Vicharam ante emto naaku teliyadu.
0: I really do not know what worry is.
1: Kashtam ante emto naaku teliyadu.
0: I do not know what difficulty is.
1: Nindalu nishthuram chestunnarante idi emto baadha ante naaku teliyadu.
0: When people criticize and comment, I really do not know what.
1: Adi vaanishtamu. Pooja cheyatam nee ishtamu. Evarishtam vaaridi.
0: Criticize.
1: Idiki enduku manam baadhapadali.
0: Criticizing is his wish. Worshipping is your wish.
1: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
0: If one talks loud, it goes in air. If one talks within himself, it will remain within himself.
1: నా వరకు రాదేది.
0: It can never reach me.
1: నేను ఎందుకు బాధపడాలి?
0: Why should I be troubled?
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
0: Recognize your real truth, there will be no room for any difficulty.
1: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండది, నువ్వు చేడుస్తాను, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
0: పీపుల్ కమ్ అండ్ సే, స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్డ్. ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
1: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి.
1: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికీ సమత్వమే.
0: Our relative has expired. I say, I am happy.
1: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
0: I really want to see what real sorrow is.
1: లేకపోతే
0: sorrow will never come to me.
1: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
0: In things relating to Swami, there may be so many upsetting things which may be happening.
1: అనేక మంది అనేక రకములైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు.
0: డిఫరెంట్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ.
1: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
0: ఆన్ వన్ సైడ్ పీపుల్ హూ వర్షిప్ మీ,
1: ఇది ఒక పర్వతము అది ఒక పర్వతము.
0: దిస్ వన్ సైడ్ ఈజ్ అ మౌంటన్, అనదర్ సైడ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ మౌంటన్.
1: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంటలుంటున్నాయి.
0: బట్ బిసైడ్స్ బోత్ దీస్ మౌంటన్స్ దేర్ ఈస్ ఎ బిగ్,
1: ఒక దగ్గర మట్టి గుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
0: ఇఫ్ దేర్ ఈస్ వన్ మౌంట్ దేర్ మస్ట్ బి ఎ పిట్ ఎల్స్వేర్.
1: ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంట మట్టే గుట్ట మట్టి.
0: ది మట్ ఇన్ ది పిట్ అండ్ ద మట్ ఇన్ ద మౌంట్ ఆర్ ద సేమ్.
1: ఈ రెండు సమానమే.
0: ఫర్ మీ బోత్ ఆర్ ద సేమ్.
1: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
0: This is the real type of ఆత్మతత్వ విచ్ వన్ హాస్ టు.
1: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీనిని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
0: సమ్ టైమ్స్ ఐ యాక్ట్ యాజ్ ఇఫ్ ఐ యామ్ యాంగ్రీ, డిపెండింగ్ అపాన్ వాట్ ఇస్
1: నటనే కాని లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ దెర్ ఇస్ నో యాంగర్ వాట్స్ ఎవర్.
1: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
0: సమ్ టైమ్స్ ఫర్ మంత్స్ ఐ డు నాట్ టాక్.
1: ఇది వాళ్ళ రోగాలకు తగిన మందు.
0: This is medicine appropriate to his disease.
1: Endukante varini sarichese nimittamai ee rakamainatundi mandalu upayoga pettali.
0: In order to rectify and correct them, this kind of treatment is
1: necessary. Swami naato maatadatam ledu.
0: Why is Swami not talking?
1: Adige adhikaram neeku ekkada undi? Adi naa ishtam.
0: Well, it is my wish.
1: Ippudu deeniki oka chinna udaharanam.
0: One small example here.
1: Oka doctor daggariki naluguru patient vacharu.
0: Four patients go to a doctor.
1: నలుగురికి కడుపు నొప్పి.
0: All the four of them have the stomach.
1: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
0: When you see from external point of view, both of all of them.
1: ఒకడు వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
0: Doctor examines one patient.
1: నాన ఏమీ లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
0: You give a little hot water fermentation, then everything will be okay. వాళ్ళని
1: పంపించేస్తాడు తక్షణమే.
0: He gives medicine.
1: ఇంకొకరు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
0: The second person comes with
1: వాళ్ళకి సోడా బైకార్ మ్యాక్స్ హెల్ప్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
0: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ద మెడిసిన్ అండ్ డిస్పోజెస్ హిమ్ ఆఫ్.
1: మూడవ వాడు వస్తాడు.
0: ద థర్డ్ పర్సన్ కమ్స్.
1: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూలు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
0: ఇఫ్ ది బౌల్స్ వర్ టు మూవ్ యూ వుడ్ బి ఆల్ రైట్, హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ హీ సెండ్స్ హిమ్.
1: నాలుగో వాడు వస్తాడు.
0: Fourth person comes.
1: Immediately ka operation cheyalantadu.
0: He says immediate operation is required.
1: Ee veedi paina dvesham aa doctor ku.
0: Is he angry with him?
1: Kaadu kaadu, veedi jabbu vere.
0: Your disease, you is
1: mean appendicitis.
0: This is appendicitis.
1: Sachchaname cheyali.
0: Therefore there is need for surgery.
1: Ade vidhamugane okkokari bhavamulanu, okkokari cheryalanu, okkokari talampulanu puraskarinchukoni variki tagineatundi yokka ee nenu andistuntanu.
0: I give the appropriate treatment depending upon
1: ఒక్కొక్కరి చూడనే చూడను.
0: I do not look at all some person.
1: ఒక్కొక్కరితో మాట్లాడనే మాట్లాడను.
0: I do not talk to some people at all.
1: ఒక్కొక్కరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
0: If some people come this way, I go the other way.
1: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్. ఆ మందులు ఇంత ఇచ్చేటువంటివి ఇవన్నీ.
0: These are all the prescriptions and the medicines given to the various diseases.
1: ఎందుకోసం ఇస్తున్నాను?
0: Why am I giving this medicine?
1: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
0: I also have some code.
1: నా మాటకు చాలా విలువ.
0: My word is extremely valuable.
1: ఇవ్వకపోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
0: You may not give value to my word, but I give value to my word.
1: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు.
0: If one does not follow my word, I don't want to waste my word on him.
1: కనుక నాదారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల పట్టి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ ఆఫ్ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
1: మీరు ఎందుకు నడుచుకు స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
0: యూ గో ఆన్ టెలింగ్ దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ. వై డోంట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ స్వామి?
1: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
0: దిస్ ఈస్ నాట్
1: వన్ వే ట్రాఫిక్.
0: దిస్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
1: గివ్ అండ్ టేక్. రెండింటినీ విచారం చేయాలి నీకు సమత్వం ఉంటే.
0: దేర్ మస్ట్ బి గివన్ టేక్.
1: నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు.
0: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు హావ్ నాట్ ఫాలోడ్ స్వామీస్ వర్డ్, దేర్ఫోర్ స్వామి ఇస్ నాట్.
1: కానీ ఈనాటి భక్తులు ఆ రకంగా విచారించటం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదే నేర్చుస్తున్నా కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్, దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
1: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు, నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్ స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్ ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: There is no need for a separate prayer for the rain, a separate prayer for the
1: aadhyam sirasa vahinchukunte anugraham akkade labhistundi.
0: Follow the commands, grace dawns there automatically.
1: Vidyarthulara mottamota mee maatalaku meeru viluvunu pettukondi, maatalu viluvulo sampayinchukondi, maatanu viluva sthayilo unchukondi.
0: Dear students, respect the word which you have just given. Consider your own word as a valuable.
1: Rendu kannulu unnai, rendu chudochunu meeru.
0: You have got two eyes,
1: rendu chevulu unnai, rendu vinochunu meeru.
0: You have two ears,
1: kaani naaduku okkate undi,
0: but you have got only one.
1: Kanukane maataku pranamu satyamu,
0: that is why truth is the very life of the world.
1: Maataku pranamu satyamu kotaku pranambu valu koti tarittin.
0: For the promissory note it is the signature which
1: kotaku.
0: For the quote, for the fort it is the army which is the life.
1: Jati ki pranamu manamu,
0: it is the respect and honor which is the life. For
1: note ku pranambu ranu,
0: for a promissory note it is the signature.
1: Mana signature lekapothe dan promissory note ki ekkada vilu undi?
0: Promissory note is valueless without the signature.
1: Kanukane mana maataku satyame pranamu,
0: therefore truth is the life of our world.
1: Appude satyame vajeti,
0: that is the meaning of truth always triumphs.
1: Kanuka daiva tattvanni gurtinchalanukunte idi andariki arthamayyetundi kaadu.
0: It is not possible for everyone to understand
1: sai daivam deeniki kuda nu kungadu pongadu.
0: God never sinks or
1: prapanchamanta vachi dooshinchina gaani nenu kungaru.
0: Let the whole world come and criticize me,
1: prapanchamanta vachi varninchina nenu pongalu.
0: I don't get flattered even the whole world.
1: Na satyamu nadi,
0: my truth is truth by itself.
1: Kungi prunge atvanti variki varilo unde atvanti dosham e deeniki reaction.
0: The person who sings on account of
1: dosham ledu enduku kungali enduku pongali.
0: A person who is free from defects, where is the need for him either to sing?
1: Kanukane ee hrudaya sthayi endu undatundi okkate ade pavitramu aneetundi ikku vishwasanni manam balaparchukunte inga deeniki ni manam ee vidhamaina vicharamuku avakasame undadu.
0: If you can strengthen the faith, that heart is a divine entity, and if you fix your sight on that, there is no need for
1: anybody. Kramakramena mana yokka summer class course anta kudanu samipistuntunnayi
0: our
1: ముగించడానికి.
0: Our summer classes are gradually coming to an end.
1: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్
1: దానిని పురస్కరించుకుని నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
0: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు
1: ఇంకా ఉన్నది రెండు దినములే.
0: దేర్ ఆర్ ఓన్లీ టూ డేస్ లెఫ్ట్.
1: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి యొక్క అవకాశం కూడా ఉంటుండాలి.
0: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
1: అర్థం చేసుకుంటే
0: రియల్ ఫార్మ్
1: దేనిని మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
0: వన్స్ యు నో,
1: ఆధారాన్ని ముందు చూడాలి.
0: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దాట్ ఈస్ ఎనఫ్.
1: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
0: ద రియల్ బేసిస్ ఆఫ్ స్వామి నాట్ మియర్లీ
1: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
0: ద ఫార్మ్ మే బి చేంజింగ్,
1: ఆధారమే మార్పు చెందనటువంటి.
0: ద బేసిస్ డస్ నాట్ చేంజ్.
1: అదే సత్యం,
0: దట్ ఈస్
1: అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
0: దట్ ఈస్ హార్ట్, దట్ ఈస్ ఆత్మ, అండ్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్.

0: తరము కాదు. వీటి విడదీయం ఎవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Idi Nudana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nudana Samvatsaram lo enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వీ హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evari taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala ichiye undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adi మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: Ee nilchinatvantide నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudiki kani tanu danni vadile petti kalinaatvanti dani kosamai aneka apohara jarputhunnam.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, satyame, sarvatra praki unnadi.
1: that eternal, mysterious, wonderful, mystical truth is present everywhere.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
1: In this world, there's nothing beyond the truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It's man's main responsibility to recognize truth.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండేటట్టు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: You don't have to search for it either.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: It is always with you.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: It is just after you.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: That eternal principle of truth which is after you, in you, around you, and if you search for it, it is meaningless.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అని సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: The term samadhi is not appropriate.
0: Samadhi.
1: Samadhi.
0: Anaga anninti yendukudanu samamga undeetvantidi.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari yendu untunadi.
1: This sacred principle is present uniformly in
0: all. Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchanukotam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: నీ తత్వాన్ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for your own self outside?
0: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి.
1: టు నో థై సెల్ఫ్ యు హావ్ టు గో ఇన్వర్డ్.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: టు మూవ్ అవుట్వర్డ్ ఇస్ ఎ మిస్టేక్.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: దట్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫార్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాం.
1: ది సీక్రెట్ ప్రిన్సిపల్ హ్యాస్ గాట్ డిస్టెన్స్డ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ సర్చ్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎనీవేర్.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: యు ఆర్ సర్చింగ్ దాట్ వాట్ ఈజ్ నాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ.
0: ఇట్టి పిచ్చి మనసును కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: This madness will never take you anywhere.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Nee endu prema unnadi.
1: There is love within.
0: Kani aa premanu ekkadi nunchi nee goni tecchavu.
1: Where from have you got it?
0: Adi ekkadiki pothunadi.
1: In which direction does it flow?
0: Ekkadiki raavatam povatam ledhu. Raaka pokaru lenatti shashvatundu aa yokka vachyam.
1: It neither gets in nor leaves you, neither entrance nor exit.
0: Kanuka manu sadhana anetundi kevalam kalamlo vyartham gaavichukune nimittame manu cheyutunnave kaani nijanga sadhana cheyatam antante nenu nene anetundi satyanni gurtinchukunnappudu vaadiki inka valu sadhana akkarledu.
1: In the name of spiritual practice sadhana we are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself reality is experienced.
0: Kanuka nenu aneetundi ekkadi nunchi vastundadi.
1: This term I, what's its origin?
0: Tane ende untunnadi.
1: It is within.
0: Tane kalpinchukuntunnadu.
1: It's of your own.
0: Ee kalpitamainatundi nenu nu tanu kalpinchukoni amitanga bhavistunnadu.
1: In fact it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరం.
1: Therefore it's most essential for every man to turn inward and know his true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
1: In fact your nature belongs to your own self, not to any foreign person.
0: నీ సెల్ఫ్ ను నీవు ఎందుకు వెతుకుతున్నావు?
1: వై డు యు సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: అది నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: దేర్ఫోర్ ద సర్చ్ ఇన్ ద కామన్ పార్లన్స్ ఇస్ ఎ సైన్ ఆఫ్ మ్యాడ్నెస్.
0: తన నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
1: వెన్ ఇట్స్ ఆల్ అరౌండ్ వై షుడ్ హీ సర్చ్ ఫర్ ఇట్.
0: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
1: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
0: Kannulu musukoni dennoni yojana chestunnavani anukotam adi kudanu pedda parpaate.
1: Though you have written, you are thinking that you'll find sometime later is also sign of ignorance.
0: Kanuka manam satyanityamainatundi man needanu manam vedayatam avasaram ledhu.
1: Therefore that which follows you doesn't need to be searched.
0: Meeru వెతికేటువంటి యొక్క సత్యము మీ యందే నిలిచి ఉన్నది.
1: దట్ ట్రూత్ ఫర్ విచ్ యు హావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఆల్ అలాంగ్ ఇస్ ఇన్ యు.
0: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాపోదనలు, అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: ఇన్ రిలేషన్ టు లార్డ్ కృష్ణ దేర్ హావ్ బీన్ మెనీ పాత్స్ ఫాలోడ్, మెనీ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ప్రాక్టీసెస్.
0: కానీ అవన్నీ కూడాను కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: Krishnudu ekkada unnadu?
1: Where is Krishna?
0: Devam ekkada unnadu?
1: Where is God?
0: Anta tane ende untunnadi.
1: In fact everything is with him.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee prema aneetundidi puttinadi kaadu.
1: Love is not born.
0: Adi man nunchi ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ విత్ ఇన్ యూ.
0: ఆ ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is cloth.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాం.
1: వాట్ వీఆర్ బాదరింగ్ అవర్ సెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ రాంగ్లీ డైరెక్టెడ్
0: ప్రేమ స్వరూపులోనే
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థం అవుతుందో మీకు గుర్తించాలి.
1: యు మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది అది మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: the food that we part,
0: katte badda paina,
1: and the clothes we wear,
0: chuche chupulo,
1: our looks,
0: anninti endu okate unnadi.
1: There is love indeed.
0: Aithe manamu mana chupulu vyathasanga uncheta,
1: because there's some difference in our looks,
0: mana bhavamulu vyathasanga undatam cheta,
1: because of variety in our thoughts,
0: veru veru ga manam bhavinchukuntunnam,
1: we find the duality or separateness.
0: Idi chaala parapaatu.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటి.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
0: లోకంలో అనేకం కనిపిస్తుంటాయి మనకు.
1: In this world we see many.
0: కాదు కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: We consider them many, but it's not correct.
0: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు.
1: Therefore that which is a variety, multiplicity, is not variation.
0: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది ఇది ఫండమెంటల్ది.
1: This true I, the self, is fundamental.
0: మనము అనేటువంటిదంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: The we is variation, duality.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: when you stand in front of the mirror,
0: అప్పుడు నీవు ఎంత మందిగా కనిపిస్తావు?
1: How many images you find?
0: లేదు.
1: No.
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ దిస్ ఐనెస్.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: దిస్ టంబ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
1: వెన్ యూ లుక్ ఇన్ యూ ఫైండ్ యువర్ ఓన్ ఇమేజ్ రిఫ్లెక్షన్ దేర్.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: యువర్ ఫేస్ ఇస్ నాట్ సెపరేట్.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: యూ సీ యువర్ ఓన్ ఫేస్ యాజ్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే
1: Similarly,
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు నో ఇస్ దిస్ ద పాయింట్ వన్నెస్ ద యూనిటీ డివినిటీ.
0: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూసిన వారు అవుతారు.
1: If you know this fundamental one divinity, you will be knowing rest.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ,
1: this world may be dual.
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: But in the spiritual sense, it is only one that exists.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: You see three pictures.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: You see your own picture as
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: And sometimes you consider separate.
0: వేరుగా చూసిన బొమ్మను నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: The picture of your own which you consider separate are two now.
0: కనుక ఇవన్నీ కూడా నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: These are all the changes, the thoughts in you only.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: You can certainly visualize the divinity at once.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: We make several attempts to experience this oneness
0: of the divinity. ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: అంతా ఒకే రూపమే.
1: It's only one form.
0: ఏకం సత్తి ప్రభోదావదంతి.
1: It's only truth is one which is spoken referred to as many.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ.
1: Though he sees himself.
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు.
1: He considers as many.
0: అది ఏ మాయా.
1: This is illusion.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయా.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
1: Call it by any name. Give it any form whatsoever of your choice.
0: Kani okanaka samayamlo.
1: At one time.
0: Radha.
1: Radha.
0: Krishnuni chusukoni.
1: Watching Krishna.
0: Krishnuni na yokka nijamainatundi bhavamu.
1: She considered Krishna as her own.
0: Kani anukundi kani mari tacharame yo Krishnudu veru nenu veru.
1: But thereafter, next moment she thought that she is separate from Krishna.
0: అది పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ అండ్ కృష్ణ ఆర్ వన్, నాట్ సెపరేట్.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి భిన్నత్వంగా భావించుకోవటం తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: ద మిస్టేక్ లైస్ ఇన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ఓన్లీ వన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ all essentially as divine whatever you see.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: Never give scope or chance for differences.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పంచిపోతుంది.
1: When once you are feeling such as mine and thine, then naturally you are in the wrong way.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమునే కాని మరొకటి కాదు.
1: They are all just reflections because of your love. Not separate.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధమే.
1: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విదిన్ హర్,
0: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే.
1: When it appears as though it is another person,
0: పరాయి వ్యక్తులు కాదు.
1: Then it's not true.
0: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: One is forgetting his own self and considers the other as divine.
0: కనుక దీనిని నారదుడు చెప్పాడు.
1: This what Narada said.
0: అమ్మా రాధ,
1: రాధ,
0: నీవెవరనుకున్నావు?
1: Who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
0: అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, the sound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వరుసు.
1: Just go near the hill అండ్ షౌట్ ఓ.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ది ఈకో, ద సేమ్ సౌండ్ ఓ.
0: కనుక ఆ సౌండ్ తందే కానీ పరులు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్ లోపల ప్రతిబింబంలే మనకు కనిపిస్తున్నాయి కానీ
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ అస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: The moment you understand the reality of the reflection, you will know the truth of oneness.
0: Oka chinna udaharanam teeskondi.
1: A small example.
0: Oka addam teeskondi nee mukhaanni nee chusko.
1: Watch your own face in front of the mirror.
0: Ayyo idi naa mukhamane antunnavu.
1: Then is this my face? A question may come.
0: Aithe nee evaru?
1: Then who are you?
0: Idi nee mukhame ainappudu aa mukhamlo unnatundi varu kotta vaaru kaade.
1: When you say that's your face, the one there is not separate.
0: Rendu okate.
1: Both are one actually.
0: Itti ekatvamunu bhinnatvanga bhavinchi parapadutundedi neevi.
1: In fact this oneness is mistaken. It's because of your own mistake in thought.
0: Kanuka mana tattvanni manamu gurtinchukolekapothunnam.
1: We are not able to know our true nature.
0: Neevevaru?
1: Who are you?
0: Neeve thanu.
1: In fact you are
0: thane neevu.
1: In fact, you are.
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: You and he are one.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరపడిపోతున్నాము.
1: Therefore, we are mistaken considering this unity as
0: ప్రతి విషయమునందు కూడాను ఇట్ రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే.
1: In every matter, you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్.
0: ఫ్లూట్ కు పెట్టుకుని పాట పాడుతున్నాడు.
1: వెల్ హీ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఆన్ ఎ ఫ్లూట్ దేర్.
0: ఆ పాట పాడుతున్నంతసేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించింది.
1: As he went on playing on the flute, he could listen to the voice, and he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటిదినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటి.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own sound.
0: నీ పాటనే వాడు పాడే పాటం కాదు.
1: It's not any person singing the same song as you.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: Tellavarthapudike tallini teeskunnadu.
1: Next morning,
0: ninna poyinatvanti kondalu ummi chaatuku thanu poyyadu.
1: Accompanied by his mother, he went to the same forest.
0: Oka paata paadadu.
1: And then he started playing on the instrument.
0: Akkadi gurinchi kuda oka paata vachindi.
1: And also voice came.
0: Chudu ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
0: ఆ కుమారుడు దగ్గర తీసుకుని,
1: and then mother called him close. నాయనా,
0: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయటవాడు కాదు.
1: And the mother tells him, look here my dear son, that's all your reaction, reflection is sound, that's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
1: Wherever you go, you certainly know your sound.
0: బయట వారు ఎవరు నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: We are mistaken likewise, identifying ourselves with the reflections.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: determined, completely wants to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the body.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటాది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడ ఉన్నావు.
1: This is only your illusion, imagination. Where else you exist?
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంక ఎక్కడ ఉంది?
1: Where is your reflection then?
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడా మీ యొక్క ప్రతిబింబమే కాని వేరు కాదు.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: యు ఆల్ సే సాయిబాబా.
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: Bhagavan is not Sai Baba.
0: Nenu mere, meeru nene.
1: In fact, Swami is you. You are Bhagavan.
0: Ee satyanni poorthi meeru gurtinchandi.
1: Know this truth clearly.
0: Gurtinchukunte inka bhedamale meeku undavu.
1: Then there will be no differences at all.
0: Ninnu neeve oka chempagottuko.
1: Just slap yourself.
0: Neeku neevu chempagottukunte evariki debba tagilindi?
1: Then who is hurt when you slap yourself?
0: Neeke debba tagilindi.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టాననుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాడిని కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడా జరిగే చర్యలన్నీ కూడా నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్, దే డోంట్ బిలాంగ్ టు ఎనీబడీ.
0: మీరందరూ కూడా పనులు కానీ భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద సమ్వన్ ఎల్స్ ఆర్
0: పనులే లేరు.
1: దేర్ ఆర్ నో అదర్ పర్సన్.
0: అంతా ఉండేది ఒక్కరే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: మీరందరూ కలిసి ఒకరే ఎట్లా చెప్పగలరు?
1: హౌ డు యు సే దట్ యు ఆర్ వన్ వెన్ దేర్ ఆర్ సో మెనీ అరౌండ్?
0: కనుక ఇవన్నీ కూడా ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ యువర్ అప్రోచ్, యువర్ అవుట్లుక్ దట్ మేక్స్ యూ ఫీల్ దట్.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: అండ్ యూ బ్రాట్ సమ్ లడ్డూస్.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: అండ్ యూ సే దట్ యూ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ 5,000 లడ్డూస్ టు ఎవ్రీబడీ.
0: ఆ 5,000 మందికి కూడా నీవు ప్రశ్నించు.
1: యూ ఆస్క్ ఆల్ 5,000 పీపుల్.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: వాట్ హ్యావ్ యూ ఈట్?
0: లడ్డూ.
1: You say laddu.
0: నువ్వు తినేది ఏమిటి? లడ్డు.
1: వాట్ హ్యావ్ యూ ఈటన్?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: యు ఆస్క్ ఎవ్రీబడీ, దే విల్ సే ఐ హావ్ ఈటన్ లడ్డు. దే డోంట్ సే దట్ ఐ హావ్ ఈటన్.
0: అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: దేర్ఫోర్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ ఈజ్ అపియరింగ్ యాజ్ రిఫ్లెక్షన్.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: సో నో యువర్ ట్రూ నేచర్, యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: ప్రేమతత్వము ఒకటే.
1: లవ్ ఇస్ వన్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ ఓన్లీ వన్.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కలుసుకుంటుంది.
1: దెన్ వన్స్ యూ లుక్ ఇట్ యువర్ చైల్డ్, యు హగ్ హర్.
0: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ సీ యువర్ సిస్టర్.
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: ఆత్మ ఈజ్ ఓన్లీ వన్.
0: రెండు అనేటువంటి ఆత్మలు లేవు.
1: దేర్ ఆర్ నో టూ సెల్ఫ్స్.
0: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
1: నో దిస్, ఓన్లీ వన్ సెల్ఫ్.
0: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
1: యూ డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నాయని భావించు.
1: దేర్ఫోర్ కన్సిడర్ that the same self exists in everybody. There'll be no differences at all when once you know the self.
0: Kanuka,
1: and once you look at your child, you hug her.
0: Idu na chellelu anukunnappudu ami chelliga maatladutundi.
1: And when once you see your sister,
0: ee atma anedi okkate.

0: interest in everybody. There'll be no differences at all when once you know the self.
1: కనుక నీ ఏకత్వం అని మాత్రం నువ్వు గుర్తించు.
0: So recognize this oneness.
1: అప్పుడే ఈ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know and experience the truth.
1: పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు.
0: All children, students are full of love.
1: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
0: You may think that Bhagavan loves me, Bhagavan loves me.
1: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
0: Only one Bhagavan that loves all.
1: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
0: The differences apply to you, but all are one to Bhagavan.
1: కనుక నేనే మీరు, మీరే నేను.
0: Bhagavan belongs to you. You and Bhagavan are one.
1: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
0: Strengthen this unity.
1: రెండు అనేటువంటి ఏమాత్రం కనిపించవు.
0: There is no duality at all.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
0: Then only it's possible to experience this.
1: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలం ఇది మీరు అర్థం చేసుకుంటారు.
0: When you go by certain evidences, you will be able to understand, comprehend clearly.
1: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
0: Be patient enough.
1: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
0: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him.
1: కనుక ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారి పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు.
0: When once you know the principle, oneness of the self as the true reality, then you will know that you are divine.
1: కనుక నీవు డివైనే కాని నీవు వేరే కాదు.
0: You are basically divine, nothing else.
1: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
0: దిస్ డివైన్ యు గో యు థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
1: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్.
0: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
1: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: నేను మీరే, మీరు నేనే.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
0: Go on thinking, improving this idea of
1: oneness.
0: You are not separate from Bhagavan.
1: నేను మీకంటే వేరుగా లేను.
0: Bhagavan is not separate from you.
1: నేను నీవు ఇద్దరు ఒకటే.
0: In fact, you and I are one.
1: దీనిని ఏకత్వంగా భావించుకొని పోండి, తప్పక కొన్ని దినాలకు ఇద్దరు ఒకటే అయిపోతారు.
0: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
1: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
0: Then the differences will certainly vanish.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
0: When once you know this truth, understand the reality, you can experience.
1: భజన బినా సుఖ శాంతి నహి.

0: Sairam, dear listeners, purity is divinity. God is never impressed by external pomp and pageantry. All he looks for in a devotee is a pure and unsullied heart and a yearning for God. In today's divine discourse, Bhagwan Baba, the very personification of purity, explains how one can win the grace of God by performing all actions with a pure heart. Let us now listen to the excerpts from the divine discourse by Bhagwan Baba delivered on Krishnashtami on the 6th of September 2004 at Prashanti Nilayam.
1: పెట్టినది తినవు కొల్లల పుట్టనకేగి లో పెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు కృష్ణ కృష్ణ పెట్టినది తినవు నీ మన ఇంటిలో పుట్టినది తినవు లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలో గుట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
1: Kani tana intilo unnatundi thaniki eppudu kuda ruchiga undavu.
2: You
1: bayita intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
2: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
1: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
2: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
1: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రం తాను తింటూ ఉంటాడు.
2: But he is after this puffed rice, which is after all the tasteless.
1: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
2: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ but yet ask him only one boon, that we should have a child.
1: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
2: And this is the gift that he received from the divine.
1: ఎన్నో యజ్ఞములు చేశాడు. 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
2: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
1: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
2: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
1: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు.
2: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీట్ టు హిస్ వర్డ్స్.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
2: బ్రాహ్మణుడు
1: కాదు, చాలా గొప్పవాడు.
2: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
1: అయ్యా, నాకు 3 అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
2: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వాడికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
2: All of the pundits, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
2: The king replied, I can't go back by the word given.
1: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
2: And he has got the strong faith in God, full of
1: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రము మరువడు.
2: He will never break his promise. He will keep it up.
1: కనుక నేను మాట ఇచ్చిదిని.
2: Yes, I have given the promise.
1: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
2: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
2: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
2: The 8th one is Ashwamedha.
1: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
2: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
2: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞం ఇవన్నీ.
2: Each one represents one yajna, 108 in total.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతా కూడాను నిండిపోయాడు.
2: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
2: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
2: not nearly 3 feet.
1: ముల్లోకాలు కూడా నువ్వు తీసుకోగలడు.
2: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
2: You are deceiving yourself by the form that you see in front of you.
1: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
2: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
2: If one breaks the promise, it is death.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి సో మెనీ ప్రామిసెస్ ఆర్ మేడ్ బట్ నోబడీ వుడ్ కీప్ దెమ్.
1: కానీ ద్వాపర యుగంలో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
2: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నోబడీ ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
2: సో ఎంపరర్ బలి సెడ్ ఐ విల్ కీప్ అప్ మై ప్రామిస్.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు, నాది అనేటువంటిది ఏది లేదు.
2: యాజ్ డిక్లేర్డ్ హీ హాస్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ సెడ్
1: అంతా భగవంతునిది,
2: నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్
1: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
2: సో హీ సరెండర్డ్ అండ్ కంప్లీటెడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిచువల్.
1: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
2: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రేజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్.
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
2: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
2: అండ్ హీస్ ద డేరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
2: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
2: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
2: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
2: The whole world is yours, Lord.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
2: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
2: So saying, the emperor offered whatever that's asked for.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
2: Vamana is so short, the dwarf.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
2: Though he is so short, so small in stature, but he is greatest of all in the universe.
1: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
2: In fact, he doesn't have the human level of complacency.
1: Human level కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
2: The human level has got its own limitation.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
2: The divine is limitless.
1: పరిమితములకు మించి
2: transcends limitation.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
2: యు ఫైండ్ ద సన్రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
2: హూ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ సన్రైజ్?
1: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
2: హి అబ్జర్వ్స్ హిస్ ఓన్ రెగ్యులేషన్.
1: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కానీ మరి ఏ యుగమునందు కానీ ఎక్కడ కూడా జరగలేదు.
2: This mystery of the divinity is not limited to any particular age.
1: Idi na duty. Na duty nenu tappaka cheyali ani smarinchukuntu vachayi.
2: Elements considered the duty most important and followed accordingly.
1: Ee vidhanga vachayi balavantamto raledu.
2: They have not been out of force.
1: Kilakila navvuchu pakapaka navvuchu prabahamulu entani aanandamga pravahistu vachayi.
2: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
1: Itti dwapara yugam yokka prabhavamu anni yugamulu kudanu adarshani chupistu vachayi.
2: This is the ideal set for all of the ages.
1: Intiye kaaka scientists anta kudanu entano prayatnapurvakanga shodhanalu chestu vacharu.
2: Scientists investigated, made thorough inquiry of all these facts.
1: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
2: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
1: కానీ వారు కేవలం ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
2: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
1: కాని ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను, దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
2: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
2: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
1: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
2: Nobody could explain the reason behind this.
1: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
2: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగ మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టు కరే.
2: The human birth, it appears as though is meant to be the hunger.
1: చిక్కునందుచు కోటి విద్యలను పూనిగ నేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
2: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
1: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించాడు.
2: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
2: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్ని ప్రజ్వలింపజేస్తుండాలి.
2: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
2: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొనియే అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
2: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
2: The fire is in the wood, but the wood is not burnt by the fire within. Nobody could know the reason behind
1: it. ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
2: There are so many mysteries in this nature.
1: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
2: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
2: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
2: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
2: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్రను నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితంబు నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
2: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daivashakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sasakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
2: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort. In this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవశక్తితో వచ్చేటువంటివి కాదు.
2: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ అక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిని సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: దీస్ ఆర్ న్యాచురల్. The source of all these latent powers is nature itself.
1: ఒక కరణం తీసి దేనినైనా కొట్టినప్పుడు చాలా బాధపడుతుంటాయి.
2: When you hit anyone with the stick, naturally it causes pain.
1: అందులో ఏదో ఈ అగ్నిశక్తి ఒకటి ఉన్నది.
2: Well, there is some power here.
1: రాయిని తీసి దేనినైనా కొట్టినప్పుడు దీంట్లో ఏదో ఒక పరమశక్తి ఉంటున్నది.
2: If you pelt a stone and hit anybody, naturally it pains. When you just strike two stones against each other,
1: that's a fire originate.
2: Do you see the fire externally?
1: లేదు.
2: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి వసం చేస్తుండదు.
2: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహజసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
2: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక ద్వీపం పుట్టించేటువంటి వారు.
2: దే ఫౌండ్ హిస్ ఫైర్ ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
2: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
2: There in the same village, a daughter-in-law newly married.
1: అక్కడ చెప్పారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
2: She too was commanded to go to Nanda's residence and lamp.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకొని చాలా ఆనందంగా చూస్తుండాలి.
2: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిదే కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
2: It is a fire that burns. It will never give you any kind of comfort and coolness.
1: Inka mari deepamulu andinchukovadani poyinatundi oka ee streelu balikalandaru kodanu aame chustu egurtu unnaru.
2: While this newly married daughter-in-law started lamping her own,
1: sugura cheyanta kaaripothunte enduku taa dooram raavatam ledhi.
2: Why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
2: దెన్ దే వర్ సింగింగ్.
1: సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట, దీపాన కనిపించేనంట అని పాటలు పాడుతున్నారు.
2: దే వర్ ఆల్ సింగింగ్ ఇన్ కోర్స్. సుగుణా కుడ్ సీ దేర్. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: Ee paatalu vini lopa nunchi Yashoda parigetti vachindi.
2: And Yashoda appeared there in front of them.
1: Ala kuda chuchindi.
2: She too noticed.
1: Ee Suguna yokka cheyi kaalipothuntunte chuchindi.
2: And she could notice the finger of Suguna being burned.
1: Madhyalo unnatundi road lo unnatundi vaadanta paatalu paadutuntu egurtu unnaru.
2: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
2: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? దట్స్ వాట్ షీ సెడ్.
1: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
2: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
2: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
1: ఇంకా ఏనాటికి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
2: We should never send her any time in future to light our lamp.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: Mysterious things, wonderful things happened in those days.
1: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
2: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
2: One day Krishna came there.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
2: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
2: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
2: Under these circumstances, in response to the yearning, Krishna
1: Yashodaku kanipinchaledu, Nandriki kanipinchaledu.
2: But nobody could see him.
1: Ani andaru Yashodaku cheraru.
2: All had assembled at the residence of Yashoda.
1: Krishna vachayata, meeru dachipettukunnaru, ekkada chupandi, chupandi ani andaru gola chestu vacharu.
2: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him, that's what they said.
1: Evvariki kanipinchukokunda ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
2: ఆల్ కుడ్ నాట్ సీ హిమ్ కలెక్టివ్లీ, బట్ ఈచ్ వన్ కుడ్ విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కృష్ణ.
1: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
2: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
1: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
2: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్
1: తల్లి. ఏమతో పెట్టినది నీకు రుచిగా ఉండదా?
2: Don't you relish that what is served at home?
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
2: Do you really like that by stealing which is available elsewhere?
1: Ani aa pillavanni krishnunni road ki katti vesindi.
2: And he was tied up to a mortar there.
1: Nijamga prapanchamalo prati okkari kodanu idi saarbhavame.
2: This is the experience of everybody in the world.
1: Tana intimi tanaki eppudu kodanu ruchikuntu.
2: No one accepts relishes that which is at home.
1: Intilo vantalu vandite aa vantalu emi kodanu tanaku ruchiga undavu.
2: All the preparations so nicely made at home
1: parayindi vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
2: But those which are served outside, we relish them very much.
1: Ee vidhanga jagatlo jarugutune untunnayi.
2: This is the way of the world.
1: Krishnudu parayindi pakkanga untunnani bodhinchadam kaadu.
2: This is not the lesson of Krishna.
1: Venna anaga kevala parishuddhamainatvanti hrudayame.
2: Butter symbolizes pure heart.
1: Aa pure heart ekkada unte akkada teesukuntadu Krishnudu.
2: Krishna receives, accepts wherever there is pure heart.
1: Adi mrudu maduranga untuntadi.
2: It is so soft and sweet.
1: Anaga itarulu paripakkamainatvanti hrudayamulu chaala mrudu maduranga untuntayi.
2: The hearts of devotees are soft, tender and sweet.
1: కనుకనే వారి యొక్క హృదయం నుండి మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
2: Therefore Krishna is after such sweet hearts.
1: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
2: But however this robbery stealing brought him bad name.
1: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
2: All call Krishna a thief.
1: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
2: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్, ఎ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
1: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
2: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
1: ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు.
2: బట్ ఇఫ్ వీ కాల్ యూ సింప్లీ ఎ థీఫ్, you'll be irritated.
1: Avin kaakunda gaanam tho chernappudu adi ento maadhuryanga untuntadi.
2: When it's mixed with a melody, it is joyful.
1: కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మధురంగానే ఉంటుంటాడు.
2: Therefore, when once we sing with all the love, it will be so sweet to God.
1: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోరా అని పిలుస్తారు?
2: Why people call him Chittachora?
1: Chittachora Yesoda Keba Navalita Chora Topa Chittachora.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటారు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: జాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదం కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఇస్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: And it is not so nice if it is put in form of words verbally.
0: కానీ అదే ఒక రాగం వేసి రమ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: But on the other hand if it is put in musical style, it is so melodious.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉండాలి.
1: There lies the sweetness in music.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్.
0: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకోనటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కాని ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: Never be disappointed under any circumstances.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయం చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: The disappointment is because of prior appointment.
0: నీవు మొదలై నీవు అపాయం చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: You think those days of Krishna, incarnation, and think, sing in glory of God, and enjoy the same state of bliss even today.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: Krishna who loves music,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: also loves the human heart.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాద మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై
0: కృష్ణ అవతారం మాత్రమే అనేక వేలక వేలేరు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamai anetundi oka ganam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayaravutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanlu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుంది.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi ramaalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాలపైన మనం నిజమైనటువంటి మనసులు పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతుంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతుంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing His glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: నంత గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta at the residence of Nanda.
0: Gopaludanta.
1: He is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటూ రండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: That's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishnu yokka leelane meeku anurom ga teppistanu.
1: This evening you will certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from His devotees.

0: ప్రేమ స్వరూపులాల
1: ఓర్నమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రభాతే తెల్లవారి సూర్యోదయము కేవలము వెలుగును ప్రసాదిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద సన్ రైజ్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ప్రదోషే ఈ సూర్యుడు హస్తమించిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయం అనేటువంటిది కేవలము చీకటిని ప్రసాదిస్తుంది.
1: ఆఫ్టర్ ది సన్సెట్ ఇస్ ద మూన్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది డార్క్ నైట్.

0: గుణవంతుడైనటువంటి కుమారుడు తన కులమునే పోషిస్తాడు.
1: ఎ వర్చువస్ సన్ ఇస్ ద బీకన్ ఫర్ ది హోల్ ఆఫ్ ది లీనియేజ్.
0: కనుక సుపుత్రుడు అన్నింటికంటే గొప్ప ఆదర్శమైనటువంటి వాడు.
1: ఎ గుడ్ సన్, ఎ వర్చువస్ సన్ ఇస్ ఎన్ ఐడియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, వీటన్నింటికంటే కూడాను గుణవంతుడైనటువంటి కుమారుడు మహా గొప్పవాడు.
1: మోర్ దెన్ ద వన్ విత్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అవేర్నెస్, వాట్ ఎవర్ యు మే కాల్, ఎ వర్చువస్ సన్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ గుణవంతుడైనటువంటి కుమారుడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ వర్చ్యూస్.
0: ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటుంటారు.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ప్రిసెప్టర్, గురు.
0: కానీ వినాయకునకు ఎట్టి గురువు లేరు.
1: వినాయక హ్యాస్ నో గురు ఆర్ ప్రిసెప్టర్.
0: అతనే సర్వులకు నాయకుడు.
1: He is the leader of all leaders.
0: తనకు మాత్రం ఎవరు నాయకుడు లేరు.
1: He has no master or leader above him.
0: కనుకనే ఇతని పేర్ల యందు వినాయక అని కూడాను సార్థకమైనటువంటి నామం వచ్చింది.
1: So he has got a befitting name. As he has no leader above him, he is called Vinayaka.
0: ఎట్టి నాయకుడు లేకుండా సర్వకులు నాయకుడైనటువంటి వాడు వినాయకుడు కనుక ఇతనికి వినాయక అని పేరు వచ్చి.
1: As he has no master above him, he being the leader to all, he is called Vinayaka.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏ పూజలు ప్రారంభించినప్పటికీ మొదలు వినాయకుడిని ప్రార్థించి పూజలు ప్రారంభిస్తుంటారు.
1: All forms of worships, any path for that matter, begin with offering of puja to Lord Vinayaka to begin with.
0: Sangeetha sahityamulandu kudanu prarambhamulo motta mota vinayakuni valle brovave ani prarthistaru.
1: The music and literature, they also begin with prayers to Vinayaka.
0: Kanuka sarvulakunu nayakudainatunti vaadu vinayakudu.
1: So Vinayaka is the leader of all.
0: Itti Vinayakunni manamu adarshanga teeskunnappude sarva karyamulakunu siddhinchutundi.
1: When we have Vinayaka as our ideal, we'll have fulfillment, we'll be successful in every task that we undertake.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Vinayakunaku ఒక తొండం ఉంటుండాలి.
1: వినాయక హ్యాస్

0: ఎట్రాంగ్
1: అనగా ఏనుగు యొక్క తల.
0: That's the head of an elephant.
1: తెలివితేటలు ఎందు కాని, గుణములు ఎందు కాని, విచారములందు కాని ఏనుగుతో సమానమైనటువంటి వాడు వినాయకుడు.
0: Elephant stands for intelligence, the loyalty and discrimination, and Vinayaka represents all these qualities.
1: ప్రతి దానికి నీ విచారణ చేసి ఏనుగు ముందు అడుగు పెడుతుంది.
0: Elephant proceeds forth, exercising discrimination first.
1: అదే విధంగానే నిత్యానిత్య పరిశీలన జరిగిన తర్వాతనే వినాయకుడు ముందుకు సాగుతాడు.
0: Likewise, Vinayaka steps ahead after thoroughly discriminating between that which is temporal and that which is eternal.
1: Gana Pati ee naalugu aksharamalo kudanu vijnana prajnana sujnanamto kudinatunte vaadu vinayakudu ani peru.
0: Vinayaka represents the excellence of wisdom contained in all the four letters Gana Pati.
1: ఇట్టి వినాయకుణ్ణి ఈనాడు సర్వకుడును విస్మరించి ఏదో కొన్ని పూజలు జరుపుతూ ఉంటుంటారు.
0: ఆల్ పీపుల్ సీమ్ టు హావ్ ఫర్గాటన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ వినాయక అండ్ యెట్ ఆఫర్ వర్షిప్.
1: ఏ పూజలు జరిపినప్పటికీ వినాయకుని పూజ మాత్రము మానరాదు.
0: వాట్ ఎవర్ పాత్ యు మే ప్రొసీడ్ బట్ యు కెన్ నెవర్ గివ్ అప్ వర్షిప్ టు వినాయక.
1: ఇట్టి సర్వులకు నాయకుడైనటువంటి వినాయకుడిని మనం నాయకుడిగా తీసుకోవటము విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టు కన్సిడర్ వినాయక యాజ్ ద లీడర్ హూ హ్యాపెన్స్ టు బి ద లీడర్ ఆఫ్ ఎవ్రీ వన్.
1: ఇట్టి గుణములు కలిగినటువంటి వినాయకుడు జగత్తులో ఎందునూ కారలాడు.
0: వినాయక విత్ ఆల్ దీస్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ అన్పారలల్ సెకండ్ టు నన్.
1: అట్టి వినాయకుడిని మనం ఆదర్శంగా తీసుకుని మన విద్యాభక్తులు యందు మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వ విద్యలు కూడా మనకు సంప్రాప్తం అవుతాయి.
0: When we take Vinayaka as ideal, acquire knowledge and intellect appropriate, and tread our life accordingly, we'll be successful.
1: ఇతనికి బొజ్జు చాలా పెద్దది.
0: He has got a wide, big stomach.
1: అనగా ఉదరంకు నిండు కూడాను జ్ఞానమే అతనికి ప్రధానమైనటువంటి శక్తి.
0: ద మెయిన్ పవర్ ఆఫ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ ఇన్ హిస్ స్టమక్.
1: ఇట్టి నాయకుడైనటువంటి వినాయకుడిని ఈనాడు మనము పూజించాలి.
0: వి మస్ట్ వర్షిప్ వినాయక ఆఫ్ దిస్ స్టేచర్.
1: ఇతనికి తండ్రి తల్లి ఎవరని?
0: ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ the mother and father of Vinayaka.
1: ఏదో కొన్ని చరిత్రలు ఎందు చెప్తున్నారు కానీ కాదు.
0: As per the stories, they say Ishwar and Parvati.
1: ఇతనికి నాయకుడు లేనట్టుగా తల్లిదండ్రులు కూడాను వినాయకుడికి లేరు.
0: As he has no master above him, he has no parents.
1: అందరికీ మాస్టర్ అయినటువంటి ఒక వినాయకుడికి తల్లి తండ్రి అనేటువంటి మాస్టర్స్ ఎక్కడ ఉంటారు?
0: When Vinayaka is the master of everybody, how can you decide his parents?
1: Kanuka idaniki nayakude lenetunti varu vinayakudu kanuka idaniki teginatunti yokka aadarshanni manam evvarkudunu telipukolem.
0: We cannot understand the mystery, the divinity of Vinayaka as he has no other master above him.
1: Prabhate deepaku ravihi. ఈ తెల్లవారు చేసినప్పుడు మనకు తేజస్సును అందించేటువంటి వాడు రవి.
0: ఇట్స్ ఓన్లీ రవి ద సన్ హూ గివ్స్ us లైట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డాన్.
1: ఇట్టి రవికి ఎవరు తల్లిదండ్రులు?
0: హూ ఆర్ ది పేరెంట్స్ ఆఫ్ ది సన్ గాడ్ రవి?
1: ఇతని ఎవరికి తల్లిదండ్రులు లేరు, కానీ ఇతనికి తండ్రి తల్లి ఉన్నారంటుంటే అది చాలా పొరపాటు.
0: టు సే దట్ Vinayaka has parents, you are mistaken.
1: Sarvulaku tane nayakudu.
0: He is the leader, master of everybody.
1: సర్వులకు మాతాపితులు తాయి.
0: He is the father and the mother of everyone.
1: తమేవ మాతా చ పితా స్వమేవ తమేవ బంధుశ్చ సకత్వమేవ తమేవ విద్యా ద్రవణం సమవేయ. అన్నింటికీ తానే మనకు తల్లి తండ్రి ద్రవ్యము అంతా కూడా తానే.
0: వినాయక ఇస్ ద మదర్ ఇస్ ద ఫాదర్ ఇస్ ద ఫ్రెండ్ ఇస్ రిలేషన్ అవర్ ఎవ్రీథింగ్ ద ప్రాపర్టీ ద పొజిషన్స్ ఎక్విజిషన్స్.
1: ఇట్టి నాయకుణ్ణి ఈనాడు లోకము మర్చిపోతూ వచ్చింది.
0: వి హావ్ ఫర్గాటన్ వినాయక ఇన్ ద రీసెంట్ టైమ్స్.
1: సర్వులను అల్పస్వల్పమైనటువంటి వారిని నాయకులుగా తీసుకుంటున్నాము మనం.
0: వి గో బై లో పర్సనాలిటీస్ యాజ్ అవర్ లీడర్స్.
1: వినాయకుని యొక్క శక్తి సామర్థ్యములు ఎవరికి నీకు చాలవు లేవు.
0: ది పొటెన్షియాలిటీ ది కెపాసిటీ అండ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ వినాయక్ ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీబడి.
1: ఈ ప్రపంచమునందు సర్వ విధములైనటువంటి యొక్క ప్రయత్నములకు వినాయకుడే ప్రధాన నాయకుడు.
0: వి ఫైండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ ఆఫరింగ్ అవర్ ప్రేయర్ టు వినాయక యాజ్ హీ హ్యాపెన్స్ టు ద లీడర్.
1: ఈనాడు అట్టి వినాయకుడి యొక్క జన్మం యొక్క సంపర్కము దీని యొక్క సంభావము అంతా ఈ దినము యొక్క సంబంధమే.
0: దిస్ డే ఈజ్ రిలేటెడ్ టు ద బర్త్డే ఆఫ్ వినాయక అండ్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ద బర్త్ ఆఫ్ వినాయక.
1: అతను పుట్టినవాడైనప్పుడు ఏదో ఒక దినము ఒక గంట కొన్ని స్థానములు చెప్పవచ్చును. అతను పుట్టినవాడు కాదు.
0: We may just decide the birthday in a calendar, but he has no birth.
1: Sarva prapanchamunaku thane puttinchinatundi vaadu.
0: In fact, the whole universe has originated out of him.
1: Itti nayakuniki inkoka nayakudu ikkada kavali.
0: How do you expect a master above him?
1: Vinayaka charitralo idi chaviti.
0: This happens with Chaviti, the fourth day.
1: అనగ చతుర్ముఖమైనటువంటి యొక్క దశ.
0: It is four faceted day.
1: వినాయక చవితి.
0: వినాయక చవితి, the fourth day.
1: దీనికి అతనికి అన్ని విధములు కూడాను నాయకత్వం వహించినటువంటి.
0: And he presides over the leader of all the four faceted day.
1: సర్వ వేదములు సర్వ శాస్త్రములు సర్వ ఇతిహాస పురాణములు కూడాను అన్ని కూడాను వినాయకుని యొక్క ప్రబోధనలనే జరుగుతూ వస్తున్నాయి.
0: The Vedic Gita, the Upanishad teaching, and all that is conveyed in sacred texts are the result of Vinayaka, his gift.
1: Kanuka Vedamulu ekkada nunchi udbhavinchinavini manam tarchukoraadu.
0: We should never entertain the thought that Veda is composed by any person.
1: Chaturu Vedamulanta kudanu Vinayakuni yokka sankalpam ire.
0: All four Vedas represent the manifestation of his divinity and the will.
1: ఈ వినాయకుడికి సర్వమును స్వాధీనమైపోయినటువంటివి.
0: Everything is under the control of Vinayaka.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ వినాయకుడికి కోపం అన్నది ఎప్పుడు కూడాను లేదు.
0: Vinayaka has no element of anger in him.
1: ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడే.
0: He is the very personification of love.
1: ప్రేమ ఉండినటువంటి స్థానంలో ఈ కోపతాపయసూయ డంబములు ఏమాత్రము ప్రవేశించటం వీలు కాదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎన్వీ ప్రైడ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
1: అతని ముఖమును మీరు చూచి ఉంటారు.
0: యూ మస్ట్ హావ్ వాచ్ హిస్ ఫేస్.
1: ఎక్కడే గాని వినాయకుడు కోపంగా ఉండేట్టుగా ఆ ముఖం మీరు చూడలేరు.
0: హ్యావ్ యూ ఎవర్ సీన్ ద ఫ్యూరియస్ ఫేస్డ్ వినాయక? యూ కెనాట్ ఈవెన్ ఫేస్ హిమ్.
1: ఎప్పుడు చిరునవ్వుతోనే చిందులు దొక్కుతుంటాడు.
0: యు సీ వినాయక విత్ ఎ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
1: తల్లిదండ్రులను పిలిచిపడినటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు కూడాను ప్రేమతోనే పిలువబడుతుంటాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ అప్రోచ్ టు హిస్ పేరెంట్స్ పార్వతి పరమేశ్వర ఇస్ బేస్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ లవ్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ అసోసియేటెడ్ విత్ దిస్.
1: మనం కొడైకెనాల్ పోయేటువంటి దారి లోపల
0: ఆన్ అవర్ వే టు కొడైకెనాల్
1: ఒక క్షేత్రం ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: అది వినాయకుడి యొక్క స్థానము అని.
0: ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ వినాయక.
1: అక్కడ వినాయకుడు ఇక్కడ నుంచి వచ్చాడని.
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ హీ కమ్ దేర్?
1: ఎక్కడి నుంచి రాదు, అక్కడికక్కడే పుట్టాడు.
0: He has installed himself there itself.
1: అటువంటి స్థానం లోపల వినాయకుడికి ఎక్కడి స్థానము సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ ఉండేటువంటి వినాయకుడికి ఫలాని స్థానం తనది ఫలాంటి కాంతి తంది అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: Though there is a center of worship, Vinayaka is present everywhere, in everyone, at all places, in all periods of time.
1: కనుక మనం ఏదో దృష్టికి మలుచుకునే నిమిత్తమై మనం ఒక స్థానం పుట్టిన దానమని ఒక స్థానం పెరిగిన స్థానమని ఒక స్థానం సంచరించినటువంటి స్థానమని దీనికి పేరు పెట్టుకుని తృప్తి పడుతున్నాము.
0: It is only for our practical purposes of visualization and personal experience we attribute a definite place of dwelling even to God.
1: భగవంతుడికి పుట్టిన స్థానం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా లేదు.
0: There is no separate birthplace for God.
1: పెరిగిన స్థానం మరొకటి అనేటువంటిది ఇక్కడ లేదు.
0: There is no specific place where he has grown.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికు ఏది పుట్టిన స్థానము ఏది పెరిగిన స్థానము ఏది సంచరించిన స్థానం.
0: When God pervades everywhere, so vast, all over the universe, what is the place which we can say it is birthplace or the place where he has grown?
1: ఎక్కడ భగవంతుడు ప్రాప్తిస్తు ఎక్కడ సర్వ దుర్గుణములు కూడా దూరం చేసుకుంటారో అక్కడంత భగవంతుడు ప్రత్యక్షం అవుతుంటాడు.
0: The moment you give up bad qualities and start praying, appealing to God, he manifests himself there.
1: కనుక దుర్గుణములు దూరం చేసుకున్నటువంటి స్థానమే భగవంతుడి పుట్టిన స్థానం.
0: The birthplace of God is that where, the moment when we distance ourselves from evil qualities.
1: కరుగు భగవంతునికు గుణదోషుడు కాలే కాదు గుణాతీతుడు.
0: God is beyond attributes, attributeless.
1: అతనికి ఒక గుణము మరొక గుణము లేదని చెప్పుటకు వీలు కాదు.
0: We cannot specifically say that he has got one attribute and he is without another.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is attributeless, formless, eternal, immortal, nectarine and crystal clear, ancient.
1: గుణమే లేనటువంటి వానికి ఇంకా ఎక్కడ గుణం అని చెప్పవుతుంది.
0: When he is attributeless, how do you say he has got a particular attribute?
1: కనుక గుణాతీతుడనగా భగవంతుడు మాత్రమే గుణాతీతుడు.
0: The one who has transcended attributes is God himself.
1: ఏదో కోపించినట్టుగా మనకు కనిపించినప్పుడు కానీ అది కోపం కాదు.
0: He may appear to be angry. It is not anger in the sense.
1: భక్తులను మార్గములో తెప్పించుకునే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు.
0: To set right the devotees, to see that they lead correct life.
1: ఆ కఠిన శబ్దములే లేకుండా ఈ భక్తులు కూడా వినడానికి వీలుండదు.
0: When God does not use harsh words, the devotees cannot be corrected.
1: కనుకనే భక్తులను సరైన మార్గంలో తెప్పించే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు.
0: God pretends to be angry only to set right the devotees.
1: Anni kevalamu oka natakamale kaani sarinaatvanti sthitimulu kaadu.
0: In fact, this anger is only dramatic action but not reality.
1: Bhagavantuniki etti kopamulu levu.
0: God has no trace of
1: eppudu atti kopamuniki avakasame ivvadu.
0: He never gives scope for anger.
1: Manam doshamulu chesinappudu bhagavantuni kopinchutunnademo ani talichukuntam.
0: When we commit a mistake, we think that God is angry.
1: కాని నీ దోషమును నేను జ్ఞప్తి చెప్పించుకునే నిమిత్తమై ఈ రకంగా కనిపిస్తుంటాడు.
0: God pretends to be angry so that you will be reminded of your own mistakes.
1: కొన్ని కొన్ని సమయాల లోపల భగవంతుడు మీతో మాట్లాడకుండా ఉండే సమయం లోపల స్వామికేమో కోపం వచ్చిందేమో ఎందుకో నాతో మాట్లాడటం లేదు అని భావిస్తుంటారు.
0: At times when Bhagavan does not talk to you think that Bhagavan is angry with you and therefore stop talking to you.
1: దానికి కోపం అనేదే కాదు.
0: భగవాన్ హ్యాస్ నో యాంగర్ ఎట్ ఆల్.
1: అన్నింటి ఎందు కూడాను ప్రేమతత్వమే.
0: భగవాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆ ప్రేమ కూడాను కఠినమైనటువంటి పదములతో ఉపయోగించినప్పుడు అదే కోపంగా భావుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ష్ వర్డ్స్ మే సౌండ్ యాజ్ ఇఫ్ ఈజ్ యాంగ్రీ బట్ ఇట్స్ రియాలిటీ ఈజ్ లవ్.
1: మన నిత్య ప్రార్థనల ఎందు కూడాను అట్టి దోషము మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి.
0: And we find in our daily life several of the mistakes that we commit.
1: Naina itra ani piliste premato pichinattiga avutundi.
0: When he says softly come close, it appears he is talking to you lovingly.
1: Naina itra annapudu kopamto cheppinattiga untadi.
0: When he says harshly come here, it means he is quite angry.
1: Kaduga ivanni shabda pramanamule tappa anya pramanamulu kaadu.
0: This is only change in the tone, nothing to do with the reality.
1: ఇది దుర్వాసునికి వచ్చినటువంటి పేరు.
0: This is an attitude of Durvasa at one time.
1: దుర్వాసునికి కోపమే లేదు.
0: Durvasa has no anger in him.
1: దుర్వాసుడు అనగా కోపం కలవాడు అని పిలుచుకుంటుంటారు ప్రపంచంలో.
0: We think Durvasa is the other name for anger.
1: కనుక మహాభారత యుద్ధ సమయమునందు,
0: during Mahabharata battle,
1: ఈ పాండవులను దాచిపెట్టేత,
0: in order to keep the Pandavas hidden,
1: వీరికి యుద్ధ సమయం లోపల ఎట్టి ప్రమాదము ఉండదు అని వారి యొక్క భ్రాంతి.
0: They never wanted to face any danger or risk in the battle.
1: Draupadi went. దుర్వాసుని ప్రార్థించింది.
0: And she prayed Durvasa.
1: Swami. రుషి నా పతులకు శాపమిచ్చినట్టుగా కనిపిస్తుండాలి.
0: You should only save them from this danger.
1: సూర్యోదయం లోపలనే పాండవులు నటించరుగాక అన్నాడు.
0: They faced the risk of losing their lives the next morning.
1: కనుక నా పతులకు అట్టి దోషములు ఏమాత్రమో అంటకుండా కాపాడమని కోరింది.
0: She prayed to the saints, saying that they would be rescued and saved against this curse.
1: కాపాడతానని చెప్పాడు.
0: And Durvasa promised.
1: కాని తాను కూర్చున్నటువంటి సీటు కిందనే ఒక పెద్ద 5 మందికి సంబంధించినటువంటి స్థానం ఒకటి కంప్లీట్ గా ఖాళీ చేయించాడు.
0: A huge pit was dug and emptied in order to make all these 5 Pandavas seated there.
1: దానిపైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: And he spread a wooden plank over it and Durvasa sat on it.
1: ఈ దుర్వాసుడికి కోపం వస్తే ఎవరిని శాపిస్తాడో అనేటువంటిది అందరి అందరూ ఈ భయం ప్రవేశించింది.
0: No one dares to be close to Durvasa because he stands for anger and he may curse any moment.
1: కాని తిరిగి ఆ దుర్వాసుడు ఉన్నటువంటి స్థానంలోకి పోయి,
0: they went to that place where Durvasa was there.
1: విరోధి అయినటువంటి వాడు,
0: the enemy,
1: స్వామి మీరు సర్వలోక సమర్థుడు, సర్వజ్ఞాన సంపన్నుడు.
0: స్వామి, ఓ సేజ్, యూఆర్ ఓమ్నిషియంట్, యూఆర్ ఓమ్నిపోటెంట్.
1: ఈ పాండవులు ఎక్కడున్నారో కనిపించడం లేదు.
0: I'm not able to find Pandavas anywhere.
1: వారున్న స్థానంలో మీరు పోషించండి అన్నారు.
0: Please show me where Pandavas are.
1: అతను చెప్పే సమయంలో కూడాను పాండవుల నా కింద ఉన్నారు అని చెప్పాడు.
0: Responding to the question, Durvasa said harshly, Pandavas, they're right now here beneath.
1: ఇది కోపంతో ఉండినట్టుగా చెప్పాడు.
0: This he said furiously, harshly.
1: ఇంకా రెండవ ప్రశ్న అడిగేటప్పటికే తన్నే శపిస్తాడో ఏమనుకుని అడిగినటువంటి వారు వెనుకకు వెళ్లారు.
0: They did not dare enough to put the subsequent question because they were afraid that they may be cursed.
1: కానీ దుర్వాసుడు అసత్యమాడినాడనే కాదు.
0: Durvasa has not uttered a lie.
1: సత్యమని,
0: he said truth only.
1: శబ్దం మార్పు చేత ఆ విధంగా కనిపించింది.
0: It is only change in the tone, that's all.
1: కాబట్టి సత్యానికి అసత్యానికి శబ్దములే భేదములు, కానీ సత్యం వేరు అసత్యం వేరు కాదు.
0: Therefore it is the change in the tone that makes the difference between truth and the lie.
1: ఎక్కడ ఉన్నారు పాండవులు? నా క్రింద ఉన్నారు అన్నారు.
0: And the question was put, where are the Pandavas? They are here right now beneath.
1: ఈ శబ్దమును పురస్కరించుకుని తాను సత్యం వెళ్లిపోయాడు.
0: After having said, he left his place.
1: ఈ విధంగా ఈ కోపం అనేటువంటి కూడాను శబ్ద మార్పు చేత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: బై చేంజింగ్ ద టోన్ వీ కెన్ బ్రింగ్ మెనీ మోడిఫికేషన్స్ అమంగ్ పీపుల్.
1: తెల్లవారు లేచి చూసినప్పటికీ ఈ ద్రౌపది చాలా బాధపడుతుండాలి. ఈనాడు నా పతి యొక్క ప్రాణం ఏమైపోతుందో అని బాధపడుతుండాలి.
0: నెక్స్ట్ మార్నింగ్ ద్రౌపది వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద రిస్క్ దట్ హర్ హస్బెండ్స్ ఆర్ గోయింగ్ టు ఫేస్.
1: ఎందుకంటే చెప్పినటువంటి వాడు సామాన్యుడు కాదు.
0: Because the one who has vowed to kill them is not an ordinary one.
1: కనుక అతని మాటలు సత్యమే అవుతాయి.
0: What he vowed will happen.
1: కనుక తిరిగి తెల్లవారు లేచిన తక్షణమే ఈ యొక్క దుర్వాసు దగ్గరికి వెళ్ళింది.
0: Next morning she approached Durvasa.
1: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేదు.
0: And he said, there's no danger for your husband.
1: ఇగో చూడు, ఇందులోనే ఉన్నారు నీ పతులు.
0: Right now they are here.
1: అప్పుడు ఆమె ఆనందించింది.
0: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్
1: హియరింగ్. పతిపిచ్చని ప్రసాదించినటువంటి యొక్క మీకు ఎంతనో నా జీవితం అంతా కృతజ్ఞతున్నాను.
0: షీ సెడ్ దట్ షీ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ టు ద సేజ్ for having saved the lives of her husband.
1: Rishulu kani, yogulu kani, jnanulu kani, tama yokka shabdamulu cheta aneka rakamulaitundi shikshalu, rakshanalu anni jarugutune untayi.
0: Sages, saints, aspirants, yogis, by changing their tone of their words, can bring about transformation, punish people, correct certain people, make them tread along the right path.
1: కనుకనే దుర్వాసుడు కూడాను తన వాక్శబ్దం చేతనే రక్షణ శిక్షణ జరుపుతూ వచ్చాడు.
0: Therefore the sage Durvasa, by changing the sound of it,
1: అనేక మంది అజ్ఞానులు దుర్వాసునికు ఇంత గొప్ప తపస్సు అయిపోయినప్పుడు ఇతనికి ఇంత కోపమా అని నిందిస్తారు.
0: Ignorant people go on blaming Durvasa for his anger, who actually should not have the temper.
1: క్రోధం యొక్క అంతరాత్మను గుర్తించినటువంటి వారి ఈ సత్యాన్ని విచారిస్తారు.
0: Those that know the depth, the reason behind this anger, will understand the reason.
1: దైవానికి ఎట్టి కోపము లేదు.
0: God has no trace of anger in him.
1: కోపం కలిగినటువంటి వాడు దైవమే కాదు.
0: If he has anger, he cannot be God.
1: కానీ రక్షించే నిమిత్తమై ఆ శబ్దమును మారుస్తూ ఉంటాడు.
0: Only to offer protection, he changes his sound.
1: రక్షించే కోసమని ఆ శబ్దాలను మారుస్తుంటాడు.
0: It's only to protect you, he changes his tone.
1: ఏ ఋషులు ఎందుకు కానీ ఏ తపస్సులు ఎందుకు కానీ ఇట్టి కోపం అనేటువంటిది ఉండనే ఉండదు.
0: No sage, no man of penance can have this anger.
1: కోపమును అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే తపస్సు ఆచరిస్తున్నారు అని కూడా కొంత బోధిస్తారు.
0: In fact, some feel that they would like to grow in anger, that's why they take
1: కోపం
0: penance.
1: సాధించడానికి ఈ తపస్సు కావాలనా?
0: In fact, penance is not needed to be angry.
1: కోపమునకు తపస్సే అవసరం లేదు.
0: For anger, penance is not required.
1: అది సహజమైనటువంటిదిగా వస్తుంది.
0: It is a natural trait.
1: కనుక ఇవన్నీ లోక సంబంధమైనటువంటి వాక్యములే ఇన్ని రకములైనటువంటి యొక్క ప్రబోధనలు జరుపుతూ వస్తున్నారు.
0: It is only the worldly feeling, the common feeling among us, that make us decide so.
1: ఈ విధముగా లోక సమాచారములు ఈ చరిత్ర యందు అనేక రకములుగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: In this world, we find the histories, the stories of this nature.
1: వినాయకుని యొక్క తత్వం కూడాను ఇట్టిదే.
0: This is the significance of Vinayaka.
1: పార్వతి, నాయన వినాయక ఒకతూరి రా అని చెప్పింది.
0: పార్వతి కాల్డ్ వినాయక టు కమ్ క్లోజ్ టు హర్.
1: దీనిని ఈశ్వరుడు కూడాను కనిపెట్టాలని కాచుకున్నాడు.
0: Ishwara was waiting for this moment.
1: అంటే ఈశ్వరుని తెలియక కాదు.
0: Not that Ishwara does not know.
1: తెలిసి ప్రపంచానికి బోధించడానికి నిమిత్తమై ఈశ్వరుడు పిలిచాడు.
0: Though Ishwara is all knowing, only to teach the world, this is the action.
1: ఒక పరమును ఇచ్చి,
0: he gave him a fruit.
1: సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉండినటువంటి సమయం లోపల,
0: at a time when Vinayaka and Subramanya, both of them were there.
1: ఇరువురు కూడాను పార్వతి బిడ్డలే.
0: Both of them are the sons of Parvati.
1: కానీ ఒక పరమును ఇచ్చి, నాయన ఈ ప్రపంచమంతయును ఒక్క రౌండ్ లోపల చుట్టుకుని వస్తే వారికి ఈ పరం దక్కుతుంది అన్నారు.
0: Parvati said, this is the gift that would be given to either of you who would successfully circumambulate all round the universe.
1: ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పళనిలో జరిగినాయి.
0: Where has it happened? It happened there in Palani.
1: అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన యొక్క వాహనం ఎక్కాడు, బయలుదేరాడు.
0: సుబ్రహ్మణ్య లెఫ్ట్ ద ప్రమిసెస్ ఫోర్త్ విత్ ఆన్ హిస్ చారియట్.
1: ప్రపంచాన్ని చుట్టే కోసమని.
0: He wanted to go around the world.
1: కానీ వినాయకుడు అక్కడే కూర్చున్నాడు.
0: వినాయక sat there all the time.
1: అడుగుతున్నాడు ఈశ్వరుడు, ఏ వినాయక నీ ప్రపంచాన్ని చుట్టుకుని రావడానికి పోవటం లేదే అన్నాడు.
0: ఈశ్వర క్వశ్చన్ హిమ్, హౌ ఇస్ ఇట్ వినాయక, వై హావ్ యూ నాట్ ప్రిపేర్డ్, వై హావ్ నాట్ స్టార్టెడ్ యువర్ జర్నీ గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
1: ఆయన చెప్పాడు నవ్వు నవ్వి, తండ్రి నేను ఎక్కడికి పోనక్కర్లేదు అన్నాడు.
0: వినాయక స్మైల్ అండ్ సెడ్, ఫాదర్ ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: నా దృష్టిలో సర్వము ఒక చోటనే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ.
1: సమస్తము ఇక్కడే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెసెంట్ రైట్ నౌ హియర్
1: అని చెప్పి ఆయన తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రదర్శన చేసి కూర్చున్నాడు.
0: హీ హాస్ డిసైడెడ్ టు గో రౌండ్ బోత్ ఆఫ్ ది పేరెంట్స్, సర్కమాంబులేట్ బోత్ ఆఫ్ దెమ్.
1: అప్పుడు నేనే జయించానన్నాడు.
0: అండ్ దెన్ హీ డిక్లేర్డ్ దట్ హీ ఈజ్ ద విన్నర్.
1: ఇతను ఈ విధంగా చెప్పేటప్పటికి సుబ్రహ్మణ్యుడు వస్తున్నాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ సుబ్రహ్మణ్య
1: చాలా అలసిపోయాడు.
0: హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: అలసిపోయి, నాన్న నేను చుట్టుకుని వచ్చాను ప్రపంచాన్ని అన్నాడు.
0: హావింగ్ గాన్ రౌండ్ హోల్ వరల్డ్ హీ వాజ్ టైర్డ్ అండ్ అల్టిమేట్లీ సెడ్, ఫాదర్ ఐ యామ్ ద విన్నర్.
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, వినాయకుడు ఎక్కడా చుట్టలేదే అన్నాడు.
0: అండ్ దెన్ ఈశ్వర స్టార్టెడ్ టెల్లింగ్ దిస్ వే.
1: అప్పుడు ఆ వినాయకుడికి, నీయే పరని, నీవు పరించినావని ఆ ఫలము అతనికి అందించాడు, నీదే ఫలము అన్నాడు. ఆ ఫలము అనేటువంటి దాంట్లో పలనిగా మారిపోయింది.
0: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ద ఫలము అండ్ దట్ వెరీ వర్డ్ ద ఫలము ద రిజల్ట్ హాస్ గాట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్
1: పళని అని పేరు వచ్చేసేసింది.
0: దాట్స్ హౌ ద నేమ్ పళని గాడ్.
1: అనగా వినాయకుడు సాధించినటువంటి ఫలం కాబట్టి అతని పళని అని పేరు పెట్టారు.
0: సిన్స్ దిస్ ఈస్ ది అచీవ్మెంట్ ద రిజల్ట్ ఆఫ్ ది పర్సూట్ ఆఫ్ వినాయక్.
1: ఇట్లా అనేక రకములైనటువంటి యొక్క సంపర్కాల చేత ఈ పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
0: We have find so many words associated, names associated with the divinity.
1: అనగా తల్లి తండ్రులు జగత్కంత గొప్ప.
0: In fact, for the whole world, one's own parents are greatest.
1: కనుక ప్రపంచమంతా చుట్టి రావాలంటే తల్లిదండ్రులను ప్రదర్శించేస్తే చాలు.
0: It is enough if you go around the parents, that's enough.
1: జగత్తంతా నిండినటువంటి వారు తల్లిదండ్రులే.
0: It's only the cosmic form of the parent.
1: ఆ తల్లిదండ్రులే లేకపోతే ఈ కుమారుడే పుట్టినవాడు.
0: Without the parents, the son won't have any place.
1: కనుక ప్రతి పుట్టిన పిల్లలు కూడాను సుగుణవంతులు కావాలంటే తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి వారు.
0: So every son, in order to be great, he should be respectful and obedient towards his parents.
1: సర్వ విజయములు కూడాను తల్లిదండ్రులే ప్రధానులు.
0: In fact, for his success, parents are mainly responsible.
1: పిల్లలు చదువు కోసమని పాస్ కావాలని అనేక దేవాలయములకు వెళుతూ ఉంటారు.
0: And students go visit temples to secure passes in the examination.
1: తల్లిదండ్రులు ఏదో వాళ్ళ పాకెట్ మనీ ఇస్తే దాన్ని కొనబోయే కొబ్బరికాయలు కొనేది, పొలములు కొనేది, దేవునికి పెట్టేది, ఈ రకమైనటువంటి బాహ్యమైనటువంటి ఆటలు ఆడుతుంటారు. కాని అంతర్ముఖమైనటువంటి భావాలు అర్థం కావు.
0: Out of the pocket money the students receive from the parents, they buy some coconut and make offerings to God there in the temple.
1: కనుక మనం విజయాన్ని సాధించాలంటే ఒక తల్లిదండ్రులను ప్రసన్నులు గావించుకుంటే అంత చాలు.
0: If you want to be successful, it is enough if you please your parents.
1: వారు సంతృప్తి పెడితే నీకు తప్పక సంసిద్ధుడవుతావు.
0: If your parents are pleased, you are bound to be successful.
1: కనుక ఇట్టి సంపూర్ణమైనటువంటి తత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై ఈశ్వరుడు పార్వతి ఈ రకమైనటువంటి పన్నాగమును పన్నారు.
0: This has been the drama of Ishwar and Parvati to teach this lesson to the entire humanity.
1: కనుక భగవంతుడిని ప్రసన్నుడు గావించాలంటే ప్రేమ చేత వారిని ఆజ్ఞను శిరసావహించుకుంటే అంతే చాలు.
0: Therefore, in order to please God, you should please your parents and you should have this love abundantly.
1: భగవంతుని ఆజ్ఞలు ఉల్లంఘించినను సర్వాలేదు, కానీ తల్లిదండ్రుల ఆజ్ఞలు మాత్రము జవదాటకూడదు.
0: At times you may not strictly adhere to the command of God, but you must be highly obedient to the command of your parents.
1: తల్లిదండ్రుల కంటే మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no other greater God than one's own parents.
1: తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి దేవతలు.
0: They are the presiding deities to everybody.
1: అట్టి తల్లిదండ్రులను మనం ప్రసన్నులు గావించుకోవడానికి వారి ఆజ్ఞలు శిరసావహించాలి.
0: To please them, one has to follow their command.
1: వారు ఎన్నో విధములుగా మిమ్మల్ని పోషించి,
0: they take care of you in every way.
1: ఇన్ని విధములైనటువంటి అభివృద్ధికి తెప్పించారు.
0: They are responsible for your career.
1: కనుక ఏ తల్లిదండ్రులు కూడాను కుమారుని ఉల్లంఘించినటువంటి వారు కనిపించారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఫైండ్ ఎనీ పేరెంట్ హూ వుడ్ నాట్ ట్రై టు మీట్ ద డిమాండ్.
1: ఏదో కొన్ని కొన్ని సందర్భముల లోపల తల్లిదండ్రులు కుమారుని కోపించినట్టుగా కొట్టినట్టుగా కనిపించవచ్చు.
0: It may appear as though the parents are angry with their children and even beat them.
1: కుమారుడి పైన తల్లిదండ్రులకు ఎప్పటికీ కోపం ఉండదు.
0: In fact, parents are never angry with their children.
1: అది సమయ సందర్భం సాధారణంగా అది కొంచెం కోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది కోపం కాదు.
0: It is only the time and the situations that made them look angry.
1: అది కూడాను కుమారుని యొక్క అభివృద్ధి నిమిత్తమై ఆ యొక్క కోపం కూడా చూపుతుంటారు.
0: They are angry only in the interest of their children.
1: కనుక తల్లిదండ్రులకు కోపం ఉన్నట్టుగా మనం ఎవరిని కూడా భావించరాదు.
0: We should never consider that parents are angry.
1: కోపం ఉన్నటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులే కాదు.
0: If parents are angry, they cannot be called parents in any sense.
1: ప్రేమ వారి యందు ఎంతో అమితంగా ఉంటుంటాయి.
0: They have limitless love in them.
1: ఆ యొక్క లిమిట్లెస్ లవ్ వల్లనే వారిని పోషిస్తూ వస్తుంటారు.
0: It is their limitless love that is taking care of you. A small example.
1: కుమారుడు వస్తుంటారు.
0: Son visits.
1: కానీ ఒక్కొక్క సమయంలో కుమారుడు తప్పు చేసినప్పుడు,
0: when son commits a mistake,
1: తల్లి ఒక ఏటు కొడుతుంది.
0: Mother beats.
1: ఎట్టకొడుతుంది?
0: హౌ?
1: ఇట్టు పొదు పెట్టి శబ్దం ఎక్కువగా అయ్యేటట్టుగా కొడుతుంది.
0: యాజ్ షీ బీట్స్ దేర్ విల్ బి మోర్ ఆఫ్ సౌండ్ దాన్ ది ఎఫెక్ట్.
1: కానీ తల్లి గట్టిగా కొట్టినట్టుగా కనిపిస్తుంది.
0: ఇట్ లుక్స్ యాజ్ దో షీ బీట్స్ హిమ్.
1: తల్లికి ఎట్టి కోపము లేదు, ఎట్టి భద్రతను కొట్టదు.
0: మదర్ ఈజ్ నెవర్ యాంగ్రీ విత్ ద సన్.
1: ఆ యొక్క కోపం కూడాను ప్రేమ చేతనే కొడుతుంది.
0: దట్ యాంగర్ ఈజ్ ఆల్సో ప్రాంప్టెడ్ బై లవ్.
1: ఇట్టి కోపం కలిగినటువంటి తల్లిదండ్రులను మనం కోపం కలవని భావించరాదు.
0: పేరెంట్స్ హూ ప్రిటెండ్ టు బి యాంగ్రీ, వీ షుడ్ నెవర్ కన్సిడర్ దెమ్.
1: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన పైన ప్రేమ చూపించేటువంటి.
0: పేరెంట్స్ ఆల్వేస్ షవర్ లవ్ ఆన్ దేర్ చిల్డ్రన్.
1: తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కోపం అనేటువంటిది లేదు.
0: పేరెంట్స్ డోంట్ హ్యావ్ యాంగర్ ఇన్ దెమ్.
1: కానీ మీరు కోపంగా భావిస్తుంటారు.
0: బట్ వీ థింక్ దట్
1: అది మీ దోషమే, కానీ తల్లిదండ్రుల యొక్క దోషం కాదు.
0: టు థింక్ దట్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ విత్ యూ, ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్.
1: కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రేమస్వరూపులే.
0: దే ఆర్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ వారి యందు అణిగమణిగి ఉండినంత వరకు మీకు అది కనిపించదు.
0: సో లాంగ్ ద లవ్ ఈస్ హిడెన్ యూ డోంట్ సీ దెమ్ సీ ఇట్.
1: కనుక కోపం వారి యందు ఏమాత్రము పుట్టదు.
0: You don't find any scope for anger in parents.
1: కోపం కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
0: The one with anger will never accomplish.
1: ఏ పని ఫలింపకుండు ఎగ్గును గడుగును.
0: Not only that, he'll have so many obstacles and problems.
1: కానీ ఆ కోపం కలిగిన చీ బొమ్మని పించుకొనుట చేకూరుజు.
0: On the other hand, the man of anger will be put to shame.
1: చీ పో అంటారు తల్లిదండ్రులు.
0: People will kick him out.
1: కానీ కుమారుని శిక్షించే నిమిత్తమే చీ పో అని చెప్పరు.
0: All this is said not to punish the son.
1: ఆ చీ అనేటువంటిది కూడాను ఎంతో బుద్ధైనటువంటి పదం.
0: And this humiliation, the insult, also has got a depth.
1: ఆ చీని చీ అనేటువంటిది ఎంతకంటే చిట్టి అనే కొట్టడం ఎంతో బాగుంటుంది.
0: And instead of totally dismissing by saying, asking, get out, it can be said in a pleasing form.
1: కనుక ఇవన్నీ కూడాను ప్రేమతో పలికేటువంటి పలుకులే, కాని కోపంతో వచ్చేటువంటి పలుకులు కాదు.
0: All these things are prompted by love, not by anger.
1: ఇటువంటి తల్లిదండ్రుల యొక్క తత్వాన్ని పిల్లలు చాలా ప్రేమించి దాన్ని కాపాడుకోవటం అత్యవసరము.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ దెన్ బి గ్రేట్ఫుల్ టు దెమ్.
1: కనుక తల్లిదండ్రులకు పైన కోపం రావడానికి కుమారుడికి కూడా అవసరం లేదు.
0: ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ నో నీడ్ టు బి యాంగ్రీ విత్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు కోపం లేదని వినాయకుడు జగత్తుకంతా చాటినటువంటి వాడు.
0: అండ్ దిస్ ఈస్ ద డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వినాయక హూ వెంట్ అరౌండ్ ద హోల్ వరల్డ్.
1: తల్లిదండ్రులకే కోపం వస్తే నేను ఉండగలనా?
0: కెన్ ఐ ఎగ్జిస్ట్ ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ యాంగ్రీ విత్ మీ?
1: ఉండలేను.
0: నో.
1: కనుక నేను ఉన్నాను కనుక తల్లిదండ్రుల కోపం లేదు.
0: సిన్స్ ఐఎమ్ వెరీలీ హియర్ మై పేరెంట్స్ ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ.
1: తన కోపమే తన శత్రువు.
0: యువర్ యాంగర్ ఈజ్ యువర్ ఎనిమీ.
1: తన సంతోషమే స్వర్గము.
0: అండ్ యువర్ వెరీ హ్యాపీనెస్ ఈజ్ ద వెరీ హెవెన్.
1: కనుక మనం సంతోషంగా ఉంటుండాలి, కానీ కోపం ఉండాలని భావించుకోకూడదు.
0: And you should always be happy. You should never be angry.
1: కోపం కలిగిన వారికి ఏ పని పనింపకుండు.
0: In no task you will be successful if you are angry.
1: కనుక అట్టి కోపం లేనటువంటి తల్లిదండ్రులను మనం కాపాడుకుంటూ రావాలి.
0: Therefore we should take good care of our parents who have no anger.
1: వారి ఆజ్ఞలు శిరసావహించుకుంటూ పోవాలి.
0: We should follow their command order.
1: ఆ విధంగా శిరసావహించినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక adhere to the command of his parents.
1: కనుక ఇతనికి నాయకుడు ఎవరు లేరు అని చెప్పి చెప్పారు.
0: సో వినాయక హ్యాస్ నో నాయక లీడర్ అబౌ హిమ్.
1: ముఖ్యంగా కుమారుడు సరిలేనప్పుడు తల్లిదండ్రులకే ఒక విధంగా కోపం రావచ్చు.
0: వెన్ దిస్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ ద సన్ ద పేరెంట్స్ మే బి
1: యాంగ్రీ. తల్లిదండ్రులకే కోపం లేదు కనుక నాకు కోపడేటువంటి వారి జగత్తులోనే లేరు అనేటువంటిది తనకు అర్థం చేసుకున్నాడు.
0: సిన్స్ ద పేరెంట్స్ హ్యావ్ నో యాంగర్ ఇన్ హి టువర్డ్స్ హిమ్ దేర్ ఆర్ నన్ టు బి యాంగ్రీ విత్ హిమ్ దట్ వాజ్ హిస్ కన్క్లూజన్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే సుగుణంలో యొక్క సంపత్తి.
0: సో ది రియాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ వినాయక.
1: ఏదో ఒక్కొక్క సమయం లోపల కోపించినట్టుగా కనిపిస్తారు.
0: అట్ వన్ టైమ్ ఆర్ అదర్ వీ అపియర్ యాజ్ ఇఫ్ వీఆర్ యాంగ్రీ.
1: మరో క్షణంలోనే దాన్ని మార్పు తెచ్చుకుంటారు.
0: నెక్స్ట్ మూమెంట్ దేర్ విల్ బి చేంజ్.
1: కనుక ఇట్టి తల్లిదండ్రులను మనం కోపించుకునేటువంటి వారని మనం ఏనాడు కూడా భావించరాదు.
0: We should never consider that our parents are angry with us.
1: వారికి ఏదైనా ఒక విధమైనటువంటి సినిమాని పోవాలనుకుంటే డబ్బు అడుగుతారు.
0: If you want to go to cinema, you'll ask for money.
1: కానీ ఇవ్వకపోయినప్పుడు తల్లికి నా పైన కోపంగా ఉంది.
0: When they don't give you money, you think that your father is angry.
1: సినిమాకు మాకు ఒక టికెట్ కూడాను డబ్బు ఇవ్వలేదు.
0: So they did not give you money.
1: అల్పమైనటువంటి కారణం చెప్పుకొని తల్లి కోపంగా ఉండేట్టుగా భావిస్తుంటారు.
0: For the simple mean desire, you think that your mother is angry with you.
1: అల్పమైనటువంటి దానిపైన తల్లి యొక్క కోపాన్ని మనం పోల్చుకోకూడదు.
0: You can never consider to be angry on the basis of these low meaning.
1: కానీ నిజమైనటువంటి యొక్క ప్రేమనే ఉండినటువంటి సమయం లోపల
0: if they have the love in full,
1: తన ప్రాణాన్నైనా అర్పితం చేసి కుమారుని రక్షించుకుంటుంది.
0: She is prepared to sacrifice her life to save her son. What a mistake it is to think that your mother is angry with you.
1: కానీ తల్లిపైన కోపం కలిగినటువంటి కుమారుడు ఎంతనో ద్వేషంగా కోర్టుకు కూడా పోతుంటారు.
0: There are some people who are angry with their mother and then draw her even to the court.
1: అలాంటి కుమారుడైన ఉన్నారు కానీ కోపం కలిగినటువంటి తల్లిదండ్రులు లేరు.
0: There may be a bad son full of anger. There can never be a bad parent.
1: కనుక ఈనాడు కుమారుని గుణములే మార్చుకొని తల్లిదండ్రుల ప్రేమ స్వరూపులు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం అత్యవసరము.
0: So children today should understand that the parents are the very embodiments of love and should know their love.
1: ఇన్ని రకమైనటువంటి భేదములు ఇన్ని రకమైనటువంటి చేష్టలు కుమారుడు ఎందు కలుగుతుంటది కానీ తల్లిదండ్రులు ఏమాత్రము కలగదు.
0: The difference of opinion, the wrong actions are noticed among sons, but not among the parents.
1: ఏదో ఆ సమయ సందర్భానుసారంగా తాను కోపడుతుంటారు గాని
0: based upon the situation they just
1: ఆ కోపం జీవితం అంతా కూడా నువ్వు ధరించేటువంటిది కాదు.
0: That anger will not sustain longer.
1: కనుక కుమారుడు యందు కోపం లేనటువంటి తల్లిదండ్రులు లోకములో ఉన్నారు కానీ తల్లిదండ్రులపైన కోపం కలిగినటువంటి కుమారులు ఎందరో ఉన్నారు.
0: There may be many children, the sons, who have got anger towards their parents.
1: వారి కూడాను కొంచెం అల్పకాలమే.
0: And that's also lasts for a short time.
1: తర్వాత తల్లిదండ్రులు బాధపడితే తాము కూడా బాధపడతారు.
0: When parents feel sad, the children also feel equally sad.
1: కనుక తల్లిదండ్రులకును కుమారులకును ప్రేమ సంబంధం ఒక్కటే నిజమైన సంబంధం కానీ ఇంకా అన్ని సంబంధములు ఏమాత్రం ఉండవు.
0: It is really the bond of love, the proper relationship between a parent and the child. And no other relationship.
1: ఈనాడు
0: టుడే
1: అల్ప కోపంను అభివృద్ధి పరుచుకొని
0: ఆన్ సిల్లీ కన్సిడరేషన్స్ వీఆర్ యాంగ్రీ
1: కోర్టు కూడా వెళ్లి
0: వీ గో ఈవెన్ టు ద కోర్ట్
1: అక్కడ వెళ్లి సత్యాన్ని పలుకుతారు.
0: అండ్ దేర్ వీ స్పెల్ అవుట్ ట్రూత్.
1: అప్పుడు ఆ కోర్టు యజమానుడు అయ్యా మీ తల్లి పేరు ఏమి అని అడిగితే
0: అండ్ వేర్ దే పుట్ ఎ క్వశ్చన్ వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్
1: ఎదురుగా వాదించేటువంటి తల్లి పేరు ఆమె పేరే చెప్తాడు. ఆమె పేరు నాది.
0: And he tells the name of his mother who is there on the other side.
1: Ime Isharamma.
0: And she is Isharamma.
1: Isharamma evaru?
0: Who is Isharamma?
1: Na talli.
0: My mother.
1: Chusava. Akkada kuda tirigi na talli ani cheptaru.
0: And they also say my mother.
1: Ee tallini adiginappudu ee kumarudu evaru antante.
0: And if you ask the mother who is your son?
1: Aa tallini kumarudu peru kuda nu ellayya mallayya ani cheptundi.
0: And she tells the name. తోన్సో ఎల్లయ్య.
1: ఆ పేరు ప్రత్యేకంగా చెప్పడం చేత తాను కుమారుడు కాకుండా పోడు. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పకుండా పోవటం వల్ల ఈమె తల్లి కాకుండా పోదు. ఈమె తల్లియే ఆయన కుమారుడే.
0: బై మెన్షనింగ్ ది నేమ్ ఆర్ బై నాట్ మెన్షనింగ్ ది నేమ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ అండ్ ద సన్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్.
1: ఇది ఏ చరిత్రలయందు
0: దిస్ ఇన్
1: గొప్ప గొప్ప చరిత్రలయందు కూడాను ఈ యొక్క సంబంధాలు మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ is very well noticed in our history.
1: Talli paina kopam cheta
0: out of anger towards mother
1: kumarudu court ku vellaadu.
0: The son has gone to the court.
1: Court ku vellin tarvata
0: having gone there
1: aa tallini himsinchaadu ani cheppani adana paina shiksha vachindi.
0: And he was punished for just persecuting the mother.
1: Appudu aa yokka court lopala ime talli ee talli tana kumaruniki chaala champadaniki prayatnam chesindi.
0: And she wanted to pacify him and explain in every possible way.
1: అని చెప్పి వాడి పైన ఉరి శిక్ష అని వచ్చేసేసింది.
0: And finally the son was put to hang.
1: కానీ నా పైన ఉరి శిక్ష తెచ్చాడా కుమారుడు అని తల్లి కూడా బాధపడింది.
0: And in fact the mother also felt so sad because of the punishment for execution.
1: ఈ కుమారుడు కూడా తల్లి పైన చాలా ప్రేమ అభివృద్ధి.
0: And the son also started love towards the father.
1: ఈ ఉరి శిక్ష ఇచ్చేకి పూర్వము నాయన నీవు తల్లి దగ్గరికి పోయి 2 నిమిషాలు మంచిగా మాట్లాడు అని ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వాడు.
0: బిఫోర్ ద సన్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ద సన్ వాస్ డైరెక్టెడ్ టు గో టు మదర్ అండ్ కన్వర్స్ విత్ హర్ ఫర్ అ షార్ట్ టైం.
1: కానీ కొంతమంది కుమారుడు ఆ తల్లిని చూచిన తక్షణమే కోపం అనేటువంటి అభివృద్ధికి తెచ్చుకొని రెండు చేతులు పట్టుకొని గొంతును పిసికేసేస్తారు.
0: సత్యాన్ని
1: గుర్తించినటువంటి ఈ కుమారుడు ఆ తల్లి దగ్గరికి పోయి,
0: బట్ ది అదర్ బాయ్ వెంట్ క్లోజ్,
1: తల్లి నిన్ను అనుదాని మాట అన్నాను,
0: అండ్ హి సెడ్ ఐ సెడ్ సో మెనీ బ్యాడ్
1: క్షమించు అని పాదాలు ముట్టుకొని ప్రార్థించి ఆమెకు ఒక ముద్దు పెట్టాడు.
0: అండ్ హి జస్ట్ ఫెల్ అట్ హర్ ఫీట్ అండ్ సాట్ హర్ పార్డన్ అండ్ దెన్ ప్రే టు హర్.
1: అట్టి కుమారుడు కూడా లోకంలో లేకపోలేరు.
0: సచ్ సన్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక కోపం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదే కానీ కోపం స్థిరస్థాయి అయినటువంటిది కాదు.
0: సో యాంగర్ ఈజ్ ఓన్లీ ఎ టెంపరీ క్వాలిటీ బట్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
1: ఇలాంటి టెంపరీ దీని కోసం మనం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
0: ఫర్ దీస్ టెంపరీ థింగ్స్ వీ షుడ్ నాట్ సాక్రిఫైస్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: వీ హ్యావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు కుమారుణ్ణి ప్రేమించాలి.
0: అండ్ పేరెంట్స్ హావ్ టు లవ్ దేర్ చిల్డ్రన్.
1: వీరి ఇరువురికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఒక ప్రేమ తప్ప అన్య మార్గములు లేవు.
0: ది ఇంటిమేట్ అండ్ ది క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ది చైల్డ్ ఈజ్ ఓన్లీ ద బాండ్ ఆఫ్
1: లట్టి. పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక సింబలైజెస్ ద టోటాలిటీ ఆఫ్ లవ్.
1: ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కట్టగలిపటికి ఆ ప్రేమనే అందిస్తుంటాడు.
0: అండ్ హీ షవర్స్ లవ్ హూసెవర్ దట్ అప్రోచెస్ హిమ్.
1: భారతం రాయాలంటే
0: టు కంపోజ్ భారత.
1: వినాయకుడు నిరంతరం ప్రేమ స్వరూపుడే కనుక అతను నాకు నాయకుడుగా కావాలని కోరాడు.
0: ఇన్ఫాక్ట్ వినాయక వాజ్ ఆస్క్డ్ టు టేక్ ది డిక్టేషన్ బికాస్ హీస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అప్పుడు ఈ మహాభారతం రాసే సమయంలో వినాయకుడు వ్రాతకోతలకంత యజమానుడుగా నిలిచాడు.
0: ఇట్ వాజ్ వినాయక హూ హాస్ టేకెన్ డౌన్ ది ఎంటైర్ డిక్టేషన్ ఆఫ్ మహాభారత.
1: కనుక ఇట్టి మహాభారతం నందు ఎక్కడే కాని ఒక్క దోషం కూడా రాలేదు.
0: ఇన్ ది ఎంటైర్ కంపోజిషన్ ఆఫ్ మహాభారత యు డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్.
1: ఎవరు రాసినది?
0: హూ కంపోజ్డ్ ఇట్?
1: వినాయకుడే.
0: అండ్ ఇట్స్ వినాయక ఇస్ కంపోజర్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ వినాయకుడికి ఎట్టి దోషములు కూడా కనిపించవు.
0: దేర్ఫోర్ దేర్ విల్ బి నో మిస్టేక్ ఇన్ వినాయక.
1: అటువంటి వినాయకుడిని మనము నాయకుడిగా ఎంచుకోవటము చాలా అదృష్టము.
0: ఇట్ ఈస్ అవర్ గుడ్ లక్ టు హ్యావ్ వినాయక యాజ్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్.
1: ఎట్టి పరిస్థితులు ఏందని కూడా అతనికి ద్వేషం కానీ అసూయ కానీ డమ్మం కానీ ఆడంబరం కానీ రాదు.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ హాస్ నో ఎన్వీ, నో ఈగో, నో పాంప్, నో అగ్రాండైజ్మెంట్.
1: ఈ కోపత అసూయ డమ్మములు ఈ యొక్క నరధన్మములకు కలిసిగలిగినటువంటి యొక్క దోషం అనే తప్ప దైవంకు సంబంధించినటువంటి దోషములు కాదు.
0: The anger, the pride, envy, jealousy are the weaknesses among the human beings. Nothing to do with the divinity.
1: Manaku ee naatu nunchi meerandaru kodanu talli dandrula paina edaina anto into konjam kopam untunte vaadini kshaminchamani korukoni vaarito aikamatyanga untundi anni vidhala vaari premanu meeru andukoni mee yokka abhirudhini kodanu chudandi.
0: Right from this day, if parents are angry with you, approach them politely, fall at their feet, seek their pardon and lead a good life.
1: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినప్పుడే మీరు వినాయకుడి యొక్క కుమారుడుగా తయారవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇఫ్ యు కండక్ట్ దిస్ వే యు విల్ బి ప్రాపర్ డివోటీస్ ఆఫ్ వినాయక.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు అన్ని పండుగల కంటే ముఖ్యమిది కానా
0: దిస్ వినాయక చవితి? ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
1: దాన్ని ఒక తూర్పు చెప్పాడు.
0: సెడ్ వన్,
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా అత్తవారింటికి ఏకమో కొత్త పెళ్లి కొడుక.
0: యాజ్ ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ద బ్రైడ్ గ్రూమ్ విజిట్స్ హిస్ ఇన్లాస్ హౌస్.
1: ముద్దు మరదల నీతో ముచ్చటాడు.
0: అండ్ యూ కన్వర్స్ విత్ ద రిలేషన్స్ దేర్.
1: వదిలే నీతో మాటికి వరుసలాడు.
0: అండ్ యూ గో ఆన్ జోకింగ్ విత్ దెమ్.
1: ఊరి వారు నిన్ను అతి గారావున్న మనల్ని సంపదలు కూడా నీ మామ కూడా.
0: The whole neighborhood will come there to visit you. Your father-in-law also will talk to you sweetly.
1: అత్తవారింటికి ఎగిరావయ్యా నీవు.
0: Better you go on visit your in-laws.
1: అక్కడ పోయినామంటే మనసంతా మార్పు వస్తుంది.
0: The moment you go and visit, there will be total change in you.
1: కానీ ఇటువంటి కఠిన హృదయుడైనటువంటి వారు అత్తగారి పైన కూడా కోపం పెట్టుకుని ఆ ఇంటికి కూడా పోరు.
0: The people who are so harsh, they don't visit their in-laws also.
1: ఇవి ఈ విధమైనటువంటి చేస్తలు కొన్ని ఆహార విహారంతో లభ్యమయ్యేటువంటివి.
0: దీస్ ఆర్ బికాస్ ఆఫ్ సర్టన్ హ్యాబిట్స్ అసోసియేషన్ అండ్ ఫుడ్.
1: కొన్ని ఫుడ్ వల్ల వచ్చేటువంటివి.
0: దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఫుడ్ దట్ వీ టేక్.
1: ఈ ఫుడ్ వల్లనే ఆ హెడ్ కూడా కుదరబోతుంది.
0: యాజ్ ఈస్ ది ఫుడ్ సో ఈస్ ది హెడ్.
1: కనుక ఫుడ్ హెడ్ గాడ్. ఈ ముగ్గురు కూడాను సరి సమానమైనటువంటి.
0: So all these three come in sequence, the food, head and God.
1: Food elantido, head elantidi.
0: As is the food, so is the head.
1: Head elantido, God elantivadu.
0: As is the head, so is God.
1: Kanuka manam food sarainatvidiga teeskovali.
0: So we should have correct food, right food.
1: Diniki konni kopamlo vachetvanti food ni manam muttakoddu.
0: We should not take food in anger.
1: Andukosamane prachina kalam nundi kudunu యోగాభ్యాసం చేసేటువంటి ఋషులకు ఈ ఫుడ్ ను ఒక నియమితంగా పెట్టుకున్నారు.
0: Therefore, in all the spiritual discipline, the food is an important factor.
1: సాత్వికమైనటువంటి ఫుడ్.
0: It should be సాత్విక్.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ కాదు.
0: The food should not be రాజసిక్.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ ను మనం తీసుకుంటే తింటూ ఉన్నట్టే కోపం వస్తుంటారు.
0: If you partake రాజసిక్ ఫుడ్, you'll be full of anger.
1: ఇంకా తామసిక ఫుడ్ తీసుకుంటున్నామంటే మనం తినే సమయంలోనే తూకం వస్తుంటుంది.
0: If you eat tamasic food, you begin to sleep while eating itself.
1: కనుక ఈ రెండింటిని మనం త్యజించి సాత్వికమైనటువంటి ఫుడ్ ని మనం తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ తామసిక్ ఫుడ్ ఆర్ రాజసిక్ ఫుడ్.
1: ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు ఇలాంటిది మనం భుజించకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ హాట్ స్టఫ్ ఆర్ స్పైసీ స్టఫ్.
1: అందుకోసమనే ఫుడ్ ని తినే సమయంలో ప్రార్థన చెప్పారు.
0: అండ్ సో వీ ఆఫర్ ప్రేయర్ before we actually eat.
1: మనం తినేక ముందుగా ఏమని చెప్తాం ప్రార్థన?
0: What is our prayer in the before we dine?
1: చెప్పండి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతైన గంతవ్యం. ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, మనసులో కూడా ఉంటుండాలా. అక్కడ ఆ విధంగా చెప్పేటప్పటికీ, బ్రహ్మార్పణం అని మనం చేసేటప్పటికీ బ్రహ్మ తన నుంచినే ఇది విని తాను తిరిగి జవాబిస్తుంటాడు. అహం వైశ్వా నరోభూత్వ, ఒరే పిచ్చివాడా, నేనే నీ యొక్క రూపంలో ఉంటుండి నీ యొక్క తినేటువంటి ఆహారమును నేనే జీర్ణింప చేస్తున్నాను.
0: Then once you offer your food saying this prayer, you get a reply from within. I am Vaishvanara in you.
1: అహం వైశ్వా నరోభూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్తగా పచామన్యం చతుర్విధం, నాలుగు విధములైనటువంటి అన్నం నేను తింటూ ఉన్నప్పటికీ దాని అంతా కూడా నేనే జీర్ణిస్తున్నాను.
0: దో యూ టేక్ ఫుడ్ ఇన్ ఫోర్ డిఫరెంట్ ఫార్మ్స్, ఐ ఓన్లీ ఇంజెస్ట్, డైజెస్ట్ అండ్ అసిమిలేట్.
1: ఎలాంటి దాన్ని మనం జీర్ణించుకోదగినటువంటి దాన్ని మనం భుజించాలి.
0: వీ హ్యావ్ టు టేక్ దాట్ ఫుడ్ విచ్ ఇస్ డైజెస్టబుల్.
1: జీర్ణించుకు వీలు కానటువంటి దాన్ని మనం ఏమాత్రం భుజించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ దాట్ ఫుడ్ విచ్ కెనాట్ బి ఈజీలీ డైజెస్టెడ్.
1: తినే సమయంలో ఏ విధంగా మనం ఆనందంగా వచ్చి కూర్చున్నామో,
0: ద కంఫర్టబుల్ ఫీలింగ్ విత్ విచ్ యూ సిట్ బిఫోర్ డైనింగ్,
1: భోజనం చేసిన తర్వాత లేచే సమయంలో ఆ విధంగా లైట్ గా లేయాల.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ మీల్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అప్ కంఫర్టబుల్లీ విత్ ఈజ్.
1: ఖాళీ కూర్చునే సమయంలో చాలా లైట్ గా వచ్చి కూర్చుంటారు.
0: యూ సిట్ లైట్లీ,
1: లేచే సమయంలో భారంగా లేస్తారు.
0: అండ్ యూ గెట్ అప్ హెవీలీ,
1: అది సరైన ఫుడ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: కనుక లేచే సమయంలో కూర్చున్న సమయం లోపల లైట్ గా లేయాలి, లైట్ గా భుజించాలి.
0: యూ షుడ్ బి క్వైట్ లైట్ వైల్ సిట్టింగ్ అండ్ యూ ఈక్వలీ లైట్ వైల్ గెటింగ్ అప్.
1: ఇది వినాయకుడి యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
0: దీస్ ఆర్ ది మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ వినాయక.
1: కనుక వినాయకుని యొక్క గుణములు చక్కగా మీరు దినదినములను ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీరు తప్పకుండా తొండము లేకపోయినా మీరు వినాయకులు అవుతారు.
0: Therefore, when we practice the qualities of Vinayaka, we may not have the trunk, but you are bound to be Vinayakas.
1: Prema mudita manase kaho kamara.

ಭಕ್ತ ಜನರ ಜೀವನದ ಕೇತರ

0: What must one do to deserve God's grace? Bhagavan Baba, in His infinite compassion, reveals this divine secret in His discourse delivered on 22nd April 1998 at Kodaikanal.
1: ధర్మములేక దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసంబున మంచి నీతి లేక చెడుగుణ

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: in this infinite humanity,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: We come across three types of individuals.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: The first category are called పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగిరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికీ,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ తెలియనప్పటికీ,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ,
1: దౌ దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలులాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past

0: lives like the firewood. He does not need any kind of spiritual path now.
1: కనుక బాహ్య దృష్టితో చూసినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
0: Externally speaking,
1: we
0: don't see any wisdom in
1: ఎట్టి సత్సంగమును చేరలేదు.
0: He is not in the company of the good.
1: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వజన్మ సుకృతం యొక్క ప్రభావమే.
0: All these good effects are because of the merit of the past life.
1: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
0: That is the true life.
1: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
0: The joy of such people is the supreme bliss.
1: అదియే నిత్యానందము.
0: Eternal bliss.
1: అదియే అద్వైతానందము.
0: Non-dual bliss.
1: అదియే పరమానందము.
0: That is supreme bliss.
1: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
0: the person recipient of such blissful state,
1: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
0: Does not need to undertake any spiritual pursuit externally.
1: ఇంకా రెండవ తరగతి వాడు,
0: the second category,
1: తన యొక్క జీవితములో,
0: in his lifetime,
1: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
0: He reads many of the sacred texts like epics and so on.
1: Aneka vishayanni gurtistuntadu.
0: He recognizes several truths.
1: Bahyamaina jagatunandu tana peru pratishthalakai aneka vidhamainatundi paatulu padutuntadu.
0: He works hard, struggles to earn reputation, name and fame.
1: Itanu panditchyamunu pondinatundi vaadiga untadu.
0: He is a scholar for himself.
1: Goppa keethini arjistu vastuntadu.
0: He is a man of reputation.
1: Kani
0: yet
1: itti grantha parichayam cheta,
0: the textual information,
1: ee pandita prabhavyam cheta,
0: the scholarship aida,
1: daiva anugrahanki ye matramu guri kaakapothundadu,
0: doesn't make him deserve God's grace.
1: Daiva anugraham leyinappudu enni chadugulu chadivi prayojanam emiti?
0: Without God's grace, why should we read? That's all.
1: Jeevitamanta chadutune pothunte chadivinatvanti dani aacharyamlo pettedi eppudu?
0: When we go on reading lifetime, when are you going to practice it?
1: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
0: వి కెన్ అండర్స్టాండ్ ది పొజిషన్ ఆఫ్ ది పీపుల్ అమౌంటింగ్ టు వేస్ట్ ఆఫ్ టైమ్.
1: అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు.
0: దే రీడ్ మెనీ బుక్స్.
1: అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు.
0: దే గో టు నోబుల్ సోల్స్.
1: అనేక సమావేశంలో పాల్గొంటుంటారు.
0: దే పార్టిసిపేట్ ఇన్ కాంగ్రిగేషన్.
1: ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ,
0: in spite of participation,
1: అనుగ్రహమునకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు.
0: దే ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
1: కారణం,
0: వై?
1: తన హృదయములో భగవద్భావం లేదు.
0: ఇన్ హిస్ హార్ట్ దేర్ ఇస్ నో డివైన్ ఫీలింగ్.
1: గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ,
0: హీఈస్ బేస్డ్ ఆన్ ది బుకిష్ ఇన్ఫర్మేషన్,
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జిగా జీవిస్తుంటాడు.
0: హీ లీడ్స్ లైఫ్ రిలయింగ్ ఆన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము.
0: Such a life is far from peace.
1: కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి.
0: This is the plight of the second category of individuals.
1: ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
0: Then what is the position of third class of people?
1: ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటం.
0: All the time they gone thinking of this physical, mundane, temporal world.
1: దేహములకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
0: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: భౌతికమైనటువంటి వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
0: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
1: ఈ విధమైనటువంటి వ్యక్తి,
0: సచ్ ఎ పర్సన్,
1: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
0: విల్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్.
1: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణని, కష్ట సమయం ఉందని కూడాను భగవంతుని స్మరిస్తారు.
0: వి ఫైండ్ వికెట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకును దైవమును ఏమాత్రము చింతించరు.
0: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
0: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్,
1: గతియే లేదు.
0: నో destination at all.
1: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
0: Such people are born to be, are sure to be born again and again.
1: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
0: However, in this class of people there are some people with certain hidden latent feelings.
1: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
0: For the outside world, దే ఆర్ నాట్ నోన్ యాజ్ డివోటీస్.
1: సత్సంగం ఏమాత్రము కలవరు.
0: దే విల్ నెవర్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: సత్సంభాషణలు ఏమాత్రము సలుపరు.
0: దే డోంట్ లిసన్ టు గుడ్ టాక్.
1: సదాచారములు ఏమాత్రము ప్రకటించరు.
0: దే డోంట్ ప్రాక్టీస్ ఎనీథింగ్ దట్స్ నోబుల్ అండ్ గుడ్.
1: ఈ విధంగా ఉండి కూడాను హృదయములు భగవంతుని దాచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.
0: యట్ దేర్ ఆర్ సమ్ హూ హ్యావ్ గాడ్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్.
1: ఒక కుటుంబములో భార్య భర్తలు ఉండేటువంటి వారు.
0: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
1: భార్య పరమ భక్తురాలు.
0: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ.
0: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తికి చేసేటువంటి వాడు కాదు.
0: హస్బెండ్ నెవర్ సెడ్ నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రయల్.
1: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
0: ద వైఫ్ ఇస్ వెరీ మచ్ డిప్రెస్డ్ ఫర్ దిస్ రీజన్.
1: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
0: గాడ్స్ నేమ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
0: గాడ్స్ లైఫ్ God's name is the boat to cross across this ocean. ఇలాంటి పరిస్థితుల
1: యొపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
0: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
1: మానవుడై పుట్టి,
0: having been born a human being,
1: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
0: experiencing human life,
1: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
0: If he doesn't think of God, what for is this life?
1: ఇది నా దురదృష్టమా?
0: It's my bad luck.
1: లేక అతని అదృష్టమా?
0: Or is his fortune?
1: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
0: She is very much worried and started crying.
1: ఒకనాడు భగవంతుని గురించి
0: one day
1: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She prayed to God fervently.
1: ఓ దయానిధి,
0: ఓ కంపాషనేట్
1: గాడ్, ఓ కృపాసాగరా,
0: the one of mercy,
1: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
0: Why have you given that kind of mind to my husband?
1: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
0: is not possible for him to think of you.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను భగవత్ నామాన్ని చింతించడు.
0: Under any circumstances he is not thinking of you, oh God.
1: ఇలాంటి కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
0: Why have you given him such hard,
1: నా భర్తను ఎందుకు ఈ సుదా హృదయంగా నీవు మార్చుకున్నావు?
0: Why have you made him a stone hearted one, tough one?
1: నాకెందుకు ఇంతటి భక్తిని ఇచ్చావు?
0: Why have you given me that devotion infinite?
1: ఈ రెండింటికి ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదే.
0: There seems to be no relationship between the two.
1: ఇది నా కర్మనా?
0: Is it my fate?
1: నా ప్రారబ్ధమా?
0: Is it my fate or destiny?
1: చాలా ఏడ్చింది.
0: She cried and cried.
1: ఆనాటి రాత్రి,
0: that night,
1: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
0: Husband was sleeping.
1: ఒకవైపున తిరుగుతూ,
0: while tossing the other side,
1: Rama Rama అన్నాడు.
0: While tossing the other side of the bed, he said, Rama Rama, God's name.
1: ఆ పదము భార్య వినింది.
0: The wife heard.
1: ఎంతటి అదృష్టం ఈనాడు.
0: How lucky I am.
1: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
0: My ears are really fortunate.
1: నా భర్త యొక్క వాక్కు నుండి రామ అనేటువంటి పదమును నేను ఈనాడు వినగలిగాను.
0: I could hear today my husband uttering God's name.
1: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
0: Without his knowledge she got up from the bed.
1: తెల్లవారు సమయంకు food feeding, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
0: Next morning she decided to arrange poor feeding, feeding the poor.
1: ఇల్లు ముగ్గులు వేసింది.
0: She decorated the entire ambience.
1: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
0: She arranged for మంగళ వాయిద్యం.
1: భర్త లేచేటప్పటికి ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి.
0: By the time husband got up he could hear this auspicious music at that moment.
1: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
0: In fact all decoration was made to the pillars.
1: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుండాలి భార్య.
0: The wife was seen dancing in joy and bliss.
1: భర్త అడిగాడు.
0: Husband asked,
1: ఏమిటి ఈనాడు పండుగ?
0: What is the festival today?
1: ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు?
0: Why are you so happy?
1: అని ప్రశ్నించేటప్పటికి
0: ఆమె
1: భరించుకోలేక కాళ్లపైన పడింది.
0: Well, she couldn't bear any longer. She fell at the feet of her husband.
1: నా భగవంతుడు కృపాసాగరుడు.
0: My God is compassionate.
1: దయానిధి
0: is the very.
1: నా ప్రార్థన విన్నాడు.
0: My God listened to my prayer.
1: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
0: I could get reply by your action.
1: ఏమిటి నా జవాబు?
0: Husband said, what's that?
1: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
0: And wife said, while you were fast asleep last night, యూ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ రామా రామ.
1: ఇన్ని సంవత్సరంలో అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
0: ఆల్ దీస్ ఇయర్స్ ఐ నెవర్ హర్డ్ యూ స్పెల్లింగ్ అవుట్ గాడ్స్ నేమ్.
1: ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటే అది కూడా నేను వినలేదు.
0: బై మిస్టేక్ ఆల్సో యూ నెవర్ సెడ్ గాడ్స్ నేమ్. ఐ నెవర్ హర్డ్.
1: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
0: లాస్ట్ నైట్ వైల్ యు ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యు సెడ్ గాడ్స్ నేమ్.
1: మీరు పలికినటువంటి రామనామమే నాకు ఇంత ఉల్లాసాన్ని అందించింది.
0: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్ నాకింత
1: ఉత్సాహాన్ని చేకూర్చింది.
0: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
1: దీన్ని భరించుకోలేక 10 మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
0: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
1: స్తంభించిపోయాడు.
0: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
1: నా నుండి రామనామం బయటపోయిందా?
0: Did I say Raman? Has it come out of my lips?
1: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
0: I kept God's name in treasure.
1: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
0: I kept God in my heart all along.
1: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
0: Rama, has he come out of my heart last night?
1: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
0: So saying, he breathed his last.
1: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
0: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికలే ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
1: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
0: యంగ్స్టర్స్
1: నగర సంకీర్తనలో పాడుకుంటూ
0: పార్టిసిపేట్
1: భజనలు చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
0: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
1: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
0: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
1: నీ ఉద్యోగం చేసి
0: డూ ఏ జాబ్,
1: రిటైర్ అయిన తర్వాత
0: ఆఫ్టర్ రిటైర్మెంట్
1: కావలసినంత సమయం చిక్కుతుంది.
0: యూల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
1: తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
0: యూ డూ ఏ జాబ్ నౌ, ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్, వై నౌ?
1: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
0: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
0: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
1: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
0: The childhood doesn't come in the way.
1: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
0: The childhood refers to the body but not the fundamental principle.
1: మన శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: So we can't go by the age of this body.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of God of death spread the noose and drive you in.
1: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
0: When people give up all hopes asking you to keep the body outside.
1: లబలమ ఏడ్చు వేళ.
0: When wife and children start crying.
1: తరమా.
0: Is it possible?
1: హరి నామము నోటను బల్క.
0: Is it possible to say the name of God at that moment?
1: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
0: This is the plight of the people that wait for the old age.
1: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
0: The nose is thrown at you by the messengers of the God of death.
1: దబదబ బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
0: The relations hurry that the body be kept outside giving up the hope.
1: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
0: The wife and children cry in vain.
1: వస్తుందా?
0: Can you think of God's name?
1: ఎప్పటికీ రాదు.
0: Impossible.
1: జీవితకాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
0: What all that we do, the chanting God's name will come to our rescue at the end.
1: ఈ జీవితకాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
0: When we don't think of God, be ideal now. When can you be ideal later?
1: జీవితకాలంలోని భగవత్ చింతన అనేటువంటిదానికి ఆదర్శాన్ని అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
1: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
0: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
1: ఆనందాన్ని ఇస్తుంది.
0: గివ్స్ అస్ జాయ్.
1: సార్థకతను చేకూరుతుంది.
0: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
1: ఒక దేవాలయంలో
0: ఇన్ ఎ టెంపుల్
1: అనేక సంవత్సరం నుంచి
0: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
1: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి
0: వారు. ఎ ప్రీస్ట్ వాజ్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
1: అనేక సంవత్సరముల అభ్యాసం కావటం చేత,
0: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్,
1: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని,
0: హీ వాస్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
1: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ,
0: హోల్డింగ్ ద బెల్,
1: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
0: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాస, ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
0: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ యొక్క పూజారి మరణించాడు.
0: దాట్ ప్రీస్ట్ డైడ్.
1: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
0: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
1: ఆ పూజారి
0: దాట్ ప్రీస్ట్
1: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
0: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
1: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
0: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్స్ ఇన్ పర్ఫెక్ట్. వై?
1: తనకు అభ్యాసం పూర్వం అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
0: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
1: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
0: అన్లెస్ వీ థింక్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అవర్ చైల్డ్ హుడ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు థింక్ ఆఫ్ హిమ్ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
1: అనేక మంది యువకులు,
0: many youngsters,
1: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
0: జాయిన్ ద మిలిటరీ.
1: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
0: దేర్ ఇన్ ద మిలిటరీ
1: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
0: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ దట్ టైమ్.
1: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
0: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ద ఆర్మీ.
1: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉంటుండాలి.
0: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
1: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
0: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
1: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
0: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
1: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
1: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
0: బి దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
0: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
1: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
0: ద చైల్డ్ హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్ థింగ్స్.
1: ఈ రెండు,
0: వాట్ ఆర్ దీస్ టూ?
1: భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: హీ షుడ్ లవ్ గాడ్.
1: సమాజ సేవ చేయాలి.
0: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: రెండింటి అందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దీస్ టూ.
1: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
0: హావింగ్ టేకెన్ ది సేక్రెడ్
1: దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
0: టు అటైన్ ద డివినిటీ,
1: రెండే మూల కారణము.
0: దీస్ టూ విల్ బి హెల్ప్ఫుల్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ క్యారీ అవర్ లైఫ్ విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: చిన్న వయసు నుంచి ఇవి తర్బీదు చేయాలి.
0: వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్స్ రైట్ ఫ్రమ్ ద టెండర్ ఏజ్.
1: ఈ వయసు నందు మనం చేసినప్పుడే,
0: వెన్ వీ డూ ఇట్ ఎట్ దిస్ యంగ్ ఏజ్,
1: వార్ధక్యంలో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
0: వీల్ హ్యావ్ ద రిడెంప్షన్, లిబరేషన్.
1: జీవితం ఎంతకాలమో ప్రయాణం ఎప్పుడు చెప్పలేరు.
0: వీ కెనాట్ డిసైడ్ హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు జర్నీ హియర్, ట్రావెల్ ఇన్ దిస్ లైఫ్.
1: ఎప్పుడు, ఎక్కడో,
0: వేర్ అండ్ వెన్?
1: ముదివి ఎందు,
0: ఓల్డ్ ఏజ్
1: లేక ముసలి ఎందు,
0: ఆర్ అడ్వాన్స్
1: లేక ప్రాయమందు,
0: యూత్
1: లేక యువకునందు,
0: ఆర్ ఎ యంగ్స్టర్,
1: ఎప్పుడు విడిచేది ఎరుకలేదు.
0: వెన్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ దిస్ బాడీ, వీ డోంట్ నో.
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఈస్ సర్టన్.
1: బుద్ధిమంతుడైన దేవ్ తెలివి ఉండినట్టు అని తెలుసుకోవాలి.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్, నో గాడ్ రైట్ నౌ ఇన్ లైఫ్ టైమ్.
1: కనుక ఏ నిమిషంలో భగవంత్ యొక్క అనుగ్రహం తక్కుందో,
0: at what moment you are going to receive God's grace,
1: prapanchakam yokka drishti lopala,
0: from the worldly point
1: of view, evarina manam photo teevalanukunte,
0: if you want to click your camera and take the photo,
1: chakkaga nilchukomani
0: you will ask him to stand
1: ready ani cheppinappudu adani chakkaga unnappudu aa photo indulo vachi padipothu.
0: The photographer says ready and clicks his camera and gets the picture.
1: Kani prakrutamainatvanti yokka ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
1: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
0: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
1: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
1: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
1: కర్మలను వెతకనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
1: ఎప్పుడైనా ఎక్కడైనా సరే,
0: ఎనీవేర్ ఎనీ టైం ఫర్ ఎనీ రీజన్,
1: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
0: వి షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైం.
1: భగవత్ చింతనే లేకపోతే,
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
1: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
1: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
0: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
1: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు.
0: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్. అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
1: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
0: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యు హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ద అల్సేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
1: లేక గట్టిగా ఆ యజమానునైనా మనం పిలిచాలి.
0: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
1: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
0: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
1: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
1: ఏ మాయా.
0: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
1: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ ఇల్యూజన్.
1: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
0: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
1: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
0: వెన్ వి సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
1: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వి క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
1: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
0: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
1: ఇని ఎట్టి పరిస్థితి ఎందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: లోపల ఎందో బయట ఎందో ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని,
0: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్,
1: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్.
1: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
1: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో,
0: when Draupadi was humiliated,
1: aneka vidhamuluga prarthinchindi krishnunni.
0: She prayed Krishna in several ways.
1: Apadbandava anadarachaka,
0: oh the refuge of the forlorn,
1: Vrindavana vihari,
0: the one who goes around
1: sanchari, yemimo namamulanta cheppindi.
0: She called God in several names, the one who belongs to Vrindavana, the one who stays in Gokula.
1: Krishnudu raledu, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
0: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిడ్ కమ్ టు హర్ రెస్క్యూ.
1: కడపటికి అలసిపోయింది.
0: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
1: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
0: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
1: కూలిపోతూ
0: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: హృదయవాసి అనింది.
0: Ultimately said, oh, she said, హృదయవాసి, ఇన్డ్వెల్లర్ ఇన్ మై హార్ట్, గాడ్ మేనిఫెస్టెడ్ దేర్.
1: ప్రత్యక్షమయ్యాడు.
0: ఎస్, గాడ్ అపియర్డ్ దేర్.
1: తన సంరక్షించాడు.
0: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: సమయం పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద టైం,
1: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుని ప్రశ్నించింది.
0: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ,
1: కృష్ణ,
0: ఓ కృష్ణ,
1: ఎన్నో పర్యాయం నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
0: ఐ ప్రే టు యూ రిపీటెడ్లీ, యూ డిడ్ నాట్ రెస్పాండ్.
1: కానీ
0: బట్
1: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
0: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్, ఫాల్, యూ మేనిఫెస్టెడ్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
0: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్.
1: ద్రౌపది,
0: ఓ ద్రౌపది,
1: నన్ను బృందావన విహారి అన్నావు.
0: యూ కాల్ మీ యాజ్ బృందావన విహారి.
1: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
0: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి, ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్.
1: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
0: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్.
1: మధురాపుర సంచారి అన్నావు.
0: యూ సెడ్ మధురాపుర సంచారి.
1: దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అట్లా రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
0: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
1: కనుక అక్కడ నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
1: హృదయవాసిని నేను.
0: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
0: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
1: కనుక నీవు లోపలనే స్మరించు.
0: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
1: మనస్తో స్మరించు.
0: థింక్ ఆఫ్ మీ
1: హృదయంతో వరించు.
0: హోల్ హార్టెడ్లీ.
1: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
0: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
1: కనుక
0: సో
1: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి,
0: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే,
1: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
0: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
1: కానీ ఈ మార్గములన్నీ కూడాను,
0: బట్ ఆల్ దీస్ పాత్స్,
1: భగవంతుని సులభంగా పొందడానికి వీలు కాదు.
0: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
1: ఏ మార్గం చాలా సులభం అవుతుంది.
0: హౌ ఇస్ ఇట్
1: హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు
0: యూ హ్యావ్ టు విజువలైజ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు.
0: దెన్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: భగవంతుడు ఏ ప్రదేశం నందో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్
1: దేవుడు అనగా వేరు దేశమందుడు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: అనగా తనది దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ యువర్ బాడీ.
1: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు ఎందో ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ సెపరేట్లీ ఏదర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఎ మాస్క్.
1: దేవుడు అనేటువంటి ఏ చర్చ్ ఎందో ఏ ఒక భవనం నందో లేడు.
0: గాడ్ హ్యాస్ నాట్ లిమిటెడ్ హింసెల్ఫ్ ఇన్ ఎ చర్చ్ ఆర్ ఎ సినగోగ్.
1: రథము ఏది అదే భక్తుల యొక్క హృదయ రథం.
0: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
1: కనుక భక్తుని హృదయమున లోపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు.
0: దేర్ఫోర్ డివోటీ హూ హాస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో మూఢో మూఢో.
0: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాస్ నాట్. హౌ ఫూలిష్ హీ ఈస్.
1: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
0: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్.
1: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: గాడ్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్.
1: రియాలిటీ లోపల ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ రియాలిటీ ఇస్ విదిన్ యూ.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక నీ హృదయమందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ప్రెజెంట్.
1: ఆ భగవంతుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఒక భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో.
0: స్ట్రెంగ్థెన్ ది థాట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం.
0: So Gita says, yes, God has got his feet everywhere.
1: Sarvama vrtishtati ennadu.
0: The feet and the hands and the ears and the eyes of God are present all over. Yet bhavam
1: tad bhavati.
0: As is the feeling, so is the experience.
1: Bhagavantuda.
0: Oh God.
1: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
0: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
1: Alanti bhagavantudu okanaka samayamlo javabu cheppadu.
0: That God gave a reply at one time.
1: భక్తుడా,
0: ఓ డివోటీ,
1: నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను.
0: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
1: నీ వెనుకనే ఉన్నాను.
0: ఐఎమ్ బిహైండ్ యూ.
1: నీ వెనుకనే ఉంటున్నాను.
0: ఐఎమ్ ఇన్ యూ.
1: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
1: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
0: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
1: తప్పగా.
0: ఎస్, ష్యూర్.
1: నా నీడనే నీ దేహము.
0: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
1: My shadow is your body.
0: My shadow is your body. My shadow is your body.
1: Ani cheppadu.
0: He said so.
1: Idi nijama?
0: Is it true?
1: Na venakane unnava?
0: Are you behind me?
1: Ani venaku tiri chuchadu.
0: And he turned behind.
1: Kanipinchaledu.
0: He didn't find God there.
1: Bhagavantuda.
0: Oh God.
1: Neevu kudunu asatyam aattama?
0: You also speak untruth.
1: నా వెనుకనే ఉన్నావు అని చెప్పావు.
0: You said that you are behind me.
1: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
0: But when I turned back, I didn't find you.
1: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
0: And God says, oh mad cap, when you turn behind, your back also turns.
1: నేను కూడా తిరగవలసి వచ్చింది.
0: When you turn back, I too have to take a turn.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
0: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
1: నీ ఇట్ట ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
0: వెన్ యూ ఆర్ దేర్, దేర్ ఇస్ చైర్ బిహైండ్.
1: నీ ప్రక్కన తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
1: కనుకనే సర్వత పాణిపాదం.
0: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
1: ఎవరెవరి ఎవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
0: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
1: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
0: Oh God, don't you have ears to listen to my prayer?
1: Enduku naa prarthana nee vinatam ledhu?
0: Why don't you listen to my prayers?
1: Nee chevullo enduku naa prarthana pattam ledhu?
0: How is that my prayers don't get into your ear?
1: Prarthinchetundi variki,
0: to those that pray like that,
1: sarvata paanipadam tasarvatochi siromukam. Atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
0: There you find God listening with his ears.
1: Swami, నా బాధను నీ కంటి కనిపడలేదా?
0: స్వామి, డోంట్ యూ సీ మై సఫరింగ్?
1: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
0: వై డోంట్ యూ సీ మై ప్రాబ్లమ్?
1: ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయి దగ్గర.
0: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్ వై డోంట్ యూ సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు? ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటుంది.
0: ఓ గాడ్ వై డోంట్ యూ స్టే విత్ మీ అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
0: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
1: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
0: వెన్ యూఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
1: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
0: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
1: అది ఏ ప్రణవ శబ్దము?
0: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్. ప్రణవ
1: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
0: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
1: గట్టిగా మూసుకో.
0: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
1: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది.
0: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
1: కనుక భక్తుడా,
0: ఓ డివోటీ,
1: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
0: You are just watching me with your physical ears.
1: నీ చర్మ కణములు చేత నా మాటలు వింటున్నావు.
0: You listen to me with your physical ears.
1: కనుక ఈ చర్మ కణములు మూసుకో.
0: Close these ears.
1: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
0: Live in utter silence.
1: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
0: Then you can listen to the sound of my footsteps.
1: ఈ విధమైన యొక్క మార్గమును అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
0: Like this, varied paths have been prescribed.
1: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
1: కనులు లేవు,
0: ఇస్ బ్లైండ్.
1: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
0: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
1: ఎవరో ఒక స్త్రీని చూచి
0: హీ వాచ్
1: వెంట పడిపోతున్నప్పుడు
0: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
1: భర్త నీ కన్నుల్ని ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు?
0: హర్ హస్బెండ్ ఆస్క్డ్ Why God gave you
1: eyes? పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టానికి నీ కన్నులు ఇచ్చాడు.
0: Why God gave you eyes to run after a woman?
1: పోమని మందలించాడు.
0: And he just reprimanded him, asked him to get out.
1: ఆ బాధలను భరించుకోలేక
0: he couldn't bear the suffering.
1: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
0: And there he could find a lemon tree in the yard.
1: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
0: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
1: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: You know why eyes are given?
1: ముందు తిరుగుటక.
0: Is it to go around everywhere?
1: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
0: I don't want these eyes.
1: ఇతరులతో నేను మందలింపబడటానికి ఈ కన్నులు ఇచ్చావు.
0: Go God, have you given me the eyes so as to be accused by others?
1: అప్పటి నుంచి
0: since then
1: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
0: started chanting God's name Krishna.
1: ద్వారకకు చేరాడు సూరదాసు.
0: సూరదాస్ reached ద్వారక.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
0: as he was blind
1: సూరదాస్ ద్వారకకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
0: At one time as he was proceeding to Dwaraka, being totally blind, he was about to fall into the well.
1: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
0: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
1: చేయి పట్టుకున్నాడు.
0: He caught hold of his hand.
1: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
0: This little boy asked, O Dasu, where do you want to go?
1: నేను ద్వారకకు పోవాలి అన్నాడు.
0: ఓ బాయ్, ఐ వాంట్ టు గో టు ద్వారకా.
1: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
0: ద బాయ్ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
1: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
0: సూరదాస్ సెడ్, ఓకే, అండ్ హి వాజ్ వెరీ హ్యాపీ.
1: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రములో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
0: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్, ఓ సార్, యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ విల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
1: అయ్యో, నీ పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
0: And Surdas was doubtful if the boy goes, he may return or not.
1: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
0: So he never wanted the boy to go.
1: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
0: In response to the prayers, the boy stood there and remained.
1: కలవనే పండుకో.
0: And Suryadas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave. Hold your hand on me. And let me put my hand on you. I will know when you go. You cannot move about.
1: ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
0: As the boy kept his hand on Suryadas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
1: తెల్లవారు లేచి,
0: he got up next morning.
1: సూరదాసు,
0: he said, సూరదాసు,
1: నేనే కృష్ణుణ్ణి.
0: I am Krishna.
1: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై,
0: టు షో యూ ద పాత్,
1: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై,
0: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
1: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
0: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
1: నీ కన్నులు నిచ్చేదా?
0: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
1: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
0: అట్ ఎ మోమెంట్ హి టచ్డ్ బోత్ ది ఐస్, తక్షణమే
1: కన్నులు వచ్చాయి.
0: ఇమ్మీడియట్లీ హిస్ సైట్ ఇస్ రెస్టోర్డ్.
1: కృష్ణుని చూచాడు.
0: హీ సా కృష్ణ.
1: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
0: కృష్ణ, ఐ హావ్ సీన్ యూ, ఐ డోంట్ వాంట్ ఐస్ ఎనీమోర్.
1: నిన్ను చూసిన కన్నులు ఇంక గురించి చూడని.
0: ఐ హావ్ సీన్ యూ విత్ దీస్ ఐస్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి.
1: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
0: అండ్ కృష్ణ సెడ్, గో అరౌండ్ ద వరల్డ్ విత్ ది ఐస్ ఐ హావ్ గివెన్ యూ నౌ.
1: ఎందుకోసం ఈ కన్నులు?
0: వై దీస్ ఐస్?
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
0: దోస్ పీపుల్ హావ్ ఐస్.
1: ఎంతమంది కన్నులు లేవు?
0: మెనీ పీపుల్.
1: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
0: Many, many people have these eyes. Do they look at God? I have seen you. That is enough, my Lord.
1: Cheviyundi chevatulai ati manoharamaina nee gaana malimpa nerarairi.
0: Many people have ears, but they have not been fortunate enough to listen to the melodious music of God.
1: Karu ee chevulu ee kannulu naaku akkaledu.
0: I don't want these eyes and ears.
1: Naaku gnana chechunichi.
0: I want the eye of wisdom.
1: Ani cheppetappudiki కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
0: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
1: అతని యొక్క ప్రాణం కృష్ణులో ఏకమైపోయింది.
0: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
1: కనుక ఏ సమయంలో, ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
0: వేర్, వెన్, వాట్, వై, హౌ గాడ్ బ్లెసెస్ యూ, నో వన్ కెన్ డిసైడ్.
1: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
0: Chanting his glory, be ever ready.
1: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
0: Consider that everything is God's play, whatever that happens in his world.
1: అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
0: This boy said, now he, a king got his finger cut.
1: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
0: It was watched by minister.
1: మహారాజా, it is good for you అన్నాడు.
0: The minister said, oh king, it's good for you.
1: ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
0: అండ్ ద కింగ్ సెడ్, వాట్, ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యూ సే ఇట్స్ ఫర్ మై గుడ్, యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్, ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
1: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
0: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్డ్.
1: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
0: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్, దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్, నథింగ్ బ్యాడ్.
1: పవిత్రుడు,
0: గాడ్ ఈస్ సెక్రెట్.
1: భగవంతుడు నిర్మలుడు,
0: గాడ్ ఈస్ ప్యూర్.
1: భగవంతుడు నిస్వార్థుడు,
0: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
1: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
0: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ everything in your interest.
1: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
0: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: కనుక
0: సో
1: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
1: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
1: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
0: వై డు యూ సర్చ్ ఫర్ గాడ్?
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా.
0: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
1: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు.
0: వై డూ
1: మన దగ్గర ఉంటుండాలి.
0: యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
1: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
0: త్రూ లవ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్.
1: ప్రేమ భావాన్ని అతనిపైన ప్రవహింపచేయాలి.
0: వీ షుడ్ అలౌ ద థాట్స్ ఆఫ్ లవ్ ఫ్లో టువర్డ్స్ గాడ్.
1: భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
0: దెన్ వీల్ ఎంజాయ్ ద డివైన్ లవ్ విత్ హిమ్.
1: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
0: ఐ సే ఐ లవ్ గాడ్ బట్ ఐ డౌట్ వెదర్ గాడ్ లవ్స్ మీ ఆర్ నాట్.
1: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ నీ ఫ్రెండ్ కు రాస్తే,
0: if you post a register letter to your friend,
1: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
0: How do you know whether the letter is received or not?
1: Acknowledgement నీకు వాపసు వస్తుంది.
0: You should get back the acknowledgement receipt.
1: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
0: When you get the acknowledgement receipt, it means your letter reached.
1: Acknowledgement ఎప్పుడు రాలేదు, ఆ కవర్ చేరలేదు.
0: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
1: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
0: God also should love you. It means your love reached God.
1: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
0: You don't know what sort of love you have.
1: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
0: When your love is pure, God's love flow towards you.
1: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
0: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time,
1: దైవాన్ని చింతించండి.
0: Think of God.
1: నామస్మరణ చేత,
0: through chanting,
1: నామి అనే రూపం మనకు ప్రాప్తిస్తుంది.
0: You'll have the very form of God manifesting in front of you.

0: चित मर चित रेपटी गुर्चित मर चित निन्न गुर्चित मर चित रेपटी गुर्चित ఈ ప్రపంచమందు ఈ క్షణాన చేసి చూపునెవడు చేయవలసినవన్నీ చేసి చూపునెవరు చేయవలసినవన్నీ అతని హృదయమే పండినట్టివాడు అతని హృదయమే పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును? మరచి రేపటి గూర్చి రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును. ఈ ప్రపంచమందు ఈ క్షణాన ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు అట్టివాని గుండెనే పండించుకున్నవాడు.
1: ది వన్ హూ ఫర్గెట్స్ ది యెస్టర్డే, the one who has no concern about tomorrow, and the one who does all that is supposed to be done in this world right at this moment, is the one whose heart is sacred, whose heart and the mind is sanctified and fructified.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Gadichinadi gadichinadi,
1: past is past.
0: Rabovunadi maradi kaadu.
1: Future is uncertain.
0: Ippudu jarugunade mana yokka panta.
1: Present is of our concern right now.
0: Ee panna pantanu bhujinchi aanandinchi ee aanandamunu 10 mandiki panchutame manavuni yokka hrudaya panta.
1: The present has got to be experienced and has got to be delighted and to be shared with others.
0: Nijamuga మానవుడు చాలా అదృష్టవంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ లక్కీ.
0: మానవుడు ఈ ప్రపంచ భూమండలములపైన అత్యంత స్వల్పుడు.
1: ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మ్యాన్ ఇస్ సో సటిల్ సో స్మాల్.
0: స్వల్పుడే కాదు అల్పుడు.
1: నాట్ ఓన్లీ స్మాల్ బట్ లో టూ.
0: అల్పుడే కాదు అణుమాత్ర స్వరూపుడు.
1: Not only low but very minute.
0: ఈ అణుమాత్ర స్వరూపుడైన మానవుడు అనంతమైన జగత్తును గుర్తించడం అనేటువంటిది ఇదే ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యము.
1: It is rather surprising seeing to find out the man who is very minute comprehending the infinite cosmos.
0: అణువునందే ఘనము ఘనమునందే అణువు కూడను ఏకమై అనంతమై అమృతమై ఆనందమైనటువంటి యొక్క అనుతత్వాన్ని పొందుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ అటైన్స్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ బీయింగ్ ఎ మైక్రోకాజం ఫర్ హిమ్సెల్ఫ్ అండర్స్టాండింగ్ ద డివినిటీ ఇన్ ద మైక్రోకాజం.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే,
0: ఎవరి హృదయమనందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
1: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
0: ఎవని హృదయమునందు ప్రేమ పంటను పండించునో వాడే సిక్కు.
1: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
0: ఎవని హృదయమునందు ఈ ప్రేమ పంటను పండించునో వాడే హిందువు.
1: The one who has got this field of love in his heart is a true Hindu.
0: ఎవని హృదయమునందు ఈ ప్రేమను పండించునో వాడే ముస్లిము.
1: The one who has got this crop of love is a Muslim.
0: వాడే మానవుండు వసుదయందు.
1: He is a true human being on earth.
0: ఇట్టి హృదయమునందు పవిత్రమైన ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే మానవుడు.
1: He is a true human being if he cultivates the sacred love in his heart.
0: ఈ ప్రేమ లేక మానవుడు లేడు.
1: No human being without love.
0: ప్రేమ లేక జీవితం కాదు.
1: And in fact, it's not life, bereft of love.
0: ఈ ప్రేమనే హిరణ్యగర్భుడు.
1: And this prema, love, is హిరణ్యగర్భ.
0: ఈ ప్రేమనే హిరణ్య స్వరూపుడు.
1: And it's the very embodiment of హిరణ్య.
0: ఈ హిరణ్యగర్భుడైనటువంటి యొక్క స్వరూపము మానవునకు కుడి భాగమునందు ఉంటుంది.
1: And this love, which is in the form of హిరణ్యగర్భ, is present on the right side of the
0: body. ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపున ఉంటుంటుంది.
1: బట్ ఫిజికల్ హార్ట్ ఇస్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్.
0: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
1: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
0: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
1: The human physical heart has got to be left at one point of time or other, when, where and how.
0: హిరణ్యగర్భుడైనటువంటి యొక్క హృదయం కుడి భాగమునందు ఉంటున్నది.
1: Whereas the హిరణ్యగర్భ is located on the right side of the body.
0: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపున ఉంటుంటుంది.
1: But physical heart

0: on the right side.
1: இது எப்படி கூடனு ரைட் ரைட் ரைட் நோ லெஃப்ட்.
0: Hiranyagarbha located on the right side is always right.
1: அது எப்படிக்கு நீ சாஸ்திரமு.
0: It is permanent.
1: இதே அமிர்தத்வமு.
0: It is immortal.
1: இதே அமரத்வமு.
0: It is eternal.
1: இதே பிரேமதத்வமு.
0: It is one of love.
1: இதே தெய்வத்வமு.
0: It is divine.
1: இதே சர்வஸ்வரூபமு.
0: It is all encompassing.
1: కనుక అతి హిరణ్యము ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నది.
0: సచ్ హిరణ్య ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
1: మానవుని ఎందు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ హ్యూమన్,
1: పశుపక్షి మృగాదులు ఎందు కూడా ఉంటున్నది.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీస్ట్ టు.
1: కనుకనే వేదము ఈశావాస్యం ఇదం జగత్, ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముల ఎందు ఉన్నటువంటి ఒక హిరణ్య స్వరూపుడు అదియే.
0: దేర్ఫోర్ వేద డిక్లేర్ that it is same Hiranya Swarupa which is present in all of the beings.
1: ee hiranyam nundiye vacheetundi prema swarupamu.
0: It is love that originates out of this Hiranya.
1: Prema Hiranyagarbhuni pratibimbame.
0: Therefore love is the reflection of Hiranyagarbha.
1: Ee Hiranyagarbhuni pratirupame.
0: And it is the reflection of Hiranyagarbha.
1: Ee Hiranyagarbhuni prati actione.
0: And it is the reaction of Hiranyagarbha.
1: Reaction, resound and reflection ivu rendu kudanu manavuni yokka hiranyam nundi prarambhamainatundivi.
0: It is the three principled one, reaction, reflection, resound that comes out of Hiranyagarbha.
1: Itti tana swaroopanni gurtinchukoleka manavudu,
0: man is not able to know his true nature.
1: Anityamaina ashashtamainatunti loka sambandhamainatunti vanchalayandu manavatvanni ankitam gavinchukuntunnadu.
0: He is spending all the time dedicating his life for these ephemeral, transient, temporal pleasures.
1: Bangarunandu aneka vidhamainatunti lohamulu cherchinappudu ఆ బంగారు విలువనే పోతుంది, బంగారు ఒక కాంతినే పోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ అస్ భగవాన్ సెడ్ యెస్టర్డే, ఇఫ్ సో మెనీ మెటల్స్ ఆర్ మిక్స్డ్ అప్ ఇన్ ద గోల్డ్ ఇట్ లూజెస్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ ఇట్స్ వాల్యూ.
1: ఆ హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ సేక్రెడ్ గోల్డ్.
1: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
0: Because this gold is mixed with so many impurities like other metals.
1: ee lohamulu cheyatam cheta tana yokka sasrupanni marchipothundadi suvarnamu.
0: Because of the other metals mixed up with the gold it has lost its pristine form.
1: tana yokka viluvanu kudunu marchipothundadi ee suvarnamu.
0: In fact the gold has forgotten its true value.
1: aneka lohamulato kudinatvanti yokka gold ku evvaru kudunu viluvu ivvaru.
0: No one would attach any value to gold which is mixed with other metals.
1: ee lohamulu prapanchamu ఈ స్థితి ఎందే ఉంటున్నది.
0: దిస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అనేక లోహములతో కూడినటువంటి యొక్క సువర్ణము ఏ విధంగా విలువ లేకుండా రూపకాంతులు లేకుండా శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
0: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్, the human being has lost the value of the divinity within and transforms himself into demon and evil spirit.
1: ఆరంభమయ్యేటువంటిది ఇందునుండి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైన ప్రేమనే.
0: That which emanates, originates out of this is sacred love.
1: ఇది selfless love.
0: This is selfless love.
1: ఈ లవ్వే భగవంతుడు lives by giving and forgiving. దాని వల్ల మనకు forgiving giving జరుగుతూ ఉంటుండాలి.
0: This is the principle of love of God that gives and forgives continuously.
1: కానీ selfish love getting and forgetting.
0: But the selfish love goes round the two, getting and forgetting.
1: కనుకనే ఈనాడు మర్చిపోటము ఈనాడు వదిలిపోటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
0: The forgetting and getting is because of the selfish love.
1: భగవంతుని ప్రేమ వదిలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
0: గాడ్స్ లవ్ కెన్ నాట్ బి డ్రాప్ డౌన్, ఇట్ వుడ్ నాట్ రన్ అవే, ఇట్ విల్ నెవర్ స్లిప్ ఎనీ మోమెంట్.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
0: సచ్ డివైన్ లవ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టు మ్యాన్ కైండ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: హనుమంతుడు రామాగ్ని శిరస వహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రాములకు అందించాడు.
0: హనుమాన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ, హి హస్ గాట్ ఇన్ టు దట్ లంక అండ్ బ్రాట్ బ్యాక్ టు రామ ద వెల్ఫేర్ అండ్ ద కండిషన్ ఆఫ్ సీత.
1: తదుపరి వారం సైన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ

0: రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
1: లేటర్ హనుమాన్ ఫాలోడ్ బై ది ఆర్మీ ఆఫ్ వానరస్ దే కిల్డ్ రావణ అండ్ దెన్ హనుమాన్ టోల్డ్ సీత దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ షీస్ ఫ్రీ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ రావణ.
0: విన్నటువంటి సీతాదేవి నాయన పరిపరి లంకాపురమును జొచ్చిన పురవరశౌర్యుడు నీవయ్యా అనింది. పరిపరి లంకాపురమును జొచ్చిన పురవర శౌర్యుడు నీవయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద వారియర్ ద వన్ ఆఫ్ బ్రేవరీ హు హస్ గాట్ ఇన్ టు దట్ లంక.
0: ఇంతటి గౌరవాన్ని నీవు తీసుకున్నావు.
1: యు హావ్ గాట్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: పురవర శౌర్యుడు అని గొప్ప టైటిల్ ఇచ్చింది సీత.
1: సీత గేవ్ హిమ్ ఎ వెరీ బిగ్ టైటిల్ దట్ యు ఆర్ ద వారియర్ ఆఫ్ వారియర్.
0: కానీ ఈ టైటిల్ ఈ విషయం విన్నగానే హనుమంతుడు తల వంచుకున్నాడు.
1: The moment Hanuman heard this title given to him by Sita, bent down his head.
0: Rama muddikanu konukoni samudram daatina bhadra parakram divayya anindi rendavuthundi.
1: In fact she gave second title.
0: Ramudu ichinatuvanti ungaram teesukoni poyi aa yokka samudranni daati Sita kandinchinatuvanti yokka bhadra parakram divayya ani varninchindi.
1: And she also praised him saying that wearing the ring presented by Rama you could cross this mighty ocean.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రాములకు అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
1: షీ ఆల్సో ప్రైజ్ హిమ్ సచ్ షీ సచ్ ఎ గ్రేట్ నోబుల్ వన్ బికాస్ షీ బ్రాట్ ద జ్యువెల్ ఆఫ్ సీత అండ్ గేవ్ టు రామ.
0: రఘుపతి కార్యం ఈడేర్చిన కపి రాజశిఖామణి నీవయ్యా అని మరొక టైటిల్ ఇచ్చింది.
1: అండ్ హి ఆల్సో షీ ఆల్సో గివ్ అనదర్ టైటిల్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ హూ హావ్ డన్ హూ హావ్ ఫుల్ఫిల్డ్ ద కమాండ్ ఆఫ్ రామ.
0: ఈ వర్ణనలు వినేటప్పటికీ రాము హనుమంతుడు క్రమక్రమేణా కృంగిపోతూ వచ్చాడు.
1: లిసనింగ్ టు ద ప్రైజెస్ హనుమాన్ వాస్ డిప్రెస్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సీత, అయ్యో ఈ వర్ణనంతా కూడా నువ్వు హనుమంతుడికి ఏమాత్రం ఆనందాన్ని అందించలేదే.
1: సీత ఫెల్ట్ దట్ హౌ ఇస్ దట్ హనుమాన్ ఇస్ నాట్ హ్యాపీ అబౌట్ దీస్ ప్రైజెస్.
0: హనుమంత నీ వంటి గుణవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: అండ్ సీత సెడ్ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ సచ్ ఎ వర్చ్యువస్ వన్ యాజ్ యూ.
0: నీ బోటి బలవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు యూ ఇన్ రెస్పెక్ట్ టు ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: నీ బోటి హనుమంతుడు ఈ జగత్తులో రేరే.
1: ఎ పర్సన్ ఈక్వల్ టు యూ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: హనుమంత అని ఒక టైటిల్ ఇచ్చింది.
1: అండ్ షీ గేవ్ ద టైటిల్ హనుమంత
0: అనగా గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అనేటువంటి ఒక టైటిల్ అందుకుంది.
1: She gave the titles, you are one of virtue, you are one of strength.
0: కానీ దానికి కూడా హనుమంతుడు ఏమాత్రమో ఆనందించలేదు.
1: Even those titles have not pleased Hanuman.
0: ఈ హనుమంతుడికి ఆనందం అందించేటువంటి వార్తలు ఏమిటి, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
1: In fact, she has gone deep in thinking what titles, what praises would please Hanuman.
0: యోచన చేసింది.
1: She thought over.
0: హనుమంత.
1: హనుమాన్.
0: నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
1: యు ఆర్ నాట్ అటాచింగ్ ఎనీ వాల్యూ టు దిస్ టైటిల్.
0: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక అనింది.
1: అండ్ షీ బ్లెస్డ్ హిమ్ దట్ రామ షుడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హనుమాన్ వన్స్ ఫర్ ఆల్.
0: తన యొక్క ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: దట్ యు బి ద రిసిపియెంట్ ఆఫ్ రామాస్.
0: నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థ ఎందు కూడాను సర్వదా సర్వకాలేషు హనుమంత రామ ప్రేమస్వరూపుడు ప్రేమను నీవు పొందుదువుగా కాలింది.
1: రామ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. లెట్ దట్ లవ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్.
0: ఆ ప్రేమను పొందుదువుగా కాలేటప్పటికీ హనుమంతుడు ఎగిరి దుంకాడు.
1: దెన్ వన్ షీ సెడ్ లెట్ యూ రిసీవ్ ద లవ్ అండ్ హనుమాన్ జంప్డ్ ఇన్ జాయ్ ఎక్స్టసీ.
0: తల్లి ఈ ప్రేమ కంటే మించింది ఈ జగత్తులో మరొకటి లేదు కదా.
1: Mother, there's nothing that is more than love.
0: ప్రేమకు నేను పాత్రుడు కావటం ఇంతకంటే నా బిరుదు నాకు ఒక్కటి లేదు.
1: If I am deserving love of Rama, I don't want anything else.
0: దీనికి మించినటువంటి ఫలితం నాకు ఒక్కటి అవసరం లేదు.
1: I don't want anything greater than this gift.
0: జగత్తంతా కూడా నా హస్తం నందు ఉంచినప్పటికీ నాకు ఆనందం కలగదు.
1: I will not be happy by catching hold of the whole world.
0: ఆ ప్రేమ కిరణమునకు నేను నోచుకున్నప్పుడు అది నా ధన్యం అయిపోతుంది నా జీవితం.
1: If I receive the rays of that love, it's enough for me.
0: చూశారా, పరమభక్తుడైన హనుమంతుడు, బలవంతుడైన హనుమంతుడు, గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా నువ్వు లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటు పడుతూ వచ్చాడు.
1: సచ్ ఎ స్ట్రాంగ్ మైటీ వన్ ఎన్ ఆర్డెంట్ డివోటి హనుమాన్ కేర్డ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: ఈ విధంగా పరమభక్తులైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలి.
1: Therefore, a sincere devotee should yearn and pine for the love.
0: Sarvastramu.
1: In fact, love is life.
0: Ee premane ee lokamu.
1: And this love is this world.
0: Premamayamentidi ee jagattu.
1: The whole world is full of love.
0: Ee jagattunandu manam udbhavinchi.
1: Having been born in this world.
0: Premanu manam telusukolalekunda.
1: Without understanding love.
0: Premanu kolpoyi.
1: Having lost love.
0: Dveshamu, asuya, krodhamu, ilanti durbhavamulanu manam nimpukoni.
1: Filling our heart with hatred, the jealousy and the difference
0: manishulamo,
1: of anger. Yet to declare ourselves as humans.
0: Idi kaadu manushyatvam.
1: This is not human quality.
0: Nee manushyatvam anetundi nee hrudaya tattvalu nee study cheyi.
1: The human quality requires you to study your nature.
0: The proper study of mankind is man.
1: That's what is meant by the proper study of mankind is man.
0: Ee proper study.
1: What is the proper study?
0: Adi ee hrudayam nandu unnatundi prema tattvanni ఆవిర్భవింపచేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము.
1: ద హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ కిండ్లింగ్ లవ్ విత్ ఇన్ స్పీకింగ్ విత్ లవ్ అండ్ యాక్టింగ్ విత్ లవ్.
0: దీనికంటే సాధించవలసింది ఏమిటింది?
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ టు బి అచీవ్డ్.
0: బుద్ధుడు ప్రయాణమై వెళుతుండగా
1: వెన్ బుద్ధ వాస్ పాసింగ్ బాయ్
0: ఒక పండితుడు బయలుదేరొచ్చాడు.
1: హీ సా ఎ స్కాలర్ పండిట్
0: కంకణములు ధరించాడు.
1: అండ్ ఈస్ హ్యావింగ్ ద డెకరేషన్
0: రుద్రాక్షలు వర్ణించాడు.
1: వాస్ హ్యావింగ్ రుద్రాక్షస్.
0: బుద్ధ ఈ ప్రసంగంలో చాలా గొప్పగా వింటున్నారు.
1: పీపుల్ హ్యావ్ బిన్ లిసనింగ్ టు యువర్ డిస్కోర్సెస్.
0: కానీ
1: బట్
0: ఈ పండితుని నీవు జయించి బట్టే నేను నా శిష్యులు అందరు కూడాను మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము.
1: ఇఫ్ యూ విన్ ఓవర్ మీ ఐ అండ్ మై disciples will follow your buddhism.
0: 3000 mandi shishyulu untunnaru.
1: Well, I have 3000
0: ee 3000 mandi shishyulu kudanu naato paatu neeku saranagathilaipoyi nee sevanne mem chestamu.
1: I and my 3000 disciples will follow your buddhism and serve you.
0: నీవు నాతో నీ ఓడిపోతేవంటే నీవు నా పాదక్రాంతుడు కావాలి అన్నాడు.
1: If you are to lose, you should follow me.
0: అప్పుడు చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.
1: Then Buddha smilingly said,
0: పండిత సమదర్శనః.
1: A pandit will have equanimity.
0: Panditulaku sukhamu dukkhamu anetundi rendu teliyadu.
1: Pandit does not know the praise or blame.
0: Oppa heeramu anetundi teliyadu.
1: Nothing like great or low.
0: Ee varnandi ye maatramu undadu.
1: There's no description of this nature.
0: Panditaniga samatvanni poolinatundi vaade panditudu.
1: Equal mindedness is the hallmark of a pandit.
0: Kaaka neevu panditulani ye reethiga cheppukuntunnavu.
1: How do you declare yourself a pandit?
0: Ee ahankaramu.
1: It is ego.
0: Ee ahankara bhavamu yokka swaroopamaina krodhamu.
1: It is an egoistic feeling in the form of anger.
0: When you have
1: ego and anger, how can you call yourself a scholar?
0: Panda, panda anaga janminchinatvanti variki tirigi mochanni andinchetvanti okka mantramulu prabodhinchetvanti vaadu panda.
1: Panda is a scholar who gives the mantra that gives liberation to anyone.
0: Marinchinatvanti variki mocha praptini chekurchetvanti mantramulu bodhinchetvanti vaadu panda.
1: A teacher who teaches mantra that would give liberation to the departed one.
0: Haridwaramu, Rishikeshamu, Badri, Amarnath, Kedarnath, ilanti pradeshamulandu pradeshamulandu pandalu ani kontha mandi untaru anaga maraninchinatvanti variki mochanni andinchetvanti okka mantramu upadeshistuntaru.
1: In pilgrim centers like Haridwar, Rishikesh, Badrinath, Kedarnath, you have got the pandas who will give mantra.
0: Panda anetvanti padamunu artham kuda telusukolekapothunnaru.
1: People do not know the meaning of this word panda.
0: కనుక పండితుడనగా నీవు కాదు నాయన.
1: యు ఆర్ నాట్ పండిట్.
0: ఈ జగత్తునందు ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ హు హావ్ గాన్
0: ఎంతమందో పండితులు ఉన్నారు.
1: దేర్ మెనీ పండిట్.
0: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ కెన్ నాట్ బి అక్వైర్డ్ బై మియర్ స్కాలర్.
0: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ బై గోయింగ్ త్రూ ద బుక్స్.
0: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
1: సీక్రెట్ నాలెడ్జ్ కెనాట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ప్రిసెప్టర్.
0: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
1: యు మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ గెట్ ఇట్.
0: కట్టెల కట్టెల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
1: దేర్ మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
0: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ వన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
0: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ స్కాలర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్.
0: జీవితం అంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: వెన్ వీ స్పెండ్ ఆల్ అవర్ లైఫ్ ఇన్ రీడింగ్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్?
0: కనుక ఆచరణ లేనిటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
1: So it's not through scholarship, it doesn't take you to practice. What is the significance of scholarship? When that question was put, there was no response. The human quality requires to conduct one's own self as per the true meaning of the word.
0: పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతని పాండిత్యమే ప్రయోజనం లేనటువంటి.
1: Having known all the vocabulary, nomenclature and terminology, if one does not practice the words that he would read, what is the fun of it?
0: కవిం పురాణం అనుశాస్త్రం ప్రణోరణీయాంశం స్మరేజ్య సర్వస్య దాతారం చింతనం మాదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు బుద్ధుడు. కవిం పురాణం అనుశాసితం ప్రణోరణీయాంశమ స్వరజ్య సర్వస్య దాతారం చింతరాపు మాదిత్యవర్ణం తమస పరస్తాత్ పరస్తాత్ అన్నాడు. నాయన కవి అంటే ఎవరనుకున్నావు?
1: హూ ఇస్ పోయట్? కవి
0: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
1: పోయట్ ఇస్ నో వన్ నాట్ ద వన్ హూ జస్ట్ కంబైన్ ఫ్యూ వర్డ్స్
0: వర్ణించినటువంటి వాడు కాదు. కవి
1: పోయట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
0: త్రికాల భాజ్యం కవిత్వం అన్నాడు.
1: The poet is the one who
0: would find Kavi
1: the poet is the one who would recognize the past, present and
0: future. You have
1: not experienced these two at least.
0: God
1: is the only poet
0: to the poet. The
1: title Kavi poet applies to God alone.
0: Puranam.
1: Puranam.
0: Puranam.
1: What do you mean by Puranam?
0: కొన్ని చరిత్రలను పురాణ రీతిగా గ్రంథించి దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
1: పురాణది ఎపిక్ ఇస్ క్వైట్ ఏన్షియంట్ దట్ వుడ్ డిపిక్ట్ ది హిస్టరీస్ ఆఫ్ మెనీ.
0: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా నువ్వు సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
1: Buddha said the inner meaning is this, the body is pura, where the divinity dwells from top to toe.
0: Puramu.
1: Body is pura.
0: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
1: Purana is the one who would recognize the divinity that moves about from top to toe in this deha. The body is the pura.
0: అతను భగవంతుడు ఒక్కడే.
1: Only God himself purana.
0: తర్వాత అనుశాసితం.
1: The third one అనుశాసితం.
0: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారం చేసినటువంటి వానికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
1: There are many who committed mistakes and who harmed others also. They are punished periodically.
0: పరలోక యొక్క సత్తును అపహరించినటువంటి వ్యక్తులను పరిశోధించి చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
1: Thieves are caught and they are kept behind the bars.
0: కానీ దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేసారు. కానీ
1: the body is kept in prison and locked.
0: అతని మనస్సు ఎక్కడైనా సంచరించవచ్చు.
1: But the mind of the prisoner can go anywhere.
0: తన వారిని చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
1: ద మైండ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
0: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
1: దేర్ ఆర్ నన్ హూ కెన్ కమాండ్ ద
0: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
0: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకటి కాదు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్
0: మ్యాన్. అనుశాసితుడుగా భగవంతుడు ఒక్కడే.
1: So Anushashita, the one who commands the mind is God. Telling the meanings like that. And he made the mouth of the Pandit shut. Don't be after pomp and exhibition. Don't give any scope for this pride and ego. Ego will ruin you. And this madness is nothing but ego.
0: కేవలం భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి పాండిత్యము.
1: ఇట్ ఇస్ ఆల్ వరల్డ్ ఇది ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి దివ్య పాండిత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
1: ఎక్వైర్ ద డివైన్ నాలెడ్జ్ విచ్ ఇస్ నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డివైన్.
0: అర్పితమే దివ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్.
1: సరెండరింగ్ టు గాడ్ ఈస్ ద డివైన్ నాలెడ్జ్.
0: దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: దట్ యు ట్రై టు ఇంప్లిమెంట్.
0: నేను ఇంతకాలం కూడా సాధన చేశాను.
1: ఐ ప్రాక్టీస్ సో లాంగ్.
0: ఆకలి దప్పులు వదలాను.
1: And I have
0: నిద్రాహారములు మానాను.
1: I sacrificed the food and drink and sleep.
0: ఈ సత్యాన్ని గుర్తించాలని అనేక శ్రమలు పడ్డాను.
1: In fact, I strained a lot to know
0: this. నేను చదివిన గ్రంథముల కంటే అధిక గ్రంథములే నేను చదివాను.
1: I have gone through more books than you.
0: నీవు దర్శించినటువంటి పండితుల కంటే నేను అధిక పండితులనే దర్శించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ మెట్ మెనీ ఆఫ్ ది స్కాలర్స్ మోర్ దాన్ యూ.
0: అనేక మంది గురువులను సేవించాను.
1: ఐ సర్వ్డ్ మెనీ ప్రిసెప్టర్స్.
0: కానీ నాకు తృప్తి కలగలేదు.
1: బట్ ఐ హావ్ నో సాటిస్ఫాక్షన్.
0: దేని వల్ల?
1: వై?
0: మొట్టమొదట ఒక్కదాన్ని అందరూ గుర్తించాలి.
1: ఫస్ట్ థింగ్, వన్ పాయింట్.
0: భగవంతుడు వరప్రసాదంగా అందించినటువంటి మానవులకు ఐదు.
1: God has given five gifts to mankind.
0: తాను స్వయంగా మనకు అందించినటువంటి ఒక గిఫ్ట్స్.
1: They are the gifts given personally by God.
0: వాటిని నీవు సార్థకం చేసుకో, నీవు గొప్ప పండితుడు అవుతావు.
1: Make them sacred, fulfill the purpose of them.
0: వాటిని నీవు పవిత్రంగా భావించుకున్నప్పుడే నీవు గొప్ప సాధకుడు అవుతావు.
1: If you observe this sacredness, naturally you can work for it.
0: నీవు సన్మార్గంలో పెట్టినప్పుడే నీవు కేవలము ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు అవుతావు.
1: If you make proper use of them, it amounts to the knowledge of spiritual knowledge.
0: జ్ఞానము అన్నాడు.
1: And that is atmic knowledge.
0: ఏమిటి ఈ ఆత్మ జ్ఞానం అనగా?
1: What is this atmic knowledge?
0: శబ్ద స్పర్శ రూప రస గంధము. ఈ పంచేంద్రియములను పవిత్రము గావించుకొని, పంచేంద్రియములను అరికట్టుకుని, పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవటమే నిజమైన ఆనందానికి మూల కారణము అన్నాడు.
1: The main cause for bliss is to control the five senses and to experience them, the proper use of them.
0: ఈ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములను పవిత్రం గావించుకోనక ఎన్ని గ్రంథములు చదివి ఏం ప్రయోజనం?
1: If we don't sanctify the five senses, what's the fun of going through many of the books?
0: నేను ఇప్పుడు ఈ ఐదుని అనుసరించాను.
1: I followed them.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టాను.
1: I made them in the proper way.
0: సద్విజయంలో నేను అర్థం చేసుకున్నాను.
1: I could understand the true meaning.
0: ఈ పంచేంద్రియములు నాకు అణిగిపోయినాయి.
1: In fact, I have controlled the five senses.
0: నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను.
1: Now I have become the embodiment of bliss.
0: అని చెప్పి,
1: so saying,
0: తన పిన్నతల్లి కుమారుడైనటువంటి ఆనందుని పిలిచి,
1: and he called Ananda.
0: ఆనంద.
1: He said, Ananda,
0: నీ పేరు ఆనందం.
1: Your name is Ananda.
0: కానీ నీలో ఏమాత్రమో ఆనందం కనిపించడం లేదు.
1: But there's no trace of bliss, Ananda.
0: ఇదిగో నేను నిర్వాణాన్ని పొందుతున్నాను.
1: I am attaining liberation.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What do you mean?
0: ఈ ఆనందంలో లీనం కావటమే.
1: Merger in bliss is nirvana, liberation.
0: నీటి యందే పుట్టి,
1: I am being born in water.
0: నీటి యందే నిలిచి, నీటి యందే పెరిగి, నీటి యందే అణంగు నీటి బుడగా.
1: It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water.
0: Budambu.
1: And man is water
0: Narayanu neeru.
1: And this water is God himself.
0: Ee budagalanta kodanu neeti ende puttunnayi.
1: The bubbles are born in water.
0: Neeti ende nilustunnayi.
1: They are sustained in
0: water.
1: Neeti
0: ende sancharistunnayi.
1: They move in water.
0: Neeti ende anigipothunnayi.
1: They submerge in water.
0: ఇదే మానవుని యొక్క జీవితము.
1: దిస్ ఇస్ హ్యూమన్ లైఫ్.
0: ఆనందం నుండే మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ బ్లిస్.
0: ఆనందం నందే నిలిచాము.
1: వి గ్రో ఇన్ బ్లిస్.
0: ఆనందం నందే సంచరిస్తున్నాము.
1: వి మూవ్ అబౌట్ ఇన్ బ్లిస్.
0: ఆనందం నందే లీనం కావాలి.
1: అండ్ వి విల్ గో బ్యాక్ టు దిస్ బ్లిస్.
0: ఇంతకంటే మరొక మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పాత్.
0: ఇదే పరమ జ్ఞానము.
1: దిస్ ఇస్ సుప్రీం నాలెడ్జ్.
0: ఆనందం అనేటువంటిది ఈ పంచేంద్రియం యొక్క అదుపును మనం పెట్టుకున్నప్పుడే ఈ ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ బై కంట్రోలింగ్ ద ఫైవ్ సెన్సెస్.
0: ఇదియే నిజమైన సాధన.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేస్తే కాదు సాధన.
1: నాట్ మియర్లీ చాంటింగ్ ద నేమ్ రామ్.
0: ఆయన భజన చేస్తే కాదు సాధన.
1: నాట్ మియర్లీ భజన్.
0: గోవింద గోవింద అని మెట్లెక్కితే కాదు సాధన.
1: నాట్ బై రిపీటింగ్ గోవింద.
0: గోపాల గోపాల అని వేణువులు ఇస్తే కాదు సాధన.
1: నాట్ షౌటింగ్ గోపాలాస్ నేమ్.
0: కానీ మొట్టమొదట మన ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ ద ప్రొసీడ్ ఆన్ ద రైట్
0: పాత్. మనం ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ విల్ గెట్ ఆత్మిక్ నాలెడ్జ్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆ ఆనందుని పిలిచి,
1: ఈ కాల్ ఆనంద,
0: నేను నిర్వాణం చేస్తున్నాను.
1: ఐఎమ్ అబౌట్ టు రీచ్ లిబరేషన్.
0: నీవు ఏమాత్రం కూడా నువ్వు కట్టి నీరు కార్చకూడదు.
1: డోంట్ షెడ్ టియర్స్.
0: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు.
1: I am your brother.
0: నీవు ఆనందుడు, నేను ఆనందుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
0: అందరూ బ్రహ్మస్వరూపుడే.
1: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు.
1: డోంట్ వరీ ఎనీ లాంగ్.
0: చేయి పెట్టాడు, అతనికి కూడా మోక్షం వచ్చేసింది.
1: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడాను తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
1: దోస్ దట్ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కెన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ అట్ ఎనీ టైం.
0: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమలు పడుతున్నాం?
1: వెన్ లిబరేషన్ ఇస్ సో ఈజీ అండ్ సింపుల్, వై డు యు స్ట్రగుల్ హార్డ్?
0: అనగా మనలో సత్యం ఏమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
0: మన పవిత్రమైనటువంటి సువర్ణవర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలు అనేటువంటి యొక్క ఇనుము విత్తాడి పెంగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాం.
1: ద గోల్డెన్ ఇన్ ద ట్రూత్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ అదర్ మెటల్స్ లైక్ బ్రాస్ ద ఐరన్ అండ్ కాపర్.
0: మన హృదయము మాలిన్యమైపోయింది.
1: Therefore heart is polluted.
0: దాని వల్లనే మన హృదయము ఆనందాన్ని మర్చిపోయింది.
1: Therefore heart has forgotten bliss. దాని వల్లనే
0: మన హృదయము స్వస్వరూపాన్ని కూడా గుర్తించుకోలేకపోయింది.
1: The heart is not able to know its true nature.
0: దీనిని ఏ పెద్దలందరూ కూడా స్వస్వరూప సందర్శన భాగ్యమే ఆనందము అన్నారు.
1: Therefore the elders have said the visualization experience of the true nature is
0: స్వరూపం. అది ఏ మన ఆత్మ
1: సత్స్వరూప వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ. అది
0: సాలోక్యము.
1: ఇట్ ఈస్ సాలోక్య.
0: అది ఏ సాయుధ్యము.
1: సాయుధ్య అమర్జ.
0: ఆ సాయుధ్య సాలోక్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: ద నియర్నెస్ అండ్ అమర్జ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: అప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానం అనగా ఏకత్వమే ఆత్మజ్ఞానం అనుకుంటున్నాం. కాదు కాదు.
1: ఆత్మిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ మియర్లీ వన్నెస్.
0: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్ ఇన్ ద ప్రాపర్ వే ఇస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: కపిల మహర్షి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు.
1: సేజ్ కపిల సెట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ త్రూ యోగ.
0: దీనికంటే మించింది లేదు.
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: ఎన్ని జపములు చేసినా ఎన్ని తపములు చేసినా ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
1: You may take austerities, penance and good deeds, but yet one has to control senses.
0: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: You may question, we are human beings, is it possible to control senses?
0: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
1: Control doesn't mean total arrest. మీరు
0: చేయవలసిన కర్మలు అన్ని కూడా చేయండి.
1: Do all that you are supposed to do.
0: నీవు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబ ధర్మములంతా నీవు నిర్వర్తించుకో.
1: As a householder, do all the responsibility
0: duties. నీ కుటుంబంలో చక్కగా నేర్చుకో.
1: You study, you learn.
0: నీ వ్యాపారిగా ఉంటున్నప్పుడు వ్యాపారంకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా నీవు ఆచరించుకో.
1: As a businessman, do all that you are supposed to.
0: ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వృత్తిని మీరు చక్కగా అనుసరించవచ్చు.
1: You may be of any profession, vocation, but you should do what you are supposed to. That's not happening.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం. అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
1: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ హస్ టు ప్లీజ్ హిమ్ దట్ ఇస్ ఎనఫ్.
0: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: There is no discretion such as good and bad.
0: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
1: In God's creation there is nothing that is bad.
0: నీ సృష్టిలో ఉన్నది చెడ్డ.
1: In fact, it's only your vision.
0: కాని భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
1: In God's creation, everything is sacred.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీని లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
1: In the sacred world, the surrender is so easy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
1: You find dedication difficult.
0: ప్రపంచంలో ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
1: Just to weave this cloth is so difficult.
0: పత్తినంత తీసుకోవాలి.
1: కాటన్ హస్ టు బి టేకెన్.
0: విత్తనంత తీసిపారవేయాలి.
1: దీన్ని
0: మెత్తపరచాలి. దీని తర్వాత దీన్ని ఒక దారంగా తీయాలి. దారంగా తీసినటువంటి దాన్ని మిషన్ లో వేసి వస్త్రంగా నేయాలి.
1: కాటన్ హస్ టు బి కలెక్టెడ్. సీడ్స్ హావ్ టు బి రిమూవ్డ్ అండ్ ది యార్న్ హస్ టు బి ఇంటర్వోవెన్ సో టు మేక్ ది క్లాత్. హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్.
0: ప్రతి పండినటువంటి పండుని పత్తిని వస్త్రంగా చేయాలంటే కూడా ఎంతో శ్రమ పడవలసి వస్తుంది.
1: టు మేక్ ది కాటన్ ఇన్ టు క్లాత్ ఇస్ సో డిఫికల్ట్.
0: పూచిన పువ్వునంతా కూడాను తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హ్యాస్ టు మేక్
0: సర్వము కష్టమయమైనటువంటిదే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్
0: కానీ నా ఉద్దేశము నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటి లేదు.
1: బట్ ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ద సరెండర్ డెడికేటింగ్ టు గాడ్ ఈజ్ సో సింపుల్
0: సులభమైన దానిని వదిలిపెట్టి ఈ కష్టానికి నీవెందుకు పాల్పడుతున్నావు.
1: యూ జస్ట్ లీవ్ అసైడ్ సచ్ ఎ సింపుల్ ఈజీ వన్ బట్ యూ స్ట్రగుల్ హార్డ్.
0: ప్రపంచంలో ఈ ఒక పుష్పం యొక్క రేఖను నలపాలంటే చాలా సులభమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ వెరీ సింపుల్ టు కలెక్ట్ ద పెటల్స్ అండ్ రబ్.
0: దీనికంటే సులభమైనటువంటి భగవంతుని యొక్క అర్పితము.
1: అండ్ ద సరెండర్ డెడికేషన్ మచ్ సింప్లర్ దాన్ దిస్.
0: కారణం
1: వై
0: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
1: వై డూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్?
0: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుంది.
1: సిన్స్ ద ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: భగవంతుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా.
1: గాడ్ ఈస్ దేర్.
0: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్స్ నో ప్లేస్ వేర్ దేర్స్ నో గాడ్.
0: దేవుడు కానటువంటి మనిషే లేడు.
1: దేర్స్ నో పర్సన్ వితౌట్
0: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
1: దేర్స్ నో బీయింగ్ వితౌట్
0: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
1: దేర్స్ నో మెటీరియల్ వేర్ దేర్స్ నో డివైన్.
0: సర్వత్రా భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ ది డివైన్. ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
1: When you have strong faith in this inner truth, you will never find any difficulty. When the faith is defective, you find it difficult to achieve anything. Embodiments of love. With all your love, love
0: your
1: God. With all love, have faith in God.
0: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడాను మనకు సమకూరుతుండాలి, సర్వం కూడాను విజయాన్ని సాధిస్తుండాలి.
1: With the self-confidence, you are bound to be successful, accomplished.
0: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
1: There's nothing beyond this.
0: ఎంత కఠినమైనటువంటి కార్యమైనా కూడాను భగవత్ విశ్వాసంతో సులభంగా మనం చేయవచ్చు.
1: It may be very hard task, yet with God's grace you can win.
0: సంత సంబున వీధి వీధులు దంతశాలలు వాడమేడలు దంత చేసిన జంతవర్ణులు కాంతకేడి గృహముల స్థితి. శ్రీరామ నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్ క్లైమ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్షన్.
0: వీధి వీధులు
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వెంట్ ఆన్ ది స్ట్రీట్స్
0: దొంతిశాలలు వేడమేడలు.
1: అండ్ ఐ కుడ్ ఆల్సో సీ ది మ్యాన్షన్స్ దేర్.
0: ఆ లంకలో ఉన్నటువంటి మేడలంతా కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపించినాయట.
1: మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్ దేర్
0: ధనుజవల్లను.
1: అండ్ ఐ కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ దేర్.
0: కాంతకేడి గృహంబులరిసితి శ్రీరామ నా మనవి వినుమా.
1: రామ ఐ హావ్ సీన్ ది ప్యాలెసెస్ ఓవర్ దేర్ ప్లీజ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఆనందించాడు పాపం రాములు.
1: రామ వాస్ సో హ్యాపీ.
0: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
1: హీ సెడ్ హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ దట్ వాలర్ అండ్ ద స్ట్రెంగ్త్.
0: కట్ట కడబటికి ఒక్క వాక్యం మాత్రం చెప్పాడు రాములు. కోపం వచ్చేసింది, ఆ అంబును తీశాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ యాంగర్ హీ టుక్ అవుట్ ద యారో అవుట్ ఆఫ్ ఇట్ సెడ్ వన్ స్టేట్మెంట్.
0: చెలగి పిల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచునున్న పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జలుపుచూ తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేసు అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేసు ఉంటారు.
1: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
0: చెలకి చిలకి రీతి వణకుచునున్న చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుంది పాప ఆ సీత.
1: అండ్ సీత ఇస్ జస్ట్ షివరింగ్ లైక్ ద ప్యారెట్. దేనివల్ల?
0: పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
1: Rama, listen to my prayer. I saw Sita shivering like the parrot kept in a cage because the demon surrounded, holding swords to cut off her head any moment of time.
0: అనే అప్పటికి రాములు లక్ష్మణులు విల్లు తీశారు, ఇంకో క్షణం కూడా ఉండడానికి వీలేదు రెండు దంపతి.
1: And Rama Lakshmana took out the arrow, said, "Don't wait for a moment."
0: ఉన్నప్పుడు నేను భరించుకోలేను.
1: I can't bear the suffering of Sita any longer.
0: సీత భార్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
1: ఇట్ నాట్ ద యాంగర్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైఫ్.
0: సీత ప్రకృతి.
1: సీత ఇస్ నేచర్ ప్రకృతి.
0: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
1: గాడ్ కెనాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ నేచర్ ప్రకృతి సీత.
0: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వ విధములా సందిగ్ధమయ్యాడు.
1: టు అలివియేట్ ఆల్ ద సఫరింగ్ హి వాస్ ప్రిపేర్డ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
1: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు హావ్ టేకెన్ టు అకౌంట్.
0: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
1: In this world there are four primary objectives.
0: Dharma, artha, kama, mochamulu ani.
1: There are four primary objectives in life.
0: Kani veerunta kudanu ashrama vasamulainatundi varanta ee arthamu teeskuntaru.
1: Those that stay in hermitage will go by this meaning.
0: Ee purushartamulu nalu kudanu ashrama dharmale kani nijamaina dharmamulu kaadu.
1: In fact this is the code of conduct of hermitage in that they don't ee pavitramaitundi
0: yokka paratattvam yokka bodhanlu kaadu.
1: They are not spiritual in any way.
0: పురుషార్థము పురుషుడు చేయవలసినటువంటివి నాలుగు అన్నారు.
1: పురుషార్థ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ సపోజ్ టు
0: కాల్ ద ఫోర్. కానీ ఈ పదం యొక్క అర్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు దీనికి అనేక రకములుగా అర్థములు కల్పించుకుని పురుషానిగా మగవాడు అని వారు అర్థం తీసుకున్నారు.
1: ఇండివిజువల్స్ హు డోంట్ నో ది కరెక్ట్ మీనింగ్ దే టేక్ పురుష ద వర్డ్ స్టాండింగ్ ఫర్ మ్యాన్.
0: మాకు స్త్రీలకు లేదా ఇదంతా అర్థము?
1: విల్ ఇట్ నాట్ అప్లై టు
0: మెన్? స్త్రీలకు లేవా అని వారు వాదం చేసుకుంటూ వచ్చారు.
1: విమెన్ ఆల్సో ఆర్గ్యూ డోంట్ దే అప్లై టు అస్.
0: పురుష అనగా
1: పురుష మీన్స్
0: ఆత్మ అని అర్థము.
1: పురుష మీన్స్ ఆత్మ.
0: చైతన్యము అని అర్థము.
1: అవేర్నెస్.
0: ప్రాణము అనే అర్థము,
1: లైఫ్
0: జీవుడు అనే అర్థము,
1: ఇండివిజువల్
0: ఈ ఆత్మకు చైతన్యమునకు ప్రాణమునకు ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగభేదము లేవు.
1: ఫర్ దిస్ ఆత్మ ద అవేర్నెస్ ద లైఫ్ అండ్ ఫర్ ది ఇండివిజువల్ నేచర్ ఇట్ హస్ నో జెండర్
0: అనేటువంటి లింగభేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ జెండర్.
0: పురుషార్థం అనగా ఆత్మధర్మమే పురుషార్థము.
1: పురుషార్థ మీన్స్ ద కోడ్ ఆఫ్ ది ఆత్మ.
0: చేతనా ధర్మమే పురుషార్థము.
1: ధర్మ ఆఫ్ దిస్ అవేర్నెస్
0: ప్రాణం యొక్క ధర్మమే పురుషార్థము.
1: ఇట్ ఇస్ పురుషార్థ ఆబ్జెక్టివ్ లైఫ్.
0: చైతన్యమే పురుషార్థము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ పురుషార్థం.
0: ఇదే ఒక వైబ్రేషన్.
1: ఇట్ వైబ్రేషన్.
0: ఇదే ఒక రేడియేషన్.
1: దిస్ ఇస్ రేడియేషన్.
0: ఇదే ఒక ప్రాణతత్వము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: దీనికి పురుషార్థము అన్నారు.
1: This is called the prime objective of life, purushartham.
0: Purushartham anetundi dani artham teliyakokunda purushulu cheyavalsinavi ee streelu cheyavalsinani kontha aashrama dharmalaga vibhajinchukunnaru.
1: Without understanding the meaning of purushartha, objectives of life, we classify, categorize
0: into aatma dharmam emiti.
1: What is atmic dharma?
0: Adhe sayujyamu.
1: That is merger sayujya.
0: Adhe nijamainatundi purushartham.
1: That is the main purushartha.
0: Kama artha kama artham cheppandi. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
1: అర్థ మీన్స్ మనీ.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: కనుక ధన కనుక వస్తు వాహనాలంతా ధనంగా భావిస్తున్నాము.
1: నాట్ ది కన్వీనియన్స్
0: కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
1: ఇస్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్ టు అచీవ్.
0: ఈ ధనము కాదు.
1: నాట్ దిస్ వెల్త్.
0: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
1: వీ షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్,
0: అద్వైత దర్శనం జ్ఞానం. అదే మనం సాధించవలసిన
1: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ.
0: నాట్ టూ, ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఓన్లీ వన్.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్, నాట్ టూ, ఇస్ ద ట్రూ విజ్డమ్.
0: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్,
0: ఈనాటి
1: విజ్డమ్ ఇన్ ట్రూ నేచర్,
0: ఈనాటి రేపు వెళ్లిపోతుంది.
1: అండ్ దట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
0: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
1: దిస్ నాట్ ట్రూ వెల్.
0: కామం.
1: Then kama.
0: ఈ లౌకికమైనటువంటి దేహం వల్ల అనుభవించేటువంటి యొక్క విషయ వాసనలు కాదు కామం.
1: కామా ది డిజైర్, నాట్ సెన్సువల్.
0: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వీ హ్యావ్? వీ షుడ్ డిజైర్
0: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్ ఎల్స్.
0: మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ ద ట్రూ నేచర్, అండర్స్టాండింగ్
0: ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి కామము.
1: టు రికగ్నైజ్ ది ఆత్మ ఇస్ ద ట్రూ డిజైర్.
0: యొక్క అర్థము.
1: దిస్ ఇస్ ద మీనింగ్.
0: కనుక ధర్మార్థ కామములుగా మానవుడు పుట్టినటువంటి వాడు,
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్,
0: స్వరూపాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూ.
0: ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఆత్మిక.
0: మోక్షకామాన్ని ప్రేమించాలి.
1: ఎంటర్టైన్ ద డిజైర్.
0: ప్రేమ వల్లనే మానవ యొక్క జీవితం సార్థకం అవుతుంది అన్నాడు.
1: అండ్ దెన్ హీ కెన్ వర్క్ ఫర్ హిజ్ లిబరేషన్ బై లవ్.
0: కనుకనే పదములకు ఎన్నో అర్థములు ఉంటున్నాయి, కానీ ఎవరికి తగినటువంటి దాన్ని వారు స్వీకరిస్తున్నారు?
1: దీస్ టర్మ్స్ హ్యావ్ సో మెనీ మీనింగ్స్. పీపుల్ గో బై వెరీ వే.
0: ఆశ్రమ ధర్మాలు కానీ ఆధ్యాత్మిక ధర్మం కాదు.
1: That is just meant for the different stages
0: in life.
1: The spiritual dharma is the true one.
0: Adi ye salokya mukti.
1: That is salokya mukti, merger in the present. What is liberation?
0: Bhagavantuni cheri povatam annaru.
1: Merger, reaching God.
0: Kaadu kaadu. Mana swaroopanni, mana nadatalanu, mana pravartanu, sarvamunu vadali bhagavantullo leenam kavali.
1: One has to merge in divine. In his true nature, in his true form.
0: Ganga, Godavari, Saraswati pravahistunnai.
1: We find the rivers like Ganga, Godavari flowing.
0: ఈ జలమంతా కూడా పవిత్రమైన సీట్గా ఉంటుంది.
1: We also find the form also.
0: ఈ వంకర్లు టింకర్లు కాని,
1: not the bends,
0: తన రూపనామములు కాని, తన రుచిని కాని పూర్తి మరచి సముద్రంలో చేరినప్పుడు తన రూపనామములు లేవు, తన రుచులు లేవు. అంతా సముద్రం యొక్క రుచి, అంతా సముద్రం యొక్క రూపమే, అంతా సముద్రం యొక్క దివ్యమే.
1: Rivers of different forms, different tastes. When once they merge in ocean, they get the name and the form and the taste of the ocean itself.
0: అయ్యో నేను గోదావరిని, నేను కృష్ణని, నేను గంగనే అని సముద్రంలో విభాగం ఏమైనా ఉందా? లేదు.
1: Do you find any categorization such as Godavari?
0: దైవత్వాన్ని పొందినప్పుడు ఏ విభాగము ఉంటుండదు.
1: Then once you attain divinity, there are no differences whatsoever.
0: అద్వైత దర్శనం అన్నారు.
1: That is the experience of non-dualism.
0: అట్టి దివ్యత్వాన్ని చెందటమే పురుషార్థము.
1: To attain the divinity is the objective of life.
0: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వం.
1: Comprehending that sacred ideal is the true meaning of human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని,
1: టుడే సేక్రెడ్ డే,
0: శివరాత్రి యొక్క తత్వమని,
1: ఇస్ నేచర్ శివరాత్రి.
0: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారం చేసే సమయం లోపల,
1: Shiva, as he was emancipating this world, as he swallowed poison, that he has forgotten his self, that he fell down, all that heat out of it has gone to the entire world, to cool it, to pacify it, the Himachala was created, and that he kept that mountain Himachala on his stomach, because of that ice, that whole heat could be pacified. Then Shiva got up.
0: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు.
1: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి.
0: కాదు కాదు, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు.
1: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్.
0: ఇది లౌకికమైన చరిత్రలు.
1: ఇట్స్ వరల్డ్ హిస్టరీ.
0: ఇది కేవలము ఒక దుష్యకల్పితమైన చరిత్రలు.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్.
0: హిమాలయం అంత తన యందే ఉంటుంది అది.
1: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విదిన్ యూ.
0: తనకంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యూ.
0: సర్వము ప్రపంచమంతా తన యందే ఉంటుంది అది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ విదిన్ యూ.
0: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఉండదు.
1: ఫర్ సచ్ గాడ్ దేర్ ఇస్ నో బర్త్ నో డెత్.
0: దేహములో మార్పులు చెందవచ్చును.
1: దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ.
0: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒకటే.
1: ద క్వాలిటీ రిమైన్స్ ద సేమ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటుంది.
1: వేర్ ఎవర్ హీ ఇస్ ఇట్స్ లవ్. చక్కెర
0: తీసుకుని పోయి నీవు నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది.
1: టేక్ షుగర్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: ఆ చక్కెర తీసుకుని కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటుంది.
1: షుగర్ మిక్స్ విత్ కాఫీ.
0: ఆ చక్కెర తీసుకుని టీలో వేయి తీయగానే ఉంటుంది.
1: ఈవెన్ మిక్స్ ఇన్ టీ.
0: ఆ చక్కెర తీసుకుని పాయసంలో వేయి తీయగానే ఉంటుంటుంది.
1: రైస్ పుడింగ్ ఇట్ కంటిన్యూస్.
0: చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడ రాదు.
1: సో దేర్ కెనాట్ బి స్వీట్నెస్ విదౌట్ షుగర్.
0: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్.
1: So that which is changeless wherever you go is the sat, the
0: sat
1: truth.
0: Alaga ade being eppudu undetundi adi
1: sat, the ever existent.
0: Ekkadi poyina tiyega undetundi adi.
1: It is nectarine wherever you go.
0: Aa keep manaku akkada chikkadu.
1: And you don't get
0: manavindi untundadi.
1: It is within us.
0: Manundi aavirbhavincheetundi oka premane aa teepu.
1: It is the love that comes out of us is nectarine.
0: Aa premana manamu vishesha sambandhamaindi lekunda vishesha sambandhamaindi ga manam maarchukovali.
1: The nectar of love should be connected, should be related to God, not to the world.
0: Chakkara, chakkara, chakkara to samanamu.
1: It is equal to sugar.
0: Chitti.
1: Chit.
0: Chaitanya swarupamainatundi.
1: It's of awareness.
0: Adi ye, konda paina posina neelu kindike edugutayi gaani paiki povu.
1: Water from the mountain top flows downward.
0: Adi kindike vastayi.
1: It flows downward.
0: Kabatti adi ye chaitanyamu.
1: That is chaitanya awareness.
0: Ee sattanaitundi nippu guntalo pettina gaani velugu paike vastundi gaani kindiki povu.
1: Sat, the fire, always would move upward, upward.
0: కనుక సత్తు ఎప్పుడు ఉండేటువంటిది.
1: సో సత్ ఇస్ ఎవర్
0: ఎగ్జిస్టింగ్.
1: ఇట్స్ ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఏమైపోతుంది? చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఇది చక్కెర కాదు, నీళ్లు కాదు.
1: వెన్ వన్స్ యూ మిక్స్ షుగర్ ఇన్ వాటర్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది.
1: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద సిరప్.
0: సత్ ప్రత్యేకంగా ఉంది, చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: సో సత్ అండ్ చిత్ ఆర్ అపార్ట్.
0: ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి.
1: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్. ఆనందం
0: సత్ అదే ఆత్మతత్వము.
1: ద సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ.
0: చిత్ ఈ దేహము.
1: చిత్ ఇస్ ద బాడీ.
0: ఈ దేహమునే స్త్రీ అన్నారు.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద ఉమెన్.
0: ఆ సత్తే పురుషుడు అన్నారు.
1: And the sat is masculine.
0: ఈ చిత్తునే ప్రకృతి అన్నారు.
1: The chit is nature.
0: ఆ యొక్క చైతన్యమునే పరమాత్మ అన్నారు.
1: The chaitanya
0: ప్రకృతి పరమాత్మ యొక్క ఏకత్వమే మానవత్వము.
1: The unity of the divinity in the humanity is the human life in general.
0: ప్రకృతి ఈ దేహము.
1: And the bodies of nature.
0: పరమాత్మ ఆత్మ.
1: God is ఆత్మ.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే కాన్షియన్స్.
1: That is conscience.
0: ఈ కాన్షియన్స్ దేహం యొక్క సమూర్తమైనటువంటి స్వరూపమే మానవత్వము.
1: The conscience in the body together result in the human life.
0: కనుక ఇది అర్ధనారీశ్వర తత్వము మానవత్వము.
1: Human life is androgynous.
0: మానవుని యందే స్త్రీత్వం ఉండాలి, మానవుని యందే పురుషత్వం ఉంటుంది.
1: In fact, within every human being there is this masculine and the feminine nature.
0: ఈ రెండింటి ఏకత్వమే ఈ యొక్క మానవత్వము.
1: The combination of these two is a human being.
0: అర్ధనారీశ్వరుడనగా ప్రతి మానవుడు కూడా అర్ధనారీ.
1: Everyone is ardhanarishvara, androgynous.
0: Dehamu, stri.
1: Body is feminine.
0: Atma, purushudu.
1: Atma is masculine.
0: Atanu, chaitanya swarupudu.
1: Is one of awareness.
0: Atanu, divya swarupudu.
1: And is divine.
0: Rendintu yokka ekatvam okka manavuni ende untundadi.
1: The unity of these two you find in man.
0: Deenine Shivaratri annaru.
1: This is Shivaratri.
0: Ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame శివతత్వము అన్నారు.
1: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
0: ఈ పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
1: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
0: జడమైనటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదిగా భావిస్తున్నారు.
1: ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
0: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
1: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్.
0: దీంతో ఉంటుండాలి.
1: But yet there lies divinity within. And yes, it's polluted. When once there is divine, ever fresh, ever novel, the new divinity within, it becomes
0: Atman.
1: To set an ideal to this world, the body is important. With this body we work. And we feel happy. We should experience the unity of these two and experience the state of bliss. Embodiments of love. The body is Parvati.
0: Atmane Isharudu.
1: Atma is Ishwara.
0: Oka guru undetundi vaadu.
1: There was one teacher.
0: Aa guru ku aneka mandi shishulakanta nam bodham chestundetundi vaadu.
1: Yes, many disciples. And he used to teach them every day.
0: ఒక భక్తునికి వచ్చాడు, నాయన నమ శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని స్మరించు అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ వన్ డిసైపుల్ టు చాంట్ నమ శివాయ వన్ మంత్ర.
0: ఇంకొక దగ్గరికి పోయాడు.
1: హీ వెంట్ అనదర్ డిసైపుల్.
0: అహం శివ సోహం, అహం శివోహం, శివోహం శివోహం అన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు చాంట్ అండ్ రిపీట్ ది శివోహం శివోహం.
0: ఆ యొక్క స్నేహితుడు చూచి, అయ్యా శివోహం శివోహం అని కూర్చున్నా శివోహం శివోహం, లేచినా శివోహం శివోహం, జపం చేసినా శివోహం శివోహం, అన్నం తింటున్నా శివోహం శివోహం, ఈ విధంగా తింటున్నావే, ఈ శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు.
1: అనదర్ పర్సన్ క్వశ్చన్ లైక్ దిస్. You go on chanting, repeating, Sivoham, Sivoham, while walking and sitting, eating every time. What do you mean by that?
0: Ayya, na guru bodhinchinatundi mantram annadu.
1: He said, that is the teaching of my
0: guru. Guru bodhinchadu nijame, kaani deeni artham emiti annadu.
1: Yes, it's true. That's given by your guru. What's meaning?
0: Nene Sivudu, nene Sivudu, nene Sivudu, deeni artham annadu.
1: The meaning of Sivoham is, I am Shiva, I am Shiva.
0: దీనిపైన ఎంతవరకు వచ్చిన నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించే కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ హి సెడ్ యు ఆర్ శివ నో డౌట్, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ శివ
0: సంబంధ బాంధవ్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్,
0: అపరాధం అపరాధం అపరాధం అని చెప్పను.
1: దెన్ హి సెడ్ వాట్ ఇస్ సిన్, ఇట్ ఇస్ నో నో నథింగ్ లైక్.
0: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసం ఉంటుంది, పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు.
1: In fact, if he has got true faith that he is Lord Shiva, why can't he declare that Parvati is his concept?
0: Parvati aneetundi oka swaroopamu linga bhedanga teesukunnadu.
1: And he goes by the femininity of the word Parvati.
0: Aatmareetiga teesukunnadu.
1: And the one he has taken atmic form.
0: Ikkada rendintu oka bhedamulu vallane manavudu dukkhanni anubhavistunnadu.
1: And here we find the bifurcation duality.
0: Aa nammakame poorthi untunte.
1: If he has got strong faith.
0: Nenu Shivudu, Parvati naa angame.
1: Yes, I am Shiva and Parvati is part of
0: mine.
1: Why can't he declare Parvati is just a spark out of him? Why not?
0: Kani
1: today man has lost that such strong every man is essentially Ishwara, divine. The body is
0: powerful.
1: Atma is
0: Ishwara.
1: The unit of these two is human
0: life.
1: The humanness is not anything
0: new. It
1: is not new
0: at all.
1: The meaning is there in the very
0: word.
1: Ma, no.
0: Nava, kottadi.
1: New.
0: Kottadi kadu ee manavattvamu ani deeni artham.
1: Manava, not new.
0: అలాంటి పవిత్రమైనటువంటి అనాది అయినటువంటి అగమ్యమైనటువంటి అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్, అన్కాంకరబుల్, ఇంపెరిషబుల్.
0: అంతేకాకుండా అక్షర రూపకంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్ దే ఆర్ ద త్రీ లెటర్స్ మా
0: అనగా మాయా,
1: మా మాయా ఇల్యూషన్,
0: నా అనగా కాదు,
1: నా నెగేషన్,
0: వా వర్తించటము, మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
1: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్.
0: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనము.
1: టుడే వీ గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
0: ఇంత డీటెయిల్స్ ఎవరికూ బోధించేటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
0: కొన్ని అజ్ఞానం చేత తలుచుకున్నటువంటిది సత్యంగా భావిస్తున్నారు.
1: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
0: ఈనాటి నుంచి అయినా మీరు సత్యాన్ని గుర్తించి
1: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద ట్రూత్.
0: నా దేహం ఈ ప్రకృతి, ఈ ప్రపంచమే.
1: They have the body is this very world.
0: దేహక్షేమం ఎంత ప్రధానమో లోకక్షేమం కూడా అంత ఆధారము.
1: Just as body is so important to me, the world is also important.
0: కాగనే దేహము దేశము బింబ ప్రతిబింబములే.
1: Therefore they have the body, they see the country or the object and the reflection.
0: రెండు కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: And both of them have what the relationship or reaction to the sound.
0: ఈ దేశాన్ని కూడా అంత ప్రీతిగా చూచుకో.
1: జస్ట్ యాజ్ యూ కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ సెక్యూర్, యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కంట్రీ ఇన్ ద సిమిలర్ వే.
0: విధమైనటువంటి ఒక శివతత్వాన్ని, మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ఆస్పీషియస్నెస్ అండ్ ద ట్రూ మీనింగ్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి. ఈ హిరణ్య గర్భ అయ్యర్
0: ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది.
1: దిస్ హిరణ్య గర్భ దట్ భగవాన్ ఈ షోయింగ్ టు అస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగమునందు ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆన్ దిస్ బాడీ.
0: ఇది దేహమంతా వ్యాపించి ఉంటుండాలి.
1: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
1: బట్ యాజ్ భగవాన్ విల్స్ ఈ టేక్స్ ఎ ఫార్మ్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంక జన్మ లేదు.
1: దోస్ దట్ హావ్ సీన్ దిస్ హిరణ్య గర్భ కమింగ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ బర్త్ అగైన్.
0: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
1: You must have seen as it has come the form.
0: కనుకని ఇలాంటి దర్శనమే, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భావతం భావనం గావించే నిమిత్తమే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రదర్శించవలసి వస్తుంది.
1: These things have got to be done now and then to make you know the divinity.
0: దీనివల్ల ఒక విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం వారికి అర్థమవుతుంది.
1: You can understand the latent immanent divinity within you.
0: ఇది ఎక్కడ వేసినా కానీ పగిలేటువంటిది కాదు.
1: It will not break. You may put
0: పగలదు, ఎక్కడ వేసినా పగలదు.
1: డ్రాప్ ఇట్ డౌన్ ఎనీవే.
0: అమృతత్వము చూడండి, ఎక్కడ వేసినా ఇది పగిలేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ బ్రేక్.
0: ఏ విధంగా కూడా మారేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
1: దిస్ డివినిటీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఏదైనా బంగారుదైనా వేస్తే ముక్క అవుతుంది.
1: అండ్ ఈవెన్ గోల్డ్ వుడ్ బ్రేక్. But this will not break.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటిది ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
1: Unbreakable divinity, you find it here.
0: కాని శివ శివ శివ శివ యన రాధా నీ కృతమిన బతికన

0: The last 20 years, there's no situation as this Lingodbhava. It starts since 1970. The reason is Purnachandra Auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this
1: Lingodbhava.
0: At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, Lingodbhava was discontinued. Not only this, there are three types of linga.
1: What is
0: it?
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Gayatri mantra nandunnatundi antarattham.
0: This is the meaning of Gayatri mantra.
1: Bhur. Idi materialization.
0: Bhur signifies materialization.
1: Bhuvaha. Idi a vibration.
0: Bhuvaha, vibration.
1: Suvaha. Idi a radiation.
0: Suvaha, radiation.
1: Ah, radiation is atmagnanamo.
0: That radiation is atmagnanamo.
1: Ah, vibration is pranagnanamo.
0: Vibration is life.
1: Ee materialization is dehagnanamo.
0: Materialization is the physical.
1: You are not one person but three.
0: So Bhagavan tells us quite often, you are not one but three.
1: The one you think you are is physical body.
0: The one you think you are is the physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atmagnana.
0: The one you really are is Atma, the spirit.
1: Jesus could have said, I am the messenger of God.
0: The same thing is stated by Jesus, I am the messenger of God.
1: Adi a materialization.
0: It is the body, that's a messenger, materialization.
1: I am the son of God. Are aham brahmasmi.
0: The second statement, I am the son of God.
1: Anaga nenu bhagavantuni yokka biddanu.
0: I am the son of God.
1: Anaga bhagavantudu veru bidda veruga ayipoyindi.
0: It only means the
1: dvaitanga roopondindi.
0: Son and the father are different.
1: I and my father are one annadu.
0: The final state, I and my father are one.
1: Adi advaitanga maaripoyindi.
0: That is non-dualism.
1: Appude Holy Ghost annaru.
0: There comes Holy Ghost.
1: Ee vidhangane prathi matamunandu kudanu.
0: In every religion,
1: ప్రతి విషయమునందు కూడాను అంతరాత్మలు మూడుగా ఉంటుంటాయి.
0: In every religion, in every situation, there are three interpretations.
1: ప్రతి శివరాత్రి అందు కూడాను ఒక్కొక్క సమయంలో మూడు కూడాను ఆవిర్భవించేటువంటివి.
0: Every శివరాత్రి, all these three would come out.
1: ఇప్పుడు కూడాను ప్రారంభమైంది కానీ,
0: even now it started.
1: నేను అడగదొక్కాను.
0: భగవాన్ kept it under check.
1: ఎందుకంటే ఇంకా దీని విషయం మీకు బాగా చెప్పాలి.
0: Because there are many things to be told to you, taught to you.
1: కనుక ముందు దీని యొక్క స్వరూపాన్ని చక్కగా చూడగలరు.
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
1: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడి కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
0: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
1: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమేనే. దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
0: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ అస్ టాకింగ్, సింగింగ్, ఈటింగ్, డైనింగ్,
1: ఏది చేసినా సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్.
0: భగవాన్ ఇస్ సెల్ఫ్లెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: నో కించిత్తైన ఒక వెంట్రుక మందమైన కూడా సెల్ఫిష్ లేదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ అయోట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: అంతా పదార్థమే, పదార్థమే, పదార్థమే.
0: భగవాన్ ఇస్ బేసికలీ ఎసెన్షియలీ టోటలీ డివైన్.
1: దృఢంగా మీరు విశ్వసించాలి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ ఇన్ యూ.
1: తిరిగి మీరు అడగనక్కర్లేదు. ఎక్కడ ఉండినా కానీ మీ అభీష్టం నెరవేరుతూనే ఉంటాయి.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫార్ యువర్ డిజైర్.
1: సంపూర్ణ విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ సఫర్, యూ ఫేస్ డిఫికల్టీస్.
1: మొట్టమొదటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది ఏ మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
0: దట్ ఇస్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి హావ్ టు టేక్. ఈనాడు
1: నిజంగా మీరెంతో అదృష్టవంతులు.
0: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
1: ఈనాడు సోమవారము.
0: టుడే ఇస్ మండే.
1: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
0: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
1: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
0: సోమవార మండే సో ఎండేరింగ్ టు ఈశ్వర.
1: దేహం కూడా పుట్టినటువంటి సోమవారమే.
0: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే సోమవార.
1: కనుకనే సోమేశ్వర అన్నారు.
0: సోమేశ్వర
1: సోమశేఖర అన్నాడు.
0: సోమశేఖర
1: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
0: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
1: ఎక్కడ శివదేవాలయంలో సోమశేఖర్ సోమవారమే ఆరాధన జరుగుతుంది.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
1: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
0: దెన్ కమ్స్ మంగళవారం.
1: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్?
1: ఈనాడంతా మంగళవారము హనుమంతుని పూజిస్తుంటారు.
0: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
1: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
0: యాజ్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
1: తల్లి రాముని యొక్క విజయాన్ని సాధించాడు.
0: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
1: రావణ మరణం అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్,
1: హనుమంత ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్ టుడే.
1: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
0: సిన్స్ యూ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
1: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
0: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
1: ఆనాడు త్రేతాయుగం లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంతా ఏమీ లేవు.
0: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
1: ఇవంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ వారాలు.
0: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ద రీసెంట్ టైమ్.
1: ఇది కూడా లేవు.
0: దేర్ నథింగ్
1: మనం అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్, హనుమంత
1: ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్ టుడే.
1: నీవు

0: There is nothing whatsoever in those times.
1: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అని
0: పేరు. మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
1: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడాను మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడాను అంతరాత్మను గురించినటువంటివి.
0: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి భారతీయులు భారతీయుడి కల్చర్ అనేటువంటిదే తెలుసుకోవటం లేదు.
0: భారతీయర్స్ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
0: Those that do not know the cultural values and the meaning, they go by the wrong path.
1: మంది కాస్ట్ కాదు కల్చర్.
0: Ours is not caste, it is culture.
1: ఈ కల్చర్ ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to preserve, uphold culture.
1: కాస్ట్ మాట్లా కూడా పోయినా కూడా పర్వాలేదు.
0: Doesn't matter if you change the places.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine
1: ఆత్మ. ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్నిమ కాదు.
0: It is Atma that is embodiment, personification of love.
1: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 15th of February 1999 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ద శివరాత్రి సెలబ్రేషన్స్. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sairam from the Radio Sai team.

0: The whole world is under the control of God. And the noble soul would adhere to the path of truth. And that noble man always follows the path of the divine.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈ నాటి సమాజమునకు రామాయణం అత్యవసరం.
0: ఫర్ ద మోడర్న్ సొసైటీ రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
0: టుడే వీ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ హూ రివియర్ దేర్ ఫాదర్స్.
1: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
0: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
1: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
0: We don't have disciples who respect their gurus or preceptors.
1: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
0: Nor do we have teachers who have concern for their students.
1: ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క పవిత్రమైన చరిత్ర.
0: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
1: Intilo tandru tandrulu ye vidhanga melagali.
0: At home, how parents should conduct themselves.
1: Pillalaku ye vidhamainatundi yokka aadarshanni andinchali.
0: How children should grow in an ideal way.
1: Aneetvantidi ee naadu ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
0: Not even a trace of this is noticed at any residence today.
1: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి. కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
0: How brothers should mingle with each other, how children should keep up the prestige and the dignity of the family, well, those things are not noticed today.
1: Patulanu satulu satulanu patulu ye vidhamga kudanu meligi aadarshanni samajamunaku andinchali aneetvanti oka idi ee naadu ekkada kanipinchatam ledu.
0: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
1: గౌరవ మర్యాదలే అడుగంటి పోయినవి.
0: The courtesy and respect are totally gone.
1: కానీ స్వేచ్ఛ మితి మీరినది.
0: We find the freedom is more and more.
1: పరేచ్ఛకు విరుద్ధమైనది.
0: It's quite against the others' feelings.
1: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
0: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
1: Kanna biddalanu ye vidhanga sakali varini ye vidhamaina adupulo pettali ye vidhamaina aadarshanni variki andinchali aneetunte vicharana ee naadu talidandru ye maatramu cheyatam ledu.
0: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
1: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపలనో ఏ విలేజ్ స్కూల్ లోపలనో చేర్చినంత మాత్రమున వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
0: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
1: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
0: In fact, for a child, a home is the first school of learning.
1: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
0: There, the child is taught how to respect elders, how to speak truth.
1: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
0: How to follow dharma, how to speak truth are taught at home.
1: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: There in the school, how one should behave.
1: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
0: How one should respect one's own teacher.
1: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: How to conduct, how how to mingle among friends.
1: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడాను ఎవరు యోచించటం లేదు.
0: Nobody is bothered about these aspects of life.
1: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
1: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడాను మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
0: We should also take into cognizance the regulations of the institution.
1: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
0: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
1: ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
1: నామము నామిని చూపుతుంది.
0: The name will direct you to the person.
1: నామ రూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
0: The name and form speak of the conduct, the behavior.
1: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
0: These two aspects must be realized, understood in full and practiced in life.
1: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి లేము.
0: In earlier times, people would use to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
1: పరుదోబుకొని దేహ బాధ తీర్చుకొని జనకమాడి ధరించి చలిది భుజించు.
0: They attend to the calls of nature, they will have their bath.
1: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలవు నీకు.
0: They will consume the food in a limited way, in a palatable way.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అనకవు గల బాలుడు అనిపించుకొను.
0: They go to school in all humility and learn.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
0: Never move about in rain.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
0: Never be anywhere near.
1: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
0: Never be anywhere near that.
1: పరుగుడు చెలుగుడి బంతులాటయ్యను.
0: And then participate in games, run well.
1: సరియైన వేళలో సలుపుచునుండా.
0: If you act at the right moment,
1: పై రీతులన్నీ పరికింతివేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు.
0: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: We have to maintain our perfect health before we go to learning.
1: దశరథనకు లేకలేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించాలి.
0: దశరథ హ్యాడ్ 4 సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
1: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత
0: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
1: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
0: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
1: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
1: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞమును సంకల్పించాను.
0: దశరథ, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
1: కానీ దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
0: బట్ వి దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫేరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
1: నాకు శక్తి లేకపోలేదు.
0: ఐ డూ హ్యావ్ పవర్.
1: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
0: ఐ హావ్ ఆల్ ది వెపన్స్.
1: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
0: ఐ గాట్ ఆల్ కెపాసిటీస్.
1: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీన్ని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషములు పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
0: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సేక్రెడ్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
1: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
1: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
0: At this stage, I am not supposed to punish anybody.
1: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
0: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
1: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
0: దశరథ వాస్ షాక్డ్.
1: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించడం లేదు.
0: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
1: Swami, chaminchandi.
0: Please pardon me.
1: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
0: Swami, please pardon me.
1: Enni vela sainyamunanta kudanu nenu teesukoni vastanu.
0: I will be followed by thousands of battalions
1: of army. Ee matram ee yajnamulakai teesukoni ponakkaraledu.
0: Please don't ask for these young boys.
1: వారికి ఏమీ తెలియదు.
0: దే డు నాట్ నో ఎనీ.
1: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
0: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
1: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
0: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
1: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
0: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
1: ఈ సమయంను పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
0: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
1: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
0: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
1: Meeru ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
0: In fact, you have promised that you will follow what I said.
1: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
0: Can you take your promise back?
1: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
0: Is it justifiable? If you think so, I will return.
1: Kani rishul daggara chaala jagrataga undali.
0: One has to be very careful with regard to sages.
1: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
0: One has to be very careful as you deal with Swami and Paamu the snake.
1: Then ye shapamlo ostado emo.
0: Well, one may be put to any curse.
1: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: He was very much afraid of the situation and summoned Vasishtha.
1: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
0: Vasishtha came and started talking with Vishwamitra.
1: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
0: Dasharatha was satisfied to some extent.
1: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
0: Our children are not ordinary people.
1: నీవు కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
0: Because of your worldly physical attachment affection, you are losing this sight.
1: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
0: from your point of view they are your sons.
1: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
0: In fact, they are mighty and very powerful.
1: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know their capacities, their potentialities.
1: రాముల్ని పిలిపించాడు.
0: And then he asked Rama to go there.
1: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
0: And Rama will be followed by Lakshmana.
1: ఇది వారి యొక్క అలవాటు.
0: This has been the practice.
1: ఇద్దరు కూడా వచ్చి
0: both came.
1: తండ్రికి నమస్కరించారు.
0: They did namaskara to
1: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
0: Also Vasishtha.
1: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
0: And Vishwamitra was introduced by Dasharatha to both of them.
1: నెమ్మదిగా నిలుచుకున్నారు.
0: They stood there silently.
1: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దేమ్.
1: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
1: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ టు డు నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
1: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
0: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డు నమస్కార
1: అని తనలో తాను నమస్కరించుకొని
0: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విదిన్ హిమ్సెల్ఫ్.
1: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
1: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
0: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
0: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
1: ఎక్కడికి పోయినప్పటికీ
0: వేర్ ఎవర్ దే గో,
1: రాముని వెంట లక్ష్మణుడు,
0: రామ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
1: భరతుని వెంట శత్రుఘ్నుడు,
0: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్నుడు,
1: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
1: దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
0: when once we investigate
1: ee kaaranaalu manaku chakkaga artham avutayi.
0: We know the mystery behind it.
1: Putrakameshti yagam jarigina tarvata
0: at the end of Putrakameshti
1: yaga prasadam entundi payasamanu
0: when the sacrificial food is offered
1: Vasishtha tecchi
0: Vasishtha brought
1: tandi ainatundi Dasharatha chethiki icharu
0: and offered to Dasharatha the father.
1: Dasharathudu Kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
0: Dasharatha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
1: Kausalya pattaprani.
0: Kausalya is the queen.
1: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
0: In fact, she has got full conviction that her son would be coronated.
1: Pendiki puramu
0: prior to the wedding
1: Kekayi raju daggara pramanam teesukunnadu Dasharatha maharaju.
0: In fact, Dasharatha made a promise to the Kekaya king.
1: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
1: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
0: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
1: సుమిత్ర చాలా గుణవంతురాలు.
0: సుమిత్ర ఇస్ వర్చ్యూస్ లేడీ.
1: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
0: సీక్రెట్ హార్ట్
1: ఆమెకు కూడా ఇచ్చారు.
0: And she too had her share.
1: ఆమె తెలుసుకుంది లోపల.
0: She was thinking within.
1: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము?
0: What for the children who are begotten after partaking this
1: prasad? పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
0: The sons who are going to be born would have to serve others. They have no independence.
1: ఏ పలుకు పలకలేదు.
0: She didn't utter a single word.
1: మౌనంగా ఆ కప్పు తీసుకొని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
0: షీ కలెక్టెడ్ దట్ కప్ విత్ ది రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ది టెరెస్.
1: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ వికోర్లు ఇలాంటివంతా లేవు.
0: షీ హ్యాడ్ హెడ్ బాత్, దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
1: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
0: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
1: తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
0: In the meantime, kite came over there and collected the cup.
1: చాలా భయపడిపోయింది సుమిత్ర.
0: She was very much afraid of the situation.
1: నేను అలక్ష్యం చేయటం వలన,
0: because of my negligence,
1: అజాగ్రత్తగా ఉండటం చేతను,
0: because of my negligence,
1: ఈ విధంగా జరిగిపోయింది.
0: అతను
1: ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
0: షీ ఇస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
1: క్రిందికి వచ్చింది.
0: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
1: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
0: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్, దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
1: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
0: కౌసల్య కైక ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
1: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
0: దే ఆర్ హైలీ రెప్యూటెడ్.
1: యజ్ఞయాగాది కథల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
1: సీక్రెట్
0: రిచువల్స్ కైక. ఇన్ ఫ్యాక్ట్ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
1: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
1: కైక చాలా గుణవంతురాలు.
0: కైక ఇస్ హైలీ వర్చువస్.
1: అక్కని పిలిచింది.
0: She called her sister.
1: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: మనం ముగ్గురు ఒక్కటే.
0: All the three of us are one.
1: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
0: Let us share what all lot we have.
1: ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
0: Do you find that mentality today?
1: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమ సత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
0: హౌ సీక్రెట్ ది యూనిటీ, ది హార్మనీ అండ్ ద సిస్టర్లీ ఫీలింగ్ అమంగ్ దోస్ పీపుల్.
1: తన కప్పులో అర్ధాన్ని ఆమె కప్పులో పోసింది.
0: అండ్ షీ షేర్డ్ హాఫ్ ఆఫ్ హర్ లాట్.
1: కౌసల్య పట్టపరాణి.
0: కౌసల్య ఇస్ ద క్వీన్.
1: అమ్మా, మనం ముగ్గురు సమానులే.
0: All the three of us are saying,
1: ఇగో నాదికుడిని అర్థం పోస్తున్నానని ఆమె కప్పులో అర్థం పాయసము సుమిత్ర కప్పులో పోసింది.
0: అండ్ షీ ఆల్సో షేర్డ్ హర్ హాఫ్.
1: ఈ ముగ్గురు కప్పులు తీసుకున్నారు.
0: ఆల్ ది త్రీ కలెక్టెడ్ కప్స్.
1: వస్త్ర వారి దగ్గరికి వెళ్లి
0: ది అప్రోచ్ ఆఫ్ సిస్టర్.
1: యజ్ఞదేవతకు నమస్కారం చేసి
0: ది పేడ్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఆల్టర్.
1: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
0: అండ్ ది గాట్ పర్మిషన్.
1: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
0: వశిష్ఠ పర్మిటెడ్ దెం టు గో అహెడ్.
1: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
0: ఆల్ ది త్రీ డిడ్ నమస్కార్.
1: ముగ్గురు కనులు మూసుకుని ఆ పాయసాన్ని భుజించారు.
0: క్లోజింగ్ దేర్ ఐస్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ప్రేయర్ఫుల్నెస్ దే కన్స్యూమ్డ్ ప్రసాద్.
1: ఈ ప్రసాదం భుజించిన తర్వాత కొన్ని నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
1: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోలోపల ఆనందిస్తూ వచ్చారు.
0: దే వర్ సో హ్యాపీ విత్ దెం.
1: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
0: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేషన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
1: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
0: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
1: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
1: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
0: Twins did not sleep.
1: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
0: శత్రుఘ్నుడు అండ్ లక్ష్మణ, దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
1: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
0: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వరీడ్ వై ద కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్ వశిష్ఠ టు నో ద రీజన్.
1: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
0: She said, Guruji,
1: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
0: Do they have any pain or any complaint?
1: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
0: Or am I not taking care of them?
1: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
0: Please let me know the reason why they cry.
1: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
0: He closed his eyes and he could have vision.
1: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
0: You please understand, Lakshmana is the spark of Rama.
1: Kausalya atta paasam nunchi puttinatundi vaadu ee yokka Lakshmanudu.
0: And is born because of the half share that she received from
1: Kausalya. Kaika atta bhagam nunchi puttinatundi vaadu Shatrughnudu.
0: Shatrughna is born because of the half share of
1: Kaika. Shatrughna yokka amshamu ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
0: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
1: లక్ష్మణుడు రామ అంశము.
0: లక్ష్మణ ఈజ్ ద పార్ట్ ఆఫ్
1: రాముడు దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండిపెట్టండి.
0: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
0: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
0: దే విల్ స్లీప్ వెల్.
1: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
0: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
1: ఏ విధమైనటువంటి ఒక కంతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ హూ డిడ్
1: ఆడుకుంటూ ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ సో నైస్లీ.
1: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
0: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
1: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
0: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
0: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
1: అక్క,
0: సిస్టర్,
1: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
0: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
0: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
1: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
0: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
0: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
1: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
0: They are your property.
1: నేను నిమిత్త మాత్రమే.
0: I am only instrument.
1: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
0: And these children are your gift.
1: వీరు సేవలు చేసే నిమిత్తమే నా గర్భంలో పుట్టారు.
0: They are born to serve them.
1: నేను ఎంతో ధన్యురాలను.
0: I am really
1: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
0: I am really lucky to have children who are ready to serve.
1: తనలో తాను ఎంతో ఆనందించుకొని
0: she was so happy with them.
1: భరతుని వెంట శత్రుఘ్నుడిచ్చింది.
0: And she gave Shatrughna to follow Bharata.
1: Ramuni venta Lakshmanu ichindi.
0: And Lakshmana was to follow Rama.
1: Ante inga Ramuni ekkada adigu pedite Lakshmanu ekkada povali.
0: Right from that moment Lakshmana followed Rama.
1: Bharatudu ekkada adigu pedite Shatrughna ekkada povali.
0: So also Shatrughna followed Bharata.
1: Ee vidhamainatundi yokka jeevithanni vaaru garuptu vacharu.
0: That has been the pattern of life.
1: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు,
0: ఈ
1: యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదిలి ఒక క్షణమైన ఉండేటువంటి వారు కాదు.
0: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
1: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చిస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
0: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామా, హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
1: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
0: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్,
1: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
0: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
1: భరతుడు కూడా అంతే.
0: సో ఆల్సో భరత.
1: శత్రుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
0: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ భరత నెవర్ ఎక్సెప్టెడ్ ఎనీ ఫుడ్.
1: కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత,
0: సో ఆఫ్టర్ వెడ్డింగ్ ఆఫ్ భరత్,
1: తన మేనమామైనటువంటి కైకేయి రాజు,
0: హిజ్ ఓన్ అంకిల్ ద కింగ్ ఆఫ్ కైకేయి,
1: అనగా కాశ్మీర్ రాజా,
0: ద రాజా ఆఫ్ కాశ్మీర్,
1: ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు.
0: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హస్ టేకెన్ హిస్ డాటర్ అలాంగ్ విత్ హిమ్.
1: అప్పుడు
0: దెన్
1: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు, కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
0: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
1: భరతుడు కూడా నువ్వు శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
0: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
1: ఏ చరిత్ర ఎందుకు లేదు.
0: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
1: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడు భరత.
1: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
0: దెన్ రామ వాస్ సెంట్ టు ద ఫారెస్ట్, హి వాస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
1: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
0: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్, దే నీడ్ యువర్ సర్వీస్, బెటర్ యూ స్టే బ్యాక్.
1: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
1: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
0: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
1: దేవో భవ పితృదేవో భవ, ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
0: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా.
1: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
0: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఎంత చెప్పినా కూడా వినలేదు.
0: హీ డిడ్ పే హీడ్ టు
1: శత్రుఘ్నుడు. అంతే.
0: సో ఆల్సో శత్రుఘ్న,
1: శత్రుఘ్న యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
0: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
1: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
1: ఎక్కడే గాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
0: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
1: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దో సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
1: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
0: అండ్ శత్రుఘ్నలో
1: అతనికి వివాహమైంది.
0: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
1: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
0: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్,
1: తండ్రి గారింటికి.
0: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
1: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
0: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
1: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
1: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
0: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్, వర్చ్యూస్.
1: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది, అనగా
0: మిథిలాపురము,
1: మిథిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
0: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
1: Dasharatha cheppadu.
0: Dasharatha said,
1: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulnu nenu chuchi aanandistunnanu.
0: Watching all four sons, I feel as if I am watching the eight planets.
1: Kaani vaari venta satulu kuda vachi vaari kuda ashtagrahalu anaga enimidi netramulu.
0: And you are followed by wives also.
1: 8, 8, 16. ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
0: 8+8, 16 aspects.
1: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల వలె చూసుకుంటున్నాను.
0: ఐ విల్ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
1: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
0: దే ఆర్ ఆల్సో హైలీ వర్చ్యూస్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ యూ సెడ్,
1: ఎంతటి అదృష్టము నా ఇది.
0: హౌ లక్కీ ఐ యామ్.
1: ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
1: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
0: దే ఆర్ ఫ్రమ్ మిథిలా. మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
1: వీరిద్దరికి నీ సన్నిధి సంబంధ బాంధవ్యం అంత ఇది భగవత్ అనుగ్రహమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
1: అని చెప్పి,
0: సో సే
1: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
0: అండ్ హి సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
1: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
0: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
1: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
0: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
1: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
1: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: జనకునికి మొదటి బిడ్డ సీత.
0: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ ఊర్మిళ. ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
1: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
0: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
1: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
0: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్.
1: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
0: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ ద గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ద డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
1: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
0: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ the permission is obtained from Vasishtha and he never said no to the proposal.
1: Matra ajna motta motne jarigipoyindi.
0: And in fact they followed the command of the mother.
1: Ramulto bail deraadu
0: and he followed Rama.
1: Vellin tarvata,
0: after that,
1: Saryu nadi teeram lopala,
0: very close to Saryu river,
1: naina inga siddhasramaniki cheravalsi vachindi.
0: We are very close to siddhasrama.
1: Meeku oka mantra upadesham chestara
0: anna. And then I will teach you a mantra.
1: Maya, idiye maya.
0: This is illusion.
1: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
0: He knows Rama is omniscient.
1: Sarvashaktimayudu Ramulu ani telisi kudanu.
0: He knows Rama is all powerful.
1: Triyedo mantra upadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
0: Yet Vishwamitra wanted to teach a mantra.
1: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడా.
0: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎందుకోసం డిసిల్యూషన్మెంట్.
1: నాయన ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
0: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ది డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
1: పార్టైజ్ నిద్రించడానికి అవకాశం ఉండదు.
0: యు హావ్ నాట్ హావ్ ఎనీ టైం.
1: ఆహార నిద్రమును రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై
0: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
1: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
0: నౌ హీ టాట్ దెమ్
1: బల నిద్రను సాధిస్తుంటారు.
0: బల will help you to conquer sleep.
1: Atibala aharanni sadistu aakalni sadistundi.
0: Atibala will help you to conquer hunger, appetite.
1: Aakali dappunu lekunda nidraharamuluku lekunda jeevithamulo oka vidhamainatundi aadarshanni nirupinchetundi oka shaktini guruvulu anugrahincharu.
0: And this preceptor conferred them the gifts to win over the appetite and thirst.
1: Anduvalla ramulu cheta lakshmanudu kudunu vittavayadu.
0: For that reason Lakshmana accompanied Rama.
1: Kanaka okkoka inti endu kudunu biddaru untaru.
0: We have children at every home.
1: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
0: They don't have any intimate relationship among them.
1: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
0: But they are the residents of Dasharatha. All the four mingled in harmony.
1: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
0: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లేడ్ టుగెదర్, దే హావ్
1: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
0: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఎవరికైనా ఏదైనా కించిట్ బాధ కలిగితే అందరూ దీన్ని భాగాన్ని పంచుకునేటువంటి వాళ్ళు.
0: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
1: కనుకనే రాములను అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
0: సో ఆల్ ఫాలోడ్ రామ.
1: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
0: Therefore they demonstrated what unity is, what harmony is.
1: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
0: One wife is enough to give enough of problems.
1: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
0: With two wives beyond estimate.
1: ముగ్గురు భార్యలు ఉంటుంటే ఇక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
0: త్రీ వైవ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
1: కానీ దశరథుని ఇంటిలో అలాంటివి ఏమాత్రమూ లేదు.
0: బట్ అట్ ద రెస్టరెంట్ దశరథ నథింగ్.
1: మీరు తలచవచ్చును కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో, కానీ కైకకు చేసింది కానే కాదు.
0: యు మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
1: కేవలము రాక్షసంహార నిమిత్తమై
0: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
1: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
1: రాములు రాక్షసంహారం గావించాలి,
0: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్,
1: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
0: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
1: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani aneka rakaluga manam bhavichukuntuntam.
0: But we consider that Kaika listened to all the bad words of Mandara.
1: Mandara maata cheppinatundi vineetundi Kaika kaadu.
0: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
1: Goppa gunavanturalu,
0: she is highly virtuous,
1: sadhyamaduralu,
0: she is chastefully,
1: seelavanturalu,
0: she is one of character.
1: Eeme kevalamu daivagniga bhavinchi
0: she considers God's command.
1: Ramunu ee vidhanga aranyaniki pampite gaani rajasamharam jaragadu.
0: Unless Rama is in the forest demons will not be killed.
1: Ravana mardam jaragali,
0: Ravana has to be annihilated.
1: కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
0: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
1: చేసుకుని కట్టగట్టి రాక్షసంహారం జరిగించింది.
0: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఇన్ ది ఎండ్.
1: తన కుమారుడైనటువంటి భరతుని కంటే రాములను అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌసు కైక.
0: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్డ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
1: కుమారుడు వచ్చాడు,
0: సంఖ్య
1: భర్తను వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్.
1: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
0: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
1: నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే,
0: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
1: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
0: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్నిత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
1: అని చెప్పి కట్టగడపై అందరికి సమాధానం కప్పించింది.
0: And she answered everybody.
1: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు?
0: In future, what kind of life they are going to lead?
1: అప్పుడే
0: then
1: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
0: Then she also knows Ravana's story.
1: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
0: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
1: అప్పుడు చెప్పాడు,
0: then he said,
1: నాయన నా కుమారుడు పుట్టాడు,
0: I have a son,
1: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు,
0: he's so young,
1: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు,
0: he can carry on the responsibility,
1: నాకు శక్తి సామర్థ్యం నాకు ఎక్కడ లేవు,
0: and he has got that capacity,
1: దాని విచారణ చేసేటువంటి యొక్క శక్తి కూడా నాకు లేదు,
0: and I cannot even estimate his capacities
1: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
0: అండ్ హీ పాస్డ్ డౌన్ ద మెసేజ్,
1: మీరే విచారించండి అన్నారు.
0: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అతనికి మరణం కావాలి,
0: అండ్ హీ వాంట్స్
1: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది,
0: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
1: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
0: దట్ ఓన్లీ దశరథ సెడ్
1: దేవతల చేత గాని,
0: ఐదర్ బై ఏంజెల్స్,
1: అగ్ని యాగాది కృతముల చేత గాని,
0: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్,
1: కిన్నెర కింపురుషుల చేత గాని,
0: ఆర్ కిన్నెర అండ్ కింపురుష,
1: ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
0: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనాడు
1: నేను ఆ రావణుకు నేను వరం ఇచ్చాను.
0: దాట్ వాజ్ ద బూన్ ఐ గ్రాంటెడ్.
1: దేవతల చేత గాని, కిన్నెర కింపురుషుల చేత గాని, రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
0: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
0: One point we have to think here.
1: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
0: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఇస్ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
1: కాబట్టి రాములు మానవాకారము,
0: Rama is in a human form.
1: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
0: సో హిస్ డెత్ ఇస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు హ్యాపన్ ద హ్యాండ్స్.
1: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
0: ఆర్ అదర్
1: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
0: ఆర్ కింపురుష.
1: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
0: ఐ నో అదర్ వే ఆర్ బీస్ట్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
0: హి కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
1: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
0: అండ్ హి థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ and he was so proud.
1: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్డ్.
1: విష్ణుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
0: విష్ణు ఆల్సో గేవ్
1: దేవతల చేత కానీ
0: either by angels
1: or
0: kinnara
1: or
0: kimpurusha
1: రాక్షసుల చేత కానీ నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
0: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
0: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
1: దీనినే లంకకు చేరినప్పుడు
0: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు
0: హనుమంత
1: లంకని చెప్తుంది.
0: లంకని స్టార్ట్ టెలింగ్
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
0: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
1: ఒక కోతి వచ్చి
0: ఎ మంకీ విల్ బి హియర్.
1: ఈ లంకని కొట్టినప్పుడు
0: అండ్ లంకని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది.
0: అండ్ షీ విల్ ఫాల్ విత్
1: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడి వాడు?
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
0: వీ హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
0: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
0: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
1: అంజనీ కాదు అంజనీ దేవి.
0: షీఈస్ అంజనీ దేవి.
1: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
0: And she has received that pious.
1: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
0: And Hanuman is born because of the grace.
1: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామకార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
0: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనే ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ.
1: ఎవరు ఈ రహస్యాన్ని వెతికి చూచిన వాళ్ళు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: if you inquire clearly
1: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
1: ప్రతి కుటుంబములకు,
0: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
1: ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెండ్రులకు,
0: సిస్టర్,
1: ప్రతి తల్లిదండ్రులకు,
0: పేరెంట్స్,
1: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
0: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్.
1: మాటనే
0: కమాండ్
1: సత్యాన్ని పాటించాలి.
0: అండ్ వన్ హాస్ టు ఫాలో.
1: విజయాన్ని ప్రదర్శించాలి.
0: అండ్ యు హావ్ టు బి హంబుల్.
1: విధేయతను నిరూపించాలి.
0: అండ్ యు హావ్ టు బి ఒబీడియంట్.
1: నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందించాలి.
0: అండ్ యు హావ్ టు బి ట్రూ ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బోర్న్ టు బి అన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
1: ప్రతి వ్యక్తి కూడాను
0: ఎవ్రీ పర్సన్
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి అన్ ఐడియల్.
1: అతిది ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ది స్టేటస్.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
0: అండ్ హౌ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
0: అండ్ హౌ ద చైల్డ్ షుడ్ రెస్పెక్ట్
1: మదర్. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
0: అవర్ గెస్ట్స్ ఆర్ టు బి రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్.
1: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ నాన్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ.
1: ప్రపంచమంతా ఒక ఇల్లు.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ హోమ్.
1: మానవులందరూ ఒక కుటుంబమే.
0: ది హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: కనుకనే ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావాలకు అవకాశం ఇవ్వకుండా
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యుమానిటీ దిస్ నాట్
1: డిఫరెన్స్. దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుండదో
0: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ.
1: చెయ్యి పని చేస్తుంది.
0: ది హ్యాండ్ వర్క్స్.
1: కన్ను చూస్తుంది.
0: ఐ వాచెస్.
1: చెవులు వింటుంది.
0: ఇయర్స్ హియర్.
1: నోరు మాట్లాడుతుంది.
0: ది టంగ్ స్పీక్స్.
1: కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
0: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్
1: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారంనే ధరిస్తూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
1: ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్
1: పర్సనాలిటీ. ఇది ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
0: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక ఆనాది కాలం నుండి
0: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్
1: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ
0: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్
1: ఒక తల్లికి అన్నటువంటి బిడ్డను
0: ది చిల్డ్రన్ ఆఫ్
1: మరొక తల్లికి అన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
0: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
0: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ది డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
1: ఇది మా కర్తవ్యం.
0: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
0: మై డాటర్ హ్యాస్ టు గో టు ఇన్ లాస్ హౌస్ అండ్ సర్వ్ దేర్.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
0: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ ఇన్ లాస్ హౌస్.
1: అత్తగారి ఇంటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
0: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
1: Naramu ante neeru.
0: Naramu means water.
1: Nayanam ante kannulu.
0: Nayana means eye.
1: Nayanamu nunchi vachetundi neeti darale ide kanti daralani.
0: And you know, the eye sheds tears.
1: ఇది శోక భాష్పం కాదు.
0: It's not the tears of misery.
1: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
0: The tears of joy.
1: కనుక కంటిదారలు అనుకుంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటిదారలు.
0: So the tears of joy should flow, not the tears of misery.
1: దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి.
0: They are not the tears of misery out of sadness.
1: కనుక
0: సో
1: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి.
0: Those days were highly sacred.
1: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
0: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజ్.
1: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నారంటే ఎంత బాధపడాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్ హర్
1: సన్. చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
0: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
0: కౌసల్య నెవర్ క్రైడ్.
1: నాయన నీవు పుట్టావు.
0: You are born.
1: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
0: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
1: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
0: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్
1: చేయాలి.
0: అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
1: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
0: యూ కన్సిడర్ దట్ యూఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ వితౌట్ యూ అండ్ దట్ ఫారెస్ట్ విత్ యూ ఈస్ వెరీ అయోధ్య.
1: కాబట్టి ఆ ఫారెస్టే నీకు అయోధ్య.
0: సో దట్ ఫారెస్ట్ ఈస్ యువర్ అయోధ్య.
1: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
0: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈస్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
1: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
0: దట్ వాస్ ది ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక
0: సో
1: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
0: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
1: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
0: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
1: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
0: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
1: దశరథుడు వస్తున్నాడు.
0: దశరథ వాస్ కమింగ్.
1: కానీ చూచినాడు.
0: హీ నోటిస్డ్.
1: తల్లి పడక ఇంట్లో లేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
1: రాములు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
0: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
1: చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
1: చూచాడు దశరథుడు.
0: దశరథ నోటీస్.
1: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరిని పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
0: అండ్ పర్హాప్స్ రామా మస్ట్ హావ్ ప్లేడ్ ఆల్ ద డే అండ్ బికాస్ ద పెయిన్ ఇన్ ద లెగ్ హీ మస్ట్ హావ్ బీన్ ప్రెసింగ్ హిజ్ ఫీట్. సో హీ సెండ్ టూ సర్వెంట్స్.
1: నొప్పులు లేవు.
0: నో పెయిన్ అట్ ఆల్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఈ కాళ్ళ యొక్క స్వభావము.
0: And this is the nature of the body.
1: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
0: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
1: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
0: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
1: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
0: ఇఫ్ అదర్స్ ఆర్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ మాస్టర్.
1: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: కరెక్ట్. అందరూ సమత్వమే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
1: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
1: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
0: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
1: లావణ్యమని,
0: లావణ్య
1: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
0: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
1: దశరథుడు,
0: దశరథ
1: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
0: హి కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్
1: కాబట్టి దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
1: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకుట్టుకోవాలి.
0: సో ఇఫ్ యు ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
1: కైక,
0: కైక
1: చాలా మందర మాట విన్నట్టు,
0: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్,
1: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా,
0: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద
1: థింగ్స్ సెడ్ టు హర్ బై మందరా.
0: అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
1: కాదు కాదు,
0: నో,
1: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక,
0: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
1: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి,
0: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
0: కైక ఇస్ హైలీ కరేజియస్.
1: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
0: డు యూ థింక్ దట్ విల్ బి సో లో ఇన్ మీ?
1: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
0: డు యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్
1: షౌట్? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి,
0: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
1: ఏదో ఈనాడు క్రమక్రమేణ కాలం కలిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
0: యాజ్ ది టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో ఆర్ డైవర్టెడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
0: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
1: అదే సౌశీల్యము.
0: దట్ ఇస్ సౌశీల్య.
1: అది అతని యవనముకు మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
1: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
0: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ అట్ ఆల్.
1: వృద్ధాప్యమే లేదు.
0: నో ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు యవనుడే.
0: హీ వాస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
0: హ్యావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
1: నో, ముసలివాడే కాలేదు.
0: నో, హీ వాస్ నెవర్ ఓల్డ్.
1: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
1: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
0: హౌ కెన్ హీ బి ఓల్డ్?
1: కాదు కాదు.
0: నో.
1: రాములు,
0: రామ,
1: రాములు కూడాను అంతే.
0: సో ఆల్సో రామ,
1: రాములు కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
0: హీ వాస్ ఆల్వేస్
1: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
0: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
1: దేహానికి 77.
0: భగవాన్ ఇస్ 77.
1: కానీ నాకేమాత్రం బలహీనత లేదు.
0: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
1: చాలా క్విక్ గా నడుస్తాను.
0: హీ కెన్ వాక్ క్విక్లీ.
1: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
0: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
1: నడచడం లేదు.
0: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
1: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
1: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
1: పరిగెత్తితే ఇప్పుడు అట్టుకుని నవ్వుతారు.
0: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
1: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
0: సో హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
1: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
0: నో వీక్నెస్ అట్ ఆల్, నో ఇల్ హెల్త్ అట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
1: ఏ అవతారమునకైనా సరియే,
0: ఎనీ ఇన్కార్నేషన్,
1: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యు ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బులు వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
1: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో, కానీ నా చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
0: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
1: ఈ వయసు వస్తే ఏ క్యాటరాక్ట్ ఆపరేషన్లకు, ఏ దీనికి ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
0: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాటరాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
1: నేను ఎంత దూరంలో ఉండగానే నాకు కనిపిస్తుంది.
0: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
0: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
1: అచీవ్. శక్తియా చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యు ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బులు వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్.

0: నేను గట్టిగా ఆనందంగా దీన్ని సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హ్యాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
0: అచీవ్ శక్తియా ఎవరికి తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
0: ఎనీ. ఎంత శక్తియో అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని ఆదిపు కొడతాను.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్ట ఉంటాదంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటాయి చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై
0: స్పీడ్. ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో,
0: క్రమక్రమేణ ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ యు విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఇస్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్ హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గణితింపక. దేహి చావు పుట్టుకొ మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజం చూడ ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఈస్ బేసిక్ ఇన్వెలర్.
0: రామును కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టగడపడికి రాముడు పోయాడు.
1: రామ లెఫ్ట్.
0: కృష్ణుడు పోయాడు. దేహాన్ని
1: లెఫ్ట్ ది బాడీ.
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ దే గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవుల లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకొని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: రాముడు సరయూ నదిలో దిగాడు.
1: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: దేర్ హీ డిసపియర్డ్.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: హీ సెంట్ సీత ఫస్ట్.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: సో ఆల్సో కృష్ణ
0: ద్వారక లోపల పోయి
1: దేర్ ఇన్ ద్వారక.
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: యాజ్ హీ వాస్ గోయింగ్
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: హీ సాట్ అండర్ ఎ ట్రీ.
0: ఉద్ధవుడు చూచాడు.
1: ఉద్ధవ సా.
0: చూచినాడు. ఒక నిమిషంలో అర్ధత్వానం అయిపోయాడు.
1: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్ వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: యు షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్ట ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కాంప్రహెండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీతో పాటు తిరుగుతూ మీతో పాటు తింటూ,
1: భగవాన్ మూవ్ సమ్స్
0: తిరుగుతూ, మీతో పాటు ఆటలాడుతూ, పాటలు పాడుతూ,
1: భగవాన్ మూవ్ సమిట్స్
0: చేతనే ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
0: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
1: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హాస్ నో వీక్నెస్.
0: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతున్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్ఫుల్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబు మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
0: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ఫోర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
0: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యూ నో ది రీజన్ యూ నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు. కాలు ముందు పెడితే ఇది వెనక్కుపోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
0: మృదుమధురమైనటువంటి నడక.
1: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్ అండ్
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్, నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: నాకు అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.

0: One is all softness and sweetness.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను, చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: விஜயம் பரக நேர்புடையே காதே பிரம்ம வித்யா.
1: The one that teaches the establishment of peace in the universe and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education.
0: Famous Sarupulaina Vidyarthulara, Vidyarthiniyulara.
1: Embodiments of love, students, men and women.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం.
1: The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life.
0: కాని నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము ఐకమత్యము ప్రేమతత్వము సన్నగిలినది.
1: In the modern education, there is no strength, there is no unity, and there is no love.
0: నీ విద్య నేర్చినను నేర్చకపోయినను ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్ వెదర్ యు ఫాలో ద కోడ్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ నాట్ వన్ థింగ్ ఇట్స్ సర్టన్ దట్ లైఫ్ స్పాన్ ఇస్ మెల్టింగ్ లైక్ ఐస్.
0: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
1: The modern students are not aware of the purpose of life.
0: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
1: Some also don't feel the pain of not knowing the purpose of life.
0: నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదియే పరమావధికి ప్రథమ సోపానం.
1: వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ వన్ ఇన్ ఎ క్రోర్ విల్ బి ఏబుల్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్.
0: అయితే ఈనాటి విద్యార్థులు కాని సహజ మానవుల యొక్క స్వభావం కాని జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు
1: either the students or people in general when they inquire the purpose of life
0: kanti ninduku nidra onti ninduku vastramu kadupu ninduku annamu inti ninduku pillalu kalakalalaadetvanti kadatram tadatalalaadetvanti vastu vahanadu ivi ee naati jeevitamunaku paramavadi yokka lakshyamulu anukuntunnaru.
1: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
0: Aithe ivi kaadu mana jeevitham yokka paramavathulu.
1: They are not objectives of our life anyway.
0: Ee paramavathi aneetundi teliyinanta varaku kudanu mana manavattam aneetundi విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
1: సో లాంగ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ద హోల్ లైఫ్ వుడ్ బి స్పెంట్ ఇన్ అటర్ సాడ్నెస్.
0: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
1: దట్ డే వెన్ వి నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ సాడ్నెస్ అండ్ విల్ బి ఆల్ హ్యాపీ.
0: వేదం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై వేదం?
0: విజ్ఞానము అని వెలుగు అని.
1: It is called the wisdom and the light.
0: Tana uniki ani
1: and one's own existence.
0: Ee moodintini gurtinchinappude manamu nirvidanamlo jeevinchi vedamunandu aanandanni pondagalamu.
1: When once we recognize this trinity, will be away from this misery and will be in that blissful state of Veda.
0: ఏమిటి ఈ వెలుగు?
1: What is this value?
0: సూర్యుని వెలుగ లేక చంద్రుని వెలుగ లేక దీపం వెలుగ?
1: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
0: కాదు కాదు, హృదయం యొక్క వెలుగు.
1: No, it is the light of one's own heart.
0: విజ్ఞానం అనగా ఏమిటి?
1: What do you mean by విజ్ఞానం?
0: లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా?
1: It is material science.
0: లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా?
1: Or worldly science?
0: కాదు, విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానం.
1: The transformation of one's own heart is vijnana or knowledge.
0: Uniki anaga yemiti?
1: What do you mean by existence?
0: Tana yokka nijatattvanni tanu gurtinchatamu.
1: To know one's own nature is existence.
0: Nenu dehamuna leka manasuna leka indriyamuna inke vidhamainatundi yokka padarthamuna nenu? Kaadu kaadu, padarthamulaku atheetamainatundi parartamane nenu aneetuvanti satyanni gurtinchatame manavuni yokka uniki.
1: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
0: ఇవన్నీ కూడాను కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి.
1: These are all negative.
0: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్.
1: The supreme quality that transcends is positive.
0: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
1: Man has filled his heart with negative but expects positive.
0: Itti manavudu positive ni ee reethiga pondagaladu?
1: Such a man, how do you expect him to acquire positive?
0: Lopala unnatundi dani oka reaction, resound and reflection ni pondagaladu kaani atheetamaina dani entanu pondaledu.
1: After all, he would be getting what all that comes back to him as reaction, reflection.
0: Kanuka mana endali undinatundi oka negative bhavanni poorthi nirmoolam cheyali.
1: Therefore, we have to give up totally the negative feeling within us.
0: మానవత్వములో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: We have to investigate the meaning of divinity in human life.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనం చేయవలసిన విధానం ఏమిటి?
1: In this physical transient world, what is the procedure to be adopted?
0: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
1: At home, either a child or the cow is sick, for instance.
0: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: Doctor visits in such a situation and suggests the relief.
0: అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాము?
1: What sort of gratitude we express to doctor?
0: ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము, తాను చేశాడు, తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు.
1: మోడర్న్ స్టూడెంట్స్ విల్ క్వశ్చన్ లైక్ దిస్, జస్ట్ డాక్టర్ డిడ్ హిస్ జాబ్, ఇట్ ఈస్ ఎ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్?
0: కానీ నీ విద్యార్థి అయి కూడాను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి?
1: బీయింగ్ ఎ స్టూడెంట్ యు నో ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డాక్టర్, దెన్ హౌ అబౌట్ యువర్ డ్యూటీ?
0: డాక్టర్ కి ఏ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో రోగికి కూడాను ఆ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నది.
1: జస్ట్ యాజ్ ఎ డాక్టర్ హస్ గాట్ ఎ డ్యూటీ, ద పేషెంట్ ఆల్సో హస్ గాట్ ఎ డ్యూటీ టు ఫాలో.
0: కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడాను తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి.
1: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
0: Tana badalu teerinantane doctor ni marchipotamu idi rogi yokka kartavyam kaadu.
1: It should not be the nature of the patient to forget the doctor the moment he gets the relief.
0: Aanadu aa doctor e nee yokka rogamunu nivarana cheyakundina nee ee vidhamaina paristhitini pondeetunti vaadavo kanuka aa yokka paristhitiki taginatvanti yokka aadukoni నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం నందించుకోవాలి.
1: యూ హ్యావ్ టు థింక్ దిస్ వే, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు యూ హ్యాడ్ యూ నాట్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్? హీ సపోర్టెడ్ యూ, హెల్ప్ యూ, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
0: నవమాసములు మోసి కనీ పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడాను మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది.
1: హిస్ మదర్ హూ బేర్స్ యూ ఆల్ ద టైమ్ and takes care of you, even sacrificing the food and drink.
0: Idi kannanduku talli oka kartavyame kaani manam daniki chupovalsinatundi oka కృతజ్ఞతను ఏమిటి అనేటువంటి విచారణకు వస్తున్నారు ఈనాటి విద్యార్థులు.
1: మోడర్న్ స్టూడెంట్స్ థింక్ దిస్ వే, ఆఫ్టర్ ఆల్ మదర్ డిడ్ హర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: ఇక్కడ కూడా తల్లి ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
1: జస్ట్ ఎస్ యువర్ మదర్ హెస్ షవర్డ్ జనరస్లీ ఆల్ ది అఫెక్షన్, లవ్ అండ్ సాక్రిఫైస్, యూ షుడ్ ఇన్ టర్న్ షో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ హర్ హ్యాపీ.
0: అన్నము లేక ఆకలితే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గమును చూపి తన యొక్క జీవనోపాధికి సరి అయిన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger.
0: Greece దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ దీనికి చెప్పాడు, ఇవన్నీ కూడాను తమ తమ కర్తవ్యాలు తాము ప్రకటిస్తున్నారు, తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తున్నారు, ఇంతేకాని దీనికి గ్రాటిట్యూడ్ చెప్పనక్కర్లేదు కదా అన్నాడు.
1: Alexander of Greece also said, each one is discharging his own duty. It's not necessary to express gratitude.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండర్ పరిపూర్ణంగా అంగీకరించాడు.
1: But to another opinion, Alexander consented, totally agreed.
0: తల్లికి బిడ్డపైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: There is a relationship between the mother and the child.
0: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాల కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
1: There is a relationship between the mother and the child physically, and there also blood
0: ఇందులో
1: related.
0: ఇందులో కొంత స్వార్థం ఇమిడి ఉంటుండాలి.
1: There is some selfishness here.
0: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
1: When teacher teaches a student, there is selfishness there.
0: కానీ ఎట్టి స్వార్థము, ఎట్టి స్వప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
1: But God is helping every person utterly selfless and self-interest.
0: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
1: God has no trace of
0: ప్రయోజనము లేదు.
1: No self-interest at all.
0: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
1: He doesn't expect anything in return.
0: మానవ లోకమునకు అన్నీను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
1: It's God who gifted the entire universe, everything that we find around, conferring peace.
0: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
1: It's not possible for mankind to
0: come. ఎన్ని పవర్ఫుల్ బల్బ్స్ పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
1: We may have bulbs, very powerful bulbs. They will never be equal to that of sunlight.
0: ఎన్ని పంప్ సెట్స్ పెట్టి పంప్ చేసినప్పటికీ రాత్రి కూచినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
1: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of the
0: pump sets? ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునికి అంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
1: You may employ so many fans that will supply you wind, but that's nothing when compared to the air breeze around that sustains your life.
0: కనుక మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
1: God has been giving us the gifts which are transcendental, beyond our comprehension.
0: Electricity కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: Electricity is the divine form.
0: ఈ మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ.
1: Electricity is born from magnet.
0: ఈ నుంచి వచ్చినటువంటి వెలుగు.
1: And the light.
0: ఈ వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి.
1: And then heat.
0: ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు.
1: We consider them that as reflections of matter.
0: కాదు కాదు.
1: No.
0: భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్.
1: God is a big magnet.
0: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనం ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
1: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
0: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
1: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, you pay the tax.
0: ఈ జలమును చెరువు నుండి బావి నుండి లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
1: If you draw water out of the well or the reservoir, you pay water tax.
0: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చు అయినంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
1: As we make use of the fans, the government collects the electricity bill.
0: ఈ చిన్న చిన్న విషయములకే ఇంత టాక్స్ ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విషయములకు ఈ గాలి ఈ నీరు ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
1: When we express gratitude in small matters like this, God has given us this mighty stupendous elements like water.
0: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
1: Being the recipients of all the five elements, we should show our gratitude.
0: ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు.
1: That's divine forms.
0: గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
1: Enjoying all these five elements and the five senses, to what extent are we expressing that?
0: దీనిని ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని తద్వారా మనం బలహీనుడైపోతున్నాం.
1: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately.
0: కాని ఏ కించిత్తైనా కూడాను దీనికి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించడం లేదు.
1: But we are not showing gratitude even a little.
0: కనుకనే మానవునికి ప్రధానముగా gratitude. ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవులకు.
1: గ్రాటిట్యూడ్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా చులకంగా చూస్తున్నాడు.
1: ద మోడర్న్ పీపుల్ మోడర్న్ సొసైటీ టేక్స్
0: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు కల్లోలములు కరువు కాటకాలు కూడా బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నాయి.
1: ఫర్ దట్ రీజన్ హ్యూమన్ సొసైటీ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్ హావక్ అండ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎజిటేషన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిజౌండ్.
0: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది యాక్టివిటీ దట్ యు అండర్టేక్ సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
0: ఎట్టి శబ్దము మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది సౌండ్ సో ఈస్ ది రిసౌండ్ విచ్ యూ హ్యావ్ టు లిసన్ టు.
0: ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
1: As is the action, so is the reaction which you cannot escape.
0: ఈ విధమైన విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
1: When such a faith is fostered and developed among students, there will be peace and security.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
1: We should give up this kind of weakness present within us.
0: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: Every man has got unlimited power.
0: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
1: Human body is a very big generator.
0: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
1: Human face is television.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
1: All that you find in the world, all around objects are present within the human body.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
1: The eternal principle, the truth, the divinity is within man.
0: కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేక బయట ప్రపంచమందు కనిపించేటువంటి యొక్క భౌతిక లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
1: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
0: ఇంత శక్తి మానవుని యందు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించండి.
1: Understand clearly there is mighty power within everyone.
0: మట్టిలో మునిగి రాతిలో చేరి కేవలం విలువలేని కనికరాయి వలె కనిపించేటువంటి దానిని మానవుడు దానిని తీర్చిదిద్ది పరిశుద్ధపరచి కోతలు కోసి ఒక విలువైనటువంటి డైమండ్ గా మారుస్తున్నాడు.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మడ్ యాక్చువల్లీ ఎ స్టోన్ లైక్ థింగ్ ఈజ్ రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ అండ్ ప్రాసెస్డ్ అండ్ విత్ సో మెనీ కట్స్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు ఎ డైమండ్.
0: కానీ ఈనాటి అజ్ఞానులైనటువంటి మానవులు డైమండ్ కు విలువిస్తున్నారే కానీ ఈ డైమండ్ గా మార్చినటువంటి ఒక మనిషికి విలువనివ్వటం లేదు.
1: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
0: ఈ మానవుని వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది.
1: The value is because of man who does
0: it. ఈ విలువ ఎక్కడ ఉంటుందా? అది మానవుని యందు.
1: Where does this value lie?
0: ఉన్నది.
1: Is there?
0: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాం.
1: There is power within us, but we attach value to external things.
0: ఇది కేవలము ఇది ప్రతిబింబమే.
1: It's only reflection.
0: Reflection of the inner being.
1: It is the reflection of the inner being.
0: తన హృదయమునందు ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం యొక్క ప్రతిబింబం ఇవన్నీ.
1: That's all the reflection of the inner latent eternal truth.
0: ఈ నాటి చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన కేవలం విలువలేనటువంటి చదువులుగా చెత్త చదువులుగా తయారవుతున్నాయి.
1: The modern education is just physical, worldly and secular, and it's of no use at all.
0: Vid అనగా ఏమిటి?
1: What do you mean by vid?
0: Vid plus ya, అది విద్య.
1: Vid plus ya is vidya.
0: Vid అనగా ప్రకాశము.
1: Vid means effulgence.
0: Ya అనగా ఏది?
1: Ya what?
0: ఏది ప్రకాశం అందించునో అదియే విద్య.
1: That which gives us the brilliance is vidya.
0: ఈనాటి విద్యలు అంధకారం నందిస్తున్నాయి కానీ ప్రకాశం నందించడం లేదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ టేక్ అస్ టువర్డ్స్ డార్క్నెస్ బట్ నాట్
0: లైట్. ఈ నిత్య జీవనోపాధి నిమిత్తమై తాను అనేక విధమైనటువంటి పాటు పడుతున్నాడు ఈ విద్య వల్ల.
1: బికాస్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ హి స్ట్రగుల్స్ హార్డ్ టు క్యారీ ఆన్ హిస్ లెర్నింగ్.
0: ఈ విద్యకు తగినటువంటి యొక్క అర్థము కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ విద్య.
0: ప్రకాశాన్ని అందించాలి.
1: ఇట్ షుడ్ గివ్ షెడ్ లైట్.
0: తమసోమ జ్యోతిర్గమయ. ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
1: ఇట్ షుడ్ డిస్పెల్ డార్క్నెస్.
0: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
1: ఇట్ షుడ్ డిస్పెల్
0: అవివేకాన్ని దూరం చేయాలి.
1: ఆల్సో ఫూలిష్నెస్.
0: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
1: బట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ కీపింగ్ యూ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఫ్రమ్ ద బ్లిస్.
0: తన అజ్ఞానాన్ని దూరం చేసుకోవటం లేదు.
1: He is not able to give up his own ignorance.
0: తనలో ఉండినటువంటి చీకటిని తాను దూరం చేసుకోవటం లేదు.
1: He is not dispelling the darkness within him.
0: కానీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: He forgets his own true self, ఆత్మతత్వం.
0: అనగా దీని యొక్క ఏతావాత దీని యొక్క అంతరాత్మ తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: With all said and done, everyone is forgetting one ఈ
0: నాటి విద్యార్థులు కన్నుండి కూడా నువ్వు గుడ్డివారుగా తయారవుతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
0: చెవి నుండి కూడా నువ్వు చెవిటివాణిగా తయారవుతున్నారు.
1: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
0: మతి నుండి కూడా నువ్వు ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
1: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
0: తన చెవులను తాను నమ్మటం లేదు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
0: తన కన్నులను తాను విశ్వసించటం లేదు.
1: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
0: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: బీ దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
0: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
1: హీ బిట్రేస్ హిమ్సెల్ఫ్.
0: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
1: హీ గోస్ బై వాట్ ఈస్ సెయిడ్.
0: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
1: హీ సీస్ వాట్ అదర్స్ సీ.
0: కానీ తనను చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
1: బట్ హీ డజంట్ రిలై ఆన్ హిస్ ఓన్ సైట్.
0: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుడి నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
1: వెన్ యూ హావ్ నో ఫుల్ ఫెయిత్ ఆన్ హిస్ ఓన్ విజన్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్ అదర్?
0: వీడు నిజమైన మానవుడేనా?
1: కెన్ హీ బి ఎ ట్రూ హ్యూమన్?
0: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
1: వెన్ హీ కెనాట్ రిలై ఆన్ హిస్ ఓన్ హియరింగ్.
0: ఈనాటి మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
1: వాట్ మ్యాన్, మోడర్న్ మ్యాన్ డస్ ఇస్ హీ వాంట్స్ టు సీ త్రూ ది ఐస్ ఆఫ్ అదర్స్, హీ వాంట్స్ టు లిసన్ త్రూ ది ఇయర్స్ ఆఫ్ అదర్స్.
0: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు యువర్ ఓన్ ఫ్యాకల్టీస్?
0: కనుక నీ ప్రతిదాని కూడాను ఐ, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై.
1: So for everything we claim, this is my,
0: ఆ ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the existence of that.
0: ఎవరు చెప్పిన దాన్ని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
1: If we go by the hearsay, we turn
0: blind. కూడా నువ్వు విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe what you see.
0: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
1: Can there be a person who is more blind than you?
0: చదివి ఏమి ఫలం?
1: What is the use of all education?
0: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: Who can make you escape from the destiny?
0: చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
1: If the wicked thoughts are there in mind.
0: ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: You become dry.
0: కనుకనే మన బుద్ధులను మనము సంకుచితంగా మనం అనుభవిస్తున్నాం.
1: So we are narrow minded.
0: మన కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
1: We have no faith in our vision or sight.
0: మన చెవులను కూడాను మనం నమ్మడానికి ఏమాత్రం కూడాను అనుభవించడం లేదు.
1: We are not experiencing the true power of audition.
0: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
1: What is that the modern man can accomplish?
0: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
1: What type of results you expect from such society?
0: కనుకనే విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
1: విద్యార్థి స్టూడెంట్ మీన్స్ హు వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: విద్యా ప్లస్ అర్థితి ఇతి విద్యః.
1: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
0: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
1: హీ ఈజ్ నాట్ విద్యార్థి.
0: విద్యాలయంలో ప్రవేశించుకుడను విషయార్థిగా మారుతున్నాడు.
1: దో హీ సీక్స్ అడ్మిషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్,
0: విద్యను విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ది మెయిన్ థింగ్.
0: కానీ తాను విషయాన్ని మాత్రము విశ్వసిస్తున్నాడు.
1: బట్ హీ గోస్ బై ది సెన్సువల్ ప్లెజర్.
0: విద్య కాదు మనకు ముఖ్యమనుకుంటున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్.
0: అలాంటి వాడు విద్యాలయంలో ఎందుకు ప్రవేశించాలి?
1: Why should such a man seek admission here?
0: విద్యను అభ్యసించేటువంటి వాడే విద్యాలయంలో ప్రవేశించాలి.
1: The one who is prepared to learn and study should seek admission.
0: ఇలాంటి విద్యావంతులు ఎంతమందో కోట్లకు ఉంటున్నారు ప్రపంచంలో.
1: In this world there are crores and crores of educated people.
0: కానీ మన విద్య కేవలం గ్రంథాల్లో మాత్రమే పరిచయం కాకూడదు.
1: But our education should not be limited to textual information.
0: మీకందరికీ తెలుసును.
1: You all know that.
0: వెస్ట్ బెంగాల్ లోపల లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలక్, విపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడా అందులో అభివృద్ధి అయ్యారు.
1: యు నో వెస్ట్ బెంగాల్ దట్ హెస్ గివెన్ బర్త్ టు లాల్ బాల్ పాల్ ఠాగూర్ అండ్ అరవింద ఘోష్.
0: కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నది?
1: Where do you find their names today?
0: ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు.
1: You will find their names in texts.
0: కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడా చేరటం లేదు.
1: And some of the names are not noticed in texts.
0: ఇదంత విద్య యొక్క సరైనటువంటి యొక్క ప్రమాణం కాదు.
1: It's not standard measure for education.
0: ఏ చదువు చదవలేదు.
1: He has no education.
0: ఏ ABCDలు రావు.
1: He doesn't know ABCD letters.
0: ఏ ఓనామాలు రావు.
1: He has no formal
0: అలాంటి రామకృష్ణ పరమహంస సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ఠ అయిపోయాడు.
1: Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of everybody.
0: హృదయం లోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు.
1: All our feelings should be imprinted in our hearts.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
1: Because he's an expert in spiritual.
0: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ
1: in spite of all education,
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
1: There should be the combination as a background of these three, ethical, dharmic and spiritual.
0: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడా నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
1: Without the background of these three things, all our education is a waste.
0: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: దేర్ విల్ బి మైటీ పీపుల్ విత్ ద డిగ్రీస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ,
0: సంపదలుండి సద్దానపరుడైన పుడమిగిత్తిని కన్న పుణ్యులైన,
1: దేర్ విల్ బి రిప్యూటెడ్ పీపుల్ ద రిచ్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్ పీపుల్ ఆఫ్ చారిటీ,
0: అనవరతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైన,
1: దేర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఫిజికలీ,
0: సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్చు విప్రులైన,
1: దేర్ విల్ బి ప్రీస్ట్ హూ టీచ్ యు ఆల్ వేద కంటిన్యూస్లీ త్రూ అవుట్ ద డే,
0: సాటిగారు భక్తులకు ఏ నాటికైనా,
1: దే నెవర్ ఈక్వల్ డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: చూసారా? ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా అధికుడుగా మారిపోతున్నాడు.
1: With that devotion, even a low man would become very high, great.
0: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడిగా దిగిపోతున్నాడు.
1: Without faith in God, he may be a very big man, but becomes so low.
0: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
1: What do you mean by భారతీయ సంస్కృతి?
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat has got the combination of these three, the moral, the dharmic and spiritual.
0: దీనిని ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇలియట్ చెప్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫామ్ బై ఇలియట్. ఇలియట్
0: ఇతను ఈ సంస్కృతిని గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
1: హీ ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్.
0: కట్టకడపటికి అన్ని విధాల విచారణ చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ హీ కేమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: సరి అయినటువంటిది కూడా కాదు.
1: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
0: లైఫ్ ఎవరి లైఫ్?
1: Life, whose life?
0: పశులైపా, రాక్షసలైపా, మానవుల యొక్క లైపా, క్రిమికీటకాదుల యొక్క లైపా?
1: Is it animal life or the life of a demon or that of a beast or an insect?
0: Way of life అన్నాడు.
1: Said you way of life?
0: కాదు కాదు, ఇది కాదు way of life.
1: This is not the way of life.
0: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
1: taking human life in general as the one principle,
0: అనంతంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విశ్వసించి,
1: having full faith in the unity and diversity,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి.
1: One should visualize the unity and diversity.
0: అది ఏ మన కల్చర్.
1: That's our culture.
0: కాస్ట్ వేరు, కల్చర్ వేరు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
1: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
0: కల్చర్ ఆఫ్ లవ్,
1: ద కల్చర్ ఆఫ్ లవ్.
0: ఈ కల్చర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము.
1: This is the measure, the standard of the divinity, the culture of love.
0: కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనం లవ్ లవ్ గా అనుకుంటున్నాము.
1: But we go by this modern love.
0: ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదది.
1: This modern love is no love at all.
0: ఇది కేవలం అటాచ్మెంట్.
1: It's only attachment.
0: తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి.
1: Is an attachment. attachment to
0: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
1: The husband and wife, they love each other.
0: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
1: There's love among friends.
0: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
1: Love among relations.
0: ఇదంతకుడును కేవలం ప్రేమనా కానే కాదు.
1: Is that all love? No, certainly not.
0: ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి తల్లి,
1: the mother with so much of love towards
0: మరణించిన తక్షణమే,
1: the moment she dies,
0: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చివేస్తున్నాడు.
1: The son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her. Without any compassion.
0: అలాంటి సమయంలో ఇది లవ్ ఎట్లా అవుతుంది?
1: Then how do you call it love?
0: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
1: It's only an attachment between two bodies.
0: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
1: You cannot mistake.
0: ఈ అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కానీ మనకు పూర్వం కాని మన తదుపరి కాని వచ్చేటువంటివి కాదు.
1: అటాచ్మెంట్స్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్. దే వర్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్ నాట్ రిమైన్డ్ దేర్.
0: లవ్ పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
0: మరణించిన తర్వాత ఉంటుండాలి.
1: ఇట్ విల్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్.
0: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
1: బట్ అటాచ్మెంట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
1: వన్ బికమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్.
0: తానెవరు, నీవెవరు?
1: ప్రయర్ టు వెడ్డింగ్ హూ ఆర్ యూ?
0: పుట్టిన తర్వాతనే బిడ్డ తల్లి.
1: Is only after birth one the mother and the
0: child. Neevaru aa thalli evaru?
1: Prior to birth who are you and who is the mother?
0: Ivanni kuda nu passing clouds. Idi prema kaadu.
1: They're passing clouds, that's not love.
0: Shashvatamainatundide prema.
1: That which is permanent is love.
0: Nitya satya shuddhamainatundide prema.
1: Pure unsullied eternal truth is love.
0: Nirguna sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopam. Idi ye prema.
1: It is the pure unsullied unadulterated unpolluted eternal truth is love.
0: Kanukane ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
1: Therefore the divine love is that that does not
0: expect anything in return. లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
1: Is a true love will not entertain selfishness.
0: అది ఒక్క దైవమే తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు.
1: That love is there in God, none else.
0: అదియే మన భారతీయ కల్చర్ అని.
1: That is the culture of Bharat.
0: ఒక భారత కల్చర్ కును వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం.
1: We should not go by the differences between the culture of Bharat and the nation. అందరికీ
0: ప్రేమ ఉన్నది.
1: There is love in all.
0: Culture ante empty culture of university, universal.
1: Culture is universal.
0: Kalukane oka bharatdeshaniki inkoka deshaniki sambandham ledani cheppakoddu.
1: We should not say that it has no other affinity with other nations.
0: Mana bharatdesham culture chala goppadi, idara desham yokka culture chinnadi ani manu vimarsinchakoddu.
1: We should not criticize and claim that our culture is great.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Idiye mana yokka culture.
1: This is our culture.
0: Kalasi melasi perugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intellect, intelligence that we have developed.
0: Kalasi melasi kalata leka telivito jeevinchudam. Ide mana culture.
1: Let us mingle together and live in friendship.
0: Ituvanti bhagavatme dinni manam ee naadu అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ టుడే.
0: ఏ విద్యా సంస్థలు ఎందుకు ఇలాంటి దీన్ని బోధించటం లేదు?
1: సచ్ ఎ థింగ్ ఈజ్ నాట్ టాట్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్.
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
1: దే ఓన్లీ టీచ్ సబ్జెక్ట్స్.
0: ఆ సబ్జెక్ట్ అంతా కూడా కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
1: ఆల్ ద సబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్
0: అదే పాజిటివ్. అదే పాజిటివ్.
1: దట్ లవ్ ఇస్
0: పాజిటివ్. అదే దివ్య శక్తి.
1: దట్ ఇస్ డివైన్ పవర్.
0: ఈ నెగటివ్ అంతా కూడా మార్పు చెందేటువంటివి.
1: ఆల్ ద నెగటివ్ చేంజెస్.
0: ఆ నెగటివ్ లోపల మన పరిమిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
1: దట్ నెగటివ్ విల్ నెవర్ షో యువర్ సేక్రెడ్ ఫామ్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
1: సపోజ్ యూ క్లిక్ యువర్ కెమెరా.
0: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
1: దెన్ యూ గెట్ ది నెగటివ్.
0: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ను ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది?
1: హౌ డస్ ది నెగటివ్ లుక్ వెన్ యూ ప్రింట్ ద సేమ్ నెగటివ్? హౌ డు యూ లుక్ ఫైండ్ ద ఫోటో దేర్?
0: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
1: There in the negative, you don't find clearly see your own beauty.
0: ఈ ఫోటోలో కూడా మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
1: In photo, you'll find another instance in regard to culture.
0: నీ దేహాన్ని ఒక కెమెరామన్ వచ్చి ఫోటో తీస్తాడు.
1: Supposing a photographer clicks his camera.
0: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
1: What all you have put on your body, you'll find there in the photo.
0: ఏ యొక్క కలర్ వేసుకున్నావో,
1: the color,
0: ఏ యొక్క చైన్ వేసుకున్నావో,
1: the chain,
0: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
1: All the decoration you have, you'll find it in the photograph.
0: కాని బయటవు మాత్రమే వస్తున్నాయి.
1: But you find only outer things.
0: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
1: But do you find there in the photo your muscles, the nerves and the bones within the body?
0: కాదు, దీనికి మరొక ఫోటో ఉంటుంది.
1: But there is another photo now. That is
0: X-ray lo ivanni vastayi.
1: In X-ray you find inner.
0: Kani photo lo ivanni raavu.
1: In photo you don't find.
0: Inati chaduvulanta kudunu bayat photo teesinattiga untundayi.
1: So the modern education is something like external cameras.
0: Kani spiritual culture entundi yokka lopala undinattundi danni pratyakshanga manam nirupinchu chupinchali.
1: But the spiritual culture will certainly show manifest that which is within.
0: Adi X-ray film.
1: That is X-ray film.
0: అది ఒక్క మనస్తో తప్ప మరొక దాంతో చేరదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
0: ఈ మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
1: సో మైండ్ ఈస్ ది ఎక్స్రే అండ్ లవ్ ఇస్ ద ఫిల్మ్, దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్.
0: కనుకనే ఎక్స్రే అనేటువంటి కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
1: యూ మే హ్యావ్ ది ఎక్స్రే కెమెరా వితౌట్ ది ఫిల్మ్.
0: మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి.
1: So mind should be perfect.
0: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
1: కెమెరా షుడ్ నాట్ బి స్పాయిల్.
0: దాంట్లో ఒక విధమైనటువంటి ఒక బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉంటుండాలి.
1: వి షుడ్ ఆల్సో సీ ది బల్బ్ ఆఫ్ లవ్ స్టిల్ షైన్స్ వర్కింగ్.
0: ఎక్స్పైర్ కాకుండా.
1: ఎక్స్పైర్
0: దాని ఒక కాలం లోపల తీసేటువంటిదిగా ఉండాలి.
1: షుడ్ హెల్ప్ యూ టు టేక్ ద ఫ్రేమ్ ఆఫ్ టైం.
0: ఎక్స్పైర్ ప్రేమలంతగా ఉంటుండాలి.
1: టుడే వి ఫైండ్ ది బల్బ్స్ దట్ డు నాట్ ఫంక్షన్.
0: మన కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ అవర్ ఆబ్జెక్ట్ ఇస్ ఫుల్ఫిల్డ్ లవ్
0: ప్రేమనే కాదు.
1: ఇట్స్ నో లవ్ అట్ ఆల్.
0: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
1: వి మే హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: ఈనాడు లౌకికమైనటువంటి కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
1: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
1: దిస్ ఇస్ నో ట్రూ డివోషన్.
0: ఏమైనా సంభవించని.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్.
0: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించవచ్చు.
1: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ, ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
0: ఇది ఏనాటికైనప్పుడు నిత్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నెవర్ పర్మనెంట్ ద బాడీ.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ లవ్ హ్యాస్ గాట్ టు బి కెప్ట్ సేఫ్.
0: అనేక మంది భక్తులు కూడా చరిత్రలు మీకు తెలుసును.
1: యూ నో ది హిస్టరీ ఆఫ్ మెనీ ఆఫ్ ద డివోటీస్.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకుని భరించుకుని ముందుకు సాగటం చేతనే వాడి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.
1: డివోటీస్ కుడ్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, సఫరింగ్స్, యట్ దే కుడ్ రెసిస్ట్ అండ్ షో డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ బ్రిలియన్స్.
0: దేహాన్ని మర్చిపోతారు.
1: They forget the body.
0: మీకు తెలుసు భాగవతంలో ప్రహ్లాదు యొక్క చరిత్ర.
1: యూ నో ది హిస్టరీ ఆఫ్ ప్రహ్లాద్ అండ్ భాగవత.
0: ఎన్ని బాధలో పెట్టాడు కన్న తండ్రియే.
1: ది వెరీ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్.
0: దేనివల్ల?
1: వై?
0: తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్ లైక్.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
1: హిరణ్యకశిపు హాస్ గాట్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ వైల్ ప్రహ్లాద్ లవ్డ్ గాడ్.
0: చేతనే సర్వంను భరించుకుంటూ వచ్చాడు.
1: Because his love that made him resist all problems.
0: Ah, teachers kudanu vachi Hiranyakashipu daggara mora pettukuntunnaru.
1: Teachers came and pleaded in front of Hiranyakashipu.
0: Tannu nishacharul poduva.
1: When he was attacked by all the demons.
0: Daitya kumarudu.
1: The son of this Hiranyakashipu Prahalada.
0: Pannagashayi.
1: He has been saying, oh Pannagashayi, oh God.
0: Tannuja banjanam.
1: Praising God, Dhanujabhanya.
0: Amchu nutinche kani.
1: He only extols, he only praises God.
0: Kannula nirutedu.
1: He never shed a tear.
0: Bhayakampa sametudu kadu bhuvara.
1: O king.
0: Bhayakampa sametudu kadu bhuvara.
1: O king, he is not fear stricken, he is not afraid of anything.
0: Chinna pillavadu.
1: Young God.
0: Ee kashtamulu kanta bharinchukogalada?
1: Can he really bear all the suffering?
0: Ledu. Tana manasu, tana dehamu, daiva chintanlo imichadu.
1: Because his body and the mind centered around
0: body
1: God.
0: Body enni kashtamalu kalugutunnayo emi vicharinchatam ledhu.
1: There's so much body is put to suffering but he's not mindful.
0: Chloroform ichi operation chesinappudu 5 inchulu cheyi 50 inchulu cheyi maniki emi teliyadu.
1: Giving chloroform, one doctor might operate 5 inches or be much bigger but you are not affected.
0: Adhe vidhamgane
1: likewise
0: aa daivattamto leenamainatunte aa manasuku enni baadhalu kaligina enni kashtamalu kaligina emi lekka cheyaledhu.
1: Therefore the mind in the presence of the divine is not mindful of its
0: troubles.
1: That brings success.
0: Kanukane the pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two
0: pains. Rendu baadhala madhyalone aa sukham manaku labhyam avutundi.
1: So there is pleasure between.
0: Kaani ee naati mana yokka vidyalu kaani mana bhakti siddhalu kaani kashtamulu vaste photolu maari potayi sukham vaste rendu photolu ekkuva pettestam.
1: The modern education, our steadfastness, devotion would be on the rise in terms of pleasure, in terms of pain, we turn photos. It's not devotion.
0: ఏ కష్టములైనా కలగని.
1: At any troubles come to you.
0: నీ ప్రసాదమే.
1: It's all your gift.
0: ఇదంతా నీ గిఫ్టే.
1: It's all your gift.
0: సుఖము నీ గిఫ్టే.
1: Pleasure is
0: సుఖము నీ గిఫ్టే.
1: Pain is your gift.
0: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది? దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది?
1: Without pleasure there cannot be pain. Without pain there cannot be pleasure.
0: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
1: We should know the unity, oneness behind these two.
0: అది ఏ కల్చర్.
1: That is culture.
0: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
1: What is this culture?
0: Culture and spiritual అని పెట్టారు.
1: We say culture and spirituality.
0: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావాన్ని పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
1: When once you view culture as the oneness,
0: culture is negative.
1: Culture is negative.
0: Positive picture.
1: Positive picture.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
1: The combination of these two will make you know your nature.
0: Students. కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
1: Don't think that the secular knowledge you have is mainly important.
0: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యా విజ్ఞానం.
1: Along with this education, spiritual knowledge is
0: అప్పుడే మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
1: Then only you will have light of life.
0: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
1: Otherwise, what's your education?
0: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
1: You remember so long you
0: ఇంటికి పోతాను ఇవన్నీ మర్చిపోతాము.
1: By time you go home, you forget.
0: ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
1: All this education is for our living.
0: ఈ కూడు కాదు మనకు.
1: It's not this food important.
0: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
1: We need the food that gives bliss to the spirit.
0: ఆ హెడ్ ఏ గాడ్.
1: That food is the head, that head is the
0: God. ఈ భౌతిక ఫుడ్ స్టమక్ చేరుతుండాలి.
1: The physical food will go to the stomach.
0: తలకు చేరటం లేదు.
1: It won't reach head.
0: కాబట్టి ఇది నెగటివ్ అయిపోతుండాలి.
1: So it turns negative.
0: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
1: The moment it reaches head, it turns positive.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఎస్ ద బేసిస్
0: ఫర్ ఇంతే కాకుండా నైతిక విద్య.
1: The moral education.
0: అనగా నైతికమనగా ఏమిటి?
1: What do you mean by moral education?
0: మంచి నడవడిక.
1: Good conduct.
0: Morality.
1: Morality.
0: ఇది మంచి నడతగా ఉండాలి.
1: It should be proper, good.
0: బయటికి పోతానే వికారంగా మనం జీవించటం.
1: The moment we go out, we live a different life.
0: హాస్టల్లోనో లేక కాలేజీలో చదివేంత వరకు మంచి పతివ్రతగా ఉండటం.
1: So long we are in the hostel and sacred, in the hostel college we are sacred.
0: ఇది కానే కాదు చదువు.
1: You cannot call it education.
0: 99% మంది అట్టే ఉంటున్నారు.
1: 99% are of that sort.
0: ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ?
1: వేర్ ఇస్ మొరాలిటీ?
0: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
0: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్
0: కాన్షియన్స్. ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి.
1: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
1: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
0: నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతిపరుడు.
1: సో ద వన్ విత్ గుడ్ కాండక్ట్ ఈస్ ద వన్ ఇస్ అ గుడ్ పర్సన్.
0: జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును.
1: The respect and the prestige of the nation depends upon the morality, the conduct.

0: నీతి లేని వాడు కోతి కంటే హీనం అన్నాడు.
1: ద వన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
0: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
0: నడతను చక్కగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ కాండక్ట్ షుడ్ బి గుడ్.
0: మన దృష్టిని కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వి షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ అవర్ లుక్స్.
0: మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వి షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ మైండ్.
0: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
1: అవర్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్.
0: సులభం కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: కానీ డైవర్ట్ చేయొచ్చు.
1: బట్ వి కెన్ డైవర్ట్ ఇట్.
0: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచు.
1: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
1: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
0: ఎట్లా?
1: హౌ?
0: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
1: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యువర్ బౌండ్.
0: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
1: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్ల్డ్ ఇస్ లిబరేషన్.
0: ఒక లాక్.
1: Our heart is a lock.
0: నీ మైండ్ ఏ ఒక కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్ లాక్.
1: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
0: లాక్ అండ్ కీ సేమ్.
1: Lock and key are same.
0: Turning difference undi.
1: There's difference in the turning.
0: Kanuka nee mind nu.
1: So your mind.
0: Prakriti vaipana ప్రవహింప చేస్తే బంధితుడైపోతున్నావు.
1: ఇఫ్ యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్.
0: ఈ మైండ్ ను దైవం వైపును మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
1: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ యు ఆర్ లిబరేటెడ్.
0: ఏమిటి?
1: వాట్ ఇస్ లిబరేషన్?
0: ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్ ఇవన్నీ సనుకూలపరిచినటువంటివి కాదు.
1: లిబరేషన్ డజంట్ మీన్ ఏ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
0: మోక్షయం మోక్షం అన్నారు.
1: దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
0: ప్రాకృతమైనటువంటి చింతన నుంచి పరమాత్మ చింతన వైపును మరల్చాలి.
1: You have to direct our mind away from the worldly matter towards God.
0: అది మన యొక్క మొరాలిటీ.
1: That's our morality.
0: దాంట్లో ఎంత నీతియో ఉంటుందది.
1: Lot of morality there.
0: అది ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
1: It will set an ideal and it will progress.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి.
1: You should shape yourself as ideal.
0: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో.
0: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మెథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి.
1: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్
0: సో ఆన్. కానీ ఈ సమ్మర్ క్లాస్ లోపల,
1: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్,
0: దీని అన్నింటికీ మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క, ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క
1: మ్యాటర్ టు
0: మన యొక్క మొరాలిటీ.
1: దాట్స్ అవర్ మొరాలిటీ.
0: దాంట్లో ఎంత నీతియో ఉంటుందది.
1: లోడ్ ఆఫ్ మొరాలిటీ.
0: ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
1: ఇట్ విల్ సెట్ అన్ ఐడియల్ అండి.

0: యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ దట్ గివ్స్ ద మెజెస్టీ అండ్ ద గ్లోరీ విచ్ ఇస్ బియాండ్ ఆల్ ది సబ్జెక్ట్స్
0: అవైలబుల్ టు యు. ధర్మగుణం సంతతి లేదని చింతయుండు.
1: హీ మే హ్యావ్ ఆల్ వెల్త్ అండ్ గుడ్ character righteousness, but you will feel so sad that he has no children.
0: Jana danyamul galgi dharma gunam unna santata ledane chintayundu.
1: He may have all the
0: affluence. Vidyadhikariyai virraviguchununna udyogamulu leka vetalanundu.
1: As a good student he may pride himself because of all knowledge, but yet he feels so sad because he has no job.
0: Vidya.
1: What is this education?
0: ఉద్యోగాల కోసం ఇంటింటి వెంట బెచ్చం ఎత్తుకోవటమా?
1: We have to beg, approaching door to door for a job.
0: కనుక నీవు అదే ఒక బెగ్ భగవంతుని దగ్గర చెయ్యి.
1: Let's beg God.
0: అంతా తానే ఇస్తాడు.
1: He will give everything you want.
0: నీకు సరైన నడతను నీవు పెంచుకో.
1: Develop good conduct.
0: నీ నడత సరిగా లేనప్పుడు ఎంత విద్యను నేర్చి ఏం ప్రయోజనం?
1: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
0: ముందు వస్తుంది.
1: You'll come to know later.
0: ఈనాటి సాయంకాలం నుంచి
1: right from this evening
0: రామాయణంలో ఉన్నటువంటి నీతి ప్రభావాలంతా కూడాను ప్రబోధించాలి పిల్లలకని వైస్ ఛాన్సలర్ ఆశించాడు.
1: వైస్ ఛాన్సలర్ ప్రే టు భగవాన్ టు టాక్ టు us ఆన్ మోరల్ ప్రిన్సిపల్స్ కంటెయిన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ రామాయణ.
0: ఈ రామాయణంలో ఉన్నటువంటి ప్రతి అణువు ప్రతి కణము కూడాను విద్యార్థికి అత్యవసరం.
1: Every episode, everything there in Ramayana are absolutely essential.
0: మన దేహం లోపల ప్రతి బ్లడ్ సెల్స్ కూడాను అంత ఏకమై ఉంటుండాలి.
1: There are present blood cells in our body.
0: Body anta cells.
1: The body is full of cells.
0: Okoka cell lopala kuda okoka roopam unne untundadi.
1: Every cell has got its own form.
0: Atane Ramayana anta kuda oka pavitramainatundi neeti nijayitto kudinatundi.
1: So Ramayana is full of neeti, morality and nijayiti, integrity.
0: Danina manam chakkaga gurtinchi
1: we have to recognize that.
0: Ee charitra yokka pavitratanu manam aashinchinappude
1: and when we understand the sanctity of the history
0: thakamavutundi
1: our human life would be redeemed.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
1: డోంట్ గెట్ మియర్లీ సాటిస్ఫైడ్ విత్ ద నాలెడ్జ్. ఇట్స్ ఆల్సో నెసెసరీ ఎనీవే.
0: ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ దిస్ సెక్యులర్ నాలెడ్జ్, టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ బ్రహ్మిక్ నాలెడ్జ్. యు నో దట్ స్టూడెంట్స్
0: ఫుట్బాల్ ఆడేటువంటి పిల్లలు అటువైపున ఆరు ఇటువైపున ఆరు మంది ఉంటారు.
1: Students that play the football game find six of
0: the best. అటు ఆ లాస్ట్ లోపల ఇటు లాస్ట్ లోపల కొడును రెండు లిమిట్లు పెట్టింటారు గోలుకు.
1: On either side, there will be certain limits setting the goals.
0: ఇటువైపున వారు ఆ లిమిట్ లోపల బాల్ కొట్టినంటే వారికి గేమ్ అయింది.
1: So now if they hit the ball this way, that
0: will be game. అటువైపున వారు ఈ లిమిట్ లోపల మధ్య లోపల పోయిందంటే వీరికి గోల్ అయింది.
1: On the other hand, if they hit from that side, this will be goal to this
0: man. అయితే ఈ లిమిట్ అవతల తట్టు నుంచి ఒక ఫర్లాంగ్ దూరం పోయిన కానీ అది అవుటే కానీ గోల్ కాదు.
1: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a
0: goal. కనుకనే ఇహ మనసుకు ఇంప హేమతారక విద్య, పరమనసుకు ఇంప బ్రహ్మ విద్య, ఈ రెండు గోల్స్ గా ఉంటున్నాయి.
1: Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
0: ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాల్ ను కొట్టాలి.
1: And we hit this ball of life, that go in between.
0: మన లైఫ్ ఏ ఒక బాల్.
1: Our life is a ball.
0: ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
1: How long can you hit this
0: ball? ఈ బాల్ లోపల ఎయిర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు వీడు కొడతాడు.
1: So long this ball is full of air, it is hit on by both the parties.
0: ఆ ఎయిర్ అనేటువంటిది ఏమిటి?
1: What is this air?
0: అదే అహంకారము.
1: This is the air of ego.
0: ఈ అహంకారం అనేటువంటి ఎయిర్ బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు కానీ చేతితో ముట్టరు.
1: So long this air of ego, everyone starts hitting with the leg.
0: ఎప్పుడు ఆ ఎయిర్ పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్.
1: The moment the air is let off, he'll collect the ball with his hands.
0: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు.
1: Therefore in this game of life, so long there is ego, we cannot be free from the problems.
0: ఈగోను మనం దూరం చేసి
1: we should give up ego.
0: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు
1: should develop love.
0: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
1: Then we lead an ideal life.
0: ఇవన్నీ నేడు వస్తాయి పో రేపు పోతాయి.
1: The rest come and go.
0: కానీ రాకపోకలు లేనిటువంటి ఒక దివ్యమైనటువంటి భావము ఆధ్యాత్మికము.
1: But that spiritual divine feeling has got
0: time coming. మనం ఈ కర్మలు ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్ గ్రౌండ్ నైతిక భౌతిక ధార్మికము. Spirituality.
1: Therefore, spirituality which is moral and ethical is the background.
0: Mana vennemuku lekapothe manam nilchagalama?
1: Without backbone can we stand?
0: Kalukane
1: so
0: naitikamu dharmikamu aadhyatmikamu mana yokka vennemuku vantidi.
1: Therefore the morality and the righteousness and spirituality.

0: మూడు తత్వములు కూడాను దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి.
1: దే ఆర్ ది రింగ్స్ ఆఫ్ దిస్ బ్యాక్ బోన్ వర్టిబ్రే.
0: ఆ 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని
1: ముందు
0: రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యుల్ సెటిల్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
0: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
0: పెద్దలు కూడాను,
1: ఎల్డర్స్,
0: మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
1: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
0: ఎంత ధనం మనకు ఆనందాన్ని ఇవ్వదు,
1: ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్ విల్ నెవర్ మేక్ యు హ్యాపీ,
0: ఆనందాన్ని ఇవ్వదు,
1: నో ఫ్యామిలీ వుడ్ గివ్ హ్యాపీనెస్,
0: కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడలేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
1: బట్ విత్ డివైన్ లవ్ యు విల్ హావ్ లిమిట్లెస్ బ్లెస్.
0: బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
1: దట్ గివ్స్ యు ది స్ట్రెంగ్త్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ఎలిఫెంట్స్.
0: ఎలాంటిదానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
1: ఇట్ గివ్స్ యు ఆల్ ది స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్.
0: కనుక అట్టి దైవ బలమును, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ లవ్.
0: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
1: వితౌట్ దట్ ఇట్ ఇస్ యూస్లెస్ టు స్టడీ అదర్ వే.
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ ఆల్
0: వివేకి అయి
1: వన్ మే బి ఇంటెలిజెంట్
0: మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఎ ఫూలిష్ పర్సన్ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
1: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean mind.
0: Tarachi chaduva chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
1: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
0: Chaduvu chadivi chadivi chavanga netiki.
1: Why should anyone die studying all throughout his life?
0: Satyanta varuku chadutune untaru.
1: One studies until they die.
0: 87 90 aina gani book pettukoni chadutune untadu.
1: One may be age 80 90 but he goes on reading.
0: Emiti ee chaduvulanta kodunu?
1: What's all this?
0: Chaavuli ani chaduvu chaduvamalayu.
1: You should study so as to be immortal.
0: Emiti death leni tundi chaduvu chadavali.
1: You should study so as to be deathless.
0: Adi immortality.
1: That is immortality.
0: Removal of immoralities is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immortality chadu chadavali.
1: We should study to have
0: this. Ivanni enaadaina oka naadiki jari poyetuntivi.
1: Other things drop down.
0: Ivi enaadaina oka naadiki kooli poyetuntivi.
1: They are down.
0: Ivi enaadaina oka naadiki kaali poyetuntivi.
1: One or other there should be.
0: Kaalani koolani taalani antunte oka tattvanni manam ee naadu saadhinchali.
1: We should develop that nature that will never fall, that will never get burned, that will not be harmed.
0: Adi ee naadu deshaniki chaala avasaramu.
1: That's very essential for this country.
0: Ee naadu desham anta swarthamu swaprayojanamlo munigi దేశం యొక్క సుక్షేమాన్ని ఎవడు ఆశించటం లేదు.
1: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నో బడీ ఇస్ బాదర్డ్ ఆఫ్ దిస్ నేషన్.
0: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క, సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భజన బినాసుక చా

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతమునకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధమైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హీ సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్,
1: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aaradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డౌన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యూ విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్తంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ట్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు చెడ్డసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: Kani okkoka dani ruchi ye vidhanga unnadani tanaku teliyane kani danni vicharinchi varninchi vivarinchi marukku cheppadaniki veelu kaadu.
0: He knows the taste of every item served but he cannot explain the taste of every item.
1: Cheppaledu kudanu.
0: He cannot express.
1: Kanukane advaitamlo undinatundi aanandamu manavulaku దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యూ కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదంలో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్.
1: మానవుడు ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వస్వరూపమంతా కూడా మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడా కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర్ రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: ఈ భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahanni cheyinchukoni nityamu Krishnuni poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teektam nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్ కష్ట
1: సుఖములు కావడి కుండలు.
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఏ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hech pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: ఆ ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: The all the merit of the past is
1: exhausted. శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: కడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20
1: 60,000 రూపీస్. సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: 60,000 రూపీస్.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: ఏమిటి గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెన్నా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గో రూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity and the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: ఈజ్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైటం దేవతల యొక్క లక్ష్యం.
0: It is natural for the deity to appear in front of the
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్,
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది,
0: నీవు
1: కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi nee nashtam prasana vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపడికి అరిచిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: అమ్మాకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్
1: ఇట్ టర్న్డ్ ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూ
1: గతయైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai ni vinlekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi ane 20.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహమునరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you, God's only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Aasani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada emidi kavalo taane anugrahistundi.
0: Where and when, how you adugaku receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukola di adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani sabarini adarinchane.
0: Without asking, sabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem his life.
1: Dasaratha Maharaj yantarama prarthinchadu.
0: Dasaratha prayed for
1: wisdom. Nayana, anti samayamlo nina nee hastamto naaku neeru poyamani.
0: He wanted that son to be present when the end approaches.
1: Adigina dasaratanaku ye matram kuda nu taanu manasu kudaraledu.
0: But he didn't want to do oblige.
1: Adugani jatayuku మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్ జటాయు,
1: ఆ జటాయు అడుగుపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మే జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivattam anetundi anugrahamto koodinatundi kaani aagrahamto koodinatundi kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuni yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daarini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నీకు దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is one. This is unity.
1: Bimbamu, pratibimbamu.
0: The object
1: and the reflection. The
0: object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును
0: వందనాల
1: విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజనవన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai neevu nee pratibimbamu addamu enni unnai moodu unnai.
0: How many are here now? You
1: neevu nee pratibimbamu addamu
0: you your reflection in the mirror.
1: Kabatti ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ హీ విల్ సే 2.
1: వాణికుడును ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3 యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్ రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్
1: ఇదే.
0: దిస్
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాన్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్ మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things entire prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ హాస్పిటల్.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్ ప్రొపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది. మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: ఒక్కడే.
0: ది మాస్టర్ ఇస్
1: ఇంతమంది ఇన్ని రకం రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాజ్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యువర్ మై మదర్, యువర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: ఇది చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యువర్ మై మదర్,
0: త్వమేవ
1: యువర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యువర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వం.
1: This is the strength underlying principle of non-dualism. దీనిని పరిష్కరించుకునే
0: వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం
0: అసి. అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: బ్లెస్. శంకర్ వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్మెంట్.
0: ఈ సంస్కారం అనేటువంటి పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హి సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ యు రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హి ఇస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దెన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డూ నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశారు.
1: Shankara made every effort to din into the ears of all the inhabitants of the village and the city to an ignorant man to a level of a scholar.
0: Kasi chetramulo sabala jarugutu undaga
1: there in Kasi as a scholar went on.
0: Kasi okkadi kuda nu Shankara varu aadarshanni nirupistu vacharu.
1: Shankara has set an ideal in every issue, every matter.
0: Illu adane samayalo prathalliki vaagdanam icchadu.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana nee illu vadali pothunnavu.
1: Son, you are leaving the
0: సన్యాసం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నీవు స్వీకరించావు.
1: దో ఐ డోంట్ వాంట్ యూ టు బి, యు హావ్ చోసన్ టు బి.
0: అంత సమయం లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకున్నది.
1: ఐ గాట్ ఎ డిజైర్ టు సీ యు యాస్ ది ఎండ్ అప్రోచెస్.
0: కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది.
1: దేర్ ఫోర్ యూ షుడ్ బి బై మై బెడ్ సైడ్ వెన్ ది ఎండ్ కమ్స్.
0: మహాపవిత్రమైన హృదయుడు కనుక, ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: Because he is a sacred soul and a noble soul.
0: Chitta suddhi kaligina vaariki cheppina maata satyame avutundi.
1: The one with purity of heart, whatever he says is bound to be true.
0: Edi cheppina satyame avutundi.
1: Whatever he says is truth only.
0: Idi pushpam kaadu anukunte idi pushpam kaakundane potundi.
1: If he says not a flower, it will not be a flower.
0: Aa satyanni gurtinchali.
1: One should know the truth.
0: Adi ye Bhagavad Gita lopala kudanu.
1: That in Gita.
0: Amavasya yudhamu prarambham avutundi yuddhamu.
1: Idi war starts on the dark night amavasya.
0: Chatutdashi dinamu అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: గరుడ్పంతుడు. ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kadu nante nenu trigaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kabatta nemala garuda anetuvanti vicharam naaku akkaraledu.
1: So I am not bothered as a peacock or garuda.
0: Neevu vakke naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: Whatever you say is truth.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం యే వైశసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభం మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: Now you are my devotee.
0: నా మాటపైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: You have full faith in what I say. కనుక
0: నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: సమయం లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా చేరి వస్తుంది.
1: It is only at the right time, at the right opportunity.
0: 84 years కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters.
0: గుట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెం ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్. అది
0: తారక మంత్రము. ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటిరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్న.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియనివాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్.
0: సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్న.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నో దట్ ఎటర్నల్.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియనివాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డు నాట్ నో.
0: కనుక

0: యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్.
1: నేను నివృత్తిలో చూస్తున్నాను కనుకనే త్రికాల భాగ్యమైనటువంటి వాడు భగవంతుడు.
0: God knows all that, omniscient, omnipresent.
1: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
0: సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టోటల్ అవేర్నెస్.
1: నీవు మర్చిపోయినావు అన్నాడు.
0: యూ హావ్ ఫర్గాటెన్.
1: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ గేవ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
1: అర్జున నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
1: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
0: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
1: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
0: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
1: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
0: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
1: వెళ్ళినావు,
0: యూ హావ్ గాన్ దేర్.
1: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ కూడా కొన్నావు.
0: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
1: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
0: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
1: తీసుకుని వచ్చావు.
0: యూ బ్రాట్ ఇట్.
1: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఏదో పడేసేసింది.
0: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
0: దిస్ ఇస్ ఇలస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
1: తర్వాత
0: లేటర్
1: అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది.
0: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
1: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
0: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
1: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
0: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
1: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
0: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
1: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
0: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్.
1: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
0: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
1: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
0: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
1: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
0: బ్రాట్ ఇట్ ది ఈవినింగ్.
1: రెండవ రోజు బర్త్డే రాములది.
0: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
1: ధరించాడు.
0: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
1: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
0: He bent to hand over the
1: gift to the shirt. Akada pattana pagilipoyindi.
0: And there the shirt tore in the center.
1: Amma cheppindi, nayana kotta vastrame appude chirigipoyinda ani Kausalya anindi.
0: Kausalya said it's a brand new cloth, it is torn now.
1: Appudu kuda nu Ramudu ee vidhamaina jnanaanni prabodhistu vachadu.
0: This is the teaching of wisdom of Rama in those
1: amma,
0: days.
1: Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
0: Rama said stitching is brand new, but the stitching cloth is old stock.
1: New
0: stitching is new,
1: kani cloth stock old stock,
0: but cloth is old stock.
1: Idi satyama kada?
0: Is it not true or not?
1: Adhe reetigane
0: likewise
1: neevu marchipoyinaavu, nenu erukulo untunnanu.
0: You have forgotten, I know.
1: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi. నాది ఎరుక నీకు మరుపు.
0: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
1: Intey kaakunda
0: nakulu des
1: ఆ యుద్ధ భూమి లోపల
0: వార్ఫీల్డ్
1: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
0: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
1: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
0: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
1: స్వామి
0: స్వామి,
1: అభిమన్యుడు చిన్నవాడు కదా,
0: అభిమన్యుడు
1: అతని పోవడానికి కారణం ఏమిటి?
0: వై షుడ్ హి డై?
1: నేను ఇంత పెద్దవాడు అయిపోయి నేను పోకూడదా?
0: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
1: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
1: పోకం మానదు దేహమే విధమున పోషించి రక్షించిన.
0: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్, బట్ ఇట్స్ బౌండ్ టు డై.
1: మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
0: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్, but they are bound to follow.
1: ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
0: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: ఒక రాయి ఉంటుండది,
0: ఇట్ ఇస్ అ బౌల్డర్.
1: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టూ తీసుకున్నాడు, బాగా 28 కొట్టాడు.
0: An young man picked up a hammer and hammered it 25 times.
1: కానీ రాయి పగలలేదు.
0: But it didn't break.
1: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
0: An old man was called.
1: అతను 2 ఏట్లు కొట్టాడు, 2 ఒప్పులు అయిపోయింది.
0: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ 2 pieces.
1: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
0: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్, వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
1: కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ హి సే, కృష్ణ సే,
1: వృద్ధుడా,
0: ఓల్డ్ మ్యాన్,
1: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
1: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
0: ఇట్ డిడ్ంట్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
1: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20 ప్లస్ 2 22 ఏట్లు గుండు పగిలింది.
0: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
1: 22 times.
0: 20 times then, 2 times now, 22.
1: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పటికి జరిగేటువంటిది మనం చూసుకుంటాము.

0: think of that what is happening at the moment.
1: Past kuda daniki kootu untadu.
0: But God will total the past also.
1: Idiye deeniki daniki unna vyathyasam.
0: This is the difference between that and this.
1: Daivattam anetundi sarvatra untunnadi.
0: Divinity is everywhere.
1: Kaani neevu prasthuta paristhiti endu maatrame neevu ప్రజెంట్ గా చూస్తున్నావు.
0: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
1: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
0: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
1: ట్రీ గా ఉంది.
0: ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ ఎ ట్రీ.
1: ఫ్యూచర్ లో ట్రీ గా ఉంది.
0: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ ట్రీ.
1: ప్రెసెంట్ లో సీడ్ గా ఉంది.
0: ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
1: సీడ్ మాత్రమే నువ్వు చూస్తున్నావు.
0: యూ థింక్ సీ ది సీడ్.
1: కానీ ఆ రెండు ట్రీలు కూడా ఈ సీడ్ నుంచి వచ్చినటువంటివి.
0: బట్ బోత్ ట్రీస్ హావ్ ఒరిజినేటెడ్ జర్మినేట్ ఆఫ్ ది సేమ్ సీడ్.
1: బీజం మామ్ సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు.
0: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures,
1: animate and inanimate.
0: This theory of non-dualism was propagated, taught by Shankara. However, a fundamental principle is needed to understand non-dualism.
1: మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
0: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ జర్నలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
1: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
0: బి ప్రిపేర్ టు లిసన్ టు ఫండమెంటల్ బేసిస్ ఇన్ ద ప్రిన్సిపల్ ఫర్ నాన్
1: జర్నలిజం. శివశంకర్ నమామి శంకర్ శివశంకర్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yoka jagatunandu manavude anintiki nee moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma dullabham, manava janmamu atyanta dullabhamainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanannu, jagatnu marchavalanannu, jagatlo abhivruddhi gaadinchavalanannu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ది ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu aneetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There is nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరి అయినటువంటి గత.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore it is absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life there is hidden mysterious mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
2: In the first instance, we should know what jnana is.
1: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meekandariki telusunu. Human anaga manavatvamto chernatundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుగుడేటువంటిది కానీ క్రిస్తు గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ. విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్, ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్, ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్, నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్, నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnanaanni telusukovalani prajnana vijnana sugnanamulo yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge aneetvantidi kevalamu యాక్షన్ తో వచ్చినటువంటిది కాదు.
2: నాలెడ్జ్ ఈజ్ నాట్ టు బి సింప్లీ ప్రిటెండెడ్ ఆర్ యాక్టెడ్.
1: నాలెడ్జీ ఎనర్జీగాను మారుతుంది, ఎనర్జీగాను మారుతుంది.
2: దిస్ నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎనర్జీ, ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ ఎలర్జీ.
1: కానీ ఈ నాలెడ్జిని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మానవత్వము ఈ యొక్క దీని నాలెడ్జిని చక్కగా ఆచరించి పలకాలి.
2: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ప్రేమ స్వరూపులార,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ is naturally reflected in our actions.
1: Kani idi ante ikkadunu mana nundi aavirbhavinchetvanti reaction, resound and reflection.
2: These are all due to three important factors: reaction, reflection and resound.
1: Resound. Ee sound anetvantidi manamu lopara nundi puttinchukoni vachetvanti yokka sound.
2: The sound, in reality, is within where it arises, originates.
1: Reflection, manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavinchetvanti visham reflection.
2: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
1: Kani reaction anetvantidi చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి.
2: రిఫ్లెక్షన్ ఈజ్ ద వన్ అవుట్ ఆఫ్ దిస్ రియాక్షన్.
1: రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
2: ద రిసౌండ్ స్టాండ్స్ ఫార్ ద మెయిన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
1: రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ in human life.
1: ee naati prapanchamalo prati manavudu kudanu nerchukuneetvanti yokka sarva vidyalu kudanu ee sound kinda vacheetvantivi.
2: All the knowledge that we acquire and learn is the product of resound.
1: Kaani ee resound anetvantidi reaction nundi chernatvantidi.
2: This resound is associated with the reaction.
1: Ee reaction unta kudanu రిఫ్లెక్షన్గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కానీ మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
2: You are merely wasting your time by going through books, but in fact the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book, it has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హ్యావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్, దట్ యు ఆర్ హైలీ రిసోర్స్ఫుల్ నాలెడ్జబుల్, వై ఆర్ యూ ఈగోయిస్టిక్?
1: నీ హస్తయుగము మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యు కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ రెస్పెక్ట్ అడోర్ వర్షిప్ గాడ్, వాట్ ఫార్ ఈజ్ యువర్ నాలెడ్జ్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ new habits, the new ways of life from today, recognize their value.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: In this world today, as you notice, there are so many changes.
1: కానీ అవి అన్ని కూడా ప్రధానం కాదు.
2: All these changes that you come across are not that important.
1: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ద వన్స్ ఓన్ సెంటర్ ఆఫ్ లైఫ్, ద బీయింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ షేరింగ్ విత్ అదర్స్.
1: సత్యమును పఠించి తిని సత్యము చూచి సర్వశాస్త్రములు నిష్ఠులమైన విద్యలను నేర్చితనంచును గర్వమేడా. ఈ ప్రస్తుత యుగమునందు నేర్చినటువంటి విద్యలు అన్నీ కూడాను కేవలము అవిద్యల కిందనే చేస్తాయి, కానీ నిజమైనటువంటి విద్యలు కాదు.
2: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? All the textual information, bookish knowledge is avidya.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది గాని విద్య అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: దేర్ఫోర్ భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
2: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని ఎందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఇస్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
1: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam antai kudunu energy gaane untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పినది, తాను నడుచుకున్నది, తాను చదువునది, తను రాయినది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకశిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: Energy is never localized.
1: Puramu oka vyakti emiyu telinatvanti yokka ajnaniga undinatvanti vaadu.
2: Earlier there was a totally ignorant person.
1: Kaani kramakramena aa energy ni develop cheskoni atane goppa leader ga tayarayadu.
2: Later he has developed this innate energy and ultimately became great.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: Therefore for advancement and progress energy is important.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్, బట్ యు ఆర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యు ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని ఎందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: Therefore everything has developed out of self reliance or self dependence.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: Therefore ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
1: ఏదో ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: Therefore everything is done for one's own sake.
1: Self-confidence,
2: self-realization,
1: self-experience
2: of the self,
1: anta kudanu self kindane untundadi,
2: are all related to your being the self.
1: Kanuka meer kramakramena ee rendu dinalu lopala inka meer konni nerchukovalsinatuvi enniyo unnunavi avanni kudanu మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ టు టీచ్ అస్ ఇన్ ఎ వే దట్ వీ క్యాన్ అండర్స్టాండ్.
1: కనుక మీరు ఇంకా ముందుకు తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి.
2: There are lots of things you are supposed to know in future.
1: Sevadalam anaga kevalamu dalamu.
2: Sevadalam dala the petrol.
1: Ee dalam lopala aneka rakamulaitvanti yokka kalarantha unnai.
2: Dala the petrol has got so many faces, facets.
1: Ee dalam yokka prabhavame aneka rakamulaga kodanu prabhavistu untundi.
2: It is only the beauty of the petal and faces that would spread all over around.
1: Kani oka vittanam naatinamante aa vittanam peddayipoyi pedda chakkani andamaina flower ga roopanduthundi.
2: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
1: Kani mottamota idi vittanamu ye maatramu andanni andinchadu.
2: Initially, the seed is not that beautiful.
1: అది క్రమక్రమేణ ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనం మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
1: flower. Lopala aneka dalamulanta unnai.
2: The flower has so many petals, dalas.
1: Ee dalamulu unnanta varike idi flower ga kanipistundi.
2: The flower remains so long there are dalas.
1: Ee dalamulu raalipoyena flower e kaadu.
2: When dalas or petals drop down, the flower cannot exist.
1: Kanuka mottamota దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
2: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అండ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇంటూ ఫ్లవర్స్.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: వాచ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ దెన్ ఎంజాయ్.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ఊకున్న చెప్పగలడు.
2: ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ will be indicated to you by Mukundan, the state president.
1: Tarvata nenu annitini dani savaristhuntanu.
2: Bhagavan will respond to your questions later.
0: You were listening to a divine discourse delivered by Bhagavan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.

0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: Manishi ante manase.
0: Manishi, man, means manas, the mind.
1: Manas ante sankalpamulu yokka cherike.
0: Mind is the combination of thoughts.
1: Sankalpamulu yokka prabhavame nadatalu.
0: Thoughts lead into action.
1: Nadatalu yokka phalatame sukadukkamulu.
0: Action results in good or bad as the case may be.
1: ఈ నాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: The pleasure and pain depend on one's own actions.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పమే.
0: It's only thought which is the cause for the action.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: Mind is the combination of thoughts.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: As the man has this manas, the mind, he is called manishi, human.
1: Manase lekapothe manishe kaadu.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manishi.
0: Therefore, the one with manas, mind, is manishi, human.
1: Pashupachi mrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadu.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహం తత్వము నుండినే ఆవిర్భవించింది.
0: దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego.
1: ee moodu kudunu anyonya anuraga sambandha bandhavyamto kudinappude manavattam aneetvantidi divyatvanni pondutundi.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ee moodinte oka ekatvaniki bhinnam jariginappudu idi aneka vidhamulaitundi ashanti guri avutundi.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: Oka intilo muguru sodarulu untaru.
0: There in a house there are three brothers.
1: Ee muguru kodanu okarini okaru anusarinchi preminchi okarini okaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kani ye karanam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్ వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ద హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: హూ ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్స్ దిస్ హౌస్?
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్
1: ఆర్
0: రెసిడెన్స్.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్
1: అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి వీటి మూడు పేర్లు.
0: హియర్ వి ఫైండ్ త్రీ, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
1: ఈ మూడు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యమైన కూడా విజయాన్ని సాధించవచ్చు.
0: When all the three brothers mingle happily in joy and bliss, ఇన్ యూనిటీ దే విల్ అకంప్లిష్ సక్సెస్.
1: కానీ టాస్క్ ఒకవైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and the words and action go in different directions, there will be no success at all.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండినటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెదమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్మ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదము లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత,
0: and it has taken the very vile form.
1: కర్మ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.

0: ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత ఆ దర్శనం చేతనే పాపనాశనమైంది.
1: Satcharatnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages of the rishis,
0: veerulkudunu atakayinchi veerulkudunu addaginchi veerin champadaniki prayatinchadu ee ratnakarudu.
1: Ratnakara made an attempt to kill these sages even.
0: Nayana champatam goppatanam kaadu.
1: They said, look here, nothing great in killing
0: others. Kanikeetukadulu kudunu manavuni keedu chestuntai.
1: They also harm you one way or other.
0: మేలు చేసినటువంటి వాడే మనిషి.
1: The one who helps is human.
0: మేలు మహేశుడైనా చేయగలడు.
1: The help could be done even by God.
0: కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
1: Make every effort to help but not to harm.
0: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
1: Why do you do this?
0: జాన్

0: To fill this small little belly, we
1: జానడు
0: enter into all
1: problems.
0: To fill this small belly,
1: చిక్కుల నుండుచు
0: we'll be confronting problems.
1: కోటి విద్యలను పూనిక మీర నేర్చి
0: we study hard all various forms of knowledge.
1: పరిపూర్ణ సుఖమును పొందలేక
0: and we don't get total happiness.
1: ఈ మానవ జాతి లోకమున బ్రగ్గగ నేటికి
0: why should we spend time in this world?

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: Ee chinna kooti nimittamai koti mandiriki baadha petti nee potta nimpukoni neevu anubhavinchetundi sukham emiti?
0: O madcap, you suffer many people, you harm many to fill your
1: nee kutumbam ye sukhamunu anubhavistundadi.
0: What kind of happiness that your family enjoys?
1: Ituvanti papakrutyamunaku moolu kodakudu.
0: Never submit yourself to sinful acts.
1: Kanuka neevu neti nundi శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మ ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్
1: శ్రమించి నీవు భుజించు
0: అండ్ యు చాంట్ ద నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్త ఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukane satsangamu anetvantivi manamuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatundi yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలం గావించుకోవచ్చు.
0: వీ కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ అస్.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము.
0: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: కనుకని ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తమ ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
1: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామమును చింతిస్తూ కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకార స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది.
0: హిజ్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్.
1: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
0: The giver of this creation is God Lokanatha, while Valmiki is the composer.
1: Lokanatha ku sambandhinchina

0: శ్లోకనాథుడు కూడాను అభివృద్ధి పొందాడు.
1: And therefore he could improve himself in this composition of verses.
0: లోకనాథుడు లేకపోతే లోకనాథుని యొక్క ప్రచార ప్రబోధలు జగత్తునకు వ్యాపించి ఉండేటువంటివి కాదు.
1: Without this divine composer శ్లోకదాత, you wouldn't have had the God divinity being spread so wide.
0: కనుక శ్లోకదాత అయినటువంటి వాల్మీకి గొప్ప లోకానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాడు.
1: The greatest divine composer Valmiki is an ideal to the world.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
1: Every man should mold himself into an ideal one.
0: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటుంది.
1: The greatness of human life.
0: మానవుని యందు లేని శక్తి మరొక దేని యందు ఏమాత్రము కనిపించదు.
1: The power latent in man is not found anywhere.
0: సర్వ శక్తులు కూడాను మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: All the power is present within the man.
0: అయితే దానిని సరైనటువంటి రీతిగా సంస్కరింప చేసుకోవాలి.
1: However it has got to be refined.
0: దోషమును నిర్మూలము గావించి
1: Removing all the
0: గుణములను పోషించుకున్నప్పుడు
1: when we develop
0: పోషించుకున్న గుణములను ఆచరణలో పెట్టినప్పుడు
1: when once the virtue
0: ఇది ఆనందానికి సరైనటువంటి ఆలవాలమైపోతుంది.
1: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
1: Everyone
0: గుణపోషకుడు కావాలి.
1: No one should have any kind of defect or mistake.
0: అప్పుడే మానవుడి యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
1: Then he will never be subjected to misery and he will be blissful always.
0: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు.
1: If anyone having full faith and worship wholeheartedly, he will never be a failure any time.

0: There are people who have spoiled themselves, who are failures for lack of
1: faith.
0: In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటిని అన్నిటినీ నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దానిని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this
1: day is ekadashi. ఒక సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాం.
0: This is written by Siddhanti. We observe the practices
1: accordingly. ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతం ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti that today is ekadashi, you observe all practices.
1: ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు.
0: As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure.
1: ఈ సండే అనేటువంటిది నీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got this Sunday?
1: ఏకాదశి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got ekadashi?
1: నీవు దీనిని ఎట్లా నమ్మినావు?
0: How do you believe it?
1: ఒక సిద్ధాంతి క్యాలెండర్ లో రాసినటువంటి ఒక పేరును చూచి నీవు నమ్ముతూ ఉన్నావు.
0: You have got full faith because it's the one written by one Siddhanti.
1: లేకపోతే తెల్లవారిన తక్షణమే నేను సండే అని ముఖం పైన రాసుకుని వచ్చిందా?
0: The day has not appeared with the label that this day is Sunday.
1: లేక టుడే ఇస్ ఏకాదశి అని రాసుకుని వచ్చిందా?
0: Nor today appeared with ఏకాదశి on his forehead.
1: ఒక సిద్ధాంతి వ్రాతనే ఇదంతా ఆధారం.
0: It's just the writing of a Siddhanti.
1: ఒక సిద్ధాంతి రాసినటువంటి వ్రాతనే మనం ఇంత విశ్వసిస్తున్నాము.
0: We have full faith in that written by
1: Siddhanta. Sakshat Vedamale Tattvam Asi. Nayana, Neeve Atma Swarupadavu.
0: The Veda declares that you are Atma, the Spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the Awareness.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahma Asmi. అనేటువంటి ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత.
0: దిస్ ఇస్ ద వీక్నెస్.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: వి డోంట్ బిలీవ్ వాట్ ఈస్ ట్రూత్.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: వి బిలీవ్ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ మిజరీ అండ్ వాక్యం
1: కూర్చా నమ్మాలి.
0: We should have full faith in God's word.
1: ఈ దైవవాక్యాన్ని మనం నడుచుకోవాలి.
0: We have to conduct ourselves accordingly.
1: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
0: Then we will reach proper positions.
1: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
0: But man is not reposing faith.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: షిరిడి లోపల భక్తుడిగా ఉండినటువంటి
0: నానా, a devotee there in Shirdi,
1: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
0: And his daughter was suffering from the pains, labor pains.
1: 3 days, 4 days అయిపోయింది.
0: 3 days, 4 days passed.
1: చాలా టైర్డ్ అయిపోయింది.
0: She was very much tired.
1: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
0: People doubted whether she would survive or not.
1: 100 సంవత్సరాల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటళ్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
0: Long back, there were no facilities of hospitals or nursing care.
1: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా, బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
0: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా, ప్రేయింగ్ సో దట్ బాబా యూ షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
1: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటుంది.
0: Devotee may pray anywhere.
1: Wireless vale kani cherutundi. Wireless ana koncham alasyam avutundi kani wireless kante vegangane cherutundi.
0: Wireless communication may reach rather late, but the connection between devotee and God
1: bhagavantunaku sooner than that. Heart to heart, love to love.
0: The connection between God and devotee is heart to heart, love to love.
1: Idi a communication.
0: This is communication.
1: Ee communication ipudi tatchaname babaku telisindi.
0: Baba could come to know what is happening.
1: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There is a person by name Babu.
1: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
0: Baba used to call him Babu.
1: బాబు రా అన్నాడు.
0: He said, come on.
1: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి
0: టేక్ దిస్ విభూతి
1: జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు నానాకు అందించు అన్నాడు.
0: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్
1: ఆజ్ఞ
0: ఇస్ అ కాన్స్ కమాండ్
1: విన్నాడు.
0: హి హర్డ్ ఇట్
1: జోబులో చూసుకున్నాడు 2 రూపాయలు ఉన్నాయి.
0: ఇన్ హిస్ పాకెట్ హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 2 రూపీస్
1: ఇక్కడ చూచాడు బెల్గాం వరకు మాత్రం రైడ్ లో పోవచ్చు అక్కడ.
0: హీ కెన్ రీచ్ అప్ టు బెల్గాం బై
1: జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు రీచ్ ద విలేజ్.
1: బాబా నా దగ్గర కాసు లేవు నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు.
0: హీ సెడ్ బాబా ఐ డోంట్ హ్యావ్ మనీ హౌ కెన్ ఐ గో.
1: వరే పిచ్చివాడా నేనన్నీ చూసుకుంటాను పొమ్మని ఎప్పుడు చెప్పినాను దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను.
0: సందేహం
1: ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వెయిట్ నెవర్ డౌట్
1: ఇది ఏ రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హీ కమాండెడ్ హనుమాన్
1: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
0: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
0: గో టు లంకా ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
1: హనుమంతుడు సందేహించాడు.
0: హనుమాన్ డౌటెడ్
1: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి.
0: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
1: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
0: హీ కమాండ్స్ మీ టు గో
1: అని కొంత సందేహించాడు.
0: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్
1: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
0: హీ చాంటెడ్ రామాస్ నేమ్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
0: ద వన్ హూ కమాండెడ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ ఈస్ డన్.
1: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు ఇంకెవరికి ఇవ్వలేదే.
0: హీ కమాండెడ్ మీ సో దట్ ఐ వుడ్ అచీవ్ ద టాస్క్ ఎంట్రస్టెడ్
1: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ మీ టు అండర్టేక్ ద టాస్క్ అండ్ హీ విల్ డూ ఆల్ ద నీడ్ ఫుల్ టు బి సక్సెస్ఫుల్
1: గాఢమైన విశ్వాసము
0: దట్ ఈస్ స్ట్రాంగ్
1: అచంచలమైన విశ్వాసము
0: అన్వేవరింగ్ ఫెయిత్
1: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
0: బాబు ఆల్సో క్వశ్చన్
1: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి 33 నేను ఏ విధంగా పోవాలి టాంగా నెక్కి.
0: బాబా ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్
1: ఆనాడు ట్యాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
0: దేర్ వర్ నో ట్యాక్సీస్ ఆర్ కార్స్ ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
1: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
0: యెస్ టు ట్రావెల్ 30 మైళ్ళు
1: కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
0: Without paying money,
1: then పోవాలి.
0: Or I must walk the distance.
1: 30 మైళ్ళు నేను నడచగలనా?
0: Can I walk 30 miles long?
1: ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా?
0: Can I travel by tanga?
1: అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు.
0: When he was doubting, Baba gave him the courage.
1: నా మాటను విశ్వసించు.
0: Have faith in me.
1: నా ఆజ్ఞను శిరసా వహించు.
0: Follow my command.
1: నీవు వెళ్ళు అన్నాడు.
0: Go.
1: సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: Without giving any reply, he started moving, traveling.
1: వచ్చింది బెల్గాం చేరింది.
0: He reached that place.
1: రాత్రి 1:30 గంటలకు తిరిగాడు.
0: It was night 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్లో?
0: Where am I to go in this dark night?
1: ఏ విధంగా నేను ఈ కాలంలో గడపాలి? అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: He prayed to Baba, closing his eyes.
1: ఒక బిల్ల జవాను వచ్చాడు.
0: Suddenly,
1: పాతకాలంలో తహసీల్దారి వెంట ఒక బిల్లం వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన బాహుడు వచ్చేసాడు.
0: ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్ హూ కేమ్ ఫ్రమ్ షిర్డీ హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్.
1: ఇతను వచ్చాడు. నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: I really got down and I'm sent by Baba.
1: Rendi, rendi, rendi. Meekosam tanga kaachukoni untundadu annadu.
0: He said, come along. There's tanga waiting for you.
1: Ekkada nunchi vachindi annadu.
0: Where from it came?
1: Nana Sahib pampichadu.
0: It is sent by Nana Sahib.
1: Kanuka manchi tanga.
0: It's a very good tanga.
1: Gurram chala powerful gurram.
0: The horse is powerful.
1: Chuche gurram chala beautiful ga untundadu.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
0: యాజ్ హి వాస్ జర్నీయింగ్ ట్రావెలింగ్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ మూవింగ్. ఇట్ సో స్మూత్ రన్నింగ్.
1: కారు ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటి గుర్రము. అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
1: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: యాజ్ వాస్ థింకింగ్ సో హి రీచ్డ్ విలేజ్.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: అండ్ హి షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
1: ఆయన దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంట్లో ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. హి డిడ్ ఫైండ్ టాంగా నార్ టాంగా వాలా దేర్.
1: సరే ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రీచ్డ్ హోమ్.
1: నానాను చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా.
1: ఎప్పుడు పంపాడు?
0: వెన్ డిడ్ హి సెండ్?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ యెస్టర్డే ఈవినింగ్.
1: రాత్రి 1:30 గంటకు నేను స్టేషన్ చేరాను.
0: ఐ రీచ్ స్టేషన్ అట్ 1:30.
1: మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో దాట్ యూ సెంట్ ద టాంగా, దేర్ ఫోర్ ఐ కుడ్ రీచ్ హియర్ ఇన్ టైమ్.
1: నాకు ఆశ్చర్యం వేసింది.
0: నానా వాస్ సర్ప్రైజ్.
1: నా దగ్గర టాంగా లేదే.
0: ఐ హావ్ నో టాంగా.
1: నేను ఎవరిని పంపలేదు.
0: ఐ నెవర్ సెంట్ ఎనీబడీ.
1: నీ వచ్చేది కూడా నాకు తెలియదే.
0: ఐ డోంట్ నో యువర్ అరైవల్ ఐదర్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: వై డు యూ స్పీక్ లైక్ దట్? వేర్ ఇస్ ద టాంగా? షో మీ.
1: అయ్యా, దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఐ డిడ్ సీ ది టాంగా నార్ ద పైలట్.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: బట్ హీ సెడ్ దట్ హీ ఈ సెంట్ బై యూ.
1: సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదట పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: అండ్ హి ప్రేడ్ ఇంటెన్స్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్
1: బాబా. బాబా బాబా అని అరిచాడు.
0: హి షౌటెడ్ బాబా బాబా.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: యాజ్ హి వాస్ షౌటింగ్ హి కుడ్ లిసన్ టు ది షౌట్స్ ఆఫ్ బేబీ.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇదిగో 2 రూపాయలతో నేను వచ్చాను.
0: He came back to Babu.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయిన ఈనాడు.
0: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: Because of this faith, Nana could be blissful.
1: మూడవ దినమే,
0: థర్డ్ డే,
1: నానా బావు ఇద్దరు చేరి షిరిడీకి వెళ్లారు.
0: థర్డ్ డే నానా బావు కేమ్ టు షిరిడీ.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: కేమ్ అండ్ సెండ్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్. యువర్ డివినిటీ అండ్ మిరకిల్.
1: ద్వాపరయుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్ దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్
1: నానాకు చక్కని కంఠం.
0: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: హీ సింగ్స్ వెరీ వెల్.
1: కనుకని అక్కడికి వెళ్ళి చాలా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్.
1: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
0: బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుటవట. నిను గనుగొన్న గల్లమా.
0: You are there.
1: Ninu ganugonna gallama.
0: You are there in all the 84 lakhs of living creatures.
1: Antattu pokunda ganamagu dongalalo gajadongavu. Ninu ganugonna gallama.
0: Among thieves you are a very big thief. Can we know you?
1: Baba anni neeku telusu.
0: Baba you know everything.
1: Kaani telinekunti vaadi vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: నీవు చాలా దొంగవు, బడా చిత్త చోరుడవు.
0: యు ఆర్ ఎ వెరీ బిగ్ థీఫ్.
1: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ఏ సీక్రెట్ హియర్.
1: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యూ దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశాను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్
1: దట్? అదే పదములతో పాటగా పాడుతుంటే

0: బడా చిత్తచోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ అండర్ ద హ్యాండ్ విన్ యూ అడ్రస్ గాడ్ ఎస్ ఎ బిగ్ థీఫ్ ఆల్ ఆఫ్ అస్ జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండేటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదువన్మత్తుడై పోతుంటాడు.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: కనుక పాటలయందు మాటలయందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు.
1: నో వన్ కెన్ క్లియర్లీ ఎస్టిమేట్ ద మెలడీ అండ్ బ్యూటీ ఆఫ్ వర్డ్స్ అండ్ సాంగ్స్.
0: తెలుసుకోవాలి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు.
1: వి సే దట్ గాడ్ లవ్స్ మ్యూజిక్.
0: భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడవయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు.
1: We can speak to God by words or poems or songs. If you say, O Rama, you are compassionate, His heart
0: won't melt. Rama, nannu kapadu అని ఓ పద్యంతో చెప్తే అది కూడా అంత గొప్పగా ఉండదు.
1: బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ బై వే ఆఫ్ పోయమ్, వెల్ ఇట్ విల్ నాట్ డ్రా హిజ్ అటెన్షన్.
0: రమా నన్ను కాపాడు, ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ స్టార్ట్ సింగింగ్, వెల్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే గాన లోలుడు, గాన ప్రియుడు, గానానందుడు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్ అండ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది మెలడీ ఆఫ్ ది మ్యూజిక్.
0: నానా గానం చేస్తూ ఉన్నాడు ఆ పటం ముందు.
1: నానా స్టార్టెడ్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా.
0: బాబా కూడాను ఉన్మత్తుడయ్యాడు.
1: బాబా ఆల్సో లాస్ట్ హిమ్సెల్ఫ్.
0: మత్తుతో తల ఊపుతున్నాడు.
1: హి వాస్ నోడింగ్ హిస్ హెడ్ ఆల్ ద టైం.
0: ఆ పాటలో తాను కూడా కోరస్ పాడుతున్నాడు.
1: హి టు జాయిన్ ద కోరస్.
0: ఈ విధంగా గానం అనేటువంటిది,
1: దిస్ మ్యూజిక్,
0: పాడేవాణ్ణి తన్మయత్వం చేస్తుంది.
1: It will make the singer to forget himself.
0: వినేటి వాటి వారిని తాండవం ఆడిస్తుంది.
1: The listener also starts.
0: దైవాన్ని కూడా తాండవం ఆడుతుంది.
1: The listener starts dancing and also
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: That is the power of music.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువనివ్వటానికి కారణం ఇదే.
1: As we pray to God, so much of value is attached to bhajan.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: So we should do bhajans wholeheartedly.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హాస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్ టైం.
0: తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామ సభలోపల కూడా పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: It was Valmiki who made Lava and Kucha sing the glory of Rama in front of Rama.
0: Kanukane nirantaram kudanu dayarahitudai krurudai katinudai himsistunnatvanti yokka ee Valmiki inta raalanu kudanu kariginchetvanti yokka gaanamu cheta ee divyamainatvanti Ramacharitranu prapanchaniki andistu vachadu.
1: Valmiki, who was at one time had no compassion, so wicked and cruel, later he could compose Ramayana that could melt the heart of everybody.
0: కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటారు ఈ దివ్యమైన నామము.
1: ఇట్స్ ద డివైన్ లార్డ్స్ నేమ్ దట్ వుడ్ మేక్ ది హార్ట్ స్టోన్ మెల్ట్ అండ్ మేక్.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంత ఉంటారు.
1: దర్ మెనీ బాయ్స్ ఆఫ్ సైన్స్.
0: కఠినమైనటువంటి ఒక గుండు ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బోల్డర్.
0: ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి, లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: ఆన్ దిస్ హార్డ్ స్టోన్ ఇఫ్ యూ కీప్ ఫ్యూ సీడ్స్ దే గెట్ డ్రైడ్.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: నో ప్లాంట్ వుడ్ జర్మినేట్.
0: క్రమక్రమేణా ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో బికాస్ ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil, it germinates
0: into a plant. మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: The plant grows into a tree.
0: ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: And the tree eats.
0: ఆ ఫలములు మానవుడు భుజిస్తాడు.
1: Man eats.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: And it's only the consequence of the
0: కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయి.
1: It is the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారుని యొక్క హృదయము మారిపోయింది రత్నాకరుని హృదయం.
1: Likewise, the stone-hearted Valmiki's heart transformed later.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: That has transformed into penance
0: tapas. అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: It has shaped into Valmiki ant hill.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki
0: came out of it. As
1: he is born there in ant hill, Valmikam, he is called
0: Valmiki.
1: ఇది రత్నకార అర్లియ
0: కఠిన హృదయుడు
1: స్టోన్ హార్టెడ్
0: కానీ పాము పుట్టకు వాల్మీకం అని పేరు.
1: ఇట్స్ యాంట్ హిల్
0: ఇది కరిగిపోయింది వర్షానికి కరిగి కరిగి కరిగిపోయింది.
1: ఇట్ ఇస్
0: డిసపియర్ కరిగిపోయేటప్పటికి ఇతను బయటపడ్డాడు.
1: అండ్ వాల్మీకి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్
0: కనుకనే వాల్మీకం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకము అని పేరు పెట్టింది.
1: సిన్స్ హీ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాంట్ హిల్ వాల్మీకం ఈస్ కాల్డ్ వాల్మీకి.
0: ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణం?
1: What is that responsible that made him so great?
0: Maharshali yokka darshana sparshana sambhashanam le deeniki moola karanam.
1: The main cause are these three factors. He could see, he could converse, and also talk to the sages.
0: Peddalanu darshinchali.
1: You have to
0: peddalanu gauravinchali.
1: You have to respect elders.
0: Peddala aashirvadamulu pondali.
1: You should receive their blessing.
0: Andarikante goppa peddalu talli dandrule.
1: Of all, mother and father are greatest.
0: Kanukane matrudevo bhava pitrudevo bhava annaru.
1: So mother is God, father is God.
0: Variki nityamu namaskarinchi vari aashirvadanni pondali.
1: You should do namaskar and receive their blessing.
0: Aa vidhanga undinappudu sakshat daivame neeku sakshatkaristadu.
1: When you are so, God will appear in front of you.
0: Kanukane vidyarthulaku kathinamainatunti yokka bhavamulu kruramainatunti sankalpamulu hrudayamulo cherakunda chusukovali.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu satchintanlu sadalochanalu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina valmiki ratnakarudu goppa muniga marinattuga mana hrudayam aneetvantidi kaatinyanga undinatvantidi mrudu maduramaina pratreetiga maaripothundi.
1: Just as cruel ratnakara could become Valmiki
0: later. That
1: becomes the dwelling place for our
0: Lord. To whom
1: does it belong, the heart?
0: ఎవరిదో కాదు భగవంతుండే ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: No one has authority to be seated.
0: నీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in your
0: mind. దానికి ఎంతమందికైనా చాటు చోటు ఉంటుంటది.
1: You can give
0: హృదయము ఒక్కటే. ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం, ఇంకొకరిని ఇంకొక పర్యాయం, ఈ విధంగా మార్చుకోకూడదు.
1: యూ కెనాట్ చేంజ్ పీపుల్ ఇన్ టర్న్స్.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: ఓన్లీ యూ షుడ్ గివ్ ప్లేస్.
0: ఎప్పుడు కూడా నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: అండ్ దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ టుడే.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము,
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము,
1: ఎక్స్పీరియన్స్
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి, కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నాట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
0: నీకు ఇది మంచిది కాదు అనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ.
0: ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు.
1: బట్ టుడే పీపుల్ డోంట్ హావ్ పేషెన్స్.
0: ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
1: ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హీ రిజార్ట్స్ టు యాక్షన్.
0: రాముల యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు.
1: Because of the arrow shot by Rama, Ravana.
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: Ravana was to die in a moment. So time is surrounded by many.
0: ఇంత గొప్ప సైంటిస్ట్.
1: The great scientist.
0: ఈ గొప్ప మహనీయుడు.
1: He's a great.
0: గొప్ప తపస్వి.
1: One of penance.
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: He has got all the power.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో?
1: What is his chief
0: aim? తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: All congregated
0: Ravana,
1: there.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, రావణ వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు డు, వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్ బికాజ్ I'm here being shot by arrow one. All my sins are atoned.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: With great difficulty he could lift up both hands. Oh great Lord, what shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ
1: but
0: అవి కాలేకపోయినాయి.
1: I could not fulfill them.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: Basing on my life,
0: మంచి
1: చేయాలనే
0: సంకల్పం మంచి సంకల్పమే గనే వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: The moment there's good thought, never delay.
0: తక్షణమే నీ పని లోపల ప్రవేశించాలి.
1: Immediately start acting on that.
0: మంచి పనులకు ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: To do any good activity, never postpone.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: Never take time to do anything good.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: The thought and action should happen simultaneously.
0: వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: If any other thoughts come, they take some time more.
0: నేనట్టే సంకల్పించుకున్నాను.
1: I thought so.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రంనంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to convert all the saline sea water sweet.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: I was postponing.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ టు మేక్ ఆల్ దోస్ పీపుల్ దట్ సఫర్ ఇన్ హెల్ గో టు హెవెన్ అండ్ బి హ్యాపీ దేర్.
0: తర్వాత తర్వాత తర్వాత అని వాయిదా వేసుకుంటూ
1: ఐ వాస్ పోస్ట్‌పోనింగ్.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: I was postponing all good actions.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: I could not do anything good.
0: కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ వెన్ ది మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైమ్ టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka meeru ee sadbhavamunu abhivruddhi parchukoni
1: you should develop these good thoughts.
0: Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru pinchukovali.
1: And you should a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: So we should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు.
1: అండ్ వన్స్ వీ హావ్ దిస్ ఇండివిజువల్ క్యారెక్టర్ విల్ బి లీడర్స్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇండివిజువల్ క్యారెక్టర్.
0: క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఇట్ లీడ్స్ టు నేషనల్ క్యారెక్టర్.
0: కనుకనే ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్. వ్యక్తిగతమైనటువంటి శీలము దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: సో వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should also develop the spirit
0: కానీ
1: of patriotism.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: There is no spirit of nationality whatsoever.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటి వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. They don't know what nationality is.
0: నేను నా వారు నా కుటుంబమే అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు.
1: They just travel to the extent of I and my family
0: కాదు కాదు మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరిని బ్రతికిన పీనుంగకండు వసుదన్ కలడా.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ అండ్ ది గౌ ఈ దేశాభిమానమే లేకపోతే
0: నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: యు ఇఫ్ యు డోంట్ హావ్ దట్ ఫీలింగ్ యు ఆర్ జస్ట్ డెడ్ కార్.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: సో డెవలప్ ది సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: జస్ట్ యాజ్ హావ్ అటాచ్మెంట్ టు ది బాడీ యు షుడ్ హావ్ అటాచ్మెంట్ టు దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: అండ్ దిస్ కంట్రీ ఇస్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ బాడీ.
0: దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి శీలము చేతను గుణములు అభివృద్ధి చేతను సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with an individual character.
0: చెడ్డ సంకల్పములు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: Close the doors of your heart.
0: మనం ఒక ఇల్లు కట్టాము.
1: You have constructed a house.
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: It has windows and doors.
0: కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము?
1: What for is the door?
0: మనం బయట పోవటము రావటం కోసం ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: For us to go and come back.
0: మన బంధువులు మిత్రులు లోపల రావడానికి పోవడానికి పెట్టుకున్నాము.
1: Doors are there for our friends and relations to come and go.
0: కదా బజార్లో పోయేటువంటి పందులు కుక్కలు గాడిదలంతా వదలటామా?
1: Because of the fact that we have doors, we would not permit all these three dogs and the pigs around.
0: Donkeys
1: around.
0: కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారముల లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తళ్ళాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve this goal.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad
0: qualities. లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్ ఇట్ గ్రేట్ నోబుల్.
0: ఇటువంటి దుర్మార్గుడు ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్
0: విద్యావంతులైపోయి
1: బీయింగ్ ఎడ్యుకేటెడ్
0: విజ్ఞానవంతులైపోయి
1: వన్ ఆఫ్ విజ్డమ్
0: సుగుణములంతా ఉంటూ ఉండి కూడాను
1: బీయింగ్
0: ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్ విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్ which is present in the mankind should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta
1: with the divine thoughts
0: manavatvanni manam chakkaga teechididdukoni
1: human life has to be molded properly
0: divinanga roopondali
1: and should transform into the divine
0: roopondali etta manam roopondutamu
1: how
0: shivuniki munduga nandi untuntai
1: in front of shiva there is bull nandi
0: nandi ante ee pasivu
1: nandi is animal
0: aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి? ఎవరిని చూస్తుండాలి? భగవంతుణ్ణే చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ అట్ గాడ్ కంటిన్యూస్.
0: ప్రకృతిని చూడటం లేదు.
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ఫోర్ వి వర్షిప్ నంది.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టిని దైవం పైనే మరల్చింది.
1: బికాజ్ ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship.
0: కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి.
1: సో వీ షుడ్ హావ్ వెరీ గుడ్ లుక్స్.
0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: షుడ్ హావ్ సేక్రెడ్ లుక్స్.
0: అది ఏ సుదర్శనము.
1: దట్ ఈస్ సుదర్శన గుడ్ లుక్.
0: మంచి దృష్టి.
1: ఇట్స్ అ గుడ్ విజన్.
0: కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ దైవంను చూస్తూ దైవం ఆరాధిస్తూ దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకుని దైవ భావంలో మనం చేరాలి.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

ఆకాశమున కంటే అతి శుద్ధమయ్యుండు సర్వజీవులయందు వర్వయుండు బ్రహ్మముందు కానిది ఇలను ఎదియులేదు బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవుల యందు సంచరించు బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు సాధు సద్గుణ

0: it is shining more resplendently than the sun itself. It excels in whiteness, the whiteness of ice. It is subtler than the subtlest space, akasha. It is found in every human being. You are Brahma and Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you? Oh, dear audience who have assembled here.
1: వెలుగుండాలోననున్నది వెలుగునేని వెలుగు నాలోననున్నది వెలుగునేనే నేను వెలుగును వెలుగులో నేనయుండు వెలుగు నాలోననున్నది వెలుగునేనే నేనే వెలుగును వెలుగును నేనయుడు అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము బ్రహ్మమే అతడయవును అతడే బ్రహ్మ

0: In me is life, and I am life. I am essentially life, and I am in life. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma, and Brahma is he.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు.
0: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్.
1: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలను, పేర్కొంచవలను.
0: దేర్ఫోర్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆనర్ ఇట్.
1: దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రేమించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును.
0: డోంట్ డిసెండ్ ఆన్ అర్త్ in order to have an opportunity to make himself available to all people, to love them, to bless them, and to grace them.
1: ee prakriti antri kudanu kevalamu mandunatvanti gundu.
0: The entire nature consists of a mass of earth.
1: ee yokka manta gunduloni lobhagamu వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ మార్క్ దెర్ ఈస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
1: అదే విధముగానే అంతర్బహిస్త సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, the principle of atma is found all over.
1: Isha vakyam idam sarvam yat kinchit jagat anaga bhagavantudu ee jagattunandu samasta padarthamulu yendu kudanu undinatuvanti yokka divya shakti.
0: God is found in all the objects in creation in the form of that energy and power.
1: అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కానీ అన్యులు దీనిని గుర్తించలేదు.
0: సచ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ బై మ్యాన్ అండ్ బై నన్ ఎల్స్.
1: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
0: Man who wants to understand and recognize this, in the process may come across situations wherein he may be deluded.
1: Inadu jagattulo prapanchamunu gurinchi samajamunu gurinchi sanghamunu gurinchi aneka vastuvulanu gurinchi oka adbhutamainatundi oka vaigyanikanga upanishinchavachunu.
0: Today it is possible to scientifically expound about the nature, about the world, about the society and about everything that you come up.
1: Tarkika ganadaru kulanu sadhinchavachunu.
0: It is possible to attain perfection in that particular one.
1: Manushyakaramu dharinchinatvanti yokka daivatvamunu kudanu anekamuluga vimarsinchavachunu.
0: It is possible to comment and criticize God in human form.
1: Kani ivi anni kudanu kevalamu kalpanalu matrame kani indulo yelaatram ye maatram kudanu emidi undadu.
0: But all this talk is only imagination. There is no truth in it.
1: Vacharudaina panditulu ee vidhamainatundi pragalpamu cheppavachunu kani nijamaina divyatvanni ee manavudu kudanu intavaraku chudaledu chudabodu.
0: Scholars may make an attempt to explain these things, but so far no one has been able to see divinity in its fullness.
1: Ishwara yokka nija swarupanni manavudu matrame manava swarupamunandu matrame గుర్తించడానికి సాధ్యమవుతుంది, కానీ అన్య మార్గములు ఎందుకు కాని అన్య సాధనలు ఎందుకు కానీ ఈ దివ్యత్వాన్ని నిరూపించలేరు, గుర్తించలేరు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్, అండ్ ఇన్ నో అదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
1: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క ప్రాంతులే, తమ యొక్క కల్పనలే.
2: వాట్ ఎవర్ హెస్ బీన్ రికగ్నైజ్డ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ ఇల్యూజన్ అండ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్.
1: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
2: An elephant may aspire to worship God.
1: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
2: In the context of its own form, it may imagine God to be mightier than itself.
1: అంతేకాని అంతకంటే ఇంక వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు.
2: It is not possible for it to imagine God in any other form.
1: ఒక ఎలుక కూడాను భగవంతుని అర్చించగోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకోవచ్చు.
2: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ ఎ ర్యాట్. ఎ ర్యాట్ మే ఇమాజిన్ గాడ్ టు బి ఎ మిలియన్ ఫోల్డ్ బిగర్ దాన్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకుని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చు తప్ప అన్ని నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్నంత సాధ్యము కాదు.
2: సిమిలర్లీ ఇన్ ది కేస్ విత్ మ్యాన్, మ్యాన్ కెన్ ఇమాజిన్ అండ్ రికగ్నైజ్ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్. ప్రాబబ్లీ
1: మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడిగా గుర్తించుకోవాలి తప్ప అన్య రూపంలో గుర్తించుకోవడం సాధ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ దట్ ఈజ్ మ్యాన్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కానీ పదవులు యందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణనలు చేయవచ్చును.
2: People who are capable of articulation may describe God in a number of ways.
1: Kontha mandi panditulu kudanu bhagavantudu aprameyudu avaharasa gocharudu atitudu nirgunudu ani varnistaru.
2: Some scholars may describe God as one who cannot be understood by the mind, who cannot be grasped by imagination.
1: Kevalam indulo padamulu yokka ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
2: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్ బట్ నో ఎక్స్పీరియన్స్.
1: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
1: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్
1: డిఫరెంట్. తన యొక్క అనుభవం లోపల నష్టపోచరుడు అతీతుడు నిర్గుణుడు అని వర్ణిస్తారు.
2: సమ్ స్కాలర్స్ మే డిస్క్రైబ్ గాడ్ యాజ్ వన్ హూ కెనాట్ బి అండర్స్టాండ్ బై ద మైండ్.

0: వివచించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్ డిఫరెంట్.
0: తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ఎ బిగ్ జీరో,
0: అనర్థమే.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్,
0: యథార్థములు కాలేదు.
1: వన్ కెన్ నెవర్ ఒబ్టైన్ ది ట్రూత్.
0: ఏ సమయమైందైనప్పుడు మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా ప్రశ్నించండి.
1: అయ్యా, whenever you get an opportunity you can question any scholar about that.
0: అప్రమేయుడనగా ఏమిటి, దీని అర్థము అని.
1: You ask him, sir, what is the meaning of apramaya?
0: అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: అవాంగ్ మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
1: He will describe him as అవాంగ్ మానస గోచర,
0: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ దట్ యాస్ ట్రాన్సెండింగ్ ది వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ మైండ్.
0: అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
1: ఓన్లీ దాట్ మచ్. బియాండ్ దాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రూవ్ అబౌట్ గాడ్.
0: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుడి కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్ టు ఎ పర్సన్ హూ ఇస్ అట్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈస్ మచ్ బెటర్.
0: కారణమేమనగా ఈ అర్థములు సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
1: The reason is, even an ordinary man can give these meanings.
0: Kani amanavudu maunavunu vahisthadu.
1: But an ordinary man keeps quiet, observes
0: silence. Tadwara samajamulo oka shanti yerpadutundi.
1: On account of that silence, there is peace in society.
0: Ee panditulu cheppetundi arthamu valla samajamulandu oka vidhamaina alagalu yerpadutunnayi.
1: The type of description and interpretation given by the scholars can bring about lack of peace in
0: samajamuloni shanti ki viruddha parustunnaru.
1: It also takes away the peace in society.
0: ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కేవలము ఒక విజృంభింపజేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: సెక్యూరిటీ. ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదమును వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వచ్చుతున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్, బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్, దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్.
0: భగవంతుడు సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్, సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కానీ
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కాని ఇది అని చెప్పంగా ఎవరి వశము?
1: దిస్ ఈస్ నాట్ బ్రహ్మ. హూ కెన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
0: ఈ జగత్తు నుండి కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ కెన్ కాన్ఫిడెంట్లీ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఈజ్.
0: కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతలే.
1: వన్ మే గో ఆన్ డిస్క్రైబింగ్ బట్ సచ్ డిస్క్రిప్షన్ ఇస్ ఓన్లీ ఏ హ్యూమన్ వీక్నెస్.
0: పుష్పంలో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్, పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్ దట్ దే.
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనలను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానం మరింత అభివృద్ధి సాధించుకుంటూ వస్తున్నాడు.
1: డిస్క్రిప్షన్స్ గివెన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఆఫ్ మ్యాన్.
0: పుట్టలకు పాలు పోస్తున్నారు కానీ పామును చూస్తే చంపివేస్తున్నారు.
1: దే ఆర్ పోరింగ్ మిల్క్ ఇన్ యాంట్ హిల్స్ ఫర్ ది స్నేక్, బట్ వెన్ దే సీ ది స్నేక్ దే కిల్ ది స్నేక్.
0: సేవ చేయునట్టి సేద్యపు పశువును

0: తేరి చిదరకు ఒట్టు చిత్రముగను. సేవ చేయునట్టి సేద్యపు పశువును తేరి చిటకగొట్టు చిత్రముగను.
1: ది యానిమల్స్ విచ్ హెల్ప్ మ్యాన్ ఇన్ కల్టివేషన్ ఆర్ బీయింగ్ బీటన్ మర్సిలెస్లీ బై మ్యాన్ వెన్ హీ చూసెస్.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
1: వెన్ హీ సీస్ ది బుల్లెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ హీ గోస్ ఆన్ వర్షిపింగ్ ఇట్.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
1: This is the type of philosophy that has been going on right from ancient days.
0: సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
1: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless ones.
0: ఆకలి ఉన్న మానవునికి పచ్చదన్నమైనా పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యములు రుచి రుచినటువంటి నైవేద్యములు అర్పితం చేసుకుంటాడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఆఫర్ ఎ మార్స్ఫుల్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎ హంగ్రీ సోల్ గోస్ ఆన్ ఆఫరింగ్ ఎ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ నైవేద్య టు గాడ్.
0: ముడుపులంతును ధనమును మూటగట్టి
1: టేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
0: బిచ్చగానికి వెతుకైన పెట్టకుండా
1: నాట్ ఈవెన్ గివింగ్ ఎ నై పైసే ఫర్ ఎ బెగర్.
0: వెంకటేశుని గుంటిలో వేసి
1: మైజర్ గోస్ టు లార్డ్ వెంకటేశ్వర అండ్ గోస్ ఆన్ పుట్టింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద హండి.
0: ఇది మన ప్రాచీన సాంప్రదాయమని భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
1: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము, ఇది మన యొక్క కర్తవ్యం.
1: ఈజ్ ఇట్ అవర్ డ్యూటీ టు హర్ట్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ గాడ్.
0: ఆకాశం నుండి వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి ఎంతై కూడా ఆత్మ ఎందు లీనమై ఉంటున్నది.
1: జస్ట్ యాస్ ద విండ్ ఇస్ ఆల్ పర్వేసింగ్ ఇన్ ఆకాశ ఇస్ ద స్కై, సో ఆల్సో గాడ్ ఈస్ ఫౌండ్ ది ఎంటైర్ హ్యూమన్ బీయింగ్.
0: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
1: ఫర్ ఏ ఇట్ ఇస్ ది స్కై విచ్ ప్రొవైడ్ ది బేసిస్.
0: ఉపాదాన కారణం అనగా దేనివల్ల ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం.
1: ద ఉపాదాన కారణ ఈజ్ వన్ విచ్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బట్ వితౌట్ బీయింగ్ క్రియేటెడ్ బై.
0: ఆకాశము ఆశ్రయం, గాలి ఆశ్రయం.
1: స్కై ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఇట్ ఇస్ ద బేసిస్.
0: గాలికి ఆశ్రయము ఆకాశము.
1: అండ్ ఫర్ ఎయిర్ ఇట్ ఇస్ స్కై విచ్ ఇస్ ద బేసిస్.
0: ఆకాశమునకు గాలి ఆశ్రయము.
1: అండ్ ఎయిర్ టేక్ షెల్టర్ ఇన్ స్కై.
0: ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము.
1: There is a relation, mutual relationship between these two.
0: Anyonyasriyamu.
1: They are interdependent.
0: Adiye bhagavantulaku manavuniki undinatundi yokka sambandham.
1: That is the type of relationship that exists between God and man.
0: Kanukane atma yendu taru tanayendu atma aneekundi avinabhava sambandhanni gurtinchi vartinchinappude ee divyattam aneekundi manaku artham avutundi.
1: Only when man recognizes and conducts himself in the light that he is in atma and atma is in him, then only life becomes
0: ee jagatunandu aidu vidhamulainatundi oka swarupamto manavattam avataristhu vachindi.
1: There are five forms which humanity takes in this world.
0: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ టు ది ఆర్ట్ దీస్ ఫార్మ్స్ ఆర్ ఒబ్టెయిన్డ్.
0: ఒకటి నిత్యావతారము. నిత్యావతారము
1: వన్ ఈస్ నిత్యావతారం.
0: రెండవది విశేషావతారము.
1: సెకండ్ వన్ ఈస్ విశేషావతారం.
0: మూడవది అవిశేషాతార అవతారము.
1: ది థర్డ్ వన్ ఈస్ అవిశేషావతార.
0: నాలుగవది కేవలము లీలావతారము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ లీలావతార.
0: ఐదేది పూర్ణావతారము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ పూర్ణావతారం.
0: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీలావతార ఈజ్
0: అంశావతారం.
1: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము, కేవలము యొక్క కొన్ని 5 నుంచి 9 వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే.
1: The other three, Nityavatara, Visheshavatara, Visheshavatara, are only partial. It will be between 5th and 9th aspects of divinity.
0: Oka Purnavataram matrame 16 kalalato nindi untadi.
1: It is only the Purnavatara which has all the 16 aspects.
0: Atti Purnavataramane matramu manamu daivatvanga mana visheshistu vastunnaru prachinulu.
1: Ancient people have believed only such Purnavatara with 16 aspects of divinity and God.
0: Yetavata prati manavudu kudunu avatarame.
1: The common substance of this is that every human being may be described as an avatara.
0: Avatarinchatam chetani atariki avataramu ani peru.
1: Avatara refers to descending on earth.
0: అంతే కాదు దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింప చేయటం లేదు.
1: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: ఒక ఏనుగు, ఒక ఏనుక, ఒక మానవుడు పగల సముద్రమునకు వెళ్లి తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
1: An elephant, a rat, and a man may go to the ocean of grace and fill their cup with the grace.
0: Yeluka manavudu kevalam konni paatra samanule.
1: Elephant, rat, and man may be compared to vessels.
0: Aa paatrana puraskarinchukoni aa daivathamaneetundi jalamunu nimpukoni raagaladu.
1: It is in the context of these vessels the grace of the Lord can be filled.
0: Roopamunandu bhedamu undavachune tappa ee paatrana yendu undinatundi yokka jalamu భగవత్ తత్వమే.
1: దేర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
0: కనుకనే సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావతిష్టతి సర్వులు ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: అందరూ అవతార స్వరూపులే.
1: Everyone is an aspect of avatar.
0: దైవాన్ని వెతుకుటకు మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునకు పోనక్కరలేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ నాట్ నెసరీ టు గో టు.
0: ప్రతి మానవుణ్ణి మీరు గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి మానవుణ్ణి ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒక సేత్యంతో పండించుకునేటువంటి పంట కాదు.
1: లవ్ ఈజ్ నాట్ వన్ విచ్ కెన్ బి కల్టివేటెడ్ అండ్ రైజ్డ్ యాజ్ అ క్రాప్.
0: ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
1: లవ్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఎ షాప్.
0: ప్రభువు కాని సామాన్య ప్రజలు కాని
1: బి గవర్నమెంట్ ఆర్ సిటిజన్
0: అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
0: Nenu nenuga annunnanta varaku neevu kaadu.
1: So long as you identify yourself with the physical body, you are not you.
0: Neevu neevuga undunnanta varaku nenu kaanu.
1: Similarly, so long as you are separate from me,
0: neeku naaku indulo thalamu ledu.
1: There is no room for you in me.
0: Unnadokkate hrudayamu.
1: There is only one heart.
0: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరు కాదది.
1: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ వే, దేర్ ఇస్ రూమ్.
0: లేకేది డబుల్ సోఫా కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఏ డబుల్ సోఫా బెడ్.
0: లేకేది మ్యూజికల్ చైర్ కాదు.
1: దిట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒకటే అదే ఏకం తత్విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
1: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఆ హృదయము ఒక్కటే కాదు, రెండు కాదు.
1: But that sacred heart is only one, it is not two.
0: Neevu nenu aneetiki bhedamlu pedinchi
1: giving up the different feeling that you
0: ekatvanni varinchi
1: and loving divinity,
0: daivatvanni bhraminchi
1: loving unity and divinity,
0: divyatvanni anubhavinchinappude neeve avatara purushudu.
1: When you experience divinity, then you are yourself an avatara purusha.
0: Prema swaroopulara మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని అజ్ఞానంతో తేలినటువంటిది కాని మనం భ్రమించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యుమానిటీ ఇస్ వన్ విచ్ ఇస్ నేచురలీ సబ్జెక్టెడ్ టు
0: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇట్ ఇస్ సెడ్.
0: ఇట్ దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
1: after having obtained this
0: human tattvani taru gurtinchukunnataku prayashinchaga
1: if one does not make efforts to recognize one's own real nature,
0: bahya prapanchamunandu bhagavantudu karanani bhramichukotam idiye oka pedda ajnanam.
1: If one goes on deluding oneself God is external to him, that is the greatest ignorance.
0: Kanuka కాలమును వ్యర్థము చేయక.
1: Therefore, do not waste time.
0: కాలమును సార్థకం గావించుకొని
1: sanctify the time.
0: కాయముతో కర్మలు ఆచరించి
1: serve with your body.
0: దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Recognize divinity all over.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి.
1: Try to experience humanity in this particular way.
0: నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి.
1: If you do want to worship God, you can worship only in human form.
0: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిమములైనటువంటివి.
1: Any other form will be artificial for you.
0: ఇది కల్పనతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
0: ఈ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్ యూ కెనాట్ రియలైజ్ బ్రహ్మ.
0: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ దీస్ డెల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: ఎంతమంది ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
1: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్.
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: Expounding in scriptures also God in different ways.
0: Upanishadulu Brahma sutramulu endukodunu ee bhagavatattvanni aneka vidhamuga varnistunnaru.
1: The divine principle has been expounded differently in Upanishads and Brahma sutras.
0: Kani ee vachaludu ee okka varnulu tone trupti padutunnadu kani ee varnakaranni taru gurtinchadaniki prayatnistam ledu.
1: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to experience
0: akara yevu.
1: What is this particular form?
0: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
1: సపోజ్ యూ థింక్ దట్ యూ కెన్ సీ ది ఫారం ఇన్ గాడ్.
0: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: బట్ ఇట్ విల్ బి ఓన్లీ ది రాంగ్ ఫారం.
0: నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో.
1: యూ కన్సిడర్ యువర్ ఓన్ ఫారం యాజ్
0: నిన్ను నీవు గౌరవించుకో.
1: రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులను గౌరవించు.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: నిన్ను నీవు ప్రేమించు.
1: లవ్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులను ప్రేమించు.
1: లవ్ అదర్స్.
0: ఇది నిజమైన ఆరాధన.
1: This is real worship.
0: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలము నుండి కూడా ప్రచార ప్రబోధములో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైన అజ్ఞానముకు గురి అయిపోతున్నాడు.
1: From ancient days, such kind of correct description has not been given. Therefore, man is suffering from ignorance.
0: భగవంతుడు అవతరించడము కాని
1: God descending on earth
0: అంత్యమందటం కాని ఉండదు.
1: God leaving the form of
0: ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును.
1: ద హ్యూమన్ ఫార్మ్ హ్యూమన్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ వాటర్ బబుల్.
0: నీటి ఎందే పుట్టి
1: ఇట్ టేక్స్ బర్త్ ఇన్ వాటర్.
0: నీటి ఎందే పెరిగి
1: ఇట్ గ్రోస్ ఇన్ వాటర్.
0: నీటి ఎందు అణంగు నీటి పుడుగ.
1: ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్. దాట్ ఈస్ ది వాటర్ బబుల్.
0: నరుడు బుద్భుదంబు.
1: మ్యాన్ మే బి కంపేర్డ్ టు దట్ వాటర్ బబుల్.
0: నారాయణుడు నీరు.
1: నారాయణ మే బి కంపేర్డ్ టు వాటర్.
0: సత్యమైన మాట సాయి మాట.
1: Sai's word is truth.
0: ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడక పుట్టి ఈ జలమునందే తిరిగి జలమునందే లయమైపోతుంది.
1: This water bubble takes its birth in water, it grows in water and it merges into water.
0: మానవుడు కూడాను అంతే.
1: Similar is the case of man.
0: బ్రహ్మయందే పుట్టి
1: మ్యాన్ ఇస్ బోర్న్.
0: బ్రహ్మయందే జీవించి
1: హి లివ్స్ ఇన్ బ్రహ్మ.
0: బ్రహ్మయందే లయమందుతున్నాడు.
1: హి మర్జెస్ ఇంటూ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా భ్రమ కాలిదే బ్రహ్మ.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు.
1: యాజ్ వీ ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ డెల్యూజన్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: జీవితం అంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్.
0: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతుంది.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: మమత్వం అనే భ్రమ, అహంకారం అనే కృతి యొక్క మమత.
1: These two types of delusions are, one is that ego, I, and the other is the possessive mind.
0: Kanuka, daivatvanni manam gurtinchi, daivatvanni vishwasinchi, daivatvanni aaradhinchalani koreyatundi prati manavudu kodanu manavaakaramune aaradhinchandi.
1: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
0: Vishwaroopamulo undinatundi bhagavantuniki ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: గాడ్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ది కాస్మాస్, ఇన్ వాట్ ఫారం కెన్ యూ గో ఆన్ వర్షిపింగ్? వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్?
0: బ్రహ్మాండమంతట బ్రవలు చూంటెడి కనకు ఆలయమున నచ్చనలవియగునా.
1: గాడ్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్? him.
0: కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు.
1: ఫర్ వన్ హూ ఈజ్ రెస్ప్లెండెంట్ ఈక్వల్ టు ది రెస్ప్లెండెన్స్ ఆఫ్ ది షైనింగ్ ఆఫ్ ఎ మిలియన్ సన్స్.
0: అజహరాదులకైనా అందని వాణిని ఏ రూపుని మించ ఎవరి తరము.
1: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఎ ఫారం when he is not able to lend himself for the description of
0: harmajivayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
1: God who is found in all human forms, how can he give any particular name?
0: Brahmanda mantata bojjalo unnatti pachya bojjamu tanaku pettadaguna.
1: For God in whose stomach is found the entire cosmos, how can he give him any food?
0: వసుధ తెరియుచున్నది సాయిబాబాయనుచు.
1: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
0: వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు.
1: ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ శ్రీరామ.
0: వసుధ తెలియచున్నది శ్రీకృష్ణ ఎనుచు.
1: ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ శ్రీకృష్ణ.
0: వసుధ చెప్పుచున్నది జీసస్ అనుచు.
1: సమ్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ జీసస్.
0: వసుధ తెలియచున్నది అల్లా యటంచు.
1: అనర్థ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ ఈవెన్ యాజ్ అల్లా.
0: వసుధ చెప్పుతున్నది జోరాస్ట్ర ఎనుచు.
1: అనదర్ నేమ్ గివెన్ ఇస్ జోరాస్ట్ర.
0: వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుడనుచు.
1: అండ్ అర్త్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
0: ఇంతకంటే వేరేది ఎరుగరయ్యా.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
0: అంతకను ఉన్నదొక్కటే ఆత్మయను.
1: ఇట్ ఇస్ It is only Atma which is found in all these forms.
0: Kanuka daivatvanni sarvakalamlo manu aaradhinchi sarvagyatvamto manu poojinchi samarthato sevinchukuneetundi ka bhavame mana yokka aaradhana.
1: Our real worship is worshipping God in all the forms and seeing God in all the forms.
0: Prema swaroopulara,
1: embodiments of divine love.
0: Bhagavantuni yokka pradhanamainatuvanti swaroopam premane.
1: The most essential form of God is love.
0: Bhagavantuni yokka swaroopamu satyame.
1: His form is truth.
0: Adi paramanavuna kante kuda athi sulabhanga sutrayi untundi.
1: Is subtler than the subtlest particle.
0: Kanukane truth is more fundamental than atom annaru.
1: That is why it is said truth is more fundamental than atom.
0: Scientist chala atom atom ani chala adi chala sukshmaina kudiga bhavistunnaru.
1: Scientist is considering atom as a very subtle.
0: Annintikante ati sukshmainatundi satyam.
1: Truth is subtler than all these things.
0: Satyam sarvatra vyapinchinatundi.
1: Truth is all pervasive, found everywhere.
0: Ati satyatva roopani manam gurtinchi aaradhana cheyadam atyavasaramu.
1: We should recognize that truth which is found all pervasive and then worship truth as God.
0: సత్యాన్ని కేవలము విస్మరించి
1: గివింగ్
0: సత్యస్వరూపాన్ని పూజించడం మాత్రమే తాను సత్యస్వరూపుడు కానేరు.
1: వర్షిపింగ్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫారం యూ విల్ నాట్ బి ఏబుల్ టు వర్షిప్ ప్రాపర్లీ.
0: కనుక సత్యాన్ని మనం పాలించాలి.
1: వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిది ధర్మము.
1: రైటియస్నెస్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిది.
1: This righteousness flows from our heart.
0: తనకు తానే తృప్తి కల్పించేటువంటిదే ధర్మము.
1: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We have to firmly believe and develop confidence
0: in conscious. ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
1: No one can go against his own
0: విరుద్ధంగా పోవటమే వికృతము.
1: Going against that is the wrong path.
0: దానిని అనుసరించడమే సుకృతము.
1: Following this conscience is the correct path.
0: కనుక నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గంలో తృప్తి నిందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన.
1: Giving satisfaction and following your own conscience, that is the correct path.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: In mind is something and in your word you are telling something different.
0: ఇది దివ్యత్వము సన్నిహితం కాదు.
1: దిస్ కెనాట్ బి క్లోజర్ టు డివినిటీ.
0: కనుక మనసు నందుది, మాట నందును, క్రియయందు కూడా ఏక స్వరూపాన్ని ధరింప చేయాలి.
1: దేర్ షుడ్ బి సింథసిస్ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మన యొక్క బ్రతుకుల నిమిత్తాన్ని మనం ఇన్ని బాధలు పడుతున్నామే కానీ
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
0: దైవం ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు నీ వ్యక్తిగతమైన కృతివే కానీ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
1: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్స్. బట్
0: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ టోటాలిటీ.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం.
1: Divinity is found in the form of unity which
0: satisfies all. Prema satyamu nindi untunnadu.
1: Every human being is full of love.
0: Prema leni manavudu jagattulo kanaraadu.
1: You cannot come across a human being who does not have love in him.
0: Ee premanu vivida margamallo pravesha pettavachine kaani prema matram okate.
1: Love may be allowed to flow in different forms, but there is only one love.
0: Kanukane aa premane daivam.
1: And that love alone is
0: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటిది.
1: దట్ లవ్ అలోన్ ఇస్ ఫ్రమ్ యు.
0: ఆ ప్రేమ విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవద్దు.
1: డూ నాట్ ఫాలో ది పాత్ అపోజిట్ టు సచ్ లవ్.
0: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ God in all human forms, but recognize the basic truth that there is an underlying unity in all these human forms.
0: కరుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు.
1: The worships may be different.
0: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: But the underlying worship is only one.
0: పూజలు ఎన్నైనా ఉండవచ్చు.
1: There may be different types of flowers.
0: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: Recognize the truth, but worship is one.
0: అదే విధంగానే ఆకారం ఎన్నియో ఉండవచ్చును, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
1: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్, బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిటీ
0: మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
1: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
0: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి.
1: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఈస్ ఫ్రమ్ సమ్వే అవే.
0: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
1: Have firm faith that you are yourself God.
0: మీరు మీరు దైవంగా మీరు భావించండి.
1: Consider yourself as God.
0: అప్పుడు నీ వ్యక్తి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు.
1: Then you are not likely to go on the wrong path at all.
0: దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి.
1: God always goes on the right path.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
1: Firmly believe that God is found in
0: you. ఈశావాస్యం ఇదం సర్వం.
1: That is the meaning of ఈశావాస్యం ఇదం సర్వం.
0: కనుకనే వాసుదేవ సర్వమిదం.
1: That is also explained in another statement.
0: Ekovasi sarvabhutantaratma.
1: That is also the meaning of ekovasi sarvabhutantaratma.
0: Ee vidhamulu kaakudanu, ee vedamulu, upanishattulu, inni vidhamuga bodhinchutunnappatikini, deenini sariyainatundi reetiga manam arthamu telusukolaleka, kevalam pandityam lopala mana jeevitanni paaru chesukuntunnamu.
1: Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path.
0: పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రమే పండితుడు కాలేరు.
1: పర్సన్ డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్ బై మియర్ అక్వైంటెన్స్.
0: గొప్ప ఉపన్యాసము ఇచ్చినంత మాత్రమే పండితుడు కాలేరు.
1: బై గివింగ్ గ్రేట్ స్పీచెస్
0: వేద శాస్త్ర పురాణములు కంఠస్థము గావించినంత మాత్రమే పండితుడు కాలేరు.
1: బై మెమరైజింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ హి డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్.
0: పండిత సమదర్శన. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
1: A person with equal-minded vision alone can be called
0: ఆ సమదర్శనము కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించదు.
1: A person with that kind of equal-mindedness will not be following different paths.
0: పండితులని కంకణములు ధరించవచ్చును.
1: They may have the కంకణస్
0: శారములు కప్పుకొనవచ్చును.
1: They may be adorning themselves with shawls.
0: కర్ణకుండలాలు ధరించవచ్చును.
1: వేరింగ్ వేరియస్ ఆర్నమెంట్
0: బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
1: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో, బట్ దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దెమ్.
0: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కానీ, గ్రంథములు చదివేటువంటి ఎందుకు కానీ దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
1: వెదర్ యు ఆర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యు ఆర్ రీడింగ్ ఎనీ బుక్, ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దెన్ యూ అండర్టేక్ ఎనీ సచ్ యాక్టివిటీ.
0: నూరు మనము ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ కాల్డ్ టెలింగ్ అదర్స్ 100 థింగ్స్. ఇట్ ఇస్ బెటర్ దట్ యూ ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: కనుకని ఆచారం ప్రధానం కానీ
1: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
1: preaching and declarations are not very
0: important. ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి కావలస్తూ వస్తుందా?
1: This kind of loose preaching alone is
0: responsible.
1: Whatever books you
0: have given ప్రబోధించినామో,
1: whatever things you have
0: written, దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
1: You are conducting yourselves opposite to what you have written and what you have
0: preached. ఇది ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
1: This is an act of self deceit.
0: ఇలాంటి మాత్రం మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
0: సర్వలు ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
0: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
0: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
0: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్వ్స్ ఇంటూ అవతారం.
0: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: అన్ని అవతరించినటువంటివి.
1: ఆల్ పీపుల్ హావ్ డిసెండెడ్ ఓన్లీ.
0: కానీ ఈ కళలు ఎందుకు మాత్రమే భేదం ఉంటుంది?
1: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
0: ఈ కళలకు మనము ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
0: సమస్తమైనటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ అస్.
0: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
0: క్షణం క్షణమును కూడా తరిగేటువంటిది
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
0: క్షణ క్షణమునకు పెరిగేటువంటిది
1: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
0: ప్రేమ కానియర్
1: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
0: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
1: Love does not have birth, love does not have death.
0: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ బ్లాజమింగ్ అండ్ ఇట్ గోస్ ఆన్ షైనింగ్.
0: నష్టములకు
1: ఫర్ జాయ్ అండ్ సారో
0: లేక నిన్న నిష్ఠూరములకు
1: ఫర్ క్రిటిసిజం మర్సరై
0: లేక వర్ణనలకు
1: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్కషన్.
0: ఈ పొంగటము రంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ.
1: Getting elated and thinking that is not a true sign of love.
0: Kani konni vidhamainatundi labhanastamulaku kungatam pongatam.
1: For when there is joy or when there is sorrow.
0: Dushana pushanalaku kungatam pongatam.
1: For praise and censure.
0: Kashta sukhamulaku kungatam pongatam.
1: For joy and sorrow getting elated and
0: sariyina prema kaane kaadu.
1: This is not correct type of love.
0: Eppudu kudu prema కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాది.
1: లవ్ ఈజ్ పర్మనెంట్. లవ్
0: అట్లాంటి ప్రేమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్ష పోవాలి.
1: సెకండ్ డే హ్యాడ్ టు గో ఫర్ ఎగ్జామ్.
0: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి. జియో యువన ప్రచోదయాత్ నా బుద్ధిని అభివృద్ధి గావించు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి హూ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
0: వాణ్ణి ప్రార్థించి వెళ్ళాడు.
1: And prayed that his intellect.
0: ఆనాడు కూడా తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు.
1: Even on that day he could not do well in the exam.
0: ఇంటికి వస్తానే ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరోలో పడేశాడు.
1: The second day also he put that photo in the cupboard.
0: అంటే మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి.
1: The third day there was mathematics, which was a very difficult subject for him.
0: ఇది ఎట్టైనా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
1: he resolved that he should pass in mathematics.
0: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
1: ఈ పుట్ట ఫోటో ఆఫ్ రామ అండ్ ఈ ఆఫర్ వర్షిప్.
0: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాపం.
1: అందుకంటే అన్ఫార్చునేట్లీ ఈ పుట్టాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
0: తిరిగి వచ్చాడు కోపంతో ఆ ఫోటోను కూడా అభిరవలో పడేశాడు.
1: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
0: నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు? ఏదో ఒక ముక్కుంటాది అనేటువంటి విశ్వాసం చేప సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
1: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
0: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
1: ఈవెన్
0: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
1: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్ఫుల్
0: అప్రోచ్. ఇచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తు తెచ్చి ముట్టించాడు. ఆ అరటి పండుగే చెప్పాడు పాపం.
1: హీ బ్రాట్ ఏ ప్లాంటిన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ది సన్స్టిక్ అండ్ హీ పుట్ దెన్
0: అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరవులో వేసినటువంటి ఫోటోల వైపు వెళుతూ ఉండాలి.
1: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
0: దీనికి కోపం వచ్చింది.
1: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
0: నా అదిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ కథ ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు.
1: హీ సెడ్ దట్ దిస్ smoke is going towards the photos which have not fulfilled my wishes. This, you should not go that side.
0: Lopala vellinaadu oka paata panchi teesaadu chinchinaadu.
1: He went inside the house, tore a cloth and
0: chinna chinna mukkalu galichi aa photos yokka mukkulukanta gatti kattichaadu.
1: He tore them into small shreds and he tied against the nostrils in the photos of all those dots.
0: Mukkulaku katti talupulu biginchaadu.
1: After tying against the nostrils, then he closed the cupboard.
0: Tatchaname oka sugandhamu vachindi.
1: There was a perfume.
0: Akkada Gayatri, Saraswati, Sri Ramulu athaniki kanipinchinattayindi.
1: He felt as if Gayatri, Saraswati and Sri Rama appeared before him.
0: Acharyapadiyadu ee vidyarthi.
1: He was rather surprised.
0: And bhaktito, premato, prapattito poojinchinappudu నాకు ప్రత్యక్షం కాలేదు. శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు. కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
1: When I offered worship with a lot of love and with a lot of reverence, they did not appear before me. But when I started punishing them, they before.
0: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు. మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
1: Then he questioned them. Well, oh Swami, when I offered worship with a lot of love and reverence, you did not appear before me. But Naya, today you are appearing. Why?
0: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు. ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతావు మమ్మల్ని.
1: Well, say, until today you were thinking as lifeless and you offered worship. But today you thought that we are having life and tied cloth against our nostrils so that we may not breathe. And you are feeling that we are having life in response
0: to our vata. Adhi yokka antarathyam emiti? Sajeevule daiva swaroopamlu kaadi nijeevamu kaadu. Nijeevunandu kudanu daivatvam untundadi.
1: What is the meaning of this? The common substance of all this is that God is found in living beings. Although the life
0: padarthamlu endu kudanu parmatvam untundadi.
1: Divinity is found in all objects.
0: కానీ మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనిని మనం విశ్లేషించాలి.
1: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ఈక్వల్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ హు షుడ్ ఆఫర్ వర్షిప్
0: మానవ ఆకారమే మనకు సన్నిహితము.
1: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్
0: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
1: హు షుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ఫామ్
0: ఆ గౌరవించేటువంటి విధానం మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
1: Only when we recognize this basic truth, our worship becomes true worship.
0: కనుకనే సర్వ మానవులు ఎందుకుంటూ ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
1: We should worship divinity which is found in all human beings.
0: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
1: This is the most important thing which you should recognize today.
0: రాములు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
1: రామ అండ్ కృష్ణ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే.
1: ఆల్ ది ఫార్మ్స్ విచ్ ఆర్ వర్షిప్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఆర్ హ్యూమన్ ఫార్మ్స్.
0: కనుక ఈ మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ.
1: దేర్ఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఇస్ టు వర్షిప్ హ్యూమన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఓన్లీ.
0: సర్వ జీవులకు మనం భగవంతునిగా విశ్వసించడం కూడా అత్యవసరమే.
1: కన్సిడర్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం శేషవం ప్రతిగచ్చితే అన్నాడు.
1: ఆఫరింగ్ నమస్కార్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గోస్ టు
0: కేశవం అనేటువంటి ఒక పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి?
1: దెన్ వై ఇస్ ఇట్ దట్ ది వరల్డ్ కేశవ
0: ఇందులోనే సృష్టి స్థితి లైన్లంతా కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ది క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్
0: కేశవ అనేటువంటి పదంలో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది.
1: ఇన్ ది వరల్డ్ కేశవ దేర్ ఆర్ త్రీ లెటర్స్ కా ష వ.
0: కా ఈశావ
1: కా ఈశావ
0: కా ఈశావ
1: కా ఈశావ
0: ఇది కేశవ.
1: దిస్ ఇస్ కేశవ
0: అనగా బ్రహ్మ.
1: కా రెఫర్స్ టు బ్రహ్మ.
0: ఈశ అనగా ఈశ్వరుడు.
1: ఈశ రెఫర్స్ టు ఈశ
0: అనగా విష్ణువు.
1: వా రెఫర్స్ టు విష్ణు.
0: కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
1: Brahma refers to the principle of creation.
0: మన సంకల్పమే బ్రహ్మ తత్వము.
1: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మతత్వం.
0: ఈశా అనగా ఏమి? హృదయ వాసమే.
1: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
0: కనుక మన హృదయమే ఈశత్వము.
1: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
0: ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్ర వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వము.
1: అవర్ ఇంటలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకని దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహం లోపల ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
1: దిస్ హ్యూమన్ బాడీ ఎంబోడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
0: యంత్రము మన దేహమే ఒక యంత్రము.
1: మెషిన్
0: ఇందులో ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
1: ఆల్ దీస్ లింబ్స్ మే బి కంపేర్డ్ టు ఎ పార్ట్స్ ఆఫ్ ఎ మెషిన్.
0: కనుక మన దేహం ఒక యంత్రము.
1: దట్ ఈస్ వై అవర్ బాడీ ని
0: డిస్క్రైబ్. శ్వాస ఒక మంత్రము. సోహం సోహం అదే మంత్రము.
1: అవర్ బ్రెత్ మే బి కంపేర్డ్ టు ఎ మంత్ర ఇన్ హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్. సోహం.
0: ఇంకా తంత్రము మన హృదయమే తంత్రము.
1: Then tantra, our heart may be compared to
0: tantra. Yantra, mantra, tantra swarupamu, manava akarame.
1: That is why human form is essentially a
0: anya swarupam kaadu.
1: Yantra, mantra, tantra. Yantra, mantra, tantra.
0: Kanuka, anya swarupam kaadu. Mana manava akarame, daiva swarupamu, aneetundi keenu manam vishwasinchali.
1: One should firmly believe that human form itself is divinity and not the other.
0: Ee manava akaramto manam cheyavalsinatundi sakkarmalu manam cheyali.
1: We should perform all the activity which has been performed.
0: Human value దైవత్వం నిజమైనటువంటి మన వాల్యూ.
1: What is the meaning of human values? The divine values themselves are real human values.
0: అటువంటి విలువను మనం తెలుసుకోవాలి.
1: We should recognize these real values.
0: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
1: These values have not entered us as if for the first time.
0: ఈ దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
1: Along with the body, all these values also taken
0: the body. మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోపుతూ పోతున్నాం.
1: But depending upon our own requirements, we go on suppressing such human values.
0: అదే దీనికి మూల కారణం.
1: The most important point which
0: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
1: Selfishness is responsible for this.
0: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
1: With this kind of duality, the likes and dislikes.
0: ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటి మనలో ప్రారంభమవుతుంది.
1: On account of this, you develop this bhava.
0: కనుక ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే,
1: if you want to free yourself from this disease,
0: భజన బినా సుఖ శాంతి నహీ.

ఆత్మతత్వ అతి శుద్ధ బుద్ధికే ఆత్మ

0: A person without purity of heart and mind, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchalani aase galiginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aase galiginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: చిత్త శుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వంను కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది ఎందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunanda paripurna premanchinatundi vaadu paripurnamainatundi oka hruday prema hrudayudainatundi vaaniki కామక్రోధ లోభ మోహం మాత్సల్యమైనటువంటి అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా పవిత్రమైన హృదయంగా ప్రేమమయమైన హృదయంగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattvamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కాని మరి ఏ పాండిత్యం వల్ల కాని మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస కబీరు సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: Ramakrishna Paramahamsa, Kabir, Suradas, what form of education they have had.
1: Entati medha shakti vari endundenu.
0: How intelligent they are.
1: Atanu panditulu kaaru.
0: He is not a scholar.
1: Paamarulo ati chinta adugunatundi paamarudu. He is Ramakrishna Paramahamsa.
0: Ramakrishna Paramahamsa is very very innocent.
1: Kaani atti paamarudainatundi Ramakrishna Paramahamsa yokka peru vishala ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have the purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required. Name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam.

0: శాస్త్రీయ ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు.
1: వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ జపములు ఏ ధ్యానములు చేయనక్కర్లేదు.
1: నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు.
1: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
0: Itti premagala hrudayame nijamaina manava hrudayam.
1: His only heart full of love is a human heart.
0: Itti prema hrudayam manalo abhruti kavalanna deeniki aahara paaniyamulu atyavasaram.
1: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
0: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
1: The food partaken, gross part of it is excreted.
0: Madhya rakamainatundi okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
1: However, that which is of middle form will get into our muscle and blood.
0: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
1: The subtlest form of a food transforms into mind.
0: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
1: Therefore, for the good and bad of the mind,
0: yetti aaharamo atti manasu.
1: As is the food, so is the mind.
0: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
1: Therefore it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కారణములలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
1: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
0: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
1: You do not understand the sattvic nature, the pious quality.
0: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking.
0: Anandam aaharam nendu untunnadi.
1: Therefore the bliss is there in food that we
0: bhautika sukham nandu kani bhautika padarthamulu yendu kani bhautikamainatundi vishayamulu yendu kani panchavachcha paramanyamulu yendu kani ee aanandam chikkadu manaku.
1: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
0: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: The sages, they have partaken the food which is one of divine creation as it is.
0: ఇంకా పానీయం,
1: then the
0: త్రాగు నీరు,
1: water.
0: త్రాగు నీరు కూడా నువ్వు పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: The drinking water must be pure.
0: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
1: The major part of the water that we drink is excreted as urine.
0: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
1: The subtle form of water that we drink is the life.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
1: Therefore
0: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
1: So mind is the product of the food, while life is the product of water.
0: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
1: For mankind the mind and life are most important.
0: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
1: So long there is life, mind should be there. So long there is mind,
0: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
1: The moment there is no mind, we don't need any life any longer.
0: కనుక నిత్య జీవితములో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్న ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
1: Therefore, to tread along the path of truth, good food and good drinking water are absolutely essential and very

0: ఇంపార్టెంట్.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: It's the divine power that is infinite.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారముల యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance,
1: వారు మాత్రమే తాండవమాడటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడిచ్చారు.
0: They also made the devotees dance.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
0: The whole cosmos danced as well.
1: మౌళిగుల్కెడు

0: భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువలీ, ఇంటెలెక్చువలీ ది డివినిటీ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: దేర్ఫోర్ దే షుడ్ నెవర్ బి కేర్లెస్ ఆర్ నెగ్లిజెంట్ రిగార్డింగ్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్.
0: భవిష్యత్తు అంతా కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such, yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపం లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma
0: ఈ ఆనందమునకు రూపం లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపం ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: ఈ ప్రేమ మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: పరమ సుఖదం,
1: supreme happiness,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: is one of wisdom.
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: దట్ ఎటర్నల్ బ్లిస్,
0: ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కాని మనకు ఏనాటికి కంటికి కనిపించదు.
1: This kind of eternal bliss and supreme happiness, which is non-dual and the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: This manifests and comes to our experience in the inward
0: body. జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: rasa
1: mind be
0: vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ, ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premani,
1: its love that is ever expansive.
0: Prema leka manavattu undaledu, leka ye jeevattumu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okaturi palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "O insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: ఓ మహాప్రభో,
1: ఓ లార్డ్,
0: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: And now the bitter war of Mahabharata.
0: కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుండాలి.
1: In a moment of time, the chariot of Arjuna is forthcoming.
0: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులకు కూడా ఉంటుండాలి, మానవునికే కాదు.
1: To save God, one's own life, is there even an insect?
0: తమ ఆలోబిడ్డలను చూడాలనేటువంటి ఒక ఆశ కిమికేటి కాదులు కూడా ఉంటుంది, మనుషులకు మాత్రమే కాదు.
1: The desire to take care of one's own family, wife and children, is there among insects?
0: క్షేమంగా ఉండాలనేటువంటి ఆశ కిమికేటి కాదులు కూడా ఉంటుంది, కానీ మానవునికి మాత్రమే కాదు.
1: That sense that life king for happiness,
0: ప్రాణికి కూడాను సుఖాన్ని అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో, ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause. This world is the effect. That is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా ద హెడ్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్
0: నో అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కానీ రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్తే వినడు, తాను తెలుసుకోడు, ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనను తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: MA-లు BA-లు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: Ayurarogyambu, ayurarogyambu, anavaratambundi, paripurna balulagu varulaina.
1: One may be physically strong, endowed with a long life.
0: Satatambu, japamulu, tapamulu jeyuchu, vedambulanu nerpu, viprulaina.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: each other.
1: There are no match to this spirituality.
0: Daiva bhakti elenide kadu mukti.
1: Without devotion to God, you can never attain liberation.
0: Intakannanu veredi eruga paratu.
1: What more is to be conveyed?
0: Sadhu sadguna ganyulau vidyarthulara vidyarthunara.
1: This assembly of noble students.
0: Manam emo nerchukuntunnam anukunnam.
1: We think we have learned.
0: Goppa telivitetalu kalavaru anukuntunnamu.
1: We think we are highly intelligent.
0: Nijamga telivitetalu kaliginatundi vaadu aa vidhanga bhavinchadu.
1: Truly intelligent man will never
0: telivitetalu lenatundi vaade nenu goppa medhavini anukuntadu.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: Kanuka daiva preeti anetundi danni manam penchukunnappude ee jagattulo mana jeevithamu goppa prakashanga prakashistuntadi.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: Kanuka manavulu ప్రతి దీని ఎందు కూడా ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యముగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact every form here is really the spirit being.
0: కేవలం నీ దేహ అభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten atma.
0: Okka turi nee deha abhimanaanni vadali atma abhimanamlo praveshinchu aa aanandam neeku praaptistundi.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: Prapanchamlo moodu rakamulaina jeevulu untunnayi.
1: Then there are present three types.
0: Nirantaramu kudanu jalamulone sancharincheetvanti jeevulu konni.
1: There are some that live only in water, aquatic.
0: కాని కొన్ని జలములకు గట్టుపై ఉంటుండి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: Kani prakrutamainatuvanti jeevithanni gadaputu,
1: they also lead a worldly life.
0: Aadhyatmika jeevithamlo kontha varaku praveshinchi,
1: they also know the spiritual
0: thing. Idu atu itu two horse race maadhiri kontha varaku jeevithanni gadipetunte vaallu kontha mandi untuntaru.
1: There are some who lead the life with both the things in view.
0: Two horse race. Prakruti yandu oka kaalu, ఆధ్యాత్మికమైనది ఒక కాలు.
1: వన్ ఫుట్ ఆన్ ద నేచర్, అనదర్ ఆన్ ద డివైన్.
0: మరికొంతమంది ఉంటుంటారు
1: నెక్స్ట్
0: కేటగిరీ, ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: ద నెక్స్ట్ కేటగిరీ,
0: దాని వాసన కూడా వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలిష్ ఇవెన్
0: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
1: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
1: దేర్ఫోర్ దే డోంట్ రిలిష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: దేర్ఫోర్ దే ఆర్ థీస్ట్ అండ్ అథీస్ట్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
0: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి, ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: వి ఫైండ్ ద ఫ్లూయెంట్, ద రెనన్షియంట్ అండ్ ద ఎసెటిక్ అండ్ ద వన్ ఆఫ్ ప్లెజర్, దే లీడ్ సచ్ సార్ట్స్ ఆఫ్ లైఫ్.
0: కానీ అన్నింటికంటే కూడా ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీ
0: క్రియేచర్. ఎంత అదృష్టశాలులకో ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ యు ఆర్ బోర్న్ ఎ
0: హ్యూమన్ బీయింగ్. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్, ద వన్ ఆఫ్ బ్యూటీ అండ్ ద వన్ ఆఫ్
0: ఫ్రెగ్రెన్స్. ఈ మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of it, gem,
0: or do you make use of the paper weight?
1: Therefore, he just considers rather cheap and makes use of his plate.
0: కాని నిజంగా దాని విలువనే చేస్తే గాడ్ రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: కనుకనే మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: Therefore, we should know the value of atma or the soul.
0: నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన జన పయో పయోరేమైనే. నామరత్నము, ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: సెయింట్ తులసిదాస్ కన్సిడర్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్, మోస్ట్ వాల్యుబుల్.
0: ఇది ఎవరిచ్చారు?
1: హూ గేవ్ ఇట్?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ye market ku poyina, ye shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Deeniki master God e.
1: God is the master of this diamond.
0: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
1: When once you surrender to God, you can
0: have it. Ee ratnam etta untundi telusna?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్ట ఉంటాది తెలుసునా?
1: You know how the divine love is.
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: So తులసిదాస్
0: వచనం మధురం.
1: The talk is sweet.
0: నయనం మధురం.
1: The eyes.
0: హస్తం మధురం.
1: Hand.
0: హృదయం మధురం.
1: Heart.
0: శ్రవణం మధురం.
1: Ear.
0: మధురాధిపతే మధురం మధురం.
1: He is the sweetest of all the sweets.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: In fact, listening to you is
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: Your very talk is sweet.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: Your heart is all
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: Your hand is
0: అంతా మధురమే.
1: Everything is sweet.
0: నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణం ఏమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్ అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.
0: ధనమున్నదంచును ఘనతగా పలికిన పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యూ మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
0: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గాని.
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమియంది సుమంత శాంతి లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
0: ధనధాన్యము కలిగి ధర్మగుణం ఉన్న పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యు ఆర్ దేర్ నో పీస్.

0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi adi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace, peace, peace, peace. Anta pieces se, pieces se. Peace is here.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: Ee nijamaina 20 yokka shanti kosam praakulaadetunte vaaniki sarvamu labhyamaipothayi.
0: In fact, if you just work for the true
1: peace, dhanam kudanu vaanni vedukkunte vastundi.
0: Money also will be after you.
1: Sampadanta vaanni vedukkunte vastundi.
0: The wealth and prosperity.
1: Loka bhagyamulanni vaanni vedukkunte vastundi.
0: All the pleasure.
1: Adhikara keethulanni vaanni vedukkunte vastundayi.
0: The position of
1: power. Thaanu kadapadakkarledu.
0: Thaanu
1: kadapadakkarledu. Kaalu kadapadakkarledu. Kaivalyamochi utti ollo padipothundi.
0: You don't need to step forward, the very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Denla bed veskoni, air condition pettukoni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emti ee swargamu? Papa swargam.
0: We think the heaven meant the Dunlop bed and air conditioned room.
1: Pancha bhautikamaina shariram anubhavistundi kani neevu kaadu kada.
0: This heaven is experienced by this body but not your true self.
1: Panchabhautikamu durbalamaina kayambu eppudu vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down you know not.
1: Satavarshamuladaka mitamu jeppiri kani satavarshamuladaka mitamu jeppiri kani nammarada mata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: balyam
0: faith in it. Either in childhood,
1: leka prayamando,
0: or at an engage,
1: mudimiyando,
0: or old
1: leka musaliyando,
0: or advanced age,
1: purano, adavino,
0: the town or
1: udakamadyambuno,
0: or in the midst of water.
1: Eppudu vidachedi erukaledu.
0: When you are going to die, you cannot say
1: maraname nischayamu,
0: death is certain.
1: Dehamunnantalo taanu teliyavalayu.
0: While alive,
1: one
0: should know oneself. This is the thing we should know.
1: Manavatvanni manaku prasadinchadu devamu.
0: God has given
1: this
0: human life.
1: Manavatvamlo unnatundi visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta jeevitamanta grandhalu chadutu pothe inga aacharinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane.
0: So
1: ఈ కాలము ఒక క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with you.
1: ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి బిచ్చకుడైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను బిచ్చకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అదొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనకనే వస్తు వాహనాలను పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: Anathudu kaadu naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor law, and I have got a
1: master. Naathudu ledu athani gondabai ivvandene.
0: Rama has no master above him. You give him
1: anath anath naath neki naath anath anath. Evariki naathudu? నాథులకు నాథుడు, అనాథ నాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
1: రామ భజన కరవు. ఏం చేయాలి? రామ భజన కరు.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us treasure God's name in our
1: heart. ప్రపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us discharge our worldly duties.
1: నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a
1: human.
0: You are not a human. After all, the body is a vesture,
1: bushkot.
0: You might have changed a number of them earlier.
1: Death is the dress of the life.
0: Death is the dress of life. You just rely by the on the body. You are not the body.
1: I am God. Nenu Brahma. Aham Brahmasmi. Ee yokka vishayanni swapnamlo kuda nu marchakunda chuchukovali.
0: You should never forget even in a dream this statement that you are God.
1: Andaru Brahma swarupule.
0: All are divine.
1: బ్రహ్మకు రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: ఏ నీతి ఉన్నను కీనుని గుణంబు మనలేడు.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, this education will lead you to argumentation, but not the total knowledge.
1: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి సావులేని చదువు చదువవలయు.
0: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మరాజు పుట్ ఎ క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: పుట్ ఎ క్వశ్చన్ టు
1: యక్ష. అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు.
0: యక్ష
1: చదువు గల్గి చెడు గుణములు విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు?
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: అదియే నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
1: అది మనం తెలుసుకోవాలి.
0: దట్ వి హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వి హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this address to Parvati. Parvati is
1: nature. Nenu bhaktunaku runastudayyanu ani.
0: God says that he is indebted to his devotee.
1: Emti runamu?
0: What is this?
1: Vandakiri e baaki teeskunnavu?
0: What is that he has taken loan from him?
1: Vaadu nannu premistunnadu. Anta viluvainatundi naaku istunnadu. Kanuka athaniki nenu moksham aneetvanti okka interest tho vaddi tho athaniki chellinchali.
0: Here is a devotee who loves me. And now I should pay him back with interest by granting him a loan.
1: ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18% 14% ఈ బ్యాంకుల్లో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు ఇది. 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఈస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడీ.
0: ఇట్స్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడు భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్. హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తుని ఎంత నాటకం ఆడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపంబో పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కడు నాపైన లేదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపంబో పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి,
0: అండ్ యూర్ జస్ట్
1: కాపాడు దేవుడు అనొచ్చు, దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా అప్పు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. Ni pet dehani pettina perulu cheppukuntu ni tirugutunnaru chaala daga pani.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: Ni cheppukune nenu palan Ramayya.
0: You say I am Ramayya.
1: Kaani ni deham peru Ramayya kaani nivu Ramayya kaade.
0: Ramayya is the name of your body but not you.
1: Kaani deham peru cheppukoni bratukutunnavu
0: but you carry out living.
1: Ee deham anityamainatundi.
0: The body is temporary.
1: Ee buduga vantidi.
0: It's all suggests.
1: Eppudu ee buduga chenipothundo.
0: It's like a water bubble, when it would fade away.
1: Kaaku nivu cheppukoni tirigavasindi emti? Nenu Brahma, aham Brahmasmi, aham Brahmasmi. Ekkadaina tirugu neeku tappaka jayamavutundi.
0: So you should introduce yourself as God. You may go anywhere.
1: Daanini nivu vishwasinchali.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్రా నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చు, కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధనలు ఉండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep everything.
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశములు మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat.
1: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇదియే భూశుభ్రత.
0: Swami is here, so everything should be neat, everything should be pure, everything should be egoless.
1: Inka bhava subrata.
0: And the purity of thought.
1: Ee bhavam ettidiga undali.
0: What sort of feeling should you have?
1: Bhagavantudu sarvavyapakudu.
0: God is everywhere.
1: Karuna swarupudu.
0: And he knows
1: prema, it. Prema prakashakudu.
0: And his manifestation of love.
1: Idanu kevalamu agamya gocharudu.
0: And he
1: is apramanudu.
0: Beyond all
1: measure.
0: And
1: ee vidhamainatundi bhavamto athani nirantaram sthintintu ravali.
0: You should always think of God beyond all measure, beyond all comparison.
1: Aarupam neeku sakshatkaripa chestundi.
0: You may call him in any name, he will manifest in that name.
1: Inka deha subrata.
0: And the cleanliness of the body.
1: Anaga emiti?
0: What does it mean?
1: Bhagavantuni dehamu sarvatra undetvantidi.
0: As the divine form is everywhere.
1: Adinatvanti sevalu athaniki edi avasaramo.
0: దాన్ని
1: మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్. ఎక్కడ
1: తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: దేర్ఫోర్ వాట్ హీ నీడ్స్, వేర్ హీ స్లీప్స్, వేర్ హీ సిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
1: ఆత్మశుభ్రత, ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి.
0: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
1: స్థానం లేదు.
0: There's no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం, సేవ చేయటము.
0: Whomsoever you serve, it amounts to service to spirit.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
0: All the bliss is God.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: That eternal bliss you get from God
1: alone. అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: bliss. ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవస్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తనలోంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With the total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

0: சாந்துடைதோச்சே தினகருடு சாந்துடைதோச்சே தினமுலிந்த குருசலையனு చలిగాలి చురుకు వెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగుదురు జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే
1: ద సన్ అపియర్డ్ కూల్ అండ్ సెరీన్ ద డే స్టార్టెడ్ గెటింగ్ షార్టర్ ద కోల్డ్ విండ్ బ్లూ ఫియర్స్లీ ద ఫీల్డ్స్ వర్ ఫిల్డ్ విత్ గోల్డెన్ హార్వెస్ట్ The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
0: Premaswarupulena. యువతి యువకులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మెన్ అండ్ విమెన్ యంగ్స్టర్స్
0: ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది
1: ద ఫెస్టివల్ ఆఫ్ దిస్ డే హ్యాస్ స్టెప్డ్ ఇన్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ
0: యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది
1: దిస్ లెడ్ టు ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ బికాస్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్
0: ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు
1: దిస్ సేక్రెడ్ డే ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్
0: దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడా పిలుస్తూ వచ్చారు
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద సేక్రెడ్ డే ఆఫ్ ట్రావెల్ towards the north uttarayana parvadina
0: sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudunu cheekurustu sarva sampadalanu kudunu andistu aanandamunu andisteetvanti yokka dinamu ee maha parvadinamu
1: the holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts giving us plenty and prosperity and the bliss
0: inadu intertu kaaka pavitramainatvanti mukkoti ekadasi inadu
1: this day also coincides with the celebration of mukkoti ekadasi
0: prakrutini madinchaga rakshasa devatalaku amrutanni andinchinatvanti yokka dinamu ee dinamu
1: this is the day when the nectar was passed on to everybody in the churning of the milk
0: kani ee naati manavuni yandu itti uttamaina pavitramaina divyamaina bhavyamaina bhavalu kaligi undi kudanu manavudu alaukikamainatvanti bhavamulu cheta hrudayamunu nimpukoni itti pavitramainatvanti yokka talampulanu వెదజల్లలేకపోతున్నాడు
1: దో మ్యాన్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఆల్ నొబిలిటీ ఎండోర్డ్ విత్ శాంక్టిటీ బట్ హీఈస్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావింగ్ బీన్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ద వరల్డ్.
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనాదుడు వీరు సామాన్యమైనటువంటి పురుషులు కాదు.
1: హిరణ్యకశిప, హిరణ్యాక్ష, దుర్యోధన, కంస, ది ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
0: శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
1: దో దేర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ అలర్ట్ దేవర్ వీక్ అట్ ద ఎండ్ బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: కనుక మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతమవుతుంది.
1: Therefore, when man is successful to transform all his thoughts in noble, then he will be able to win over the world.
0: Hiranyaksha, Hiranyakashipu, goppa scientists.
1: Hiranyaksha, Hiranyakashipu are great scientists of eminence.
0: Hiranyudu chandramandalam kudanu velatame kaaka suryuni kudanu cheraadu.
1: Hiranyakashipu not only reached moon, he could also reach the sun.
0: ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయమంతా కూడాను పాంచభౌతికమైన ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతమవుతుంది.
1: Therefore, when man is successful to transform

0: తాను.
1: ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయమంతా కూడాను పాంచభౌతికమైనటువంటి యొక్క భావముల చేత నింపుకోవటం చేత అన్నింటి ఎందు కూడా తాను బలహీనుడైపోయాడు.
0: హిరణ్యకశిపు విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ ఎనర్జీ కెపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ బికాస్ హీ హాడ్ గాట్ హిస్ బాడీ అటాచ్మెంట్ హీ లాస్ట్ అట్ ద ఎండ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే, కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు.
0: ఎవ్రీ పర్సన్ నో డౌట్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండౌడ్ విత్ హై ఇంటెలెక్ట్ బట్ వన్ షుడ్ నాట్ ఫిల్ ద హార్ట్ విత్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈనాటి యువతి యువకులే దేశ సౌభాగ్యం యొక్క సంపదను నిలబెట్టేటువంటి యొక్క వ్యక్తులు.
0: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద ప్రాస్పెరిటీ అండ్ ద ఫ్లూయెన్స్ ఆఫ్ ద సొసైటీ.
1: దేశ సౌభాగ్యము యువతి యువకులపైననే ఆధారపడి ఉన్నది.
0: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ ది యంగ్స్టర్స్.
1: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు.
0: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ నోబుల్ ఫీచర్స్ గుడ్ సెంటిమెంట్స్ ద వర్చ్యూస్ అండ్ ద స్టర్లింగ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైన భావముల చేత హృదయములను పొంగింపజేసుకున్నప్పుడే అట్టి వ్యక్తులు ఎట్టి సశక్తివంతమైనటువంటి యొక్క దీనిని కూడా సాధించగలరు.
0: With all these sacred thoughts, they would be able to achieve and accomplish anything they undertake.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Ee naadu aata paatalu anni kudunu aanandam cheta gaani aahladam cheta gaani utsaham cheta gaani ivi abhirudhi avutundi vachindi.
0: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
1: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ ది యంగ్స్టర్స్ సెట్ ఎ రోల్ మోడల్.
1: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: ద వర్చ్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
0: The mighty power among youngsters lies in the heights of nobility, the character, and also that of perfect
1: understanding.
0: Students today could achieve everything.
1: కాని దేనిని సాధించినా సర్వమును సాధించిన వారవుదరో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
0: In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished.
1: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రూతలుగుతున్నవి.
0: In fact, there have been tremendous beautiful sentiments in every man.
1: అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకును కానరావు.
0: This mighty strength is not noticed in anybody.
1: అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
0: It is a mind. A combination of thoughts.
1: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేని నేను కూడా సాధించగలడు.
0: The one who can win over the mind can win the rest of the world.
1: మనస్సుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు.
0: There is no other greater power than the mind.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో అని మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము.
0: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
1: Itti manasunu manavudi naadu sadhinchalekapothunnadu.
0: Man should not control his mind today.
1: Kanukane manavudu andukodaginatunte oka aanandaniki atyanta dooramaipothunnadu.
0: Therefore he could not be the recipient of the bliss for which he has to
1: manasunu swadhinam chesukunnatunte vyakti ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడా సాధించగలడు, అనుభవించగలడు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఆఫ్ ది టాస్క్ అండ్ యూ కెన్ బి రిప్యూటెడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
0: అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ ప్యూర్.
1: ఈ మనస్సును అదు

0: పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
1: ఇఫ్ యు కంట్రోల్ యువర్ మైండ్ యు విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
1: టుడే వి ఆర్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్.
0: కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: యు షుడ్ నెవర్ కన్సిడర్ దెమ్ యాజ్ వరల్డ్లీ ఫిజికల్ యాక్ట్స్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడా విశ్వసించాలి.
1: యు షుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువల్ డీడ్స్.
0: ఇక్తి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ అచీవ్స్ ఎక్సలెన్స్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ద మొరాలిటీ, ద స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind, with all your strength you will be weak.
0: కనుక మనసే నీకు ఒక బానిసగా మారిపోవాలి.
1: Therefore the mind should be your slave.
0: మనసునందున్నటువంటి శక్తి సామర్థ్యములు ఈ ప్రపంచంలో ఏ పదార్థమునందు కూడా నువ్వు కానరావు.
1: The power and the strength of the mind is not noticed anywhere in this world.
0: అందునుండి ఏ మానవుని యొక్క మహా విలువలైనటువంటి యొక్క గుణములు ఆవిర్భవిస్తాయి.
1: And there in the mind the great features, the traits find their origin.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
1: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
0: ఆరోగ్యమునే కోల్పోయినా అతి శక్తివంతమైనటువంటి డాక్టర్ ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడా మనము చేకూర్చుకోవచ్చు.
1: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
0: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలవదు.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ee naati manavata viluvalu athyavasaramainatvantivi.
1: Human values are most important today.
0: Manavunitene aavirbhavinchinatvantivi ee manavata gunamulu.
1: In fact the human values had their origin in man.
0: Manavata gunamulu ekkado grantham nunchi gaani guruvun nunchi gaani bodhimpapadi sadhinchetvantivi kaadu.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law,
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకుని ఏ భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మ.
1: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
0: కనుకా ఇట్టి సత్య ధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతయి కొడును దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our life.
0: ఈ ప్రాకృతమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: All the prizes that we receive, they are not prizes in the true sense.
0: Okka mati unnatundi vyaktiye aneka ikkattuku uri avutunnadu.
1: One with mati mind faces so many problems.
0: Bahumati aneka matulu chesinappudu inka manishi kotikante beed avutadu.
1: Bahumati, many mindedness, diversified mind will have greater trouble.
0: Kanaka manam andukovalsinatundi bahumatulu kaadu.
1: It's not the wayward nature bahumati.
0: Nijamatini manam andukovali.
1: We should have the true state of mind, nijamati.
0: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramaitundi sukti.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarvasaktilu kodanu manobhavam undiye manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu manam friendship chesukovali.
1: We should control our mind.
0: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి నీ మూల కారణంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ మైండ్,
0: భారతీయ సంస్కృతి యందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
1: వెన్ వన్స్ యూ హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ యూ కెన్ రియల్లీ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: salutation,
0: archanam,
1: worship,
0: dasyam,
1: servitude,
0: sneham,
1: friendship,
0: atmanivedanam,
1: self surrender.
0: Sneham anetundi jarigin tarvatane atmanivedana sariyante margamlo manaku arpinchavachunu.
1: It is a friendship that leads to the self surrender.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ అతనితో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship you cannot reach the state of self surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriya roopam kante kodanu bhava roopame chaala balavantaramainatundi.
1: Therefore the experience is greater than imagination or feeling.
0: Yedo goppa shakti samarthyam sadhinchinamani meeru bhavinchavachunu.
1: You may feel that you are one of the strength and capacity,
0: adi kriya roopame.
1: And it's also a form.
0: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
1: ఇట్ ఎండ్స్ విత్ దట్ అకంప్లిష్మెంట్.
0: భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
1: బట్ ద ఫీలింగ్ విత్ హిమ్ యూనిఫైస్ ద డైవర్సిటీ, ప్లూరాలిటీ.
0: కనుక మనం భావములను, ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింప చేసుకోవాలి.
1: సో ద గుడ్ ప్రాంప్టింగ్ ఆఫ్ ద గుడ్ ఫీలింగ్ సెంటిమెంట్స్ షుడ్ బి ఎంటర్టైన్డ్.
0: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
1: సో మోర్ దెన్ ది డీడ్స్ అకంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో, ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
1: హియర్ ఎనీవేర్ యూ షుడ్ హ్యావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe is divine.
0: Sarvam kalvidam brahma.
1: Everything is essentially brahma.
0: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
1: God is not separately located elsewhere. Ni ventane
0: jantane intane kantane untundi kantinepavare kaapadutu untadu.
1: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
0: Atti divyamaina bhavyamaina pratyeka shaktini manam ee naadu enduku odulukunnam.
1: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
0: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
1: Because of the loss of the human values we have become very weak.
0: ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
1: You may have mark, high percentage of mark.
0: కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
1: యూ మే గెట్ హై పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
0: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
1: In this country and in this world, youngsters strive hard.
0: ఈ చదువుల నిమిత్తమై దేశంలో కూడా తిరుగుతున్నారు.
1: ఫర్ ఎడ్యుకేషన్ దే గో రౌండ్ ద వరల్డ్.
0: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ వన్ షుడ్ టర్న్ విదిన్, గెట్ ఇన్ టు ద హార్ట్.
0: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు కానీ బయట ప్రదేశములందు కానరావు.
1: ద ట్రూ వెల్త్ అండ్ అఫ్లూయన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, నాట్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
1: So every mind, every person, students should make an attempt to turn the mind inward.
0: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
1: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
0: యువతులైనటువంటి భావి భారతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యము సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
1: ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ షుడ్ హ్యావ్ దీస్ ఐడియాస్ అండ్ నోబుల్ సెంటిమెంట్స్.
0: కనుక మొట్టమొదటి మానవతా విలువలను మనం సాధించాలి.
1: Therefore, we should achieve human values to begin with.
0: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
1: You may lose money, but you can get it back.
0: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
1: You may lose your health, but you can get back your health.
0: కానీ మన విలువలే మనం కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
1: When once the values are lost, you will be losing everything of this life.
0: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: Therefore, we have to protect and safeguard our innate values.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్
0: అన్నపానాదులు బదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
1: యూ వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్ డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
0: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు, మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
0: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
1: స్టూడెంట్స్ అవుట్ సైడ్, they have got only one purpose, to win a prize or medal or a name.
0: కాని మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
1: How to please Bhagavan?
0: సద్గుణములను మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
0: నేడు ఒక విధంగాను, రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే.
0: చెలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ ది అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీనెస్ ఇన్ అవర్ విజన్.
0: నిజంగా విద్యా విధానం లోపల మూడు విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి?
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ సర్వం కలివిదం బ్రహ్మ.
0: అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదటి నమ్ము సాధించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ అచీవ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం సాధించినప్పుడే మనం అన్నిటి కూడా సాధించమారవుతాం.
1: విత్ దిస్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్,
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
0: దేర్ ఇస్ లవ్.
1: దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్
0: దేర్ ఇస్ ట్రూత్.
1: దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: దేర్ ఇస్ పీస్.
1: దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: వేర్ దేర్ ఇస్ పీస్
0: దేర్ ఇస్ బ్లిస్.
1: దేర్ ఇస్ బ్లిస్.
0: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్
0: దేర్ ఇస్ గాడ్.
1: దేర్ ఇస్ గాడ్.
0: కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: సో వీ బిగిన్ విత్ కాన్ఫిడెన్స్.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: ద రిజల్ట్ అట్ ది ఎండ్ ఇస్ బ్లిస్.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే,
1: in order to be blissful,
0: oka vittanam bhoomilo naatinappudu,
1: when we sow a seed in the ground,
0: adi kramakramena mokkaga maarutundi.
1: It germinates, sprouts up into a
0: sapling. Tiri vrikshanga tayarayi,
1: then it becomes a tree.
0: Phalapushpamunu manaku andistundi,
1: and bears the fruits.
0: Ade vidhamgane,
1: likewise,
0: manavuni yokka sankalpam anetundi beejamunu,
1: the seed of human thought,
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
1: should be sown in the field of heart,
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
1: it germinates into a spiritual tree,
0: andulunchi je sukha santoshamulu aanandamulainatundi oka pushpam pushpamulu andistuntadi,
1: and that will have the flowers of happiness and peace,
0: shanti anetundi phalani neeku bujimpa chestundi,
1: and it bears the fruit of peace.
0: Kanukane meer shanti kavalani korutunnaru.
1: You want to be peaceful.
0: Ee shanti bayata ekkadano manaku kanaradu.
1: Peace is not outside.
0: Mana yokka vishwasam undiye ee shanti manaku labhistundi.
1: You can attain peace out of confidence.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: The modern man has no strong confidence or faith.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈనాడంతా కూడా నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion, but not in reality in daily life.
0: నటన కానీ శాస్త్రం కానీ రెండు కూడా నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: The good and bad, they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటాది.
1: If you have steady mind, you will have steady faith.
0: నిజంగా స్థిరచిత్తుడు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి ఒక ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైన ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
1: యు అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
1: వి సే ఐ బిలీవ్,
0: భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు, కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే, ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ కాండ్.
0: హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంపదమే ప్రేమ.
1: అండ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లవరింగ్ ద ఫ్రూషన్ ఆఫ్
0: ఒక పదార్థం ఎందు కానీ ఒక వ్యక్తి ఎందు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎ సపరేట్ ఇండివిజువల్ ఎయిదర్.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ,
1: అలాంగ్ ద ఫర్మమెంట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఇట్ బ్లోస్ లైక్ ద విండ్.
0: ఇది నీ చుట్టూ ఉంటుంది, నిన్ను పోషిస్తూ ఉంటుంటది.
1: ద లవ్ ఈస్ అరౌండ్ యూ అండ్ సేఫ్ గార్డ్స్ యూ.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్,
0: ఇది ఏ శాశ్వతమైనటువంటి ప్రేమతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించేటువంటి కాదు.
1: ప్రేమ, లవ్ కెనాట్ బి అక్వైర్డ్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్, ప్రేమ, ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్,
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఇది వస్తువాహనాదుల్నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యంలైనా కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ హిరణ్యాక్ష హిరణ్యకశిపు.
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు.
1: When once you have got this fullness of love in totality,
0: Hiranyakasipu
1: stand nowhere. All other powers are so mean and low in front of it.
0: కనుకని ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: All ancients extolled the culture of Bharat.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒకటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్ బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ poems.
0: లక్షలు లక్షలంతా కూడాను పోయిమ్స్ రాసుకుంటుంటారు.
1: The lakhs and lakhs of compositions.
0: కానీ ఈ పోయిమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: Of all these compositions, love is the life principle.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: This sort of human mind is not possible for everybody.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Man is not ordinary.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరేజ్, ద వాలర్ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ మైటీ వన్.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: వెన్ వన్స్ వన్ ఫీల్స్ హిస్ హార్ట్ విత్ ద డివైన్ ఫీలింగ్స్,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హూ హస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంకవాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated, praised Hanuman as the one of sterling character
0: Shantudu,
1: and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu,
1: and strong.
0: Hanumantudu.
1: That is Hanuman.
0: ఈ అన్నింటికి కారణం ఏమిటి?
1: What is the cause behind?
0: ఆధారమైనటువంటి ఒక తత్వము రామ నామమే.
1: It is matchless holy name of Rama which is the strength.
0: ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి ఒక భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు.
1: Because of the chanting of the holy name and the devotion and the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of Mukkoti Ekadasi.
0: Vaikuntha Ekadasi ani kuda antaru.
1: Also called Vaikuntha Ekadasi.
0: Bhishmudu
1: Bhishma
0: 46 dinamulu ampaseyapai pandukundi.
1: He was resting on the bed of arrows.
0: Kani తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే ముండించిపోయాయి.
1: అండ్ ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇంటూ
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఈస్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యం లోపల అర్జునుడు భీముడు నకులు సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva, followed by Draupadi, went to see the great grandfather.
0: Pitamaha.
1: Oh grandfather.
0: Enduku meeri avasthalu guri ayipoyaru.
1: How is that you are suffering now?
0: Idi naa kartavyam annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi.
1: The body is there.
0: Yesu chemamnaku dharma chemamnaku satyavratamnaku arpitam gaavinche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed. For the country, for the service, and for the
0: character.
1: What for is the body?
0: దీన్ని కేవలం ఒక సదర్మానికి ఉపయోగపెట్టాలి.
1: The body has to be put to use for good things.
0: కానీ అర్జున నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగిలినవి.
1: Arjuna, all the arrows that you shot at me are in my body.
0: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
1: They have not reached my head.
0: కనుకనే శిరస్సు వాలిపోయింది.
1: Therefore, the head is bent downward.
0: Beddu matram vesavu naaku.
1: In fact, you laid the bed.
0: Kaani pillow ledu.
1: But I have no pillow.
0: Deeni valle tala vaaripoyindi.
1: And therefore, the head is bent.
0: Naaku inta chesinatundi vaadu naa pillow kuda andinchamani cheppadu.
1: Having done so much, give me a pillow.
0: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
1: The heart of Arjuna melted.
0: Pitamaha, nenu em cheyali annadu.
1: Grandfather, what should I do?
0: రెండు అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు. ఒకటి ఇటు ఒకటి అటు.
1: Two arrows are shot in the reverse direction.
0: రెండింటి మధ్యలోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
1: In between the space of the two arrows shot against the other, he rested.
0: శిరస్సుకు రెస్ట్.
1: And there the head rested there.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: అర్జున నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: ఐ లాస్ట్ మై మదర్ లాంగ్ బ్యాక్.
0: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద టైమ్ ఆఫ్ మై బర్త్.
0: నేను గంగాదేవి పుత్రుడను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ గంగా.
0: కనుక నేను నా పేరు గాంగేయుడు అని పేరు.
1: సో ఐ హావ్ ది నేమ్ గాంగేయ.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: అండ్ యాజ్ ఐ లీవ్ మై బాడీ ఐ వాంట్ టు హావ్ గంగా వాటర్.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Make every attempt so that I would merge in my mother.
0: Sarvasakti sampannudu mahaveerudu bhaktudu shaktya samarthyam kalinatuvadu vaadu kanukane atanu prakkane oka ambunu vichadu.
1: Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow towards the ground.
0: Chakka neeru bayal deru vachindi.
1: There started the fountain of water.
0: Adi fountain maadiri vachi భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna pathiva kiriti setvana vibhishaya jay krishna savisachi dhanunjaya annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: Kalpani ee dhanasu cheta naaku aanandanni andinchavu.
1: Because of this mighty deed you made me happy.
0: Cheppi pandavulu digvijayapai vijayanni sadhinthirugaka annadu.
1: He blessed them with victory and success towards the end.
0: Peddala yokka aashirvadanni pondavalante
1: in order to the blessings of the elders,
0: తృప్తి చేయాలి.
1: We should please them and satisfy them.
0: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
1: All students have played very well to please Bhagavan.
0: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
1: Bhagavan is satisfied, let you be satisfied.
0: ఈ తృప్తి ఒక ఆటలో మాత్రమే కాదు.
1: దిస్ స్పిరిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ షుడ్ నాట్ లిమిటెడ్ టు
0: మాటల యందు పాటల యందు అన్నింటి యందు కూడా తృప్తి కావాలి.
1: లిమిటెడ్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ది ఏరియాస్ ఆఫ్ యువర్ టాక్ అండ్ అదర్ డీడ్స్ టు.
0: కనుక మీరు జీవితం అంతా కూడాను ఆనందంగా జీవించాలి.
1: లెట్ యు లీడ్ యువర్ లైఫ్ ఇన్ బ్లెస్,
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీం,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: ద్వంద్వాతీతం,
0: గగన సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం,
1: ఏకం,
0: నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణ రహితం.
1: Three attributes are missing
0: there. ఇదేమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
1: This sort of a bliss one should be able to receive and experience.
0: దేహాన్ని వచ్చింటుండాయి.
1: We have the body.
0: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
1: With this body we do every act.
0: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: It's not that important.
0: ఈ దేహం నందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
1: We should purify our mind.
0: ఈనాడు ఏ మానవుడు ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
1: In fact, every man has the mind, but no
0: purity. Pollution, pollution, pollution.
1: There
0: is no pollution. There is no pollution. There is no pollution. There is no pollution.
1: Nothing is pure today. We come across air pollution, food pollution, noise pollution, water pollution, pollution, pollution.
0: కనుకనే మనము ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి.
1: We should see that our mind is not polluted by bad thoughts.
0: ఇది నెగటివ్ గా ఉండకూడదు.
1: Mind should not be negative.
0: ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి.
1: Mind should always be positive.
0: ఈ నెగటివ్ మైండ్ ఎంత కాలం ఉన్నప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు.
1: You may be a great man with all the achievements with a negative mind. It is, will not yield positive result.
0: Positive mind kavali.
1: Turn into positive mind.
0: Eppudu nee aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
1: Your mind should be blissful all the time.
0: Ee aanandanni andarikunu panchali.
1: This sort of bliss should be shared with many.
0: Adi ye nijamaina manavattvam.
1: That is true human quality.
0: Manavudu manavudu anaga emiti artham?
1: What is the meaning of manava?
0: Manava.
1: Human, three letters.
0: Ma, lekunda. Va, vattinchitamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchitamu. Anyayam lekunda, ashanti lekunda, akramam lekunda, anachatram lekunda, vattinchetuvanti vadu manavudu.
1: Ma, without any kind of ignorance, without any illusion, without any misconduct, na, without it, va, one has to
0: కనుక ప్రతి
1: మానవుడు
0: ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానిటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఎంతో చదువులు చదివారు,
1: ఎన్నో
0: గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు,
1: వెరీ హై డిగ్రీస్ ఇండీడ్,
0: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
1: యూ టు హ్యావ్ 3 to 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
1: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: శృణ్వంత విషయే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
1: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
1: Then once you have the title Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
0: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kudanu alpamaina swalpamainatvanti birudulu kosame manam aatalaatu untam.
1: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Mee hrudayanni premato nimpukondi.
1: Fill your heart with love.
0: Manasunu satyamto penchukondi.
1: See that you grow truth in your mind.
0: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
1: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
0: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
1: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
0: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
0: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
1: ద ట్రూ ఎడ్యుకేషన్,
0: సర్వుల యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
1: షుడ్ ఎంపవర్ యూ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat emphasizes on this unity.
0: అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు.
1: It's not the multiplicity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: It is not the diversification of the unity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోండి.
1: We have to consider the unity in diversity.
0: అదే నిజమైనటువంటి ఒక కల్చర్.
1: That is the true culture.
0: కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటి అనుకున్నారు?
1: What do you think of culture?
0: ఇది ఒక విధమైనటువంటి మతంకు సంబంధించినటువంటిది కాదు.
1: It is not anything to do with religion.
0: ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది.
1: It has related religion to the heart.
0: కులం కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
1: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజన్ వాట్స్ ఎవర్. ఇట్ ఈస్ ఇట్ రిలేట్స్ టు ది డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
1: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ for all that you have done.
0: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
1: అండ్ సీ దట్ యూ విల్ హ్యావ్ యూ విల్ మెయింటైన్ దిస్ హ్యాపీనెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూ లవ్ ఇస్ ఓన్లీ వన్.
0: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ.
0: స్వామి స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
1: యూ లవ్ స్వామి, యూ లవ్ భగవాన్.
0: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
1: బట్ దట్ లవ్ షుడ్ నాట్ వేవర్, షుడ్ నాట్ చేంజ్.
0: స్వామి నావాడు, నేను స్వామి వాడను.
1: I belong to Swami and Swami is mine.
0: అప్పుడు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
1: Then you can experience this unity.
0: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
1: Achieve that oneness with Swami, with Bhagavan.
0: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
1: That is the truthful path.
0: సత్యము నందుండి,
1: being in truth,
0: సర్వము సృష్టించే,
1: he created the rest.
0: సత్యము నందు అనగే
1: ఎవ్రీథింగ్ మర్జెస్
0: సర్వ సృష్టి,
1: ది హోల్ క్రియేషన్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న,
1: వేర్ ఇస్ ది ఎనీ స్పాట్
0: సత్యం ఏ చూడరయ్యా.
1: దట్ ఇస్ ది ప్యూర్ అన్సల్టెడ్ ట్రూత్.
0: అది ఏ మన యొక్క ధర్మం, అది ఏ మన యొక్క జీవితము.
1: దట్ ఈస్ ది ట్రూత్, దట్ ఈస్ అవర్ కోడ్ ఆఫ్ లైఫ్.
0: అది ఏ,
1: అండ్ దట్స్ అవర్ లైఫ్.
0: ట్రూత్ ఈస్ గాడ్ అన్నారు.
1: వాట్ ఈస్ మెంట్ వెన్ వి సే ట్రూత్ ఈస్ గాడ్.
0: ఏ దేశం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ, సత్యం అందరికీ ఒక్కటే.
1: Let him be of any country, of any nationality. Truth is one.
0: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
1: There cannot be American truth and Pakistan
0: truth. Truth is truth.
1: Truth is truth.
0: సత్యము సత్యమే.
1: Truth is truth.
0: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
1: The truth is one and the same for all nations.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్య జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: నిత్య జీవితంగా మీరు జీవించండి.
1: లీడ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్.
0: అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇంటు ఎ బుక్.
0: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
0: ఇది ఒక మస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
0: పుస్తకము పుస్తకము కాదు మనకు.
1: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: హృదయ, ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
1: యువర్ డివైన్ లైఫ్,
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయంలోనైనా కూడాను,
1: at any point,
0: ఎలాంటి పరిస్థితులైనా కూడాను,
1: under any circumstance,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం,
1: everywhere, under any point of time of stress and strain,
0: దైవాన్ని మాత్రం మరవకండి.
1: Never forget God.
0: దైవాన్ని మాత్రం విడువకండి.
1: Never give up God.
0: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
1: And in fact, without daiva, God, it is daya, the demon.
0: దైవాత్మ కావాలి కానీ దైవాత్మగా కాకూడదు.
1: And in fact, you should be daiva, the divine, not daya, demonic.
0: మీరు ధన్వంతరి శ్రేయమృతస్య పుత్ర.
1: And you are the son of immortality.
0: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
1: See that your life will be befitting the title.
0: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
1: when you uphold, live up
0: to the యువకులు,
1: యంగ్స్టర్స్ టుడే,
0: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యంను,
1: ది ఫిజికల్ స్ట్రెంగ్,
0: వ్యర్థం చేయకండి.
1: నెవర్ వేస్ట్ దెమ్.
0: అంతా దైవార్పితంగా భావించండి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవ్యశక్తియే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
0: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
0: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
1: యు షుడ్ బి ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
0: నడిచే నడక యందు,
1: ఇన్ యువర్ వాకింగ్,
0: పలికే పలుకునందు,
1: వర్డ్స్
0: వినే వినియందు,
1: లిసనింగ్,
0: తలచే తలుపులు యందు,
1: థింకింగ్,
0: చేసే పనులు యందు,
1: యువర్ యాక్షన్,
0: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
0: అది భారతీయ సంస్కృతి.
1: That is Bharat.
0: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
1: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
0: ఈ రెండింటిని మాత్రం మీరు మరువకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma. Lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
0: Bhajan bina sukha shanti nahi.
2: Sai bhajan bina sukha shanti nahi.
0: Hari bhajan bina sukha shanti nahi.

नान्यबोधेश्च बोधरूप तयात्मनः यदास्मात्म

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించే జ్యోతిని చూడవలనన్న మరొక జ్యోతిని మనం వెతుకనక్కర్లేదు.
2: టు సీ ది లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకనక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: ద సెల్ఫ్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇంటెలెక్ట్ హ్యాస్ నో నాలెడ్జ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది.
2: ఇంటెలెక్ట్ ఇస్ మియర్లీ ఎ బల్బ్.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, it's not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: Kaktutva bhaktutvamato kudinatvantide manasikam.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: Kevalamu jagrat svapna sushuptaliyandu manasika charyalu adhikamuga gocharistu untayi.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: Kani gaadha nidrayandu ee manasu layamai kevalamu మానసిక ప్రభావమును ఏమాత్రములు కూడా ప్రకాశింపచేయక కంబించిపోతుంది.
2: వైల్ ఇన్ ది డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ డజంట్ ఫంక్షన్.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ అపియర్స్ సెపరేట్లీ మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatvanti yokka vishya chaitanyamu kante kudanu intellectual chaitanyam anetvantidi chala prabhavanga manavattvam paina prakatimpa chestundi.
2: Therefore more than that of cosmic consciousness this intellectual consciousness is more effective.
0: Ee samayamanandu మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: యాజ్ ద మైండ్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ ద సూపర్ మైండ్ బిగిన్స్ టు యాక్ట్.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థయందు ఏ విధమైనటువంటి యొక్క చలనమును లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్ హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of super mind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలం యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus, the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamul yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu motta modata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvam cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manas aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka gnana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvamu.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetuvantidi manastu koodinadani manamu gurtinchamu.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితముతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen and the latrine, and so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow-minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.

0: నామమును మనము త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
1: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
1: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
1: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
1: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బిల్ట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఆర్గన్ అండ్ అనదర్ ఆర్గన్.
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది చెవు.
1: This ear.
0: ఇది కన్ను.
1: This eye.
0: ఇది ముక్కు.
1: This nose.
0: ఇది నోరు.
1: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
1: All these organs are the sparks of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
1: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
1: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజమునకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
1: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
1: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
1: దిస్ హ్యూమానిటీ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద నేచర్.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
1: ద నేచర్ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద డివైన్.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
1: దిస్ నేచర్ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద డివైన్.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
1: ఈజ్ హ్యూమానిటీ ద లింబ్ ఆఫ్
0: మానవత్వములకు అంగము సొసైటీ.
1: ద సొసైటీ ఈజ్ ద లింబ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
1: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
1: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
1: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగ అంగీ భావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
1: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
1: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకుని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
1: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మనం భుజిస్తున్నాము.
1: We eat.
0: ఈ భుజించుటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
1: As we eat, we consume so many of the particles.
0: Kani ivi 1 2 3 ani manam ye mathramo dinni total cheyatam ledu.
1: But we don't make total of the rice particles that we eat.
0: Yo vandala annam metukulu anta lopala praveshisthunnayi.
1: Hundreds and thousands of rice particles we partake.
0: Kani 1 2 chinna raallu mana panti kindiki padina annamlo anta raallu unnayani ee alpattam cheta adhikatvanni kodanu kinchit parustunnam.
1: The moment when we find one or two small stones in the rice, we just neglect the whole rice.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
1: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledu.
1: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi
1: forgetting the natural quality.
0: Asahajanni vishwasinchi
1: believing what is false.
0: Divyatvanni manamu కోల్పోతున్నాం.
1: వి లాస్ట్ ది డివినిటీ.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
1: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ

0: ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
1: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
1: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
0: I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer.
1: నీవు చేసింది ఏమీ లేదు.
0: I have not done anything.
1: నీవు చూసింది ఏమీ లేదు.
0: I have not seen anything.
1: నీవు అనుభవించింది ఏమీ లేదు.
0: I have not experienced
1: anything. ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
0: They are all the inner feelings coming out of the power of the self.
1: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
0: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
0: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
1: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
0: ఇఫ్ ది సీడ్ ఈస్ ద వన్ స్పీషీస్ వన్ వెరైటీ యు కెనాట్ హ్యావ్ అనదర్ ఫ్రూట్.
1: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతి చే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
0: బికాస్ హి హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్ హి ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హిస్ డన్.
1: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
0: ది యాక్చువల్ ఎక్స్పీరియన్సర్ ఈస్ ద సటిల్ బాడీ.
1: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపం.
0: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
1: దీనిని వేదము ఋతం సత్యం బృహత్తం అన్నారు.
0: This Veda calls it ruta,
1: సత్యం బృహత్తం
0: and బృహత్తం. బృహత్వం
1: అనగా విశాలత్వం,
0: meaning vastness.
1: దీనిని ఉపనిషత్తులంతా కూడాను
0: this ఉపనిషత్
1: మహాతత్వము అన్నారు.
0: Described it as Mahatattva.
1: దీనినే భూమము అన్నారు.
0: ఇట్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఎస్ భూమం.
1: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
0: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
0: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
1: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
0: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
1: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
0: This quality of expansion vastness is of
1: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
0: The air spreads everywhere.
1: ఇది పంచభూతములలో ఒకటి.
0: It's a part of five elements.
1: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
0: All five senses are in the hands, control of man.
1: నిజముగా మానవుడు ఈ పంచభూతముల స్వాధీనమున ఉంచుకొని ఎంతో అధికుడిగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
0: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
1: తాను సర్వములకు బద్ధుడైపోతున్నాడు.
0: ఈస్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక మనము బద్ధులము కాదు.
0: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్, బౌండెడ్.
1: బుద్ధులమే.
0: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
1: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
1: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
0: వి డివైడ్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
1: ఉత్కృష్టమైనటువంటిది.
0: ఇట్స్ నోబుల్.
1: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
0: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
0: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
0: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
1: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
0: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే.
1: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
0: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
0: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
1: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివి గాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివి గాను గోచరిస్తున్నాయి.
0: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
1: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
0: ఇట్ గోస్ ఫోర్త్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
0: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వి లివ్ వితౌట్ హార్ట్.
1: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
0: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి, కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
0: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ.
1: సర్వేంద్రియములు కూడాను,
0: ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్,
1: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమే దీనిని ఏర్పడినటువంటివే కానీ
0: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
1: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
0: They are not meant for other purpose.
1: మనం ఇల్లు కట్టాము.
0: We constructed a house.
1: మనం కిటికీలు పెట్టాము.
0: We have windows.
1: ద్వారములు నిర్మించుకున్నాము.
0: We opened the door.
1: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము?
0: Why have you kept that door there?
1: మనం వచ్చి పోయే నిమిత్తం.
0: Why for exit and entrance?
1: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తం.
0: It's only for our relatives and friends to get in.
1: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
0: We open the door to make those people that have authority to enter.
1: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
0: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
1: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
0: We have got the doors, the limbs.
1: ఈ ఇంద్రియముల ద్వారే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు, ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములు దీని లోపల ప్రవేశపెట్టాలి.
0: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
1: నిమిత్తమై ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
0: It is for this purpose the body has indriyas or organs.
1: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
0: the man who doesn't realize this truth,
1: దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
0: We permit all bad feelings and bad thoughts.
1: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
0: For that reason the heart is polluted.
1: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
0: In this polluted heart God has no place.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
0: Today the whole world is polluted.
1: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
0: The five senses, the five elements are polluted.
1: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
0: We don't have even
1: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
0: We don't have pure water.
1: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
0: We don't have good sound.
1: మంచి స్పర్శ కూడాను లేదు.
0: We don't have even good touch.
1: మంచి లైట్ కూడాను లేదు.
0: We don't have even good light.
1: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది హ్యూమానిటీ టు హ్యావ్ ది వెల్ఫేర్?
1: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ వి పొల్యూట్.
1: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
0: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
1: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
1: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
0: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
1: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
0: The inner teaching lies in this realization.
1: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు, అంతర్ముఖంలో నీవు విచారించాలి.
0: Whomsoever you pray, you should inquire within, not outside.
1: అదే realization of cosmic energy అన్నారు.
0: That is called realization of cosmic energy.
1: ఈ cosmic energy అనేది ఎక్కడ ఉంటుందది?
0: Where is this cosmic energy?
1: సర్వత్రా ఉంటుందది.
0: It is everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: This cosmic energy is in you, with you, above you, below you, around you.
1: నీవే ఒక కాస్మిక్.
0: యు యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
1: అగస్త్య మహర్షి,
0: సెయింట్ అగస్త్య,
1: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు, ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా, అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
0: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్.
1: అలాగా దేహము యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
1: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
0: వి హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరైనటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
0: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
1: భోజనం చేస్తున్నాం మనం.
0: వి ఈట్
1: ఎవరి కోసము?
0: ఫర్ హూ సేక్?
1: దేహరక్షణ కోసమే.
0: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
0: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
1: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
0: వి పుట్ ఆన్ డ్రెస్.
1: దేనికోసము? అలంకారం కోసం కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
1: వస్త్రం శీత నివారణం.
0: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
1: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
0: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
1: దప్పి,
0: థర్స్ట్,
1: ఇది ఒక రోగము.
0: దిస్ ఈస్ ఎ డిజీజ్.
1: నీరు త్రాగటము, ఇది ఒక ఔషధము.
0: Drinking water for thirst is the medicine.
1: ఆకలి ఒక రోగము.
0: Hunger is disease.
1: అన్నము తినటమే దీని యొక్క మందు.
0: Partaking food is its medicine.
1: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
0: Everything shapes as a disease.
1: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
0: Desires form constitute disease.
1: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: to fulfill the desire
1: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
0: We take all kind of perverse directions.
1: కనుక మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
0: So we should cure ourselves from the disease of desire.
1: ఏమిటి ఈ రాగము?
0: What is this attachment?
1: వాంఛనే రాగము.
0: The desires constitute attachment.
1: దీనిని ఆశ ఆశ అంటారు.
0: This is desire.
1: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
0: This is also called thirst.
1: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
0: The desires are of two types.
1: పేరాశ దురాశ.
0: The excessive desire and the desire you cannot accomplish.
1: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము, ఇది ఏమాత్రము దోషము లేదు.
0: There is nothing wrong to aspire for that which is possible.
1: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
0: You need food, raiment and shelter to eat, to live and to put on.
1: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
0: There is no mistake in having desires.
1: కాని దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
0: But if you make it excessive desire.
1: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
0: That excessive desire is the cause for attachment.
1: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
0: Man may have desire.
1: కానీ ఈ ఆశలు చీమలు పుట్టల వలె పెరగకూడదు.
0: But the desires should not go on spreading like ants.
1: ఈ ఆశలంతా కూడాను,
0: all the desires,
1: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
0: It should not be like sickness which is hidden or that which is expressed.
1: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: The birds and beasts as well eat and sleep as per the time.
1: కాని వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
0: They don't have anything like to capture or to hoard or to hide.
1: మానవుడిగా పుట్టి,
0: having been born as a human being,
1: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తూ,
0: expressing the divinity,
1: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత,
0: because of the mean feelings in him,
1: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
0: He loses the natural quality of a human being.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
0: Here is iron piece.
1: ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటుంది.
0: It is very strong and safe.
1: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
0: when once you put it in the dust,
1: ఈ డస్ట్ అంతా పట్టి,
0: because of the dust,
1: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
0: The iron gets rusted.
1: ఈ రస్ట్ పట్టడం చేత,
0: because of the rust,
1: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
0: The power of the energy bursts.
1: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
0: As the iron piece bursts, it should be tested in fire.
1: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
0: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
1: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
0: Such hard iron becomes so soft.
1: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
0: iron which is black in form becomes shines brilliantly.
1: Kani black nu black gaane manam develop chesukokoddu.
0: But we should not mistake it with the true color black.
1: Black nu white ga maarchukovadaniki prayatninchali.
0: We should make an effort to make the black
1: kani
0: shine white. Kani
1: ee manavudu
0: man today
1: కేవలం తెలివితేటలు బలిచిపోవటం చేత,
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్,
1: అహంకారం అధికమవుట చేత,
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఈగో,
1: విజ్ఞానం శూన్యమై,
0: బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ విజ్డమ్,
1: మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు.
0: హీ కండక్ట్స్ హింసెల్ఫ్ మోర్ ఇగ్నోరెంట్లీ.
1: ఎట్లా?
0: హౌ?
1: నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
0: మ్యాన్ హస్ డిటర్మైన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
1: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
0: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
1: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
0: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
1: ఈ సంఘ దోషమే.
0: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
1: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
0: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కో.
1: కానీ మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
0: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
1: ఇది కాదు పద్ధతి.
0: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
1: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
0: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
1: లో చింతన చెయ్యాలి.
0: Then you should think within.
1: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండేది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
0: The present coal, what was its original form earlier? One should inquire.
1: ఇది పూర్వము కర్ర.
0: Earlier it was wood.
1: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
0: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
1: Sahaja swarupamu ledu.
0: It has no natural form.
1: Purna swarupamu kadu.
0: It has no earlier form.
1: Madhya swarupani pondi malinyanga untundadi.
0: It has a form in the middle and turns black.
1: Aithe dinini ee reetiga tirigi purna swarupani ga marchali.
0: How is it possible to bring it to perfection?
1: Idi ye agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
0: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
1: వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
0: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
1: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
0: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
1: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
0: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
1: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: This procedure we should recognize.
1: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
0: That is innovation.
1: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
0: This is sacred super mind.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
0: The super mind with all its sanctity becomes over mind.
1: కర్ర కాదు బొగ్గు కాదు.
0: It is not wood nor coal.
1: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
0: It is the vibhuti that adorns the face.
1: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
0: It is this vibhuti that teaches wisdom to the dirt.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ఈ ప్రపంచములో ఉన్న సమస్త పదార్థములు కూడాను,
0: all the material in the world,
1: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
0: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
1: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ ది యాష్.
1: కనుక మన దేహం కూడాను మన నొసట దాతను బట్టి భస్మమే.
0: ద బాడీ ఇస్ ఆల్సో ఇస్ సంథింగ్ దాట్ ఈస్ విభూతి.
1: ఏది కూడా శాశ్వతం కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఒక్కటే శాశ్వతము.
0: ఓన్లీ వన్ ఇస్ పర్మనెంట్.
1: అదే అంతర్వాణి.
0: That is inner voice.
1: అదే ఆత్మతత్వము.
0: That is itself.
1: అదే దివ్యత్వము.
0: That is divinity.
1: అదే పవిత్రము.
0: That is sacred.
1: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
0: That is the true significance in the human life.
1: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
0: having the divinity in the human life,
1: మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: We are not able to understand.
1: కావాల్సినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
0: There is so much of wealth right under your feet.
1: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
0: ఆల్ ద గోల్డ్, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
1: కానీ మనకు తెలియనంత కాలము,
0: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
1: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
0: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైన యొక్క మనలు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
0: Having known right under the feet, there are precious gems you don't need to search.
1: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
0: When the light is burning brilliantly in your house, why should you go for fire?
1: ఇంటిలోన నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరుగుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
0: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
1: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
0: when God is in your body,
1: దేవుడు ఎక్కడ నుంచి దేవులాడది వేళ,
0: why should you search for God?
1: కాదు కాదు,
0: no,
1: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
0: So long you don't recognize the truth that God is in you, you begin to search outside.
1: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
0: You know that God is in you.
1: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: That spreads everywhere.
1: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
0: That will give you all faculties, power.
1: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
0: There's no difference between you and that.
1: చనా పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
0: It becomes, there will be no differences between mine and thine.
1: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు కూడాను అంతరాత్మగా ఉంటుండాలి.
0: The self is indweller in all the beings.
1: కనుక మనము మానవులము మానవులమని కేవలము ఒక విధమైనటువంటి ఒక అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
0: Taking our lives as human lives, we should not consider them low.
1: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
0: You are just continuing yourself in spite of so many past lives.
1: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
0: ఇట్ హెస్ నో ఎండ్.
1: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
0: బాడీస్ చేంజ్ బట్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద సెల్ఫ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
0: యు గో టు సీ.
1: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
0: వేవ్స్ గో ఫోర్త్ వన్ ఆఫ్టర్ వన్.
1: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
0: The place, that point where you start counting the waves, that becomes the first.
1: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
0: At that time when you stop counting the number of waves, that is the end.
1: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
0: But waves will never come to an end so long there is ocean.
1: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
0: So long there is world, there is no end for awareness.
1: కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యూ ఫీల్ ది ఎండ్.
1: కనుకనే మానవ,
0: సో దిస్ వర్డ్ మానవ,
1: ఈ పదములు ఎందుకు కూడా చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
1: మా కాదు,
0: మా నో,
1: నవ కొత్త,
0: నవ న్యూ,
1: కొత్త కాదు నీవు పాతవాడే.
0: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
1: కనుక నీవు పాతవాడే,
0: యూర్ ది ఓల్డ్ వన్.
1: కానీ పాతవాడి అంటే ఏమి, పాతది ఆత్మనే.
0: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
1: రోతదే ఈ దేహము.
0: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
1: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
0: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
1: జ్ఞానము అనేటువంటిది,
0: ద విజ్డమ్,
1: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
1: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
0: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఫిజిక్స్.
1: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
0: యు బ్రింగ్ ద నీడిల్.
1: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టే సాగిపోతుంది.
0: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
1: ప్రాకృతమైన ఫిజిక్స్.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
1: ఇంకా బాటనీ ఉంటుండాలి.
0: దెన్ బాటనీ.
1: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
1: ఇంకా కెమిస్ట్రీ లో చూస్తే,
0: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
1: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
0: You find the turmeric and the lime will give you the red color.
1: ఇవన్నీ కూడా కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
0: They're all artificial colors, artificial objects.
1: ఇది కల్పితమైన జ్ఞానము.
0: This is artificial wisdom.
1: Artificial knowledge.
0: This artificial knowledge.
1: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి కాదు.
0: Wisdom is not that.
1: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
0: It is inner power.
1: ఇది దివ్యత్వమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డివైన్.
1: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
0: దట్ విచ్ ఇస్ డివైన్ ఈ
1: లౌకికమైన అన్ని కూడాను అజ్ఞానములే.
0: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
1: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
0: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
1: మాయలోనే పుట్టి
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్
1: మాయలోనే పెరిగి
0: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్
1: మాయ నెరుంగరు మందమతులు.
0: ది ఫూలిష్ వన్ డస్ నాట్ రియలైజ్ ఇల్యూషన్.
1: బ్రతుకులన్నీ మాయ.
0: Whole life is illusion.
1: Pavabandhamulu maya.
0: Attachments illusion.
1: Samsaram adi maya.
0: Family illusion.
1: Savu maya.
0: Death is illusion.
1: Maya bratukukinta mayalo padanela.
0: Why should you be carried away by this illusion, the life?
1: Kalaku antakudunu mayane.
0: So everything is illusion.
1: Ee mayane ajnanamu.
0: This illusion is ignorance.
1: Maya.
0: Two word letters here, maya.
1: Kaanatvanti dinta unnadani lenattuga bhavistunnavu maya.
0: This illusion is that we take it the non existent.
1: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: This illusion has no separate form.
1: లేని దానిని ఉండినట్టుగా ఉన్న దానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
0: We are deluded because we take it that which is existent non existent.
1: ప్రభావమే.
0: It is ignorant feeling.
1: తాడును చూచాము.
0: We see the rope.
1: కొంత చీకటిగా ఉంటుందది.
0: ఇట్ ఇస్ డార్క్.
1: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
0: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎన్
1: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
0: He is deluded, taking mistaken identity, the rope as a snake.
1: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడు చూచి పామని భ్రమిస్తున్నాడు.
0: Because of the darkness, there is this mistaken identity.
1: చీకటి అనేది అజ్ఞానమే.
0: This darkness is ignorance.
1: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి
0: then switch on the torch.
1: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
0: This is not snake, it's a rope.
1: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
0: Before you put on the torch, the rope is rope.
1: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
0: జ్ఞానంలోనా
1: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్.
1: జ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
1: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్.
1: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
0: That neither goes nor comes is the nature of Brahman.
1: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే.
0: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
1: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: బ్రహ్మ పోవాలనుకుంటే
0: ఫార్ ది ఇల్యూషన్ టు గో
1: మనస్కుడు కావాలి.
0: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్
1: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
0: What should we do to withdraw the mind?
1: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
0: We should offer this mind to
1: భావములో దీన్ని ఇమిడించాలి.
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనస్సంతా కూడాను దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on the mold.
1: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
0: Therefore the mind is full of ప్రకృతి
1: the nature. పురస్కరించుకుని మనోమూలం విదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
1: విష్ణు కారకుడు, ఇది కారణము.
0: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే విశ్వము.
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
1: అల్పత్వమును ఆశించి
0: aspiring the low thing,
1: అధికత్వాన్ని విస్మరించి
0: forgetting the truth,
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: We have lost the human quality.
1: మానవుడు ఎంత విచిత్రమైనటువంటి ఒక పేరు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
1: ఎంత విలువైనటువంటి పేరు.
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
0: We call human being very low and mean.
1: కాదు, ఆ మానవుడు ఎందుకుడను అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేర్లను ఉచ్చరిస్తుంటాడు.
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఆద్యంతములు లేనటువంటి వాడు.
0: He has no
1: బిచ్చగాడు కాదు.
0: He is just
1: అనాది. అనాథి అనాథనిగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొచ్చి అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లా ఆన్ ద వన్ హూ హస్ నో సపోర్ట్.
1: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములు యథార్థం ఉంటుంది.
0: In this there is
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: కనుక ప్రతి విషయంలో కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతరార్థాలు ఉన్నాయి.
0: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి
0: సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్
1: రామునే నా ప్రాణమని భావించి
0: కన్సిడరింగ్ రామా యాజ్ హిస్ వెరీ లైఫ్
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా.
0: Is it the will that gives pleasure or the proximity?
1: సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. ప్రాణి కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్ని వేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all the
1: Hari kavali kani siri naaku akkaraledu annadu.
0: I want Hari the Lord, not the Siri the wealth.
1: కనుకనే హరిని ఆశించటం చేతనే
0: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
1: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
0: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
1: కబీరు
0: దెన్ కబీర్
1: కబీరు చాలా బీదవాడు.
0: కబీర్ ఇస్ పూర్
1: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
0: హీ జస్ట్ ఎ వీవర్
1: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
0: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
1: ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఒకనాడు
0: ఆన్ వన్ డే
1: రాజు
0: ద కింగ్
1: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు.
0: టు దట్ బెగర్ ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్.
1: అతను అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు. అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
0: హీ హాస్ నో సపోర్ట్, హీ హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్. Through his soldiers, he has sent the grain and well.
1: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
0: కబీర్ వాజ్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్.
1: పల్లకి లోపల జనకనక వస్తు వాహనాదులంతా కలకలలాడుతున్నాయి.
0: హి సా ఆల్ ద వెల్త్, ద గోల్డ్ అండ్ ద గ్రెయిన్.
1: చూచాడు.
0: హి వాచ్డ్.
1: ఎవరయ్యా దీన్ని పంపించారు?
0: హి సెడ్, హూ హాస్ సెంట్ దెమ్?
1: మహారాజ్ దీన్ని పంపించాడు.
0: ద కింగ్ హాస్ సెంట్ దెమ్.
1: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
0: ఫర్ హూస్ సేక్ దే ఆర్ సెంట్?
1: కబీర్ అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పాడు.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: Oho, anathuniki ivvamani cheppada mee raju?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: Kadayya naaku nathudu unnadu.
0: No, I have got a master. I am not left with none.
1: Naaku nathudu Sri Ramachandrude.
0: The master is Sri Ramachandra.
1: Kaduka naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathuni kaadu.
0: I have got a master. Don't say that I have none.
1: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
0: లార్డ్ రామా హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్, బెటర్ యూ గివ్ ఇట్ టు హిమ్.
1: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
0: హూ ఇస్ అనాథ? ద వన్ వితౌట్ ఎనీబడీ.
1: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కులేనటువంటి వాడు అనుకుంటాం.
0: Today we take this anatha meaning the one left with none.
1: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
0: He is the master of the master, God himself. He has none.
1: కరు అనాథుడు అనగా దైవత్వానికి సరియైన అర్థము.
0: God is really anatha, the one, none, the master above him.
1: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
0: The rest of the beings have master.
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Meer atmagane vishwasinchandi.
0: You have full faith in the self.
1: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
0: Don't have the body feeling.
1: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటారు.
0: You have to forsake the dress.
1: దీని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
0: This Jesus said, death is the dress of life.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ను విప్పటమే మరణం అంటే.
0: You have to view death as just
1: ఒక డ్రెస్ ని వేసుకోవటమే.
0: Putting on the new dress.
1: మనం డ్రెస్ ని విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: Why do you cry?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకొని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: Because you have associated and experienced for long, you cry.
1: కనుక ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవంతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: You should have full faith that you are the forms of the divine.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: తత్ త్వం అసి.
0: I am that.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: I am that aware.
1: I am ఆత్మ బ్రహ్మ.
0: I am Brahman.
1: I am ఆత్మ. I am బ్రహ్మ. I am ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐ ఆమ్ ఆత్మ, ఐ ఆమ్ ఆత్మ,
1: ఐ ఆమ్ సో అండ్ సో, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ రామయ్య, ఐ ఆమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నాట్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
1: దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: యో parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కాని పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టనది పెట్టనది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
0: That which is neither born nor christened.
1: అది ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which neither goes nor comes.
1: చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: నిజమైన జ్ఞానం. వచ్చి పోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటది?
0: What's that?
1: అజ్ఞానం.
0: Ignorance.
1: ఒకతూరి పాయిన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడంగానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్, చీఫ్.
1: రాదు పోదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నర్ గోస్.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
0: After the death,
1: ఎంతకాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపన్ టు ద
1: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హెస్ కమ్ అండ్ హెస్ గాన్.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్
1: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఆఫ్టర్ యూ టేక్ అవే ద
1: బల్బ్, ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
1: అది రాలేదు పోలేదు.
0: ఇట్ హెస్ నాట్ కమ్ అండ్ హెస్ నాట్ గాన్.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: సిమిలర్లీ బాడీ హెస్ కమ్ అండ్ గో.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: ద ట్రూ సెల్ఫ్ హెస్ నాట్ గాన్ హెస్ నాట్.
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: If I am to go out, there should be some separate place.
1: బయట అనేటువంటిదే లేదు. బయలు అనేటువంటిదే లేదు.
0: There is no place outside like that.
1: అందువల్లనే ఒకానొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: That's what Radha said at one time.
1: వేగోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
0: As I am going to close,
1: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని వేయబోవని తలుపు.
0: I am alone, so let me close the door.
1: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
0: Then conscience tells, open the door.
1: వెయిటి వెయిటి వెయిటి ఈ సందేహాన్ని చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
1: నాలోన నిండి వెలిగే వలపు.
0: It's all the love that is in me or in
1: మేలుకుంటే లేదు పిలుపు.
0: The moment I'm awake, there's no more call.
1: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన.
0: The entire universe is the temple of God.
1: వీధి వాకిలి ఏదటో.
0: Where is the main door?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not Kutila, wicket.
1: Anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city such as
1: Vaikuntha. Ayya Bhagavantuna, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద.
0: నారదమన్నాడు
1: మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద.
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటారు అక్కడ నేను నా యొక్క ప్రతిష్ఠ అయిపోయి ఉంటాను.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: కేవలం కైలాసము వైకుంఠము స్వర్గము ఇవంత బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్లు.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీ ఇస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మథురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్ట్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయంలో నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, they
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నీవు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుకో భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడి కొరను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిని వస్తే నీ మాటల్లో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడు మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించుకుంటూ చైతన్యం నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taalu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within,
1: it will go to him. Naa varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikannu kuda nu adigaadu Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, lokamanta mimmalu vimarsistu untundali.
0: You see, all the entire world is
1: attamamalu aagnalu ullanginchi bartanu dikkarinchi meeru krishna krishna ani parigettutunnaru deeniki raatrim pagalainatti oka samayame lekunda pothundali ee vidhanga lokulu mimmalu nindistunnaranna.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: O Uddhava,
0: he said, O Uddhava,
1: kaakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kaakulu,
0: the entire society is like crow.
1: Kaaku ee kaakulu kutalku mem kokiliga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ది డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగును లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should we be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in our time.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెరచాలి?
0: Then why should we have fear?
1: మనం వెరచకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవతురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయమునందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా కూడా తరుణి జన్మమే ఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసంబులు మోసి కనిపించి గణబుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because she carries the child for 9 months and delivers him. It is for that reason the name of the mother.
1: కలరు ఈ విధముగానే అన్నిటికి తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, in the name of the
1: Tarunyai Prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ఈ ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ.
1: కాబట్టి ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టుకుంటూ ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is this inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakrutini paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathanni prabodhinche nimittamai Vedantamulu inni vidhamaina margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీఫ్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ పర్మనెంట్.
1: అది భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

పద్యగద్యంబులను కూర్పగలిగియున్నాం, చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువబోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, Bharatiya Samskuti, Dharmartha Kama Mochamulane Purushottamuni Yokka Tattvamulu, Charitraki Ekkinatuvanti, Veda Vedangamulu Kudanu, Valle Vestu Vastu Unnadi.
0: Since ancient times in this country, Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire, and liberation, people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti, Mahaniyulu, Tamayokka, Anubhutunundi, Avibhavinchinatvanti Yokka, Satya Suktule, Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid anetvanti dhatu nunchi pochinatvantide vedamu.
0: Veda is the derivative of the word of this vid.
1: Vedamanaga jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantide trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu guhinchi Divya Jeevitani Gurunchi, Aneka Vidamulaga Kudanu, Prakatistu Vachin.
0: Veda expresses all the time, in all the three periods of time, in all the three worlds. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka, Prakutamayanatvanti Jeevitani, Prayojanavantamayanatvanti Jeevitani, ప్రాకృతమైనటువంటి కర్మల చేతనే దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ రిఫర్ టు వరల్డ్లీ యాక్ట్స్ ఫర్ ది వరల్డ్లీ కంఫర్ట్స్.
1: వేదములు అనేటువంటిది కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
0: వేద పర్టైన్స్ టు అవిద్య.
1: ద్వైతములకు సంబంధించినటువంటివి.
0: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
1: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మార్థ కామోక్షమును ప్రబోధిస్తూ వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది డివినిటీ ఇట్ స్పీక్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ ద డైలీ రొటీన్ అండ్ రిచువల్స్ ఇన్ పర్సూట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ వేదములు మొట్టమొదట ఒక్కటిగానే ఉంటుండేటువంటిది.
0: ద వేద in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamunandu kevalam rishulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru shishulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Anati manava yokka tattvamu chala chinnadiga undetundi.
0: The humanity carried with it and it was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamulaina aadarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణ మూడు వేదములుగా విభజిస్తూ వచ్చాడు.
0: ద వేద విచ్ ఇస్ వన్ అండ్ ఇన్ఫినిట్ ద టీచర్స్ ఇంపార్టెంట్ డివైన్ ఐడియల్స్ టు మ్యాన్ కైండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ.
1: ఈ మూడు ఒక్క వేదములు ఎందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఈ యొక్క నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుల యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called శ్రవణం. Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth, అధ్యాస. అధ్యాస.
1: ఏడవది గమనం.
0: సెవెంత్, గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగము, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ, ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం, ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: ఆల్ ద వేద రిఫర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ వరల్డ్
1: ఒక్కొక్క వేదములకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: ఈచ్ వేద ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ
1: సంహిత.
0: సంహిత, సంహిత.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: ఇన్ సంహిత దేర్ ఆర్ త్రీ పార్ట్స్ అగైన్, బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫర్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: ఆరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ. ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైన చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థం.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు, ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్
1: ఎంతవరకు మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్
2: they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక బోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
2: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
2: The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, faces and proceeds. అరణ్యమందు
1: ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
2: Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
2: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food every day.
1: దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
2: By dark night, by the time they reach that dark night, they from that day they should start adding on a morsel after another
1: morsel.
2: By the time they reach full moon day, they should stop partaking.
1: Yavarena daya dachinam galanti grahasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
2: Anyone with compassion cannot serve food on a plate.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
2: They should not dine at others residences.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకొని
2: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి
2: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
2: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
2: Strict austerities are observed in this state of Vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
2: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
2: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
2: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాలుపని వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
2: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: వేదాంతము.
2: Then comes Vedantam.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
2: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇది సరియైన ప్రారంభము.
2: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
2: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధములైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది.
2: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
2: ద ఫస్ట్
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
2: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
2: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
2: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం
2: తారకం తారకం.
1: రెండవది సాంఖ్యము.
2: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
2: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
2: These are the three states which mark the end of Vedanta and the essence of Vedanta.
1: Tarakam ante emiti?
2: What do you mean by tarakam?
1: Dinni kechari, bhechari, madhyama.
2: Kechari, bhechari, madhyama.
1: Tarvata nijamaina tattvamu Bhagavati.
2: And Bhagavati.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
2: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
2: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
2: There are five signs, పంచముద్రాస్. పంచముద్రాస్, five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
2: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
2: With all investigation,
1: పరిశీలించి
2: examine,
1: దానిని అనుభవించి
2: experience,
1: ఇది అవసరమైనది కాదు.
2: And then
1: feel దానిని త్రోసివేసి
2: and feel that it's not necessary and brush it aside.
1: నాదబిందు అనేటువంటి దానిని దర్శించి
2: have the vision of నాదబిందు.
1: నాదబిందు,
2: నాదబిందు.
1: తదుపరి
2: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వముని గురించి హంసత్వము
2: హంసత్వ
1: గురించి
2: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
2: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
2: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని ఎందు మనస్సును లగ్నం చేయటం.
2: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
2: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
2: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
2: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
2: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
2: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
2: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
2: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
2: And the knowledge that is the real Atma.
1: Aa Atmane nenu aneetundi dani telusukovali.
2: The total identity of this I with that Atma is to be known.
1: Idi e Sankhya Yogamu annaru.
2: This is called Sankhya Yoga.
1: Anaga
2: meaning
1: idi kevalamu bahirmukhamainatundi antarmukhamainatundi yokka sarveendriyamulu kudunu manam vicharana cheyali.
2: It only means a thorough inquiry of the external and internal senses.
1: తదుపరి అమనస్కము.
2: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
2: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ Only one Brahma, not two, it's only one principle. The entire creation is
1: Rendo Padarthame Ledu.
2: There is no second one there.
1: Alanti sthiti lopala vicharinchetunte manasu kuda ledu.
2: We don't have that mind to think that deep enough.
1: Sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi.
2: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: Anantam leka ekanga undinappudu manasse ledu.
2: When that infinity becomes only unity,
1: ఏది చూసినా బ్రహ్మనే.
2: Whatever you see is
1: Brahman. ఏది విన్నా బ్రహ్మనే.
2: Whatever you listen to is
1: Brahman. ఏది దర్శనా బ్రహ్మనే.
2: Whatever you think is Brahman.
1: ఏది పలికినా బ్రహ్మనే.
2: Whatever you speak
1: is Brahman. ఏది చేసినా బ్రహ్మనే.
2: Whatever is done is Brahman.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
2: Wherever you go is Brahman.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
2: When everything is Brahman, there is no mind.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
2: When once you find the second one existing, then there will be scope for thoughts and counter thoughts.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
2: That love is truth.
1: Truth to love ఈ రెండు ఒకటే అని.
2: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: Because of the combination of love and truth, the whole world comes down to
1: nothingness.
2: A small example.
1: Yashoda veedi veedi tirugutu untundadi.
2: Yashoda was moving about street to street.
1: Ekkada krishnudu unnadu, ekkada poyinadu krishnudu ani vedugutu untundadi.
2: She is in search of Krishna where he has gone.
1: Anaga krishnudu oke shariramto unnadu kalakane ikkada searching, searching.
2: Krishna has got one body, this word searching has come.
1: కరుకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
2: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
2: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
2: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
2: రాధ came in front of her.
1: అమ్మా రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా? మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
2: యశోదాస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ? హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
1: అన్ని వీధులు తిరిగాను.
2: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటి చూచాను.
2: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
2: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
2: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
2: షీ క్లోజ్డ్ హర్ ఐస్. With intense love, she just chanted name Krishna.
1: ఒక్క క్షణములో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
2: In a moment's time, Krishna appeared there.
1: చూచింది యశోద.
2: యశోద saw.
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: Krishna is my son.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: I am his mother.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
2: I consider so long that no love exceeds.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
2: I am highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
2: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
2: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema yettidi radha prema.
2: What sort of love is that of radha?
1: Parishuddhamaina,
2: pure,
1: pavitramaina,
2: sacred,
1: ahankara rahitamainatundi prema kalukoni appadikappudike saakshatkarinchadu.
2: Egoless, therefore Krishna manifested there.
1: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte ఎన్ని గంటలో ఎన్ని దినములో ఎన్ని సంవత్సరంలో ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
2: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years. God will never appear.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
2: యశోద caught hold of the hands of Radha and said, You opened my eyes because I was always in darkness of this
1: attachment. నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
2: In this world there are many many lots of people who love Krishna more than I love him.
1: కరక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
2: I consider that my love is supreme and topmost.
1: ఇది నా పొరపాటు.
2: It's my mistake.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడాను బోధించమని చెప్పింది యశోద.
2: యశోద asked Radha to teach the same principle of love.
1: Radha చెప్పింది, అమ్మా ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
2: Radha said, it can
1: ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
2: ఇట్ కెన్ నాట్ బి పాస్డ్ ఆన్ బై ఎనీబడి.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
2: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
2: కృష్ణ రిటర్న్,
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
2: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
2: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
2: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: ఒల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: You visit the houses of cowherd boys and eat secretly fistful of butter. You don't eat the butter
1: right, sir.
2: We have so much of butter
1: in here.
2: You don't eat our own butter. Though people are hunting you, they are running after you, still you eat in secret. What is the inner significance of this?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, ఇట్ ఈస్ నాట్ హిస్ హోమ్ దట్ ఆర్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది డివోటీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుకనే అహంకారరహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే, క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
2: వెన్ వన్స్ వీ డెవలప్ that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
2: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
2: prior to millions of years ago,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
2: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: భూమంతా పగిలిన సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
2: సన్ బర్స్టెడ్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటి స్టార్స్,
2: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ది మిల్కీ వేస్ అంటున్నారు,
2: ది మిల్కీ వేస్,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
2: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
2: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
2: వెన్ దేర్ ఇస్ ఎ ఫామ్, దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
2: దో ద ఫామ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
1: ట్రూత్ ఉన్నాడు,
2: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
2: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు, కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
2: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్, ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
2: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డైస్.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
2: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలని జుమ్ సాబ్ చెప్పాడు.
2: జుమ్ సాయ్ ఆల్సో సెట్ వన్ షుడ్ బి ఇన్ సచ్.
1: అన్వేషణ సల్పాలి సత్యం,
2: సచ్
1: ట్రూత్,
2: సచ్ ట్రూత్.
1: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
2: ఇన్ ఫ్యాక్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
2: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్?
1: ఏని చోట అయితే మనం అన్వేషించాలి?
2: అట్ ఎ ప్లేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
2: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
2: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
2: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎప్పటికీ ఉండేటువంటిది ఏ బ్రహ్మతత్వం?
2: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది,
2: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది,
2: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటాది,
2: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
2: అవేర్నెస్,
1: అవేర్నెస్,
2: అవేర్నెస్.
1: దాంట్లో ఒక కాన్షియన్స్,
2: conscience,
1: consciousness,
2: consciousness,
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
2: ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
1: ఏ రూపమైన దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
2: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
2: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
2: ఎ గ్రేట్ సేజ్,
1: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
2: హిస్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్.
1: బ్రహ్మంగారు అంటారు అతను, బ్రహ్మం.
2: హిస్ నేమ్ ఇస్ బ్రహ్మంగారు.
1: అతను బోధించినటువంటి సూక్తుల లోపల,
2: ఇన్ హిస్ టీచింగ్,
1: ఎరుకుమర పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకు మన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం, ఎరుకు మరుపు అనకుండా.
2: without any knowledge or forgetfulness, without
1: niratamu swapna sushuptilo endu kudanu jagra swapna sushuptile endu kudanu
2: the waking state, the dreaming state and the deep sleep
1: aramaralu lekunda eppudu
2: without any kind of confusion or disturbance
1: tarachuganu
2: quite frequently
1: jeevaatma jadividi tarakam annadu
2: it is the individual soul atma that is tarakam
1: anaga ee panchindriyam panchindriyamato kaani
2: not with the five senses
1: ee panchabhootamulato kaani
2: not with the five
1: panchakoshamulato kaani
2: not five
1: panchapranamulato kaani
2: not five life breaths
1: kudinidi kaadu ee tarakam
2: tarakam is not one with these factors
1: prana apana vana udana samana ee panchapranamulu kudunu sambandhinchinatundi kaadu
2: is nothing to do with these life principles five of them
1: prana apana vyana udana
2: samana
1: ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడాను కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి
2: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు
2: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ బ్రహ్మ
1: సర్వత్రా ఉండేటువంటిది
2: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే
2: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే
2: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే
2: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు దేహం కూడా ఒక మ్యాటర్
2: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది
2: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్
1: ఈ మ్యాటర్ అని బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి
2: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్
1: ఫోర్ లక్స్ సోప్స్
2: ఫోర్ లక్స్ సోప్స్
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్
2: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్
2: two buckets of water
1: one bucket of chunnamu
2: one bucket of chunnam or lime
1: 900 matchsticks of phosphorus
2: 900 matchsticks phosphorus
1: tarvata five pencils lead
2: and lead present in five pencils
1: aa paina 8 cells yokka idi chusamu
2: zinc
1: ivanni cherite tappadiki idi oka dehanga tayaravutundadi
2: all together constitute the body
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా టూ రూపీస్ వేల కూడా ఉంటుండదు
2: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఇన్ వర్త్
1: టూ రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుండాలి
2: విత్ దిస్ టూ రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ
1: చేయవచ్చును ఈ పదార్థములతో
2: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి
2: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ
1: అదే బ్రహ్మతత్వము
2: దట్ ఈస్ బ్రహ్మ
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో
2: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి
2: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
2: Till then it is in the form of a football.
1: అది ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
2: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది
2: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది
2: యాజ్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇట్ బికమ్స్ ఓవల్
1: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది
2: Where from you get
1: తల్లి ఏమైనా లోపలి పంపిస్తుందా
2: Has mother sent in any way?
1: ఎవరు పంపించేటువంటిది కాదు
2: No one can send it in.
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది
2: The energy started out of this matter within.
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది
2: Matter plus energy is equal to the body.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి
2: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ వన్ ఆఫ్ బ్రహ్మన్ ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయనిగానే చెప్పాలి
2: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది
2: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్ సటిల్ సీక్రెట్స్
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం
2: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్
1: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే
2: ఇట్ ఈస్ నాట్ సింప్లీ హ్యూమన్ ఇట్ ఈస్ బ్రహ్మన్
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి
2: హియర్ యూ ఫైండ్ ద మైక్
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
2: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది,
2: దెర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను,
2: భగవాన్ స్పీక్స్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
2: వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్,
2: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంటే ఎనర్జీ.
2: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతే బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
2: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
2: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
2: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మ్యాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్త వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
2: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయంతు రాజచంద్రముడునైన.
2: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక విధుడైన.
2: హీ మే బి ద వన్ ఆఫ్ వేలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
2: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
2: వితౌట్ లవ్ యూ కెనాట్ ఎన్ని
1: వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
2: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
2: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
2: డోంట్ సీ హియర్.
1: ఇన్సైడ్ చూడండి.
2: సీ విదిన్ ఇన్సైడ్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
2: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
2: ఎవ్రీ మూమెంట్ యూ సీ ఔట్వర్డ్.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
2: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
2: And once you see within,
1: appude nee yokka swarupam akkada prarambhamavutundi.
2: Then you will see your true form within.
1: Kanuka meeru chudavalsindi bayata kaadu lopala chudali.
2: So you should not look outward, you should look
1: bayata. Unnadanta panikiranaatundi vanni untayi.
2: All that is outside is useless.
1: Oka inti yajamani untuntadu
2: as the master, the householder.
1: Aa inti yajamani lopala పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
2: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
2: ఇన్ఫాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
2: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
2: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది.
2: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్.
1: కేవలం లేబరే.
2: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
2: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
2: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
2: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
2: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేర్చుస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
2: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ
2: కారకము
1: ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
2: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
1: ఇవన్నీ
2: విదిన్ యూ.
1: కానీ నీకు తెలియటం లేదు.
2: బట్ యూ డూ నాట్ నో.
1: కారణమేమిటి?
2: వై?
1: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
2: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
2: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
2: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
2: When once you belong to God, the owner, you can understand the valuables.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: So have friendship with the owner.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
2: How to develop friendship? దీని
1: వేదాంతం ఎందుకు కూడా చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంత అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: Bhagavan mercifully comes down to our level so as to make things understood.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
2: The master is on the terrace.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
2: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
2: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింపచేయనీదు.
2: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
2: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Then once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
2: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
2: ఆర్ ఎల్స్ యూ షౌట్ ఫ్రమ్ బిలో ఫ్రమ్ ద బాటమ్ సార్ సార్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
1: పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
2: దెన్ మాస్టర్ విల్ కమ్ అండ్ వాచ్.
1: ఓ హలో నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
2: దెన్ యూ విల్ సే హలో యువర్ హియర్ హిల్ కమ్ డౌన్.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకెళ్తే కుక్క ఏమన్నది?
2: When once he comes down, escorts you in, you need not be troubled.
1: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమీ అనదు.
2: When once the master is there,
1: నువ్వు ఒంటరిగా పోతేవా నిన్ను లోపల రానివ్వదు.
2: If you go alone, the dog will attack you. With the owner, it will not.
1: అది ఓదం అతశాఖ. అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
2: Therefore God the eternal witness is present at a higher level.
1: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
2: At the entrance he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
2: To have a control over this maya is జ్ఞానము.
1: మాయను ఎంత వశం చేసుకోవాలి?
2: How to have control?
1: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
2: Whose creation is maya?
1: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
2: This dog is appointed, kept there by the master.
1: కనుకనే యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
2: When once you know the master very well, you will not be affected by this maya.
1: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
2: Then you have to introduce yourself that you and the master are one.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
2: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
2: otherwise
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
2: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
1: అప్పుడు తను వచ్చి
2: హీ హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్.
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
2: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
2: దెన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
1: ఆ యజమానుని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానిని చూడవచ్చు.
2: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ ఎయిదర్ యూ షుడ్ హ్యావ్ జ్ఞాన విజ్డమ్ ఆర్ భక్తి డివోషన్.
1: కనుకనే ఎరుకు మరకుండా జాగ్రత్త నిమిత్తం ఒక స్వప్న సుషుప్తిలో ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
2: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the subjects.
1: Sunday hamna avakasame ledu.
2: Never doubt.
1: Neevu chestunna pananta kuda bhagavantudi paniga bhavinchu.
2: Consider every act as divine.
1: Vanta chestunnavu.
2: You cook.
1: Paatraku taginatvanti okka padartham veyi.
2: Have the material equal to that of the vessel.
1: Vantaku tagina manta pettu.
2: And have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
2: ఇది వెసల్ ఇస్ స్మాల్,
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
2: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ఎ
1: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
2: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా రైస్ యు కెన్ అట్ దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్. అంతేకాకుండా
1: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
2: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికే చాలా మాడిపోతుంది.
2: ఇఫ్ ది వెసల్ ఇస్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
1: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
2: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
2: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
2: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
2: You need food until the hunger is
1: satiated.
2: When once hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
2: Until you are the recipient of God's grace, you must do everything.
1: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
2: After crossing the river, they will put the boat in fire and burn it.
1: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani dani gauravanga oka gattunu pettali inka evaraina dani daatutaru.
2: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
1: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
2: And we should show this sort of expression of gratitude.
1: Kaani neen daatinaanu kadani aa teppana oyi nippulo veste emi prayojanam.
2: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manam aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
2: When once you recognize this spirituality, you experience yourself
1: chadivedi rasedi nadichedi choochedi annintini kuda anavasaramaina itara matala kante ee chinta nivu chestukuntu po.
2: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
1: anya sasani matala anta kuda abhirudhi chestunnare kaani దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు.
2: యు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
1: యూస్లెస్ యూస్లెస్
2: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
2: వి షుడ్ నాట్ యూజ్ సచ్ యూస్లెస్
1: చదవాల్సిన చదువు కరెక్ట్ గా
2: రీడ్ వాట్ యు ఆర్ సపోజ్ టు
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
2: వెన్ యు ఫైండ్ టైమ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నశక్తిలో అది ఏ నిజమైనటువంటి ఎరుక.
2: That is the true awareness, Eruka.
1: Awareness ante empty.
2: What is awareness?
1: Ade chitt.
2: That is chitt.
1: Ah, chitt ante empty.
2: What do you mean by chitt?
1: Ade paramapurnamaina jnanamu.
2: That is comprehensive total wisdom. It's a total wisdom.
1: Kanukane ee naadu amitanga maatadatam chetane ee jnanam anetundi kuda manaku chendalekapothundadi.
2: By talking too much, we are no way anywhere around wisdom.
1: Kanukane maniyandu unnatundi ee vibration anetundi shakti ee radiation anta kuda nu vyaktham aipothundadi.
2: The power of the vibration radiation is wasted.
1: Ante kaadu ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
2: లెట్ అస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
2: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్ ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
2: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్ వేర్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్ yes you watched it therefore you have committed half of the sin.
1: కనుక ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి ఒక జ్ఞానమంతా ఉంటుంటాయి.
2: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభలోపల
2: in a big congregation
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
2: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు.
2: దేర్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
2: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు
2: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు.
2: ఆల్ వర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
2: కృష్ణ సెడ్ లేటర్
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యు ఆర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యు ఆర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు గురు సమానులు.
2: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్ యు ఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
2: యు ఆర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు నీవు కూడా నోరెత్తడం లేదు.
2: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్
1: నో. కనుక దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
2: Therefore the sin is not completely limited to Duryodhana.
1: ఈ పాపాన్ని పురుకులనటువంటి మీకు పాపమే.
2: Since you also stood in absolute silence, you are also sinner.
1: చెప్పకుండా ఉండటం ఇదినే పాపమే.
2: Having known it, you have not objected to it, it's also sin.
1: మీరు చేసినటువంటి పరమ హింసను నీవు కన్నులతో చూస్తున్నావు నీకు పాపమే.
2: You have watched all the violence that went on, you are also
1: committing sin. భీష్మాచార్యుడు కూడా చెప్పాడు నీకు జ్ఞానం తెలిసి కూడాను నీవు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు కాబట్టి నీవు కూడా పాపమే.
2: And he told Bhishma, you are the one of wisdom. You know everything, but you never raised your voice.
1: చేసిన వాడు, చూచిన వాడు, భూకలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
2: Therefore, the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged you to commit this sin, they are all sinners.
1: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits
1: a mistake.
2: The one who does not correct it.
1: The
2: one who watches
1: the sin. The one
2: who encourages
1: such a ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకుని కట్టగడికి ఏ విధంగా మరణం పొందారు.
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ అట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఏరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడా చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హ్యావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, ఇతను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
2: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతగా మరణం పొందారు.
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ అట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినం

0: ఆచార్యుడితను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య
0: కట్టకడప్పటికి ఏమైపోయినాడు
1: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికి ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు
1: వెన్ ధర్మరాజ్ సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి ధనేషణ ధారేషణ పుత్రేషణ
1: దేర్ ఆర్ త్రీ
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్ ధనేషణ ద మనీ ధారేషణ వైఫ్ పుత్రేషణ ద సన్
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్స్
0: వేదాంతం ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు ఐదు మంత్రములు యందు ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్ ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్ ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వులు యందు ఉంటుండాలి
1: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్
0: కనుకనే అర్జునుడికి చెప్పాడు
1: అర్జున ఇసేడ్
0: కృష్ణుడు
1: కృష్ణ టోల్డ్
0: అర్జున
1: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించను అంటున్నావేమో
1: యూ మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ
0: నన్ను స్మరించు నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది
1: యూ ప్రే టు మీ యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్
0: మా మను స్మర యుద్ధచ
1: యూ థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యూ థింక్ ఆఫ్ మీ
0: నేను చూసుకుంటాను
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: చిన్న ఉదాహరణ విశ్వాసం రావాలి ఆ మాటలపైన
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను
1: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు
1: Chaturdashi, fourth day, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
0: Arjuna yantano idini ఒత్తిడి చేశాడు కృష్ణుండి
1: ఇన్ ఫ్యాక్ట్ హీ అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుతుందాం
1: యూ డోంట్ గో కృష్ణ యాజ్ అన్ ఎమిసరీ
0: రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు
1: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్
0: అలాంటి వాడు రేపటి దిన యుద్ధము అనేటప్పటికే కృంగిపోయాడు
1: వెన్ ది వార్ ఇస్ టు టేక్ ప్లేస్ ద నెక్స్ట్ డే హీ వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డౌన్
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి
1: టు ఎంకరేజ్ హిమ్ టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్
0: జ్ఞానబోధ
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్
0: బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్
0: అడవిలో తీసుకుని పోతున్నాడు
1: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద పాత్
0: చీకటి అయిపోయింది
1: ఇట్ వాస్ పిచ్ డార్క్
0: ఇంటికి వెళ్దామని తిరిగారు
1: దే వర్ రిటర్నింగ్ హోమ్
0: అర్జున అర్జును ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్
0: అవును స్వామి చాలా అందంగా ఉంది నెమలి అన్నాడు
1: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి
0: అయ్యో పిచ్చివాడా అది నెమలి కాదు
1: నో ఇట్స్ నాట్ పీకాక్
0: పెద్ద గరుడ
1: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్
0: అవును స్వామి అది గరుడే
1: ఈ సెడ్ ఎస్ స్వామి ఇట్స్ ఎ బర్డ్
0: మరి వీప్ పైన కొట్టాడు
1: ఈ బ్యాటరీ ఆన్ ద బ్యాక్
0: పిచ్చివాడా అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు చూడు అది గరుడ కాదు ఈ యొక్క నెమలి కాదు అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క పావురము
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగిల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్ డోంట్ యు నో దాట్
0: ఇది పావురము అన్నాడు
1: ఎస్ ఇట్స్ పిజియన్
0: అవును స్వామి పావురమే
1: హి సెడ్ yes it is
0: నీకు బుద్ధి లేదా
1: ఆర్ యు ఫూలిష్
0: విచక్షణ జ్ఞానం లేదా
1: డోంట్ యు డిస్క్రిమినేట్
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు
1: వేర్ ఆర్ యు థింకింగ్
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ అ పీకాక్ ఆర్ ఈగిల్ ఆర్ పిజియన్
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు
1: దెన్ కృష్ణ సెడ్
0: అర్జునుడు
1: అర్జున సెడ్
0: కృష్ణ
1: కృష్ణ
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you transform it. So you can change
0: it. నాకు నీ మాటనే ముఖ్యం కానీ ఇది పావురమైతే నాకేమి లేక ఒక నెమలి అయితే నాకేమి లేక గ్రద్ద అయితే నాకేమి
1: What you say is most important to me.

0: am not bothered whether it is pigeon or eagle.
1: Na vakyamulu pai inta vishwasam untundadani.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: Tala gattiga vachadu.
0: Then he pressed his
1: manmana bhavat bhakto madhyaji mam namaskure mami vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu na bhaktudu.
0: Now you are my devotee.
1: Edidampa.
0: Let's go now.
1: Tana paina tana mata paina inta vishwasam undadani. దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్ కృష్ణ అండ్
1: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీత టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫేత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: Therefore, on this Vedanta, one should have intense faith.
1: And
0: once you have strong, intense faith, you will be able to conduct
1: act.
0: Like
1: anyone.
0: With total faith.
1: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
0: కంటిన్యూస్ థాట్
1: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
0: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
0: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటి కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్ ఇట్
1: పంచభూతములు
0: ద ఫైవ్ ఎలిమెంట్స్
1: పంచేంద్రియములు
0: ఫైవ్ సెన్సెస్
1: పంచ ప్రాణములు
0: ద ఫైవ్ లైఫ్
1: పంచకోశములు
0: ఫైవ్ లైఫ్ షీట్స్
1: 20 అయిపోయింది
0: 20
1: మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది
0: 4
1: తర్వాత వైబ్రేషన్ లైఫ్
0: ద లైఫ్
1: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
0: ఆల్ మేక్ ఎ టోటల్
1: 25. 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
0: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: వేదాంతం ఇస్ సో ఈజీ.
1: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుంది అది.
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుంది అది.
0: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
1: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుంది అది.
0: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
1: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: ఇఫ్ యు నో ఇఫ్ యు వాంట్ టు నో ఇట్ సో ఈజీ సింపుల్.
1: ఈ రేఖనైనా నమలటం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be even difficult to press the petals of the rose flower.
1: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
0: But to follow Vedanta is much easier than that.
1: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: To press the butter it may be little difficult.
1: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
0: But Vedanta is much simpler than that.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది అది.
0: The butter is so soft.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
0: Students know fully well clearly.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుంది అది.
0: Butter is very soft.
1: కానీ మెత్తగా ఉంటుంది అది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ మెల్ట్స్ యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు హీట్.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
0: గాడ్ ఈస్ సో సాఫ్ట్.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
0: గాడ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే
0: బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
0: యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
0: వెన్ వన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ద సాఫ్ట్ బటర్ మెల్ట్.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
0: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
0: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
1: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
0: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ఈ మూడు రాళ్ళు,
0: the three stones there,
1: సత్వ రజో తమో గుణములు,
0: are the three attributes, సత్వ రజస్ తమో.
1: దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
0: The vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
0: ద వాటర్ ఇన్సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
0: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
0: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
0: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
0: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
0: Will the fire reach the rice directly?
1: మనం ఎందుకోసం నిప్పు పెట్టాం క్రింద?
0: Why did you keep fire beneath?
1: బియ్యం ఉడకాలని పెట్టాము.
0: In order to boil the rice.
1: కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు.
0: But the fire will not reach the rice directly.
1: ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది.
0: This heat will heat the vessel first.
1: Tarvata water nu heat chesindi.
0: Then water also will be
1: heated. Water ee rice ni heat chesindi.
0: It is the hot water that will heat the rice in turn.
1: Kabatti motta motta dehaniki ee vedi kanipinchali.
0: Therefore this heat should come to the body.
1: Near anetundi.
0: This amounts to this word near.
1: Dani tarvata prema anetundi ee patra nunchi aa prema anetundi jalaniki vedi kavali.
0: And then the heat is required to this water of love.
1: ee water anetundi idi vedi ayinappude ee desires anetundi yokka biyam udikipothayi.
0: When once the water is hot enough, the rice, the desire, will be boiled enough.
1: Kalukane motta motta dehamu near.
0: So body is near.
1: Manasu dear.
0: Mind dear.
1: Ee rendu okate ayipoyinappudu desires spoil, desires disappear.
0: So when once near and dear together disappear, so vanish, disappear.
1: Dears and I
0: Desires disappear.
1: ఇది వేదాంతంలో యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
0: This is the teaching of Vedanta.
1: ఎంత సులభం చెప్పండి.
0: How simple it is.
1: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: You don't need to read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: The Vedanta is taught in a simple path in those days.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: There are very simple words.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
0: in 3-lettered word
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 volumes can be written.
1: ఎట్లా?
0: How?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
0: In English language there are 26 letters.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయవచ్చు.
0: With all these 26 letters you can write a very big volume.
1: Anta inta grandamlo kuda aa 26 letters e undayi.
0: Such a big volume is full of these 26 letters only.
1: Violin 4 wires untundadi violin lo.
0: The violin will have 4 strings.
1: Kaani 40 tunes anta manam danni aadinchachchu.
0: But you can play 40 tunes on the violin.
1: Adhe vidham gane
0: likewise
1: mana yokka divyattam anetundi ee vishwasamu prema.
0: But the divinity these two faith
1: ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్. అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుంది.
0: డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుందా దీన్ని.
0: హీ సెడ్ దట్ ఆత్మ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
0: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరు కూడా భగవంతులే.
0: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా,
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: లవర్. కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి
1: లవ్ కా,
0: బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
0: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్. అప్పుడే
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: లవ్. అందరికీ ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో అవకాశం ఇది ఉంటుందో పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి?
0: What sort of love should be there?
1: ఏ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
0: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
1: దాని పాటి అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: Unnecessary things will vanish on their own accord.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: This is the principle of non-dualism.
1: ఒక చెరకు ఉంటుండాలి.
0: Here sugar cane.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
0: Sugar cane has so many
1: bends. చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: Sugar cane has so many bends, but the juice has no such bends.
1: కనుక నీ థాట్స్ అంతా కూడా బెండ్ బెండ్స్ అయిపోయి పోవచ్చును.
0: యువర్ థాట్స్ మే బి జిగ్జాగ్ విత్ సో మెనీ బెండ్స్.
1: ఈ ప్రేమను చేర్చుకో.
0: సీ దట్ దేర్ ఇస్ లవ్ విదిన్.
1: రసమునకు ఏ మాత్రము బెండ్స్ లేవు.
0: This juice has no bends whatsoever.
1: అది రసో వైసః అదే బ్రహ్మతత్వము.
0: That essence, the juice is Brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
0: That rasa, the essence is divinity. God is in the form of rasa, the essence.
1: If that is
0: not, it is not padarasa or mercury, it is premarasa, the rasa of love.
1: Mercury is padarasa.
0: We say padarasa is mercury.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి జరిపోతుంటాది.
0: If you put it anywhere, it just breaks into small, small balls.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాడు.
0: But this rasa, the essence of love, will join with everything.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే. But every mantra has got stupendous, magnificent meaning.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని నేను చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో యాజ్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ us అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికి
0: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ముట్టుండదు.
0: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
0: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుట్టూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ విత్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he
1: is
0: not the mind. The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
0: A small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: Without this tumbler, how do you expect the water to
1: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: To hold water, you need a tumbler.
1: ప్రణతి నూనె ఒట్టి కలదు.
0: You need the container, the oil and the wick.
1: Kani deepak velugu kaluguna,
0: but do you get the light?
1: Muttiche vaadu undalu kada,
0: there should be someone to light it.
1: Poolu soodi daramundi pushpamala tanaguna,
0: the flower needle thread is there, can it be a garland?
1: Ani kucche vaadu undalu kada,
0: there should be one maker.
1: Vidya kaladu buddhi kaladu,
0: education knowledge intellect,
1: nani siddhi kaluguna,
0: but do you have the wisdom?
1: ఆ బుద్ధి చిత్తి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: అతనే టీచర్,
0: యు నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెజెంట్.
1: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటువంటి దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ us టు టెల్ us వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, what is eternal, what is that is fleeting, what is transient.
1: Mir nijamga edo nenu ahankaram ani cheppukoradu, na satyanni nenu vellad chestunna.
0: Bhagavan is declaring his own truth today.
1: Meeku e matramu na sangati kinchittaina inka telusukoledu.
0: You have not learned even a fraction of Bhagavan's nature.
1: Na tattamu ittidi attidani evariki artham kaadu.
0: Nobody can estimate Bhagavan.
1: Nenu magavarilo magavariga untanu.
0: That is a man among men.
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: Among men is a man.
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: Is a woman among women.
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: Is a child among children.
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: All alone Bhagavan is Brahman.
1: ఇది నా యొక్క సత్యం.
0: This is the truth of Bhagavan.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: Old people, when they play with toys, children, youngsters will make fun of them.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి.
0: So old man should walk with a
1: stick. బొమ్మలు పెట్టుకుని నడచాలి.
0: Kids should play.
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లల్ని సంతోష పెట్టుకుంటాను.
0: So among children he has got all the play of a child.
1: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: Those who have got the deep yearning for Vedanta.
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: He teaches the code of conduct to the house.
1: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
0: హీ టీచర్స్ అప్రోప్రియేట్
1: యువర్ స్టేజ్. ఇవన్నీ దేనికోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
0: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
0: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యు హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
0: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ the blind people, absolute fools, dunces also should declare that Bhagavan Swami is God.
1: Manushyatvam lopala appudu ee maya cheripoyi aneka rakamuluga test chestu untadi.
0: Because of maya that gets into the mind,
1: maya test meere matramu longakandi.
0: Never succumb yourself to the
1: daiva
0: test of maya.
1: Meere neggandi.
0: Win in the test of God.
1: Appude meer anni vidhalu kodanu దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
0: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టేస్ట్ ఇన్ అవర్ లైఫ్.
1: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
0: డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ లవ్.
1: ఇది అట్టిది ఇట్టిది అని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: నోబడీ కెన్ డిసైడ్ దిస్ వే ఆర్ దాదా.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
0: సో మోర్ దెన్ వేద వేదాంత ఇస్ వెరీ
1: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమే.
0: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
0: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: ఎన్ని మూటలు బియ్యం బీదలకు పెట్టావు, ఎన్ని చీరలు ఇతరులకు ఇచ్చావు, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఈ లిస్ట్ అంతా పంపించు.
0: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: కానీ నాకు పంపించేస్తుంది భావమే.
0: But what you should send to Swami is your feeling.
1: చిన్నగా కొంచెం పెట్టినప్పటికీ అది భావమని నేను చూస్తాను. ఈ బాక్యమును, ఈ ముంతలు, ఈ చీరలు, ఈ బ్యాగులు ఇవన్నీ నేను చూడను.
0: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
1: కనుక నేను స్వామి కోరేది ఒకటి క్వాలిటీ.
0: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
1: చిన్నదైనా సరియే.
0: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
1: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
0: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
1: చిన్న తులసి దళంతో చూచింది.
0: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
0: కుచేలా వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
0: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
1: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
0: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
1: అక్షయం అక్షయంగా మారిపోయింది.
0: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కనుక అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
0: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
1: కనుక మనసులో ఉన్నటువంటి దోషమును మీరు దూరం చేసుకోండి.
0: So give up all the defects.
1: అహంకారమనేటువంటి దాన్ని నిర్మూలన చేయండి.
0: Kill the ego totally.
1: అర్పితమనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
0: Develop the spirit of surrender.
1: అప్పుడే మీకు ఆనందమనేటువంటి భాగ్యం లభిస్తుంది.
0: Then only you will have the good fortune of enjoying the bliss.
1: సార్,

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి అందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: బి దట్ యాజ్ ఇట్ మే, ద వేవ్స్ అండ్ ద ఫోమ్ దే కంటైన్ వాటర్.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ పారమార్థికము, వ్యావహారికం అండ్ ప్రాతిభాషిక సెపరేట్ అండ్ డిఫరెంట్.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలం యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee Aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara theyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi,
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: దేర్ మే బి ఫాదర్ వితౌట్ ఎ సన్, దేర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద ఫాదర్.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ వితౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావా.
1: వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: చక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్.
1: సర్వ మానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ విష్ణు సో బ్యూటిఫుల్ విత్ ది ఎంటైర్ ఇంగ్రీడియంట్ డివైన్ క్వాలిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: వేదము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము.
0: This universe has so many heads.
1: అనేక నేత్రములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: This విశ్వ has so many eyes.
1: అనేక పాదములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: So many feet over there.
1: దీనిని పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
0: Basing on this we can conclude that every individual is the form of Vishnu.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండో పేరు.
0: Likewise God has another name, Kutastha.
1: Kutasthudu anaga emiti?
0: What is the meaning of this?
1: Anaga Bhagavantuni yandu ee yokka anninti yokka ekatvamu nirupincheetvanti yokka tattvamu untunnadi.
0: Kutastha, this in the divinity there is one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu ala samudramu moolinti yokka ekatvam e vidhanga untundado divyatvamulo undinatvanti yokka సృష్టి స్థితుల ఏమలు కూడాను ఈ కూటస్థమైనటువంటి స్థితికి చేరుకుంటుంటాయి.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ సేమ్ వాటర్ దేర్ ఇన్ ఎ వేవ్ అండ్ ఆల్సో ద ఫోమ్, యు ఫైండ్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ ఇన్హిలేషన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ ద డివినిటీ.
1: అంతా కూడాను సచ్చిదానంద సముద్ర సాగరం నుండి ఏర్పడినటువంటివే.
0: ఎవ్రీథింగ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ఇది ఏ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందము.
0: ఇట్ ఈస్ ది బ్లిస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుక ఈ ఆనందమునకు మూల కారణము సచ్చిత్ అనేటువంటిదే. ఆనందమునకు మూల కారణము
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటుంది.
0: దిస్ షుగర్ యు మే మిక్స్ ఎనీవేర్ ఇట్స్ కాఫీలో చేర్చు
1: ఇది మధురంగానే ఉంది.
0: యు మిక్స్ ఇట్ ఇన్ కాఫీ ఇట్ ఇస్ స్వీట్.
1: టీలో చేర్చు మధురంగానే ఉంది. పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: రైస్ పుడింగ్
1: నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: ఇన్ వాటర్ ఇట్ ఇస్ స్వీట్.
1: కనుకనే ఇది పానకం అనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: దేర్ఫోర్ ద టేస్ట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్ దట్ ఈస్ ది బీయింగ్ సత్.
1: అది ఏ చక్కెర.
0: దట్ ఈస్ షుగర్.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
0: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
0: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
0: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
0: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
0: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
0: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగా సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
0: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
0: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిది.
0: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు.
0: Without this atma being, there is nothing like life in
1: the world. Super special power, ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
0: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
0: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
0: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
0: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
0: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశముల దృంచి మనోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణ పూర వాసుడవు శ్రీశేష గోప దాసు నీబో చోటి భూషకి చేపేగా. బ్రోవరారా ఎంతక అందంగా ఉంటుంటాది. మేటి యువతి కూటపీట సాటి యవినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటలాచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
0: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందుచుందు వాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందుచుందు వాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్రబృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
0: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
0: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
0: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
0: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ
1: ప్యూర్. కానీ ఒక కవర్ లో పెట్టాము.
0: బట్ వీ హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
0: Poetry has its own
1: value. అక్షరములకు విలువ ఉంటుండాలి.
0: Letters too has some
1: value. కవర్కు విలువ ఉంటుండాలి.
0: Cover has value.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
0: Paper has value.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
0: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
0: But it is not it has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
0: Why?
1: Stamp లేదు.
0: Because there is no stamp on the envelope.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు కూడా మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
0: వి డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
0: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self-confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
0: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
0: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
0: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి. స్టాంప్ లేదు.
0: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
0: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
0: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
0: And the third aspect is love.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
0: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
1: శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
0: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్ల ఒకటైపోయిందో,
0: just as the foam and the wave and ocean are one and the same.
1: ఈ విధమైన శ్రద్ధ విశ్వాసము ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
0: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ఇది సరైనటువంటి యొక్క ఆధారము.
0: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ పరేచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
0: In Vedanta there are three.
1: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
0: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
0: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
0: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము,
0: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ,
0: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
0: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ,
0: ఆత్మ,
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
0: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
0: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఇస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
0: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ స్వధర్మ అన్నాడు.
0: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma anaga emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi jati mata kulamu edamulaku sambandhinchinatundi vidanni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
0: Swadharma we consider that it is the one code prescribed on the basis of the community or caste, not so.
1: Swa, atma.
0: స్వ ఆత్మ.
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
0: ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
0: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
0: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
0: One is one lettered I.
1: One letter I.
0: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
0: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I, Dehamu.
0: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
0: One lettered I is Atma.
1: Dehamu lekapothe Atma anetvadi manam telusukolemu.
0: Without the body you cannot realize Atma.
1: Atmane lekapothe Dehamu anetvadi dani undadaniki veelu kaadu.
0: Without Atma the body cannot exist.
1: Kabatti Dehatma Jeevatattvam moodinti oka ekatvame Triputi.
0: Therefore the unity of the body
1: Trikutam
0: and Atma and the spirit is Trikuta.
1: Moodinti oka ekatvamu.
0: It is unity of the three.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యములో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
0: స్వయిచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బీ దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
0: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖము రాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
0: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
0: I am bound to suffer, face the consequences.
1: నేను ఏమాత్రం కూడా వెనకంచి వేయకూడదు.
0: I will never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
0: And action done with such a faith is swechha.
1: Inka parechha.
0: The second parechha.
1: Parechha naga itarla valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
0: By force or compulsion or encouragement by outsiders, you do an act.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలము చేత,
0: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్,
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత,
0: బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్, కర్మను
1: నువ్వు ఆచరించావు.
0: యు డు ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
0: Even then you should not be worried that you have done it, because you are forced to do that out of pressure from outside.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
0: Truly speaking, if you don't want to do, how can others force you to do?
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉన్నప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
0: Therefore this willingness to do that is there and is encouraged by force from outside.
1: ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
0: Therefore though I am encouraged, prompted to do by others, I should be prepared to face the consequence.
1: ఐచ్ఛ.
0: Third one, ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు.
0: It's not
1: లేక నా స్వసంకల్పము కాదు.
0: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
0: It has come to me as the will of God.
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కాని దుఃఖం కాని ఆనందంగా మనం అనుభవించాలి.
0: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
0: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంతో.
0: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
0: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
0: Whatever that comes to us out of the divine will is bound to be good.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
0: Whatever that is done, being prompted by the divine, or what you call divine will, is bound to be good, sacred and blissful, and happiness will be given.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
0: But man is not having that broad-minded spirit in understanding this.
1: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
0: He doesn't want to face the consequences of his sinful deeds.
1: పాప ఫలం వద్దంటున్నాడే కాని పాప కార్యం చేస్తున్నాడు.
0: He is not prepared to face the consequence of the sinful deeds, but he commits a sin.
1: పాప కార్యం పాప ఫలం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
0: If he is not prepared to face the consequence, why should
1: కాబట్టి
0: he commit
1: the పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
0: Because of the sinful deeds, you face the consequences.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంతి మానవః పుణ్య ఫలం కావాలని ఆశిస్తున్నావు.
0: You want the rewards out of meritorious acts.
1: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
0: But you never do any meritorious deeds.
1: ఎందుకు?
0: Why?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించడము.
0: You desire one thing and your action takes you to another thing.
1: కనుకనే నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడాను ఉంటుండాలి.
0: Therefore your actions should be in tune to your ambition.
1: పాప ఫలము నీ వద్దనకూడదు.
0: You cannot deny.
1: నేను చేశాను, తప్పక రావాల్సిందే అది.
0: I committed a sin.
1: The result.
0: Therefore results you must face.
1: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే కాని అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
0: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని నీ కర్మ ఫలం నీవు అనుభవించే తీరాలి.
0: Whether you like it or not, you must face the music, the consequence.
1: ఇది వ్యావహారిక సత్యం.
0: This is వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
0: But పారమార్థిక సత్యం is not like that.
1: అగ్ని ఉండినప్పటికీ,
0: though there is fire,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
0: you may touch it,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటాది.
0: Yet it will not burn.
1: ఏ విధంగా?
0: How?
1: అనగా,
0: meaning,
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
0: Because of God's grace.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
0: You will have the knowledge that there is fire already there.
1: కనుక అగ్ని కూడా నువ్వు దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
0: The fire is also divine.
1: ఈ పంచభూతములో అగ్ని కూడా ఒకటి.
0: Among the five elements, fire is one among them.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
0: సో ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
0: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
0: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
0: వాట్ ఈస్ ఇట్ ద ప్రోజెని టు దిస్ అహం?
1: సంకల్పం పుట్టింది.
0: ద థాట్ ఈస్ బోర్న్ టు దిస్ అహం.
1: ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది?
0: వాట్ ఈస్ ఇట్ నెక్స్ట్?
1: కేవలము వాక్ పుట్టింది.
0: ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కాబట్టి వాక్ సంకల్పం నుంచి పుట్టింది.
0: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
1: సంకల్పము అహం నుంచి పుట్టింది.
0: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
1: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
0: అండ్ అహం ఇస్ బోర్న్.
1: ఈ విధంగా తీసుకుంటే ఇది ఏ త్రిపుటి.
0: సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
0: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
0: అహం ఇస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
0: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
0: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
0: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధం.
0: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
1: సంకల్పము అహం నుంచి పుట్టింది.
0: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
1: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
0: అండ్ అహం ఇస్ బోర్న్.
1: ఈ విధంగా తీసుకుంటే ఇది ఏ త్రిపుటి.
0: సో దిస్ ఇస్ వాట్ యు కాల్

0: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
1: వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
0: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు, సన్ కూడాను ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
0: ఆత్మ, ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
1: వాట్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
0: సత్ చిత్ ఆనందము.
1: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈజ్ సత్ చిత్ ఆనంద.
0: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు,
1: సో దిస్
0: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటిది సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
1: So the legal heirs to the Sat Chit Ananda are the son, grandson and great grandson.
0: ఆనందం లేదు నాలో అని అనుకోకూడదు.
1: So no one should think that there is no ananda with one's own self. It is your right.
0: చూసావా? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడిగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు.
1: That state of being is your right.
0: ఇంకా పవిత్రమైనటువంటి ఒక ఆనందము చిత్ అనేటువంటిది ఏమిటి?
1: Then what is this chit?
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: That is ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఆ ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి.
1: That prajnana is within you.
0: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
1: So you don't need to search for సత్ చిత్ ఆనంద.
0: నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము.
1: This సచ్చిదానంద is within you.
0: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
1: Since you do not know, you are victimized by this ignorance.
0: Vidyarthulara,
1: students,
0: neenku oka chinna katha untundali.
1: For this a small story.
0: Oka marriage jarugutundali.
1: Marriage was taking place.
0: Oka kanya vaipana varu oka intindlo unnaru.
1: Bride's party were staying at one residence.
0: Baludu yokka idi inkoka intilo untunnaru.
1: Bridegroom's party at another place.
0: Madhya lopala oka సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు.
1: A person was there who will arrange a talk on both sides.
0: కన్య వైపున వెళుతున్నాడు ప్రతిసారి ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు.
1: Every time he goes to bride's party and commands them.
0: ఏమిటండి, మీరు వేళ వేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంతా సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయి విషయం లోపల ఏమాత్రం మీరు శ్రద్ధ పెట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు.
1: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
0: మరొక పర్యాయము బాయి వైపున వస్తున్నాడు.
1: Next time he visits the bridegroom's party.
0: ఏం చేసి పెట్టినా ఎన్ని పర్యాయాలు పిలిచినా మీరు రావటం లేదే, వంటలంతా చల్లబడిపోతున్నాయి, మీరు తప్పక రాండి త్వరగా అని వాడిని పెద్ద జబర్దస్త్ చేస్తున్నాడు.
1: On the other hand, he visits the bridegroom's property and says, Artin says, why don't you come sir? Come on, all things are ready. Why don't you come?
0: Boy side vachi jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
1: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
0: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు.
1: The bride's party felt that he is a very VIP representing the
0: groom's
1: party. కానీ
0: స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
1: And he was so independent banging both sides.
0: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
1: Both the parties were vexed ultimately with him.
0: అప్పుడు ఎంక్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
1: Then they started inquiring, who is this man?
0: Boy side varu chi girl side evarandi itanu annaru, maake em teliyadandi ani veer annaru.
1: Boy side people came and asked, who is this man? They said, we don't know.
0: Girl side ochcharu tirigi evarandi itanu annaru, maake em teliyadu annaru.
1: Girls party came and said, who is this man? Boys side said, they don't know.
0: Iruvuru kodalu vachi inquiry prarambham chestapudike veedu palayanu.
1: Then both the parties came there and started inquiring about this man. He ran away.
0: మన గుట్టు బట్ట బయలుపోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
1: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
0: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి యందు కూడాను జబర్దస్త్ చేస్తుంటాడు.
1: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards atma at one time, moves towards nature at another time, and just plays the mystery.
0: Ee atma anatma yokka sambandham enpudu dantu discrimination vicharana saripinappude, enquiry saripinappudu ee ajnanam anetundi antardhanam aipothu.
1: When once we make inquiry in depth of these two things, atma and the nature, this ignorance will run away.
0: Adi ee naadu manamu jarapatam ledu.
1: That we are not doing.
0: Ee naadu atti enquiry jarapatam ledu.
1: No inquiry is present today.
0: Ee atmana anatmana.
1: Is it this atma or that which is not atma?
0: Idi prakrutamainatundiya parathamainatundiya?
1: Is that a world or worldly or spiritual?
0: Aneetundi vicharana.

0: చేయకుండా పోవటం చేతనే ఇది మనల్ని అనేక విధములుగా కూడా పీడిస్తూ ఉంటుండాలి.
1: As we don't inquire this way, we are put to trouble.
0: కనుకనే ఎంక్వైరీ చేసేటువంటి దాంట్లో నాలుగు మార్గములు ఉంటున్నాయి.
1: There are four paths of inquiry.
0: ఈనాడు విద్యావంతులు మీకు అందరికి తెలిసిన బాగా.
1: You know, you're all educated, you know pretty well.
0: ఇదంతా మీ యందు ఉండినటువంటి నాకు కూడా bookish knowledge.
1: What all you have is bookish knowledge.
0: ఈ bookish knowledge కొన్ని దినాల తర్వాత superficial knowledge గా మారిపోతుంది.
1: After some time, bookish knowledge turns into superficial knowledge.
0: ఈ superficial knowledge పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: దేర్ ఆఫ్టర్ యూ గెట్ ద జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
1: దెన్ యూ హ్యావ్ టు పొజెస్ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఆ డిస్క్రిమినేషన్ కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
1: దేర్ అగైన్ యూ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అట్ ది ఇండివిజువల్ లెవెల్. యూ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: ఫైనలీ యూ గెట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే సత్యమైనటువంటిది.
1: This practical knowledge is truth.
0: Adiye atti satyam varaku kuda manam prayanam avutune povali.
1: We have to travel till we reach that point of truth.
0: One after one anni moktan tarvata danni manam vicharam chestu povali.
1: One after one, one step after the step, we should continue to travel.
0: Ee vidhamga enquiry chestu poyinappude satyam manaku chakkaga manaku telustundi.
1: When once we inquire in this procedure, you will know what is truth.
0: Kanukane videha mukti.
1: Videha.
0: విదేహముక్తి.
1: విదేహముక్తి
0: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ, విదేహముక్తి,
0: జీవన్ ముక్తి, విదేహముక్తి. ఇవి రెండు కూడా వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
1: ఇన్ వేదాంత దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జీవన్ ముక్తి, విదేహముక్తి.
0: జీవన్ ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జీవన్ ముక్తి?
0: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి.
1: Yes. With this body, to have the feeling that everything is divine.
0: Idantha kudunu past, present and future moodu kudunu ekatvame.
1: That the past, present and future are actually one.
0: Moodu vrutchanga untunnadi.
1: Now it is in the form of a tree. In the past it was a tree.
0: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
1: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షము, ట్రీ.
1: ఇన్ ద పాస్ట్
0: ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: సో ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్, బట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
0: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: బట్ యాక్చువల్లీ ఆల్ ది త్రీ స్టాండ్.
0: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
1: Without the tree you don't get the
0: seed. ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
1: Without the present day seed you don't get future tree. This is unity.
0: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
1: ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ.
0: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ జీవన్ ముక్త.
0: మంచివారు వర్ణించినప్పటికీ, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: Therefore the praise and the blame, the humiliation, felicitation, all are taken in equal spirit.
0: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: Poverty and prosperity are taken in equal spirit.
0: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
1: All are passing clouds.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
1: None of them are permanent.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
0: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
1: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
1: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అట్టివాడే జీవన్ ముక్తుడు.
1: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
0: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
0: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
1: ఈవెన్ విదేహా హ్యాస్ దీస్ ట్రేట్స్.
0: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
1: The difference lies, one has the body, the other has the body.
0: Deham lenatunte vaadu.
1: Videhi, the one without the body.
0: Deham ledante emti? Deham undi.
1: What does it mean?
0: Kaani, there is deham paina concentrate cheyatam ledu.
1: There is body, but he doesn't concentrate on the body.
0: Aa tappulu anetunte ve athani e maatram kodanu erugadu.
1: He doesn't know the hunger or appetite or thirst.
0: Ilanti jeevan mukti anetunte tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
1: Therefore in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద
0: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
1: దశరథ
0: జనక
1: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
0: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
1: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
1: సో హీస్ కాల్డ్ విదేహ.
0: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తన అనేవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
0: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యూ కెనాట్ కేర్ బై ఎనీథింగ్. అమనస్కము, దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
0: మైండ్ లేనిటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
1: అండ్ దేర్ ఇస్ నో మైండ్. హౌ
0: థాట్స్ ఉంటేనే మైండ్.
1: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
0: ఇది వస్త్రము,
1: ఇస్ క్లాత్.
0: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
1: ఇట్ మస్ట్ పొజెస్ ద థ్రెడ్.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: ద థ్రెడ్స్ నీడ్ కాటన్.
0: ప్రతి దారమైంది
1: కాటన్ బికమ్స్
0: దారమే వస్త్రమైంది.
1: ద థ్రెడ్ యాన్ ఇంటూ ద క్లాత్.
0: అసలు ప్రతి లేకపోతే
1: వితౌట్ ద కాటన్
0: ఈ ద్వారం
1: యూ డోంట్ గెట్ థ్రెడ్.
0: దారమే లేకపోతే
1: వితౌట్ ద థ్రెడ్
0: వస్త్రమే లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద
0: కాటన్. కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
1: సో ఫస్ట్ ద కాటన్ ఈస్ ద థాట్.
0: థ్రెడ్ అదే డిజైర్స్.
1: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
1: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
1: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
1: వన్ బికమ్స్ విక్టిమ్
0: టు దిస్ మాయా.
1: హీ బికమ్స్ మాయా.
0: మాయా 25 మంత్రములాయ.
1: అండ్ దిస్ మాయా బికమ్స్ 25
0: మంత్రములు. ఏమిటవి?
1: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ఐదు
0: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్, ఐదు భూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ నాలుగు
1: కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఇరవై అయిపోయింది.
1: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
1: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
0: ఈగో,
1: చిత్త 4, ఈగో
0: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఈ అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈస్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ
0: కూటమి, అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
0: కూటమి అనగా చేరటము.
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు,
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
0: ఎక్కడ అది కూటము?
1: వేర్ ఇస్ దట్ కూట?
0: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్ ఆఫ్ రామ.
0: తారక తత్వము,
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకము.
0: అందువల్లనే
1: సో
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుకు అనకుండా
1: వితౌట్ ఎనీ మెమరీ ఆర్
0: నిరతముగు సుషుప్తి శక్తిలో,
1: ది వేకింగ్ స్టేట్, ది
0: అరమరలు లేకుండా
1: ఆర్ వేకింగ్ ఆర్ డీప్ స్లీప్
0: జీవాత్మ జడివిడి తారకం.
1: సో దిస్ తారకం ఇస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు ఏకత్వమైనటువంటి తత్వము.
1: ఇట్ ఇస్ ది వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక,
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు,
1: You brought the sugar on hand.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: And the tumbler full of water. You have
0: కాని బాగా కలిపావు.
1: And you have mixed it well.
0: కాని తర్వాత చూస్తే
1: later
0: చేతితో తెచ్చావు.
1: You brought it on hand.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: But when once you want to catch hold of the sugar, you can't do it.
0: చూచావు.
1: You saw the sugar.
0: కాని ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: But now it is in water, you can't see that.
0: పోయింది.
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact, you brought it yourself.
0: నీ కన్నుతోనే చూచావు.
1: In fact, you saw with your eye.
0: కానీ ఆ చక్కెర చేతికి చిక్కడం లేదు, కంటికి కనిపించడం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't bring
0: that. చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue, you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: సపోజ్ యు హావ్ జ్యూస్
0: పోసాము.
1: యు హావ్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుందది.
1: దేర్ ఇస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ది కప్.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
0: తను నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in it.
0: కాని దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of straw.
0: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Though you just draw the juice with the straw does not know the taste.
0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue finds the taste.
0: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
1: వేర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
0: టంగ్ పైన తెలుస్తుండది.
1: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన దేహమే ఒక కప్పు.
1: ద బాడీ ఈస్ ద కప్.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది. రసో వయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుంది.
1: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: బాడీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్.
0: మన సెన్సెస్, ఇదే స్ట్రాస్.
1: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
1: వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ సెన్సెస్.
0: కానీ వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
0: బుద్ధి అదే టంగ్.
1: దిస్ ఇంటెలెక్ట్ ఇస్ ది టంగ్.
0: ఆ టంగ్ కు మాత్రం తెలుస్తుండాలి.
1: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
0: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ద స్టమక్.
0: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుండాది.
1: ఇట్ డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది.
1: ద వేస్ట్ మ్యాటర్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
0: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది.
1: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఇస్ సప్లైడ్ టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: జఠరాగ్ని.
1: That is called the fire, jatragni in the stomach.
0: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తినిస్తున్నాను.
1: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్. ఇట్స్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
0: వేదాంత విషయాన్ని చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one. It is interpreted in different way.
0: Not two, only one.
1: Truth is only one, not two.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: So Vedanta tells
0: not two.
1: Vedanta
0: only
1: tells
0: one.
1: Vedanta tells with such a strong emphasis and stress.
0: నేను ఒకటే అని చెప్పడం లేదు weak గా.
1: He doesn't say in a weak way, only one.
0: నేను ఒకటే ఒకటే రెండు కాదు అని గట్టిగా చెప్తుండాలి.
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్.
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈస్ వన్.
0: అల్లా కూడా ఒక్కడే.
1: అల్లా ఈస్ వన్.
0: జీసస్ ఒక్కడే.
1: జీసస్.
0: రాముడు ఒక్కడే.
1: రామా ఈస్ వన్.
0: ఈశ్వరుడు ఒక్కడే.
1: ఈశ్వరుడు
0: ఒక్కడే.
1: కృష్ణ ఈస్ వన్.
0: జరాస్తి ఒక్కడే.
1: జరాస్తి ఈస్ వన్.
0: అంతా ఒక్కడే.
1: ఎవ్రీథింగ్ ఈస్ వన్. గాడ్ ఈస్ వన్.
0: కొంతమంది జొరాస్ట్రియన్ వేరువేరని జొరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
1: జొరాస్ట్రియన్స్ పర్షియన్స్ పర్షియన్స్ సే ద జొరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
0: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వర్ణిస్తుంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ది ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామభక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామా
0: కృష్ణుడు వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
0: పోతుందది కానీ
1: So they go on spending like this thinking.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: నామములు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: The names and forms are different.
0: నీ జిహ్వ చాపల్యం చేతనే.
1: Depending upon your choice and preference.
0: నాకు కావాలి. నాకు జిలేబీ కావాలి. నాకు బర్ఫీ కావాలి. నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలు, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్విప్రాభం దావదంతి.
1: Taste differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
0: పచాపల్యంలో ఇన్ని విధమైనటువంటి ఒక టేస్ట్ ఆశిస్తుండాలి.
1: They are all your choices and preferences, that's all.
0: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బీయింగ్స్ ఆర్ మెనీ,
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know this truth.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
1: You should not classify basing on your likes and dislikes.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you reach the goal.
0: I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
1: You start doing everything with the feeling that I am God, I am God.
0: Become God.
1: Then you become God.
0: నీ థాట్ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
0: అనవసరమైన మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
0: ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి,
1: ఫ్రమ్ టుమారో,
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations commencing from 5th.
0: కొన్ని దినములు,
1: for a couple of days,
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: ఇఫ్ ది సిరీస్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ డిస్కంటిన్యూడ్, స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఫ్రీడమ్.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
1: You should also study.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: When once you study well, the task for which you have come will be fulfilled.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: Your parents have sent you here with high hopes. Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యు షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: Concentrate on your studies.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: Secure O grade.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: Get a good name to our institute.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: Make your parents happy.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: You also fulfill the purpose for which you have come and go and return.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామము నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharam leka vastram ye vidhamga kaadu, kaamam leka krodham aa vidhamga roopondadu.
2: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
1: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఏ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu pramadam kalpinchetundi avakasam untuntadi.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ ఇన్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్, స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలము గావించి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ అన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఈస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagatlo aneka vidhamulainti mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: Ee mantalaku oka vidhamainti haddulu untunnavi.
2: For the types of flame that exist in the world there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ee undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమించిన ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుందాది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited world.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaramu kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things are bad people. These are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other. It doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఎ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్ హౌ కెన్ ఇట్ బికమ్ ఎ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulu anetundi agni ki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger there is no limit whatsoever, no boundaries and no goal also.
1: Enni vidhamula anubhavinchinappudiki ఇంకనూ అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కరుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya he says conquer anger through love.
1: Vairagyam che kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్. వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకని ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa double sofa kaadu rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariki okariki maatrame idi sadhira parchukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మత్ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశాన్ని కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్ దెర్ ఇస్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్ గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: సాధకాసులు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamnu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvathamainatundi reetiga roopandimpa chesukovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: Self lives by getting and forgetting them. Ekkada prema untundado akkada swartham undadu, ekkada swartham unado akkada prema undadu.
2: It is very clear that where there is love there is no room for selfishness, where there is selfishness there is no room for love.
1: Prema cheta sadhinchaleinatundi yokka idi ee jagattunandu ee matram kudanu ledu.
2: In the world there is nothing absolutely which cannot be conquered and achieved with the help of love.
1: Premato emaina kuda nu sadhinchavachchu.
2: With love one can conquer and achieve anything.
1: Kanuka manu krodham nu sadhinchavalanna premanu abhivruddhi parchukovali.
2: Therefore if we want to conquer our anger we have to develop love.
1: Deeniki maroka upayam kuda nu lekapoledu.
2: There is one more method and procedure.
1: Evaru nee hrudayasthayi evaru nee hrudayantrayi untunnadu ade hrudayeshwarudu సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుట కాని ఇతరులపైన కోపం సాధించుట కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ ఈస్ ది ఇంటర్నల్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ ఇస్ రెసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ఆల్సో రెసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉన్నాం.
2: ద డెలవర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈస్ ద డెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం విధం సర్వం. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కాని లేక వారిని తిరస్కరించడానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: Kanukani prathamamlo manamu premanu sadhinchali.
2: Therefore in the very first instance and first stage we have to develop and conquer and achieve love itself.
1: Ninnati dinam cheptam prema mana aalochanalo cherinappudu adi satyam avutundi.
2: The other day Swami had just said that when love is associated with our thoughts it becomes truth.
1: ee premane mana aacharanalo praveshinchinappudu dharmam avutundi.
2: When we introduce love in our action it becomes dharma or righteousness.
1: ade prema artham chesukunnappudu shantini pondutundi.
2: When we understand and recognize the nature of love it becomes automatically peace supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: కనుకనే ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: Therefore love is truth, love is righteousness, love is peace, love is non violence. It is the undercurrent in all these things.
1: Kanuka anninti endukudanu pradhanamainatunti pramanamainatunti oka tattvamu prema tattvam kanukani prati sadhakudu kani manavudu kani premanu abhivruddhi parchukunatavu tagina krushi cheyali.
2: Therefore recognizing this particular aspect and this particular fact and truth ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబ్, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే, అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును సర్వ పదములు ఎందుకును అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: స్వామి హెస్ టోల్డ్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ది స్వీట్ కంటెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, జాంగీ, గులాబ్ జామున్, దూద్ పేడా, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ బేసికలీ షుగర్ ఇట్సెల్ఫ్. సో ఆల్సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ట్రూత్, ధర్మ, దేర్ ఇస్ లవ్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ విచ్ ఈస్
1: ఇదియే నిజమైనటువంటి దివ్య శక్తి.
2: దిస్ ఈస్ ది డివైన్ ప్రిన్సిపల్, డివైన్ పవర్.
1: ఇదియే దైవ శక్తి.
2: దిస్ ఈస్ డివైన్ పవర్.
1: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: Therefore it is said, love is God and live in love.
1: ఈ యొక్క ప్రేమ చేత మనం క్రోధమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది.
2: By this process of love, we can easily conquer hatred and anger.
1: క్రోధము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్.
1: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇంటు అస్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫామ్.
1: అది క్రమక్రమేణ జీవితానంతా ఆవరిస్తుంది.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమక్రమేణా పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితమునకే ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ ప్రేమలో స్థానం ఇవ్వకూడదు.
2: దేర్ఫోర్ ఫర్ సచ్ హార్మ్ఫుల్ అండ్ బ్యాడ్ ఐదర్ పర్సన్స్ ఆర్ థాట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ వి షుడ్ నాట్ గివ్ రూమ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇంటు అవర్ హార్ట్, ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: ఇఫ్ వీ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ నయా పైసే, ఈవెన్ విత్ యూ 40,000 rupees, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఒకటి. క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
2: నౌ దిస్ యాంగర్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్ షుడ్ నాట్ బిగిన్ గివెన్ ఎనీ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కార్ వెన్ బిఫోర్ ది కార్ కమ్స్ టు ఎ స్టాప్ ది రెడ్ లైట్ ఫ్లికర్స్.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: In the same way, before we become angry, our eyes will become red.
1: Redumulu adurtai.
2: Lips will shiva.
1: Dehamanta vedekkutundi.
2: The entire body becomes hot.
1: Ee paristhitini modale gurtinchi kramakramena aa sthanamunu vadali neevu ekantanga kurcho.
2: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
1: Ninnu cheppinattuga తక్షణమే నీవు చల్లీళ్ళ స్నానమైనా
2: చేయి.
1: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
2: once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: Kanukani, anudvega karam vakyam satyam iti hitam cheyutunna. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగంగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితము చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
1: రెండవది కామం.
2: The second one is desire.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి.
2: If you want to develop if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: Vairagyam anaga aalu biddalanu vadali anenyamu cheratam kaadu.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: Aasti paastulu vadali manam sanyasitvam swikarinchatam kaadu.
2: It doesn't even mean that you have to give up your property and accept the sanyasatva.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వి నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన పక్కన ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: Different delicious items of food we may have in our plate and we are ready to eat.
1: Aithe ee padarthamu manaku chaala ishtamainatuvi.
2: We like that food very much.
1: Tachchadame vanta vaadu vachi ayya bhujinchakandi ee padarthamu teliyakunda edo oka purugu padi chachipoyindi deen valla meeru bhujinchakandi antaru anna tachchadame enta ishtamaina padarthamu leda kodanu taanu visarchistadu.
2: The cook comes and just announces that sir, don't take it, don't eat it, because some small insect has fallen and it has died in that and it is
1: padartham yokka doshamunu gurtinchina tarvata etti padarthamaina vaadu swikarinchataku munduku raadu.
2: The moment a person realizes the defects and the harmful nature of particular food, he will immediately give it up, he will never come forward.
1: Ee vidhamugane ee jagat antayenu anityam asukham lokam mimam praapya bhagasvamam. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితమునకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
2: ఇన్ ద సేమ్ వే టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will be very enthusiastic to enjoy
1: roga nivaranakai vichinchitindi aaharamlanu bhogamulu kaaneru.
2: Food which is only a medicine for the disease of hunger cannot become a object of enjoyment.
1: Aakali rogaliki anubhavinchetindi annamanta bhogam avutunda.
2: Food which is only a medicine for the disease of hunger can it become really a luxury or a
1: beauty of God? రోగములకు సంబంధించినటువంటి ఔషధమే
2: మెడిసిన్ ఫార్ ద డిసీజ్.
1: అయితే కొంతమంది ఔషధాన్ని మనము మధురమైన ఔషధాన్ని సేవించాలని ఆశిస్తుంటారు.
2: మెడిసిన్ మెడిసిన్
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మంత అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇది సేమే సంపూర్ణ చెప్తే డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హ్యావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెడిసరిని ఫాలో చేస్తూ
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కాని ప్రతి భోగము కాని మన యొక్క రోగ నివారణకై చేతి మందులు మాత్రం గానే భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఇది నిజముగా భోగములు కానే.
2: But these are all not mere things. Really యొక్క ప్రతిఫలం అనేటువంటి
1: ముందు ఎందుకు చెబుతాము? ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: సచ్ అ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్లీ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్ స్టార్ట్ ఫాలింగ్.
1: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
2: ఇస్ ఇట్ బికాస్ దట్ దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్?
1: ఏంటి, ఎరువు తక్కువయ్యా? కాదు.
2: Shortage of menu?
1: No. In the roots,
2: there is some kind of pest which is destroying the very root system.
1: Veeru purugu cheri vrutchammu chadagottu. Cheera purugu cheri chettu chadachu.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ మనం ఎన్ని భోగ భాగ్యములలో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఇల్లు కోల్పోతాం.
2: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్ వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ దిస్ సర్కిల్.
1: ప్రపంచంలో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
2: In the world we think that rich man is a very big man.
1: Kani aadhyatmika margamulo dhanam goppadi kaadu.
2: But in the world of spirituality wealth is not a very important thing.
1: Dhanam kante daaname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daaname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi varasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmam.
2: The first one which is likely to inherit it is charity.
1: Rendo varasudu prabhutvam.
2: The second one is government.
1: Moodo varasudu donga.
2: The third one is thief.
1: Nalugo varasudu agni.
2: The fourth one is fire.
1: Mottamoditi anni vidhamula adhikari ayinatundi yokka modati putrudainatundi ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: Among the people who are trying to inherit these things, if you want to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి
2: ఫస్ట్ వన్ విచ్ ఇస్ లైక్లీ టు ఇన్హెరిట్ ఇట్ ఈస్ చారిటీ.
1: రెండో వారసుడు ప్రభుత్వము.
2: ద సెకండ్ వన్ ఇస్ గవర్నమెంట్.
1: మూడవ వారసుడు దొంగ.

0: చారిటీ ఇట్సెల్ఫ్, ది అదర్స్ విల్ నాట్ గెట్ ఎనీ షేర్ ఇన్ ఇట్.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడా ఆనందిస్తారు.
0: When thieves were to have a look at the person who indulges in charity, even they would have reverence.
1: Dharmamu cheseetundi yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption isthundi.
0: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseetundi vyaktini chusi agni kudanu bhayapadutundi.
0: Even for just a little frightened when he sees a person who is
1: kanuka dharmam aneetundi varasunaku danam chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
0: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy.
1: దానము ఉండి కూడాను దానము చేయనటువంటి వాణిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వములకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఇంకా రైట్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
0: In case that the person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudunu marchipoyinarante adaina edo akasmaatuga vachi deenantha phasam chestundi.
0: In case that these two persons were to ignore and do not take note of it, fire will come one day and despoil
1: them. Kanuka dhanamu goppadi kaadu, ధనమునకు ధనమున కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
0: గీత therefore has concluded that it is not wealth which is very important, but it is charity which is more important than wealth.
1: రెండవది వాక్.
0: The second one is walk.
1: ఈ వాక్కు కంటే హృదయం చాలా గొప్పది అని నిర్ణయించింది.
0: హృదయం is considered to be
1: truth.
0: Truth is considered to be more important than mere talk.
1: Vaakku undavachu kaani andulo satyame lekapothe aa vyaktiki viluvu kuda undadu.
0: One may talk, but if there is no truth in the talk, the talk will not carry any value.
1: Kanuka vaakku undi kudanu vyaktiki viluva ledu.
0: One a person may be able to talk, but it will not carry any value.
1: Vaakku satyamunu maatrame viniyogapachinappudu satya pravartamainatundi oka vaakkule manavu ముడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడాను విలువ ఎక్కుతుంది.
0: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
0: గీత హాజ్ ఆల్సో సెడ్ దాట్ fame and name are more important than life itself.
1: Keepinetunte aayu vyartham.
0: Life devoid of a good name and fame is useless.
1: Ilanti vaari valla tindiki chetu bhoomiki varu.
0: With such people there is no use whatsoever.
1: Sattitini archinchali.
0: One has to earn a good name.
1: Appude manavatvamunaku oka shobha.
0: Then only the humanity, the principle of humanity.
1: Manchi peerunu pondali.
0: One has to get a good name.
1: Manchiga undi, manchi panulu chesi, manchi talampulatoda, manchi drishtitoda, manchiga jeevinchatame manavuni yokka pradhanamainatundi kartavyam annaru.
0: The most important duty of man is to have good thoughts, to have good behavior, to have good words, to have a good life itself.
1: Kanuka chedda peerunaku ee maatram kudunu avakasam ivvakapodadu.
0: One should never give room for earning a bad name.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చనమి ఆడుమురా అన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
0: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్, హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
0: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
0: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
0: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం

0: పోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కాని స్వార్థం కోసం వచ్చినటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ గివెన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
0: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
1: Selfishness has made a man a doll in his hands.
0: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలిచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ స్పీచ్ అండ్ వర్డ్స్.
0: కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశ కావాలి.
1: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
0: అప్పుడు మానవత్వం సార్థకతను నొందుతుంది.
1: Only then humanity gets some sanctity.
0: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: It is impossible or it is very difficult to get the life of a man. It is
0: అయితే మనము ఈ కామక్రోధములను, ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
1: We have to also spend a little time thinking over how to overcome this weaknesses like desire and anger and how to develop good habits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example for this.
0: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
1: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
0: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించటము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
1: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy.
0: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
1: On that day a little food was given to it and second day also proper time it came.
0: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
1: Because he liked the dog, even the second day a little food was given to him.
0: Kramakramena ee raagam perigindi.
1: Gradually over a period of time attachment increased.
0: Ee kukka ku intiki raavadam alavataipoyindi.
1: This dog developed the habit of coming in the proper time to the house.
0: Kattakadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
1: After a few days the dog is not prepared to leave the house and go.
0: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
1: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరరీ ఫర్ ది మ్యాన్.
0: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
1: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
0: కనుక ఈ అందము కాని ఆనందం కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
1: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
0: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
1: ఫర్ ది మోస్ట్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
0: ఈ కుక్కను ఇంటి నుంచి తరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగ పెట్టాలి.
1: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
0: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
1: హీ వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
0: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం.
1: దెన్ హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమ్ ఇన్ టు ద హౌస్.
0: తన యొక్క అభ్యాసమే కారణం.
1: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
1: దెన్ హీ కన్క్లూడెడ్ దట్ హీ హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
0: కొన్ని దినములు తనకు అన్నం పెట్టకుండా, తనని గమనించుకోకుండా, తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
1: For a few days, if no food is given and if one exhibits an amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
0: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
1: whatever method was used and practice was used to attract it and to make it dear, by the same process, by reversing it, you can get it away.
0: Kankuni Bhagavad Gita Sriyu Hi Ganam Abhyasat Nanat Jyanam Visishyati Jyanat Karma Palatyaga Jyanas Jyanti Anantaram. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: Therefore, Bhagavad Gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
0: Anika janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku murichipoyi, daniki manam aneka vidhamuluga avakashalu nichcham.
1: For a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
0: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
1: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
0: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
1: దిస్ డిజైర్ అండ్ యాంగర్ హ్యావ్ లెఫ్ట్ దేర్ రూట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
0: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
1: By mere words, you will not be able to get rid of them.
0: Verlu periginappudikini edo kontaina kuda tirigi chiguru veyadaniki prayatnistundi.
1: Once there are strong roots, they start sprouting again and again.
0: Kanuku ye vidhamainatundi yokka preetito abhilashato darini ishtapadi manalo pravesha pettukunnamo ade vidhamainatundi dinto danni viraktito vairagyamto darini velukoku nettadaniki konni abhyasamulu kuda nu cheyali.
1: By certain amount of love and attachment we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process we will have to get rid of them, remove them from our heart.
0: Kaamu manavulaku prathamamulo chaala ishtanga untuntadi.
1: Desire in the very first instance will be very very attractive.
0: Ati maduranga untuntadi.
1: It will be extremely sweet.
0: Kaani idi kramakramina oka vegutunu teppistundi.
1: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
0: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
1: Then if we want to get rid of it is very difficult, impossible.
0: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి ఒక అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి ఒక వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
0: Ee kamakrodhamulu rendu cheri okkoka samayamlo manavuni ediristuntayi.
1: Desire and anger together start threatening the man sometimes.
0: Kanukani ee kopamunu kamamunu mottamota manavudu adupulo nunchukovali.
1: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
0: Aa nigraha shaktiye mana daggara lekundinappudu anugrahaniki manam paathrulu kaalemu.
1: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
0: Kaadi kindiki raani ettu kallam leni gurramu
1: a knots which cannot come under control and a horse similarly.
0: Brekulu leni karu indi nigraham lenitunte jeevithamu chaala pramadam unnadu.
1: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
0: Kanukani indri nigraham chaala avasaram.
1: Control of senses therefore is very important.
0: Deenine Patanjali yoga chitta vritti nirodhakaha annadu. మనం చిట్టవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకి ఎంత అవసరమో అంతవరకు దానిని వినియోగించుకోవాలి.
1: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot free. We'll have to keep them under check and control.
0: నితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
1: Even happiness which exceeds certain limits is likely to lead to
0: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: For everything there should be a limit.
0: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
1: The reason is it can be given with the help of an illustration.
0: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
1: In the physical body there is temperature. There is a particular
0: 98.6 అని ఉండాలి.
1: The heat is 98.4 when it is measured.
0: 0.6 sir.
1: 0.6.
0: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరము రోగం ప్రారంభమైంది.
1: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితి మీరిపోతే ఇది రోగం.
1: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
0: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
0: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
0: రోగంగా రూపొందింది.
1: ఇఫ్ ఇట్ ఈస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
0: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
1: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
0: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
1: సపోజ్ ది హార్ట్ బీట్స్ నంబర్ ఇంక్రీజెస్ దెన్ దేర్ మే బి సమ్.
0: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు. కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కాలిపోతుంది.
1: ఈవెన్ అవర్ ఐస్ లైట్ విచ్ ఇస్ నాట్ టూ ఎఫల్జెంట్ కెన్ బి జస్ట్ సీన్ బై ఐస్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ దట్ లిమిట్ ఇట్ ఇస్ టూ బ్రైట్ ఇట్ విల్ హార్మ్ రెటీనా.
0: ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే. ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమే ప్లేన్ లో పోయే వారికి తెలుసు. దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్.
0: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ దెన్ యుల్ బి ఎంటరింగ్ ఇన్ టు.
0: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవటానికి ప్రయత్నించాలి.
1: Therefore, we will have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
0: దీనిని క్రమశిక్షణయను డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same thing has been described as discipline.
0: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
1: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
0: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
1: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
0: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టెన్ లిమిట్స్ అండ్ దట్స్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది లైఫ్.
0: నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
0: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యు విల్ హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్. ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్.
0: ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
1: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు.
1: ఏ పర్సన్
0: లోపల శక్తులకే లోపల యొక్క విరోధులకే శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది.
1: ఏ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
0: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
1: Therefore, keep under control the inner force.
0: Baita sitrumnu sulabhanga nu sadhinchadaniki veelavutundi.
1: The external enemies you'll be able to just conquer just like that.
0: Kanuka Bhagavad Gita yendu ee kamakrodhamulu mochamunaku pradhanamaina sitrulani kuda niyaminchindi bodhinchindi.
1: Therefore, Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
0: Lobha asuya sangati repadi dinam maatladukundam.
1: Tomorrow we'll think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagwan delivered on 12th August 1984, Bhagwan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, "Oh scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy."
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, "Please explain me which is nobler, which is greater, which is higher of the two."
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: All scholars gave one reply. Intellect is certainly superior to intelligence.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడాను వారు నిరూపించారు.
0: They also proved the fact that the intellect carries with it all the qualities of this character, the fraternity and so on.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. మేధాశక్తికి బుద్ధికి ఏతి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితులు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ.
0: One, steadfastness.
1: రెండవది ఋతము.
0: ఋతము.
1: మూడవది సత్యము.
0: The truth.
1: నాలుగవది యోగము.
0: యోగ.
1: ఐదవది మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: దేర్ఫోర్ ద పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఈస్ నో క్వాలిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately in this world we consider intelligent people mighty.
1: అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times nobody would join the company of intelligent.
1: కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: ద ఫస్ట్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్. If you have interest merely,
1: aasakti paina ghanamainatundi okka vishwasam untundali.
0: You should have full faith in your interest.
1: Kanuka aasakti, sthirathamu rendu undinatundide buddhi.
0: Therefore intellect has these two, the interest and stability.
1: Ee buddhi okka prabhava shaktiye rutamu.
0: The effect of the intellect is rutam.
1: Deeni okka prabhavam emiti?
0: What is its effect?
1: Anaga trikalamulu entukudunu దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డిసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga, vinnadi vinnattuga, chesindi chesinattuga cheppadam, idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nizamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇక నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: యు హావ్ టోటల్ కంట్రోల్ ఇస్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఇస్ యోగా.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: However, you have to talk.
1: మాటలను మరచకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వీ టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: యూ హ్యావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance. If you argue on that, you
1: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
0: Because of this argument, hatred will increase.
1: Kalukane vedamu vaade vaade varjate vairam annaru. Vaadinchukuntu vaadinchukuntu poyinappudu adi vairanga maaripothundi.
0: As you continue to argue, there will be scope for enmity.
1: Kalukane vidyarthulu ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: దివ్యమైనటువంటి వయసు.
0: It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకనే మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students, the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagava swaroopame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతేకాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యూ కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, గాడ్ ఈజ్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvanti di chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvanti di.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses, you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: With intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: the bottom is the body.
1: దేహమునకు పైభాగములో ఉన్నటువంటిది సెన్సెస్.
0: Above the body are the senses.
1: ఈ సెన్సెస్ పైభాగములో ఉన్నటువంటిది మైండ్.
0: Over the senses is
1: mind. మైండ్కు పైభాగములో ఉన్నటువంటిది బుద్ధి.
0: Above that intellect.
1: బుద్ధికి పైభాగములో ఉన్నటువంటిది ఆత్మ.
0: Above the intellect.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
0: Intellect is very close to ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Therefore intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: Intellect is the very reflection of
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: Therefore intelligence is bound by senses, not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: Therefore there is no relationship.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హి అలాటెడ్ అ బెడ్
1: దాని ప్రక్కన ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: బాత్రూమ్ బై ఇట్
1: దాని ప్రక్కన ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: డైనింగ్ హాల్
1: దాని ప్రక్కన మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: డ్రాయింగ్ రూమ్
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: ఎ కిచెన్ సెపరేట్
1: కిచెన్ రూమ్ పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: దేర్ దట్ బిల్డింగ్
1: హస్ ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the dining and the drawing room?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between bathroom and bedroom?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between store room and kitchen?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: It's only because of the walls built in between is responsible for
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing
1: room. వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ అ మాస్టర్.
1: తండ్రి వస్తాడు నాన్న అని పిలుస్తాడు.
0: And then the son will call him father.
1: Bharya vastundi, my dear husband antundi.
0: Wife will address him as my dear husband.
1: Grandson vastadu, my dear grandfather antadu.
0: The grandson will call him my dear grandfather.
1: Daughter-in-law vastundi, ma yokka father-in-law ani pilustundi.
0: Daughter-in-law will call him
1: father-in-law. Anek mandi anek relationship pettukuntunnaru.
0: So many have many relationships.
1: Kaani inti owner okkade.
0: But owner is one.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
1: కనుక ఏకాత్మ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to undertake special practices to give a body feeling.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్ దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: అంటే ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: for this body of clock.
1: Life anetunte key ivatam chetane
0: because the key of life given
1: ee aadharam chetane chetulu kaallu kannu mukku noru anni tamatama panulu tam chestunnayi.
0: Basing on the key of life various limbs the legs and the hands act.
1: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
0: Bhagavan said the other day bhur bhuvasvaha.
1: Bhur anaga material anti sambandhamu dehamu.
0: The first one bhur which is the body materialization.
1: ee materialization anetundi body.
0: This is the body.
1: Idi otti negative.
0: It is negative.
1: Idi padarthamto ekamainatundi.
0: It is one of matter.
1: Ee deham etta venuku prarambhinchindi.
0: Where does it start?
1: Deeniki kontha iron cherali sabbu cherali. సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్ చేరాలి, వెల్ట్ చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్, ద లైమ్ అండ్ ద లెడ్, సోప్ అండ్ సో ఆన్. And phosphorus.
1: Phosphorus. ఇవి కూడా చేరాలి.
0: They should be there.
1: 4 lux soaps కూడా చేరాలి.
0: 4 lux
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: The body is the combination
1: of this mixture. 2 buckets of water, 1 bucket of sunnam. ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets of water and 1 bucket of sunnam. The lime should be there.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: The combination of all is the body.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థం యొక్క చేరిక.
0: So the first one, భూర్, is the combination of
1: material.
0: That is earth.
1: భూలోక. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: The second one is భూవహ. The vibration that makes this world.
1: Life source.
0: That is the life source.
1: ఈ రెండింటిని కూడాను సరైనటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్. అదే ప్రజ్ఞానం.
0: The prajnana, the spiritual content is the one that make the other two work.
1: Deenini vedamu prajnanam brahma ani uchcharinchindi.
0: Veda calls prajnana as brahman.
1: Kanukane ee prajnanam anetundi radiation undatam cheta, life anetundi okka vibration undatam cheta, materialization anetundi ee dehamu pani chestu undali.
0: Therefore, because of this radiation of prajnana, the spiritual content,
1: kanuka bhulokam ante ekkado manaku kanipinchinatundi kaadu.
0: Therefore, all the three, bhuloka, bhulok, sola, are not separate. All the three are within us.
1: Sarvamu mana yende untundadi.
0: Everything is within us.
1: Jagattanta mana yende untundadi.
0: The whole universe is within us.
1: Daivattvam mana yende untundadi.
0: Divinity is
1: within us. Danavattvam mana yende untundadi.
0: Demonic quality.
1: Vanavattvam mana yende untundadi.
0: Monkey nature.
1: Pasuttvam kuda mana yende.
0: Even the animal nature.
1: కనుకని అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: Anaga buddhi lenatundi vaadu foolish man ani.
0: The one without intellect is a dunce.
1: Buddhi galavaadu medhavi kaadu, medhavi kaadu, trikarana shuddhi galavaadu.
0: The one with intellect is not intelligent. The one with purity.
1: Dani intellect is ani cheppakoddu.
0: We cannot call it intelligence.
1: Adantha kudunu prakrutamainatti padamulu.
0: This intelligence is worldly.
1: Ee jagattulaku vyaparam sambandhinatundi padamulu.
0: It relates to the business transaction in the world.
1: Deeni annintiki ni atheetamainatundi.
0: But intellect is transcendent.
1: Bhagavata neemamu lopala sarvamu kudanu tuchatam tama kartavyalatam nirvartistu untayi.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పిస్తుంటుంది.
0: Mind thinks.
1: హే, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో, ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ది లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: The moment you think to do that, the hands start to work.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: The moment you decide to see so and so, the eyes start staring.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటుండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ears start to listen.
1: ఫలాని భోజనం నేను చేయాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: And therefore the legs, the hands, the ears, the nose, all the limbs of the body
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: They discharge their duties.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: The ear that listens will not talk.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు.
0: The tongue that talks doesn't listen.
1: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: The tongue can only talk.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: Ears only hear.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: On the other hand, if they go along the wrong track, the whole life is useless.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
0: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్ను శ్రమలకు పోర్చి ఎన్ను శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
0: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: When we get this food, it's only mouth that eats. విదించేది నీవా?
0: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
0: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించి చేశాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్,
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
0: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టిక్యులర్
1: యాక్టివిటీ. దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
0: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
0: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
0: Having declared it's bad but to make do it again, is it proper?
1: కనుక నీ మనస్తత్క్షణం అనేటువంటిది మనస్సు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
0: The mind is a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: ఎప్పుడు పగులుతుందో.
0: When it bursts.
1: ఎప్పుడు పోతుందో.
0: When it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుకనే don't follow the body, don't follow the mind.
0: Don't follow the body, don't follow the mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
0: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
0: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక
0: man today is not discharging his duty.
1: పెద మార్గములో ప్రవేశించడం చేతనే
0: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
0: That leads to all sorts of
1: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
0: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హిమ్సెల్ఫ్,
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్
1: డ్యూటీ. దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
0: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
0: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
0: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
0: He says something and acts in the opposite way.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
0: The harmony of the three, that is purity, that is rutam.
1: ఏకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: What he says, what he thinks, what he acts should be one, that the quality of noble soul.
1: బుద్ధికి ఉండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్ది.
0: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
0: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
0: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
0: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదు, అదేవిధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
0: జస్ట్ ఎస్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ ది లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్?
1: విశ్వాసమే.
0: ఇట్ ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
0: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్డ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యత్వాన్ని తాను విశ్వసించాలి.
0: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
2: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్
1: జీవితమే అయోమయంగా మారిపోతుంది.
2: ద హోల్ లైఫ్ విల్ బి
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have that feeling that I am the human being, that he is divine.
1: Samskrutamlo manavudante leka upanishadulandi manavudante nammakam kalavaadu manavudu ani peru.
2: In Sanskrit and Upanishads, manava, human being, means the manava one that has faith.
1: Nammakam kalavaadu vyakti,
2: the person with faith.
1: Kaani ee naadu వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్?
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్
1: మాధవుని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్, హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: We have to develop that sincerity, steadfastness.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: This steadfastness has two words.
1: ఆసక్తి,
2: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
2: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ దిస్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, స్థిరత్వం కావాలి.
2: అండ్ యూ నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise, there's difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dusankalpamlo chetane ee mind apavitramaipothundi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundani.
2: As we make use of this white cloth
1: ee nallaga maarinatundi vastramunu manam chaakaliki vestunnamu.
2: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
2: హి విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
2: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
2: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాడి ముఖం వాడికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
2: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
2: That whiteness is his swaroopame. His original form.
1: Unnu malinyanni teeskoni vachesadu.
2: He removed only the dirt.
1: Adhe vidhangane.
2: Likewise.
1: Mana manasu pavitramainatundi oka shuddhamainatundi oka telupu vantidi.
2: So our mind is pure and highly sacred and white.
1: Prakrutamainatundi vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
2: It is dirty because of worldly sensual.
1: Daiva chintana aneetundi oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
2: If you just beat it against the stone of the thought of the Lord, that
1: is gone. Shraddha.
2: That is steadfastness.
1: Ah, vidhamainatundi shraddhanu vishwasanni manam penchukovali.
2: That kind of sincerity and faith we have to develop.
1: Shraddha vishwasam rendu undinappudu సాధించలేనటువంటిది ఉండదు లోకం.
2: విత్ సిన్సిరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
1: దేనినైనా సాధించవచ్చు.
2: బియాండ్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలమైనా చేరవచ్చును.
2: యూ కెన్ గో టు
1: నక్షత్ర మండలమైనా చేరవచ్చును.
2: రీచ్
1: సూర్య మండలాన్ని కూడా చేరవచ్చు.
2: యూ కెన్ గో టు ద సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్య మండలం?
2: వాట్ ఇస్ దట్
1: సన్? ఎక్కడో ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకంలో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
2: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
2: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
2: సో యూ కెన్ సడన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
2: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
2: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టాడు.
2: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము,
2: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
2: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
2: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: దప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమం అయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
2: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్.
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
2: This elephant prayed wholeheartedly.
1: గజరాజ్ అంటే ఎవరు?
2: Who is this elephant?
1: ఎవరు గజము?
2: Who is this elephant here?
1: ఒక ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
2: You are the elephant.
1: మన మదమే మన గజము.
2: And that ego is
1: ఇదే మద గజము.
2: That's మదగజ.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపు దృష్టి మరల్చింది.
2: As it lost all its ego, it started praying.
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏమిటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము, భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
2: When we say God has sent సుదర్శన, it's not the wheel in the ordinary sense, it's a divine look.
1: సూర్యుని యొక్క తేజస్సు. ఇలా ప్రార్థించాడు గజరాజు.
2: This elephant prayed wholeheartedly.
1: గజరాజ్ అంటే ఎవరు?
2: Who is this elephant?
1: ఎవరు గజము?
2: Who is this elephant here?
1: ఒక ఏనుగు కాదు,
2: it's not
1: ఒక మృగం కాదు.

0: sense sudarshana is not the wheel in the ordinary sense, it's a divine look.
1: Suryu yokka tejasu mana yokka netra swarupamu.
0: Therefore it is the power of the sun present in our eye.
1: Ee prakashamu netramlo ledu.
0: That light is not in the eye.
1: Chakka teeskondi, chakkaga artham avutundi.
0: You understand clearly.
1: Ee netramlo kuda nu rendu cheyinayi.
0: There are two there.
1: Antar bahitya tat sarvavyapya narayana sidha పిల్లవాడు చెప్పాడు.
0: ద బాయ్ ఆల్సో సెడ్ సేమ్.
1: లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి.
0: ద లైట్ ఇస్ దేర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, దట్ ఇస్ ద విజన్.
1: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
0: ద సన్ ఇస్ షైనింగ్ వెల్.
1: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
0: దౌ దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
1: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
0: When you close your eyes you don't see the sun there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
0: Because the sun in you must be one with the sun outside.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
0: Or else it can't be unity one.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
0: But you sit in the dark room and open your eyes.
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
0: You don't see any object.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
0: Because there in the dark room there is no sunlight.
1: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
0: And here in sunlight there is no light within you.
1: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
0: Therefore the light of your eye and the light of the sun should be one.
1: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
0: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్య లైట్ మనకి అక్కర్లేదని నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
0: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య అంతర్ సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
0: Therefore outer sun and inner sun must be one so as to see well.
1: కనుకనే ధియో యోనో ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
0: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
0: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు.
0: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్
1: ది వాక్ అనేటువంటిది మన నాలుక పైన లేదు.
0: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
1: అన్నింటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఒక మనిషి మరణించాడు.
0: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
0: బట్ ద డెడ్ బాడీ హస్ ఐస్.
1: కానీ చూడగలుగుతున్నాడా?
0: బట్ కెన్ ఇట్ సీ?
1: మరణించిన వానికి చెవులు కూడా ఉంటున్నాయి.
0: డెడ్ బాడీ హాస్ ఇయర్స్.
1: కానీ వినగలుగుతున్నాడా?
0: కెన్ హీ హియర్?
1: లేదు. కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండేటువంటి వైబ్రేషన్ అదే దివ్యశక్తి. ఆ దివ్యశక్తి లేకుండా పోయింది.
0: The dead body has all the senses but there is no divine power vibration.
1: చూడలేకపోతున్నాడు.
0: Therefore he is not able to.
1: చెవులుండి కూడా నువ్వు వినలేకపోతున్నాడు.
0: Ears are there, can't hear.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
0: Because the nature of the mind vibration is changed totally.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
0: At one time Krishna came to Suradas and said, Suradas, would you like to see me?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
0: I'll give you sight.
1: అప్పుడు చెప్పాడు సూరదాసు.
0: Then Suradas said,
1: స్వామి, కన్నులు ఉన్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: People have eyes but are they able to see you?
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
0: Though they have eyes they are blind and they cannot see your auspicious divine form.
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నేరరైరి.
0: They have ears but they remain deaf and they cannot listen to your melodious music.
1: Enduku ee chevulu?
0: What for are the ears?
1: Chatala vale untunnayi chevulu.
0: That just
1: kaani nee murali gaanaanni vinagalugutunnara?
0: But are they able to hear your music?
1: Kannulu untunnayi.
0: They have eyes.
1: Kevalam pattikayala vale untunnayi.
0: They are like that of the cotton ball.
1: Kaani andaru ninnu chudagalugutunnara?
0: Are they able to see you?
1: Leedu.
0: No.
1: Ninnu chudagaligeetundi kannulu kavali.
0: I want the eyes that would be able to
1: see. Nee velunadamulu vineetundi oka chevulu kavali.
0: I need the ears that would listen to your melodious music. Ante
1: kaani ee chachchudu annadi charma chachchudu naaku akkarledu.
0: Not the physical eye.
1: Adi ye nijamainatundi oka gnanamu.
0: That's the true wisdom.
1: Adi ye nijamainatundi vairagyamu.
0: That's the true renunciation.
1: Kanuka divyamainatundi bhavanni manam pondalanukunte mottamota బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద డివైన్ ఫీలింగ్ వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించదు. అది డివైన్ విజన్.
0: ఇట్స్ డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది ఏ సెల్ఫ్ విల్.

0: ఉంటారు. దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్,
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్,
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవరీ.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించడం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అదియే అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అదియే మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందు కూడా నువ్వు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే,
0: టు నో దట్ డివైన్ పవర్,
1: ఆసక్తి,
0: ఇంట్రెస్ట్,
1: విశ్వాసము, అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము,
0: ద స్టెబిలిటీ,
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వీ షుడ్ నెసెసర్లీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద విండ్.
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: Many say that Swami repeats many things.
1: Cheppinive cheppali mari.
0: That has to be done.
1: Enduku?
0: Why?
1: Meer nerchukune anta varaku cheppinive cheppali.
0: Until you learn, things have got to be repeated.
1: Dinnamu tinna kadupuki meer tinatam leda?
0: Don't you feed the same stomach every day?
1: Neen poddun tinnanu kada mari sayankalam enduku anukuntu?
0: I ate in the morning. Why? Neen
1: tinnanu kada ee poddu enduku anukokoddu?
0: I ate yesterday. Why?
1: Ledu endukalaga adi jeendichi pothundadi.
0: Because food you have partaken is digested. Meer
1: tinna kadupuki tintunnamu.
0: So you feed the same stomach.
1: Kadigina mokhanne kadugutunnamu.
0: You wash the same face.
1: Inna vishayanni enduku vinagoddu tirigi?
0: Then why not this also?
1: Meer danni aacharanalo petti దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. ప్రాక్టీస్ పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: Until you take to practice, things must be repeatedly told.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడా ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: When once we pronounce and repeat, you will know the spelling.
1: కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడా ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they're ఆ
1: సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకోవటం లేదు.
0: నో దట్ ది నవల్టీ యునిక్నెస్.
1: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
0: యూ రిపీట్ గాయత్రి.
1: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
0: బట్ డోంట్ సీ థింగ్ సేమ్ స్టేటెడ్ అగైన్ ది డిఫరెన్స్.
1: గొప్పతనము నిత్య నూతనమైనటువంటి యొక్క పదములు.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: దైవత్వము నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ పద్ధమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union.
0: Union.
1: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ చింతన
1: లేనిటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వొచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటాడు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటది, కిలకిల నవ్వుతుంటది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తీరు ముఖములో చాలా దైవ కళ ఉట్టిపడిపోతుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కలిపి ప్రకాశిస్తూ ఉంటాడు.
0: Therefore, it shines.
1: కాన దైవము యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్ ఒక ల్యాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu. Pattanamulo nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Gutta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
1: భజన దినా సుఖ

0: come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ అ బ్యాడ్ లైఫ్. The life that depends upon Atma, upon the knowledge of Self, is a good life.
1: Manam aasinchavalsinatvanti jeevita jeevitam kaadu, divya jeevitam.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: Manam penchukovalsinatvanti aayu pramanam kaadu, gunam yokka abhivruddhi.
0: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
1: Sarvam dukkam dukkam, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam sunyam sunyam. Ee naalugu vakyamulanu manam nityamu మననం చేస్తూ వస్తున్న మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి మన యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అని అనన్యాచూర్యంతో ఏజనాం పరిపాస్తే ఏషాం నిత్యాతీర్థానాం యోగక్షేమం వహామ్యమో అనే తత్వాన్ని, ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజముగా మనము ఆత్మాగించడమే కావచ్చు కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్న జీవులము కాము, ఆత్మజీవులుగా మనం పరిణమించవచ్చు.
0: If we understand the spirit of the statement in Bhagavad Gita, to save the good people, to set right on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path, then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం ముందు మనకు కారణంగా మన కుటుంబ దోషం ఏందే కనిపిస్తుంది.
0: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
1: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగ వేరు దేశమందు లేదు, దేవుడు అనగ తనదు దేశం అండి. పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలి.
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడదు. కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సార్థకం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కుడును దైనం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించుటకు వీలు కాదు. సమాజమును వదిలి క్షణమైన కుడును జీవించుటకు సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజంలో జన్మించి సమాజంలో పెరిగి సమాజమును అనుభవించి సమాజమును ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైనటువంటి దుర్బలమైన జీవితము నిరర్థకమైన జీవితం అని చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కాని దురదృష్టవశాత్తు అనేక మంది కాలమును వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలమును వ్యర్థము గావిస్తున్నారు. మనం కాలమును వ్యర్థము గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థమే అయిపోతుంది.
0: Unfortunately, many people waste time. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కానీ పెద్ద విషయం కాని స్వవిషయము కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడా దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble, to live is a trouble, to grow is a trouble, to die is a trouble, to be early in one's life is a trouble, to have age is trouble, to do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, when we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: కనుక దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti koodanu anityamainappudu, adi satyamainatundi sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎంత సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడా బోధపడ్డం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini emiki ini yeriga manam pochadiki veel avutundi pochadiki veel kaadu ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చు, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
1: కనుక మానవుడంటే ఎవరు? మానవుడు మానవుడే. మానవుడనగా కేవలం మానవత్వాన్ని వహించడమనేది ఒక దృష్టిలో మనం మానవత్వాన్ని భూస్తున్నాం. మానవుడనగా నా అజ్ఞానము, నా లేకుండా వా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఏముండాలి. కనుకనే దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్ క్యాండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూతాన అన్నట్టుగా సర్వుని ఎందుకు అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉండనే ఉన్నది.
0: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వి కెనాట్ సే దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఇస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వి థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్ హూ హాస్ ది ఫామ్ ఆఫ్ మ్యాన్ ఇస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no ignorance, one who has divine knowledge in him, is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
1: Premaswarupulara. శృతి మహా విచిత్రమైనటువంటిది. ఈ శృతి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడం లోపల ఎంత విచిత్రమైనటువంటి శృతితో యోచించుకోవటం చేత సత్యం మనకు ఓకరిస్తుంది.
0: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హస్ నో పారలల్. For instance, when so many people are created, one face does not resemble another. So many faces are all unlike each other. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
1: అంతో ఇంతో భేదమైన ఉంటుంటారు కానీ రెండు ముఖములు సమానమైనటువంటి ముఖములు మనం ఏనాటికి మనం వెతికి సాధించలేము.
0: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
1: కనుక ఇవి చలనమునప్పుడు మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి కానీ అవి మరొక పదార్థంలో కోరికగా ఉండటం లేదు.
0: What we should understand here is, although these things in creation are changing from one moment to another moment, yet no single thing in creation, while it changes, will become similar and identical to anything else.
1: Sarvam shunyam shunyam.
0: Sarvam shunyam. Everything is vanishing. Everything is nothing.
1: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ ఇప్పుడు క్షణంలో నిలిచి వలె నిలిచి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
0: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
1: బాహ్యమునందు ఉన్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యం యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుండాలి.
0: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
1: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రము కనిపించటం లేకుండా పోతుండాలి.
0: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
1: ఎంత శ్రమ పడినప్పటికీ నేను తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
0: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
1: కనుక బాల్యంలో యవనము, యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి ఈ జీవితంలో ఏది సత్యం మనం నిర్ణయించగలము?
0: సో ఇన్ ది హోల్ లైఫ్, వైల్ దేర్ ఇస్ చైల్డ్ హుడ్, while there is adulthood, while there is youth and old age? What exactly is the truth of our life? How can we determine which form really corresponds to our life?
1: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
0: What has gone by is not possible to come back again.
1: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
0: What there is at present cannot be seen by us and recognized by us in future.
1: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి ఒక దానిని మనం జాగ్రత్త లోపల ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
0: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
1: Kanuka, past, past, forget the past. Jarigipoyinatundi danni manam vadilipettali.
0: So, we should regard the past as the past. Forget the past. We must give up what has gone in the past.
1: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
0: వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ అటెంప్ట్స్ యూ మే మేక్, వాట్ హస్ గాన్ బై, వాట్ ఇస్ పాస్ట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్ అగైన్ యాజ్ ప్రెసెంట్.
1: రాబో అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడము సంసిద్ధులం కాము. అది స్థిరం లేదు.
0: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
1: మున్న కాలమున పవిత్రము గావించుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
0: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
1: ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
0: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
1: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తతోని మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us and these aspects of spiritual atmosphere.
1: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజం.
0: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
1: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితం లోపల వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
0: We know that we give what is needed in this world, what we may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
1: కాని పారమార్థిక విద్య అట్టిది కాదు.
0: But spiritual education is not of that kind.
1: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
0: Sai at first got hold of the older people.
1: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
0: He did teach them whatever they have to be taught.
1: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
0: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
1: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
0: From the young people he has descended down to still younger children, the Balavikas children.
1: Loka vidyalu balulu yavannu vartakyamainatundi sthiti lokala danni anubhavinchadamu jarugutundi. Paramarthika vidyalu lokala vartakyamu yavanamu balyam ee moodindi endu ittu jigutu untundali. Deenini puraskarinchukoni Quran nandu kuda unnatundi antarathani yadava vaipu nunchi vaaru raastuntaru.
0: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran write from the left to the right.
1: హిందువులు ఈ విధంగా రాస్తే మామూలు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
0: While Hindus write from left to right, Mohammedans write from right to left.
1: హిందువులు ఈ విధంగా ముఖములు కడిగితే మామూలు ఈ విధంగా కడుగుతున్నారు.
0: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
1: ఇందులో ఏమాత్రమో తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే ఖురాన్ కూడా బోధించింది.
3: ఖురాను వేదములు బోధించినటువంటి దానిని బైబిల్ కురును బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కురును భేదం లేదు. ఆచరణ మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీన్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈస్ ఓన్లీ ప్రెసెంట్. దీన్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీన్ ఇస్ ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
0: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion and that is the religion of love.
3: ఈ పవిత్రమైన దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కొన్ని పట్టుబడినటువంటిది.
0: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
3: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
0: This is the right of everyone and all people, all individuals are children of God.
3: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయం.
0: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
3: నియమగ ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరూ కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములో ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
0: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
3: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
0: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
3: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలం ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
0: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ లవ్ అండ్ వీ బైండ్ అవర్ సెల్ఫ్ బై టర్నింగ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విత్ అటాచ్మెంట్.
3: Love and not lust is the essence of happy life.
0: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
3: My colleague Vijayat said, love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Nijamga manam marchipotaniki kani, mana jeevithanni gurtinchukolekapotaniki kani, swarthame deeniki penibhutanga untundali.
0: Our college student has told us that love lives by giving and forgiving. Self lives by getting and forgetting.
3: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఎనీ ఇండివిజువల్ టు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
3: కేవలం శరీరములకు మాత్రమే బర్త్డే లేని డెత్ లేని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
0: It is only for the body, in regard to the body, that we talk of a birth and a death, and we celebrate a birthday
3: కానీ శరీరము నీవు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ద బాడీ ఈజ్ నాట్ యూ, ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ యూ.
3: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరం నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధిని ధరించావు.
0: బాడీ ఈజ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ యూ, బాడీ ఈజ్ ఓన్లీ కంటైనర్ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టేకన్ దిస్ బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ యువర్ సెల్ఫ్, సో దట్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే యూస్ the body as a container for purposes of living.
3: దివ్యాత్మ స్వరూపులారా, శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
0: దివ్యాత్మ స్వరూపాస్ ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ దట్ కమ్ బిట్వీన్ వన్ బాడీ అండ్ అనదర్ దే ఆర్ వెరీ టెంపరరీ అండ్ దే ఆర్ చేంజింగ్. ట్రూ అండ్ పర్మనెంట్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ బిట్వీన్ ది ఆత్మ వన్ అండ్ అనదర్ ఆత్మ.
3: అదే ప్రేమ, ఆ ప్రేమను పురస్కరించుకుని లవ్ ఈస్ గాడ్ living love.
0: That love is called prema, and that is why in that context we say love is God, living love.
3: ee vidhamainatundi satyanni manu puraskarinchukoni mana jeevithanni ankitam cheyadaniki meeku aakarinchadaniki samaj sevanu pondadaniki kodunu konni rakamaina prayatnam chesinappudu kramakramina aatmadattam anedi manaku kodinchuka tappadu.
0: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
3: అనేకమందికి తెలియనటువంటి విషయం కాదు, కొత్త వారు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
0: దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ బట్ ఐ లైక్ టు రీస్టేట్ ఇట్ బికాస్ దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హియర్. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an inquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
3: ఇది నా కచ్చి పనిగా కచ్చి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
0: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
3: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
0: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైండ్, ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ది ఐ.
3: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
0: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
3: ఇప్పుడు TFI ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, TFI, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంతో ఉండేటప్పటికి నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి ఇప్పుడు ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చెదరివే.
0: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
3: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
0: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఓన్లీ ఎన్ అవుట్ వర్క్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేమ్ అండ్ ఫార్మ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
3: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
0: దట్ ట్రూ ఐ విచ్ ఇస్ కామన్ టు డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిసిప్లిన్ విత్ గుడ్ కంట్రోల్ అండ్ మోరల్ ఐడియాస్.
3: నీతి నియమాలే లేకపోతే మానవత్వం ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
0: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
3: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంటి కలిపి పెట్టున్నారు.
0: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
3: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
0: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
3: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా తేజోవంతమైనటువంటి జీవితంగా జరగడానికి వీలుగా ఉంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ టు డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్ అండ్ మూవ్ అబౌట్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
3: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
0: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.
3: Janadhanyamul galgi dharma gunam gunna santati edane chintayundu.

0: ఈ రకములైనటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధమున్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
1: For one who has wealth and who has affluence, and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. సుఖం నుంచి మనకు సుఖం లభించదనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి తాగే నిమిత్తమై కష్టమనేటువంటి మనకు సుఖం లభించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రుడిగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
0: మంచికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వద్దానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి శిస్సులో వేసి కొట్టి సాగవెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటుంది.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిట్టూరములు మనం అటు తగలవచ్చును, కానీ దీన్ని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు పొంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పారు.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామదము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavruksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలము చెడ్డ కేవలం మంచి జగత్తులో మనం నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయని ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయడంలో సాధ్యము కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం పట్టందు అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకోని, ఈనాడు జన్మదినోత్సవం అనుకోని, మీరు ఆనందంగా ఇది పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విరిసింపజేసి ప్రకటింపజేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రేపరాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినము చేసుకుని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కార్యాలయం.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి ఆర్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి వీలు లేదు.
1: One who can love his fellow human beings alone can love God. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human beings.
0: సహజ మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది.
1: That individual who cannot show love first, that cannot be bhakti or devotion.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది

0: అటువంటి జీవుల్ని ప్రేమించడానికి చేతి కానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్లవుతుంది?
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథములో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడే నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉండేటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశంలో అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయము.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ ఎ లీడర్, stood as a teacher in spiritual matters for all other countries, if today we are undertaking to follow other countries, this is something which is very deplorable.
0: మానసిక శాంతి అనేటువంటిది ధనకనక వస్తువాహనాదులు ఏంటి లేదు.
1: Man's peace does not rest in his wealth, does not rest in his affluence, and does not rest in his material possessions.
0: ధనకనక వస్తువాహనం ఏంటి శాంతి ఉండినట్లయితే ఈ ఇన్ని దేశముల నుంచి ఇప్పుడు మన భారతదేశానికి శాంతి శాంతి శాంతి అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాట్లాడుతూ వస్తున్నారు?
1: Is peace could be obtained from wealth, affluence and prosperity? Why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుట అరచుంటుందరు శాంతి శాంతి. చంద్రదేరక కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుమల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలు మన ఉదయంలో ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టి మనం అభివృద్ధి గావించుకొని మన ఉదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగు దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
0: మనం ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి. నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మనం వెలుగులేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వల నుండు.

0: all sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prachina Kalam Nundi. Veda Prabhavam Cheta. Bharata Deshamu. Anni Deshamulaku. ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ భారతీయస్ హ్యావ్ బీన్ షేరింగ్ ది స్పిరిచువల్ వెల్త్ విత్ ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ ది కార్డినల్ ప్రిన్సిపల్ praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo prakrutini sadhinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku మానవత్వం దిగజారిపోతున్నది.
0: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
1: మానవుడు ఏమి చేసినా ఏమి చూసినా ఏమి తలచినా ఏమి అనుభవించినా ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: Man today is able to sustain his individuality in a mean way because whatever he does, whatever he thinks over, whatever he speaks, is full of selfishness and self-interest.
1: Inati manavudu swarthama chetilo kilubommaye jeevisthunnadu.
0: Man today is living as a puppet in the hands of selfishness.
1: Itti swartha saprayojanamulu cheta manavatvamane kolpoyi కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: జీవించదగినటువంటిది.
0: ఇట్ హాస్ టు బి లివ్డ్.
1: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
0: సచ్ ఎ సీక్రెట్ లైఫ్, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult.
1: ee naati manavudu
0: man
1: oka vidhamainatundi niyamamunu poonaka tanu korinattuga jeevisthu tarchinattuga chestu anubhavinchina reetilo anubhavisthu unnadu.
0: Man today doesn't seem to follow any discipline and he wants all those around and he wants to think as per his whims and fancies.
1: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
0: For anything a discipline is essential.
1: Oka nadi pravahistundi,
0: a river is flowing.
1: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamulu paina padi aneka apakaramunu guri chestundi.
0: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
1: Ade nadiki rendu gattu kattinappudu idiye janopakariya undi jeevithanni saathakam gaavistundi.
0: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
1: Adiye rendu gattlu,
0: these are the two bunds.
1: Ashtakshara naamamtho kudinatundi gattu ee rendu.
0: One bud is 8-lettered one.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు.
0: ద బండ్ ఆఫ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు.
0: ద అదర్ బండ్ ఈజ్ సంశయాత్మ వినశ్యతే.
1: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే. ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి.
0: First, we should understand this band of samsayatma vinashyati.
1: Samsayam undinanta varaku kudanu manavudu ye chinna karyanni kudanu sadhinchaledu, vijayanni andukoledu.
0: So long there is doubt, man cannot achieve anything. He cannot understand even a fraction.
1: Nissamsayamga
0: he should be doubtless.
1: Ye karyamulandaina kudanu thanu munden jeviyali.
0: He has to step forward, march ahead doubtlessly.
1: ఇదియే మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు.
0: దిస్ ఇస్ వన్ బంద్ అక్రాస్ ద రివర్ ఆఫ్ లైఫ్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది.
0: వీ హ్యావ్ అనదర్ బంద్ ఆన్ ద అదర్ ఎడ్జ్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది.
0: The river of human life flows in between the two bands and merges ultimately in the mighty ocean of divinity.
1: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyali.
0: For the tree that is apparent needs water, the roots that are hidden.
1: Kani kanipinchanidi tinipinchunu mee karmala phalamunu manmam jeeva.
0: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
1: Veerana bhadram cheyakunna veerana kaapadakundina vrutchame kulipothundi.
0: If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged.
1: Jeevitame oka firewood maadiri tayar avutundi.
0: The life boils down to that of firewood.
1: Neeru lenapudu ee chetti emaipothundi, endipothundi.
0: Without water, the tree becomes dry.
1: Endipoyina vrutchamlo ee vidhamainatvanti phalamulu manam andukolemu.
0: The tree that becomes dry would never yield fruit.
1: Kanuka prati manavudu kudanu ee samsayam anetvanti dani nirmoolam gavinchi nissamsayamto bhagavantuni sevinchadaniki ponukovali.
0: Therefore, man must determine to kill this doubt and lead a doubtless life.
1: Ee karyamulakaina kudanu ee rendu addu lekundina విజయాన్ని సాధించలేడు.
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వీ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షర నామం.
0: ఓం నమో నారాయణాయ,
1: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
0: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కానీ నిస్సంశయం అనేటువంటిది నిజమైనటువంటి మార్గము.
0: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
1: సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
0: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
1: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యు ఆర్ రియలీ డౌట్లెస్, దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ.
1: ఇంకా రెండవది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: ద సెకండ్ వన్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
0: దిస్ డౌట్లెస్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్ కాన్స్టిట్యూట్ ఆర్ కంపారబుల్ టు ద రూట్స్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం రిప్రజెంట్స్ ద ట్రీ.
1: పైన ఫలము, కింద వేరు.
0: We find the fruit above and the root below.
1: Paina fruit kinda root.
0: Above the fruit, below the root.
1: Madhyalo aneka vidhamainatvanti okka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
0: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
1: Manavudu chettunu naate deni kosamani.
0: Why man plants a tree?
1: Phala nimittame chettunu naatutunnadu.
0: He plants a tree expecting fruit.
1: Phalame lekundina chettune naatadu.
0: If he doesn't expect a fruit, he doesn't plant.
1: Kanaka manava jeevitham anetvanti vrutchamunaku phalamu emiti?
0: So for the tree of human life, what is the real fruit?
1: Adi e purna gnanamu.
0: The fruit of human life is total awareness, wisdom.
1: Paripurna vishwasame ee vrutchamunaku balamainatvanti veru.
0: The total faith is the strong root of human life.
1: Manava jeevithamunu penchukoni
0: human life goes on.
1: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని
0: one should expand the broad feelings.
1: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: When his mind and the word are broad enough, then he will progress.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
0: Basing on this, ancient seekers as parents and scholars started teaching certain mantras.
1: Annam Brahma.
0: Food is God.
1: Raso Vishnu.
0: Water is God.
1: Annam Brahma.
0: Food is God.
1: ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది.
0: ఇట్స్ ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ పుష్టితో సంతుష్టితో ఉండేటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే.
0: In order to safeguard this body, which is fully strong and satisfied, it needs the mind that has got to be proper.
1: Siddho Devo Maheshwaraha. Ee Maheshwaru devaru.
0: Who is Maheshwara?
1: Anaga, ee manasunu sarena margamlo praveshapetti, ee manasu dwara vakkunu praveshapetti, ee vakku cheta sarthakam pondatame.
0: Really, the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it.
1: Dehame Brahma.
0: Body is Brahma.
1: Kevalam oka manase Vishnu.
0: Mind is Vishnu.
1: Vakke Maheshwarudu.
0: The speech faculty is Maheshwara.
1: Ee moodinti oka tattvamunu puraskarinchukoni Brahma Vishnu Maheshwara anetuvanti oka పేరులు సార్థకం చేసుకున్నారు.
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెన్.
1: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
0: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: The very name Vishnu means that who is all pervasive.
1: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
0: Mind is everywhere.
1: మనోమూలం విధం జగత్. జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనసు.
0: Mind spreads all over the universe.
1: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
0: Mind the Vishnu moves about all over.
1: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
0: So mind is Vishnu.
1: యద్దో దేవో మహేశ్వరః. మహేశ్వరుడు అనగా ఎవరు?
0: దెన్ హూ ఇస్ మహేశ్వర?
1: వాక్కే
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు.
0: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర.
1: కనుకొనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
0: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: చరాచరమయ్యి,
0: that which is cause for
1: jyotirmayi,
0: light
1: vaammayi,
0: talk
1: nityanandamayi,
0: eternal bliss
1: paratparamayi,
0: super
1: mayamayi srimayi,
0: the one of illusion and wealth.
1: Kanukani ee vaaku nundi ee ashta swarupamulu kodanu aavirbhavistunnayi.
0: By expression we'll carry on with us all the eight forms of the divinity.
1: Kanuka manavattam edo kinchitainatundiga bhavincharadu.
0: Let us not consider human life so low.
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
0: The true life lies in understanding the divinity within the human life.
1: కేవలం చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
0: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
1: Sarira madhyam khalu dharma sadakam. Dharmanni poshinchi, dharmanni pracharam chesi, dharmanni anubhavinche nimittamu dehanni icharu.
0: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
1: Ee dharma anaga emiti?
0: What is dharma?
1: Adi e manasu yokka bhavamu, deham yokka sankalpamu, vaaku yokka swarupamu.
0: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore human life is the combination of the mind, the body and expression.
1: Bhagavantudu sarva dehamulu yendukudunu sakshatkaristu unnadu.
0: God manifests in every human life.
1: Ilanti paristhitini manamu gurtinchukovadaniki prayatninchadam ledu.
0: We are not making an effort to understand this.
1: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము.
0: We build a small temple for God who is everywhere.
1: చిన్న జ్యోతిని వెలిగించటము.
0: We light a simple lamp.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము.
0: And we give harati with a camphor.
1: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము.
0: We make sacred offering with food and water.
1: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావముల చేత మానవుడు జీవిస్తున్నాడు.
0: Man is carrying on his life with his narrow feelings.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు.
0: టు గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఆలయంబునమర్చ అలవియగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ హిమ్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు?
0: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
1: Ajaharadulakaina andani vaniki yerupu ganuguna nevaritaramu.
0: When he cannot be understood by deities like Brahma, who can understand his true form?
1: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When God moves about in everyone, what name can you give him?
1: Brahmandamantata bojjalonunnatti bachya bojjamu evaru pettagalaru.
0: When the whole universe is within his stomach, what food you offer to him?
1: Vasudha teriyuchunnadi pancha bhautikamanuchu.
0: We just call it the physical body.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
0: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
0: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్ టు యు?
1: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
0: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే.
0: God shines in all creatures, beings.
1: సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే.
0: God is present in all of the waters.
1: ఇట్టి భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఒక ఆరాధనలు జరిపి కేవలం మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం.
0: We do certain things that are so low and bring down the level of God.
1: కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి ఒక ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ ద క్రియేటర్ యాజ్ బిగ్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్రియేషన్.
1: కేవలం భూమి మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఎర్త్,
1: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు,
0: నాట్ గెలాక్సీ,
1: కేవలం ఆకాశం మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్పేస్,
1: సర్వ మండలములు కూడా భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఇలాంటి భగవంతుణ్ణి,
0: సచ్ గాడ్,
1: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము, ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
0: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
1: Dakshinamurti cheppadu.
0: Dakshinamurti said,
1: Vishwam tappala dushyamana nagare annadu. Ee vishwamanta kudanu inta vishalamaina vishwamu chinna addamulo kanipistundi.
0: This vast world can be seen in a small mirror.
1: Adhe vidhamugane
0: likewise
1: akanda brahmandamainatundi daiva swarupamu.
0: This infinite cosmic form of God,
1: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి.
0: Infinite cosmic God can be seen in the small mirror of human heart.
1: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
0: Therefore, the infinite God, vast God, is installed in human heart.
1: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
0: Therefore, God dwells in
1: the heart. హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
0: When God dwells in our heart, who can worship him?
1: నీవెవరు?
0: Who are you?
1: ఈ హృదయం ఎవది?
0: And what is your heart?
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: When once you understand the truth, you as such do not exist.
1: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
0: The whole world is the result of dualism.
1: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
0: Here we use two words, I and this.
1: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
0: This I is the seer.
1: ఇది అనేటువంటి దృశ్యము.
0: This is the scene.
1: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్ అంతా.
0: The whole world is the combination of the seer and the seen.
1: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ బిగ్ హాల్ మెనీ ఆర్ సీటెడ్
1: అయితే ఇవంతా దృశ్యమే.
0: దిస్ ఇస్ ఆల్ ద సీన్
1: చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: నేనే.
0: ఐ ఆమ్ ద సీయర్.
1: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
0: ఐ ద సీయర్ సీస్ ఆల్ ద సీన్ అరౌండ్.
1: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఇండివిజువల్స్.
1: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై బాడీ.
1: దేహము ఇది,
0: బాడీ
1: దృశ్యము,
0: బాడీ దిస్ ద సీన్.
1: కానీ చూచేటువంటి వారు నేను.
0: బట్ ద సీయర్ ఇస్ ద రియల్
1: ఐ. ఈ కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ది ఐస్ ద ఇయర్స్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: కానీ చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్ యాక్చువల్లీ?
1: అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట.
0: సీయర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
0: లెట్స్ నాట్ బి డిసీవ్డ్ బై
1: దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
0: లెట్స్ నాట్ డిలైట్
1: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
0: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
1: ఈ దృశ్యములకు మూల కారణుడైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
0: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సీయర్ అండ్ నాట్ ద సీన్.
1: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ దట్ హెల్ప్స్ యూ టు సీ ద సీయర్.
1: ఈ చర్మచిచ్చువులకు జ్ఞాన చిచ్చువుని మనం బోధించుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వర్క్ ఫర్ లిబరేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
1: చర్మచిచ్చువుల చేత చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
0: ద ఫిజికల్ నేకెడ్ ఐ విల్ నెవర్ గివ్ యూ ద రిజల్ట్.
1: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
0: ఇట్ ద విజ్డమ్ ఐ దట్ హెల్ప్స్ యూ.
1: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్?
1: అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ది ఐ ఆఫ్ విజ్డమ్ మీన్స్ ద ఇన్నర్ విజన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవత్వం లోపల
0: ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి.
0: ద మెనీ ఫార్మ్స్.
1: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
0: వీ ఫైండ్ ద జడ ఇనర్ట్
1: చైతన్యం. రెండు కూడా దైవ స్వరూపములే.
0: This inert matter and that which is of awareness are divine.
1: కాని జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం.
0: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
1: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
1: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
0: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ is present everywhere, right from insect, the small creatures also. భావన
1: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
0: To teach this broad idea of spirituality, we find snakes adorning the neck of Ishwara.
1: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి.
0: Snakes that adorn the neck of Ishwara also receive worship from the devotees.
1: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
0: The moment snake gets away from Ishwara will face the
1: music. ఈ పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
0: Who attached value to the snake?
1: దైవం యొక్క స్వరూపమే.
0: It's only the company of God.
1: వినాయకుడు ఉంటున్నాడు.
0: Here we have Vinayaka.
1: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
0: We find the mouse there.
1: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము.
0: Food, sacred food is offered to mouse.
1: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
0: And we worship the mouse there.
1: కాని ఆ మూషికమే వినాయకుడిని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
0: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
1: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడను ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
0: Therefore, esteem and the respect are one when we are in the company of God.
1: కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
0: జస్ట్ యాజ్ ద లింబ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ,
1: దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
1: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
1: కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి?
0: 1,000 eyes, what do they stand for?
1: అందరి నేత్రములు భగవంతుని యొక్క నేత్రములే.
0: It means all our eyes are his.
1: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
0: All our heads are his.
1: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
0: All our feet are his.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
0: When we develop strong faith in this direction, we'll be able to understand God.
1: కానీ రాతి నాగల కండరే రత్నజు అనగా కర్ణంలో చెప్పాడు పురందరదాసు.
0: పురందరదాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్,
1: రాతి నందిని చూస్తే
0: బ్రొక్కుతాము. When we see Nandi,
1: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
0: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull alive in its original form is beaten, thrashed.
1: సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము.
0: That which is alive,
1: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
0: Whereas lifeless stony bull is worshipped.
1: ఇది మానవుని యందు ఉన్నటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance in man.
1: అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క స్వరూపముడి.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని నామములు కూడా భగవంతుని యొక్క నామములు.
0: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth first.
1: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
0: In fact, God pervades all over, right from ant to the mighty creatures.
1: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
0: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
1: నరేటివ్.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రైజ్ యూ ఓ గాడ్?
1: ఎవరు పొగడగలరు నిన్ను?
0: హూ కెన్ ప్రైజ్?
1: ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్?
1: ఎవరు వర్ణించలేరు.
0: నన్ కెన్ నరేట్ యూ ఇన్ ఫుల్.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller than that of an atom, so subtle.
1: Ganamu kante ati gananiyudavu.
0: You are biggest of the big.
1: Enubadi nalugu lakhcha jeevamula.
0: Among 84 lakhs of
1: anayam
0: species.
1: Anayam ganana bayikunduvata.
0: You are always with them.
1: Anurenu thudakashtam modalu akandapuru pudavai velizuvata. Ninnu ganu gonnagallama.
0: From microcosm to macrocosm, you spread. And you activate and you are there behind. Can we praise you? This is truth and this is
1: untruth.
0: There's nothing in this world
1: satyanveshana, satyanveshana anukuntunnaru.
0: That's untruth. People say such.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది.
0: If truth exists at one place, you can search for it.
1: సత్యాన్ని వెతికేది ఎందుకు?
0: When truth is everywhere, truth is everywhere.
1: ఇంటిలోన దీపం వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా?
0: When you have light at home, why do you go to neighbor's house to light it?
1: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుండాలి.
0: Yes, there's light that illumines.
1: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళుతున్నావు?
0: Then why do you go to the fire house of the neighbor?
1: నీ అభివృద్ధి పరచుకో.
0: Develop your own light.
1: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
0: Nothing is more than this.
1: అందరి ఎందుకు దివ్య జ్యోతి, అఖండ జ్యోతి.
0: It is that infinite light of love.
1: అద్వైత జ్యోతి.
0: That light of non-dualism.
1: అది మానవ జీవిత జ్యోతి.
0: That is the light of life present in us.
1: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: This light of life within us, but we are in search of light elsewhere, outside.
1: జ్యోతి వెలుగుతుండగా
0: when the light is shining,
1: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
0: Why do you need another light?
1: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
0: To see the light burning, do you need another light to see that?
1: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
0: And the light that shines, the very light itself,
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
0: to see the shining moon,
1: ఒక టార్చ్ లైట్, హరికెన్ లాంటర్న్, పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
0: To see the shining moon, you don't need a hurricane lamp or a torch light.
1: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: The moon light will help you to see the moon behind.
1: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
0: Through the light of life, we can see the light of the divinity. We can see the light of atmic principle.
1: దివ్య జ్యోతి మనం చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
0: The light of divinity can be seen through the light of life.
1: జీవన జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే.
0: The light of life is the reflection of the divine light.
1: మమ ఇమాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Therefore God says you are all the sparks of the divinity.
1: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
0: We have to understand the main divinity and the reflection of the humanity and the
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
2: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ గాడ్ యూ విల్ అండర్స్టాండ్ ది డివినిటీ.
1: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
2: సచ్చిదానందం మెన్షన్డ్ ఆఫ్ శరణాగతి.
1: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
2: ఇన్ దిస్ వర్డ్ శరణాగతి దర్ ఆర్ త్రీ స్టెప్స్ ఆఫ్ సరెండర్.
1: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ హియర్. ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
1: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
2: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ
1: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
2: వీ సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
1: కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
2: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
1: ఇది ఎట్లవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి.
2: వెల్ వీ ఆర్గ్యూ ఆన్ దిస్.
1: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
2: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
1: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
2: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
2: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
1: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
2: హియర్ ఆర్ ది త్రీ, యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
1: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసేస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
2: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
1: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
2: అండ్ యూ ద ఆబ్జెక్ట్.
1: అదే ఏకం సత్విప్రాబోధా వదంతి.
2: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
1: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
2: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
1: ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
2: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
1: ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
2: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
2: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్.
1: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
2: బట్ దేర్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్.
1: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
2: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ద వరల్డ్ వీ విజువలైజ్ మెనీ ఫార్మ్స్.
1: మిర్రర్ కూడాను మట్టే.
2: That mirror is made up of clay.
1: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
2: Is also the world.
1: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
2: The entire world is divine.
1: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
2: When everything is essentially divine, there cannot be any
1: differences. దీనిని పురస్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
2: Basing on this, ancient seekers, parents and scholars said, the truth is one, narrated as many by scholars.
1: కొరకు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
2: We should never fragment the unity and diversity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
2: We should have full faith in the unity in diversity.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
2: You have taken a form.
1: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
2: Love is uniform in all.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
2: if we base everything on love,
1: sarvamu ee prema yende avirbhavistayi.
2: You will understand that everything originates out of this love.
1: Prema lenetvanti oka tattva marokati lene ledi.
2: There cannot be any person without this love.
1: Love is God, live in love.
2: Love is God, live in love.
1: Ee oka daivatvam anetvanti premane.
2: God is love.
1: Ee premaku oka aadi anchamle levu.
2: God, this love has neither the beginning nor the end.
1: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
1: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
2: ఇట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరి అనేటువంటి ఇది అర్థం కాదు.
2: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
2: ఇట్ ఇస్ ద లవ్ దట్ ఈస్ ఆల్
1: సర్వ స్వరూపములు ప్రేమ స్వరూపములే.
2: ఆల్ ఆర్ ద
1: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
2: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్.
1: సర్వ సాధనలు కూడాను ప్రేమ యొక్క సాధనలే.
2: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: సర్వ గమ్యం కూడా ప్రేమనే.
2: ద గోల్ ఈజ్ లవ్.
1: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమనే.
2: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్, ఇన్ఫినిట్ వరల్డ్, ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
2: వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ సచ్ ఎ లవ్.
1: ఎట్టి సమయం నుండైకుడును ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
2: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, ఆబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్.
1: వచ్చినటువంటి అసూయ కుడును ప్రేమగానే మనం తీసుకోవాలి.
2: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాస్
1: దాని కుడును ప్రేమగా భావించు.
2: Consider the jealousy as love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
2: Then there cannot be any hatred.
1: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
2: When do you hate?
1: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
2: Hatred exists when there are two persons.
1: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
2: When there are differences, there is a scope for jealousy.
1: రెండు భావములు పెట్టుకో, రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే.
2: There may be two persons, but there should be one feeling.
1: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
2: Though there are many bulbs, the current is one.
1: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి.
2: ది కరెంట్ ఆఫ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది బీయింగ్స్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అందరి ఎందుకు కూడా ఏకంగానే ఉంటుంది.
2: సో ట్రూత్ ఈజ్ వన్, దట్ వన్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని,
2: we have to develop the spirit of oneness,
1: prema tattvanni manam chakkaga poshinchukoni,
2: and we have to develop the spirit of love,
1: divyatva swarupuluga roopondali,
2: and we have to transform ourselves as divine forms.
1: Nijamaina sadhana,
2: this is the true spiritual practice.
1: Ante kaani chinna chinna roopalanu matram aaradhistu,
2: we should not worship small minor forms.
1: Chinna chinna perlu pettukoni,
2: we should not confine to names.
1: Ee peruku ee roopamu, ee peruku ee roopamu ani ninnayinchukoni,
2: we should not limit the form and the name.
1: Daiva swaroopanni kuda manamu chaala sankuchitaparustunnamu.
2: We are just narrowing down the really effulgent brilliant form.
1: Bhagavantudivi,
2: all forms are gods.
1: Ilanti bhavanni manam pettukunnappudu kramakramina kontha kaalamunaku manaku atti bhavam yerpadutundi.
2: With that feeling behind, one day or other we'll have that idea realized.
1: Tummeda oka chinna goodu kattukuntundi.
2: You find the butterfly making a nest.
1: Not butterfly, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది దాని లోపల.
2: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్,
1: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
2: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్,
1: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
2: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్, ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
1: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
2: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
1: ఇది చేసేటువంటి ఒక శబ్దంకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది.
2: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్, ద హమ్మింగ్ సౌండ్.
1: విని విని విని విని కలపడికి ఏమవుతుంది? భ్రమరం, కీటకం భ్రమరంగా మారిపోతుంది.
2: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
1: అదే విధంగానే
2: లైక్వైజ్
1: మానవాకారంతో ఉన్నటువంటి మీరు,
2: we having taken the human form,
1: daiva bhavamne mi endu abhiruddhi parchukunna,
2: if we develop divine feeling day by day,
1: meeru kuda nu daiva swarupanga mari potaru.
2: We also transform
1: brahmavit brahmaiva bhavati
2: into the divine forms. The knower of brahman becomes brahman,
1: becomes brahma,
2: becomes
1: brahma swarupanni pondutaru.
2: And you assume
1: brahma tattvanni pondalanukunnappudu,
2: in order to
1: brahma bhavanni chintistundala,
2: and think, entertain brahmic feelings.
1: Sarvada sarvakaleshu sarvatra brahma chintanam,
2: where, everywhere, at every point of time, we should think of brahman.
1: Anni samayamulandu kudanu,
2: everywhere,
1: anni sthanamulandu kudanu,
2: everywhere,
1: anni paristhitulandu kudanu,
2: under all circumstances,
1: ee vidhamaitundi daivatvanni manam pondadaniki idiye sariyaina margam.
2: We should try to work out, struggle for, to attain the divinity.
1: Manam prapanchanni tiruganakkarledu,
2: we don't need to go around the world.
1: Dabbunu kharchu pettanakkarledu,
2: we don't need to spend money.
1: Ee vidhamaitundi okka samapadi aneka vidhamaitundi kashtamulaku guri ayipoyi ధనములకు వ్యక్తం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
2: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది డివినిటీ. వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
1: దైవ స్వరూపులు,
2: యూఆర్ డివైన్.
1: ఆ విధంగా భావించుకోండి.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్.
1: క్రమక్రమేణ కృష్ణుడు ఎవరు? మీరే. రాములు ఎవరు? మీరే. ఈశ్వరుడు ఎవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే.
2: యూఆర్ కృష్ణ, యూఆర్ రామ, యూఆర్ ఈశ్వర, యూఆర్ డివైన్.
1: కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు.
2: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్ ది నేమ్స్. పేర్లు
1: అంటే నువ్వు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
2: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
1: దేహము తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
2: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
1: కానీ దేవుడు ఇచ్చింది ఏది?
2: వాట్ దట్ గాడ్ హాస్ గివెన్ యు.
1: హృదయము.
2: గాడ్ హాస్ గివెన్ హృదయం.
1: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
2: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు ఎనీ.
1: ఇది మరొక స్వాధీనంలో లేదు.
2: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్.
1: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారముకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములు.
2: The form of this body and the name given to the body are the gifts of our parents.
1: కాని హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
2: బట్ హృదయ
1: అది
2: cannot be given by anybody.
1: ఆవిర్భవించినటువంటిది.
2: ఇట్ ఇస్ ఎ నేచురల్ వన్.
1: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
2: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
1: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్ టు బి రిసీవ్డ్ నాట్ టు బి గివెన్.
1: ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు గివ్.
1: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
2: వైల్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ వన్.
1: ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయద్దు.
2: యూ ఆల్వేస్ గివ్ గివ్ నెవర్ రిసీవ్.
1: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయితే రెండు హృదయాలుగా మారిపోతాయి.
2: ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అమౌంట్స్ డ్యుయలిజం.
1: ఓకే, హృదయమే.
2: హార్ట్ ఈస్ వన్.
1: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
2: వీ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
1: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
2: Until we reach that state,
1: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
2: ది ఎయిమ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: అనేకంగా సాధన చేయండి.
2: ఎస్ వీ కెన్ ప్రాక్టీస్ వేరీ పార్ట్స్.
1: తప్పు లేదు.
2: నో మిస్టేక్.
1: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
2: వీ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన చేస్తున్నారు. ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
2: వీ ఫాలో వరల్డ్లీ ప్రొసీజర్స్.
1: జపమాల తిప్పుతుంటారు.
2: వీ జస్ట్ రోల్ ద టాలిస్మన్.
1: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
2: టాలిస్మన్ మూవ్స్ ఆన్ ద మైండ్ ఆల్సో గోస్ ఆన్.
1: చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్ కి పోతుండాలి.
2: ఇట్ ఈస్ ది హ్యాండ్ దట్ రొటేట్స్ రివాల్వ్ ద టాలిస్మన్ వైల్ ద మైండ్ గోస్ టు మార్కెట్. వై దిస్
1: ధ్యానంలో కూర్చుంటారు.
2: యు సిట్ ఇన్ మెడిటేషన్
1: కదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని.
2: అండ్ యూ సిట్ దేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్
1: చిన్న అనుమాత్రమైన ఒక ఈగి వాళ్తే టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం.
2: ఇఫ్ ఎ ఫ్లై ఫాల్స్ ఆన్ యువర్ బ్యాక్ ఇమీడియట్లీ హిట్ ఇట్.
1: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వలటంలో ఏం నష్టమైంది?
2: ఆఫ్టర్ ఆల్ సచ్ ఎ బిగ్ బాడీ యూ హ్యావ్, వాట్ ఈస్ దట్ యూ లూజ్?
1: ఆ చిన్న దోమ నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
2: And the little insect or mosquito that falls is the cause for your body attachment.
1: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
2: You are not able to bear the
1: thing. ఇంత అబలత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
2: The body is so weak.
1: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము.
2: The body is fully of narrow-minded nature.
1: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
2: We should never follow this body.
1: ఏం జరిగినా జరగవచ్చు.
2: It may happen anything.
1: కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు.
2: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ టు ఆత్మ.
1: నా యొక్క దైవము,
2: మై ఆత్మ ఇస్ గాడ్.
1: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
2: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
2: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
2: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఆత్మ అండ్ ది వైన్ ఆర్ ఏన్షియన్.
1: కాబట్టి ఈ దేహం అనేటువంటి ఒక గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందుకు ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ట అయి ఉన్నాడు.
2: ఇన్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీ హావ్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
1: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
2: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
1: ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు.
2: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఈ అంగములకు ఏది కారణము?
2: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
1: సమాజమే కారణము.
2: ది సొసైటీ.
1: సమాజమునికి ఏది కారణము?
2: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
1: కారణము
2: ద నేచర్.
1: ప్రకృతికి ఏది కారణము?
2: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
1: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి.
2: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
1: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
2: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
1: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
2: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
2: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
1: ఓ దైవమా,
2: ఓ గాడ్,
1: ఈ తిన్నటువంటి అన్నము
2: ద ఫుడ్ పార్ట్
1: దేహంలో సర్వత్రా ప్రసారించి
2: గోస్ సర్క్యులేషన్
1: తగినటువంటి శక్తిని అందించు.
2: ఇట్ గివ్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
1: ఎందుకోసం ఈ శక్తి?
2: వై?
1: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
2: వెన్ వీ ఫాలో
1: యొక్క సేవను ఆచరించే కోసమని.
2: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
1: దేహానికి శక్తినిచ్చి.
2: ఎస్, ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ దట్ రీజన్.
1: రసో విష్ణు.
2: వాటర్ ఇస్ విష్ణు.
1: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
2: హూ ఇస్?
1: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి. దేహాన్ని నేను కాపాడుకుని
2: ఐ ప్రొటెక్ట్ ది సెక్యూర్
1: సరైన మార్గంలో ప్రసరింపజేసి
2: ఐ అలవ్ ఇట్ టు గో ఇన్ ద రైట్
1: సత్కర్మలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
2: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో యాజ్ టు డూ గుడ్ డీడ్స్.
1: ఇంకా తర్వాత వాక్.
2: దెన్ ది వర్డ్.
1: వాక్ ఏం చెప్తుండది?
2: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
1: అందమైన సేహాన్ని ఇచ్చావు.
2: యూ హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
1: స్వచ్ఛమైన మనసునిచ్చావు.
2: గుడ్ ప్యూర్ మైండ్.
1: పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు.
2: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో యాజ్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్.
1: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
2: దేర్ ఫోర్ బ్రహ్మ.
1: దేహమే బ్రహ్మ.
2: విష్ణు అండ్ ఈశ్వర. బాడీ ఇస్ బ్రహ్మ.
1: మైండ్ ఏ విష్ణు.
2: మైండ్ ఇస్ విష్ణు.
1: వాక్ ఏ ఈశ్వరుడు.
2: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
1: ఈ ముగ్గురి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
2: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ. విత్ ఇన్ అవర్ బాడీ.
1: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే,
2: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్,
1: ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కు నందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
2: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ప్రెసెంట్
1: బిల్ల పత్రం ఉంటుంది, త్రిదిరాకారంగా.
2: యు హావ్ గాట్ ద బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి.
2: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
1: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను.
2: ఐ ఆఫర్ దిస్ బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
2: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
1: శరణాగతి అనగా
2: సరెండర్ మెన్
1: అన్నింటి యొక్క ఏకత్వమే శరణాగతి.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్.
1: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైం,
1: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో,
2: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్,
1: రామ లక్ష్మణ సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు.
2: రామ లక్ష్మణ సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
1: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
2: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాజ్ టైర్డ్.
1: లక్ష్మణ,
2: లక్ష్మణ,
1: మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
2: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
1: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది.
2: వీ మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
1: కాబట్టి ఒక పర్ణశాల నిర్మించు అన్నారు.
2: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
1: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
2: లక్ష్మణ సెడ్ వేర్,
1: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
2: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్.
1: రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
2: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ. వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్? రామ
1: చాలా ఆశ్చర్యపడింది.
2: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్డ్.
1: ఏమన్నాడు మీ అన్నగారు?
2: వాట్ ఈస్
1: దట్? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు కదా.
2: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఎందుకు నీవింత బాధపడుతున్నావు?
2: హి హస్ నాట్ అక్యూజ్డ్ యు, హస్ నాట్ బీటెన్ యు, వై ఆర్ యు
1: సాడ్? అడిగింది సీత.
2: అండ్ సో ఆ సీత,
1: తల్లి ఇంతకంటే వేరొక దోషముందా?
2: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్.
1: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
2: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం, ఆత్మానాం శేషభూతమి, రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రామునితో వచ్చాను?
2: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్.
1: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
2: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
1: అంత కఠినమైనటువంటి మరొక దూషణం ఉంటుండదా?
2: కెన్ దేర్ బి హయ్యర్ అక్యూజేషన్, డీపర్ అక్యూజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
1: పాపం చేశారు,
2: ఐ కమిటెడ్ సమ్ సిన్.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు,
2: దెన్
1: అంగీకరించాడు.
2: Compassionate Rama,
1: వేరుగా భావించాడు. ఇదిగో పలాన చోట నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
2: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హట్.
1: తర్వాత
2: లేదా
1: సీతను పర్ణశాలలో పెట్టి రాములు, లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
2: వైల్ సీత వాజ్ సిట్టింగ్ ఇన్ ద హట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
1: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, చరణమే చరణ మరొక దూషణం ఉంటుండదా?
2: Can there be higher accusation, deeper accusation than using harsh words like this?
1: పాపం చేశారు,
2: I committed some sin.
1: ఈ విధంగా చేసేటప్పటికి

0: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, చరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు.
1: లక్ష్మణ కన్సిడర్డ్ ద ఫీట్ ఆఫ్ రామ టు హూమ్ హీ సరెండర్డ్.
0: ప్రదేశమునకు పోయేటప్పటికీ
1: ఎనీ వెంటర్ ప్లేస్
0: లక్ష్మణ మనసు మారిపోయింది.
1: ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్.
0: అన్నా నేను ఇంక ఈ అడవిలో ఉండలేను.
1: Brother, I can't be here any longer in
0: this forest.
1: I can't bear your harsh
0: words.
1: I am going, leaving you.
0: Ramulu navutu
1: Rama
0: tondara padaku ani cheyi pattukoni koncha dooram paristham
1: Rama
0: annadu. Rama sadasalaku poi dinni vicharistham annadu.
1: Rama said smilingly, wait for some time. He caught hold of his hand and both went close to the hut.
0: Oka challani chayito unnatundi oka chettu kinda kurchunnaru.
1: They sat under a huge tree enjoying this shade.
0: Appatiki లక్ష్మణ మనసు మారిపోయింది.
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: ఏమి లక్ష్మణ ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాముడు.
1: రామ ఆస్ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
0: అయోధ్యతో నాకేం పని ఉంది?
1: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
0: సర్వము
1: అయోధ్య, యూ ఆర్ ఎవ్రీథింగ్.
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నాడు.
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
0: కొంత దూరం లోపల నేను అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
1: A moment back you said that you'll go to Ayodhya.
0: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద రీజన్.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామ సేస్
0: లక్ష్మణ,
1: లక్ష్మణ
0: స్థానబలం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్
0: సమ్ స్థానబలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: ఎందుకంటే ఆ స్థలం లోపల సుర్ప్రక సంచరించినటువంటి స్థలము.
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సుర్ప్రక
0: స్థలంలో మనం సంచరించాము.
1: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
0: సుర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సుర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: మరొక స్థానంలోకి వచ్చాము.
1: And now we moved away from that Surpanaka land.
0: Chitrakuta parvatham paina maharshulanta nivasinchetundi.
1: Chitrakuta mountain is the place of saints.
0: Ikkadiki vachinaki maharshulu yokka bhavam vachesesi.
1: Now we have saintly feelings.
0: Kanukone mana sthanamlu kudanu pavitramaina sthanamluga untundali.
1: So our places also should be sacred.
0: Durmargulu dushtulu sancharinchetundi pradeshanga undakudadu.
1: They should not be the dwelling places for the wicked and the cruel people. Kanukone
0: kedu sarvasargam.
1: Run away from the bad company.
0: Ee chedda nenivunnaga manaku vachindatti nanunchi bayata povali manam.
1: When once bad comes to you, it will never leave you any time.
0: Smarinchu.
1: Think of good.
0: Swara sadha samagamam.
1: Join the good and noble.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Manam cheyavalsinatundi sadhanalu.
1: These are the spiritual practices.
0: Chedda dani vadalali, manchi dani sambandham chesukovali.
1: We should give up the bad and join the good.
0: Nirantaram manchine chestu jeevinchali.
1: We should do good deeds continuously.
0: Smara nityam anityatam. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
0: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
1: Surrendering to Atma is important.
0: Atma bhavanni manam penchukoni
1: develop atmic principle.
0: Nirantaramu atma chintanthene mana jeevithamnu saarthakam gaavinchukovali.
1: We can work for our liberation thinking of this primordial atmic principle constantly.
0: Ee vidhamainatvanti sadhanalu chesinappudu దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వీ వన్స్ వీ అండర్టేక్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ విత్ ఇన్ అస్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు పల్కెడి పల్కులు పావనములే. రూపమే లేని శక్తికి రూపుదల్ప, రూపమే లేని శక్తికి రూపుదల్ప.

వేదాల పట్టుకుమ్ము యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు భరత దేశము వేదాల పట్టుకుమ్మా.

0: ಕಮಲ ರೂಪಿ ತ್ಯಾಗಭೂಮಿ ನೀತಿ ನಿಯಮಾಲ ಯೋಗಿ ತ್ಯಾಗಭೂಮಿ.
1: This Bharat Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajnas, yagas have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
0: Prema Swarupulara.
1: Embodiment of love.
0: Prati Sadhakudu. Tana Jeevitamulu. Sadhin Chavalasinatuvanti Karyamulanu. Pradhanamainatuvanti Bhagavat Prema.
1: Embodiment of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
0: Okka premanu manamu sadhinchitama manamu sarva sadhana yokka taramunu kodanu sadhinchinama ramavtam.
1: If you are to secure just love, you would have secured everything possible.
0: Premaku patrulainatunti yokka manavunaku marok sadhanalu avasaram ledu.
1: One who has been the recipient of this love need not undertake any other form of sadhana.
0: Vanta ayyanta varake manta.
1: So long as the food is cooked, you have a need for the fire.
0: Vanta putti aina tarvata mantato manaku pani ledu.
1: The moment the food has been cooked, you have no need for the fire.
0: Bhagavat prema anetunti iniki patrulainatunti yokka sadhakulaku marok sadhana anetunti anavasaram.
1: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
0: Aithe ee sadhanaku margam emiti?
1: But then, what is the path for this sadhana?
0: Manavunaku rendu vidhamulainatunti yokka bhramula cheta tana jeevitamunu chuttabadukuni tadwara vandikavutunnadu.
1: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
0: Okati ishtamu, rendavadi aishtamu.
1: One is a liking, the other dislike.
0: Okati preeti, rendavadi dveshamu.
1: One is a fondness for something, second a hatred.
0: Deenini vedantamulu shastramulandu dvandamulu ani cheptu vachindi.
1: In the Vedas, the same has been talked of as a duality.
0: Savikarshana, uprakarshana ani deeniki rendu perulu.
1: You have two other names for the same thing.
0: Savikarshana, viprakarshana.
1: Savikarshana and viprakarshana.
0: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chentaku lagatamu.
1: The first one, savikarshana, means trying to attract something through one entity.
0: Viprakarshana anaga oka padarthamu maroka padarthamu nundi dooram kavatam.
1: Viprakarshana, on the other hand, denotes trying to repel something through one object.
0: Oka padarthamunu maroka padarthamunaku chentaku laginatuvantidi ee prema.
1: And this love is that which tends to attract something towards itself.
0: Ee prema tattvamune bhakti anukodunu vilistu vacharu.
1: It is this prema or love which has been also called bhakti.
0: Ee viprakashana yandu vyakti kante konni sthayilu adhikamainatuvanti varito cherinappudu deeniki swagatamani namratamani gauravamani cheptu vacharu.
1: The first one, savikarshana, is tending to attract something to oneself.
0: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని నమ్రతమని స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
1: When this Savikarshana that is trying to take somebody closer to you is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
0: తమకు సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
1: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
0: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ దయ కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ వెన్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ బిలో యూ దెన్ యూ టాక్ ఆఫ్ కంపాషన్ ఆర్ మర్సీ ఆర్ కైండ్నెస్.
0: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
1: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
0: ఈ కవికర్షణ అనేటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
1: This కవికర్షణ భక్తి once again can be classified into two, the attributes and the attributeless.
0: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
1: And in that bhakti, denoted by the attributes, you have three categories.
0: అవి తామసిక రాజసిక సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
1: And these సగుణ భక్తి, the three types are తామసిక రాజసిక and సాత్విక.
0: ఈ తామసికమైనటువంటి భక్తి హింసతో ఆడంబరముతో ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటుంది.
1: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
0: ఆడంబరము అధికంగా ఉంటుంటుంది.
1: And this exhibitionism has a prominent place.
0: పరులు చూడవలనన్నను పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
1: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
0: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీరక మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
1: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
0: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటాయి.
1: Now this is something which is dotted.
0: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు అవలంబించదు.
1: Such a bhakti cannot be called the true type of bhakti.
0: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు ఎందు భాగ్యములు ఎందు కీర్తి ఎందు ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
1: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
0: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.
1: ఫర్ ది ఆర్డినరీ మ్యాన్ దిస్ సర్టన్లీ లుక్స్ టు బి ఎన్ ఆర్డినరీ వర్క్.
0: కష్టములు తీరవలనని ఐశ్వర్యము కలగవలనని కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడా సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
1: నౌ ఇట్ ఇస్ కామన్ ప్రాక్టీస్ దట్ వి అబ్జర్వ్ ఇన్ దమ్ ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే దట్ హి టెండ్స్ టు సెక్యూర్ ఎ నేమ్ ఫర్ హింసెల్ఫ్ సమ్ మనీ ఫర్ హిస్ వెల్ బీయింగ్.
0: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
1: బట్ దెన్ దిస్ అగైన్ ఇస్ నాట్ ది ట్రూ టైప్ ఆఫ్ భక్తి.
0: ఇది రాజసికమైన భక్తి.
1: దిస్ ఈస్ ద రాజసిక్ భక్తి.
0: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
1: ది సాత్విక్ భక్తి on the other hand makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age old truth.
0: Idi kudanu dvandamuto cherinatvantadi.
1: This also has an element of duality in it.
0: Kevalam shastramunu maatrame anusarinchalani anatukovatam idi kudanu oka vidhamainatvanti bhrantiye.
1: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
0: పాపములు పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడా ఒక భ్రాంతియే.
1: ఇట్ అగైన్ ఇస్ అన్ ఇల్యూజన్ ఫర్ యూ టు ఫీల్ దట్ యూ వుడ్ లైక్ టు పుట్ అన్ ఎండ్ టు యువర్ సిన్స్.
0: అనుగ్రహములకే పాత్రుడైన ఈ గ్రహములు మనం ఏం చేయగలం?
1: ఇఫ్ యూ ఆర్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వాట్ కెన్ దీస్ పాసిబ్లీ డూ టు యూ?
0: కానీ ఇది పరాభక్తికి సంబంధము కాదు.
1: సో దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ట్యూన్డ్ ఇన్ టు ది అదర్ ఆస్పెక్ట్.
0: పరాభక్తి ఎందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటుంది.
1: బికాస్ ఇన్ దిస్ అదర్ భక్తి, ద పరాభక్తి, ది ఎలిమెంట్ ఆఫ్ సరెండర్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్.
0: బలిచక్రవర్తి వామనకు సర్వస్వమును దారబోశాడు.
1: ఎంపరర్ బలి గేవ్ హిస్ ఆల్ టు వామన.
0: ఇది కేవలం అహంకార రూపం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ కేస్ ఆఫ్ ఈగో.
0: ఆడంబర ప్రదర్శనము కాదు.
1: నాట్ ఇస్ ఇట్ ఎ కేస్ ఆఫ్ ఎగ్జిబిషనిజం.
0: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
1: హి సరెండర్డ్ హి ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఓన్ బ్లెస్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దీనినే శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ హెస్ బీన్ కాల్డ్ సరెండర్.
0: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
1: ఇన్ దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ యు ఫైండ్ దట్ యువర్ డివైన్ నేచర్ ఆఫ్ ది ఆత్మ ఈజ్ అన్ ఇంటర్మింగ్లింగ్ ఫ్యాక్టర్.
0: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
0: కానీ మరికొంతమంది మంత్రత్రస్తులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
1: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ త్రూ ది మంత్రస్, హావ్ ఇన్ వేరియస్ వేస్ త్రూ ద మీడియం ఆఫ్ ద ఐస్, త్రూ ద మీడియం ఆఫ్ ద ఇయర్స్, త్రూ ద మీడియం ఆఫ్ ద హ్యాండ్స్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్నీ కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
1: వాట్ ఎవర్ దే సీ, వాట్ ఎవర్ దే వుడ్ హియర్, వాట్ ఎవర్ దే వుడ్ స్పీక్, దే నో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డివినిటీ ఇట్సెల్ఫ్.
0: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
1: వాట్ ఎవర్ దే అండర్టేక్ టు డూ హిస్ ఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దే మైట్ గో దే వుడ్ థింక్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద లార్డ్.
0: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
1: దే ఐస్ వుడ్ బి టచ్ దట్ దే వుడ్ కాన్స్టెంట్లీ బి సీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
1: దే వుడ్ కాన్స్టెంట్లీ హియర్ ద అట్రిబ్యూట్స్ అండ్ ద చార్మ్స్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి అందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
1: సో ఆల్ సెడ్ అండ్ డన్ ద ట్రూ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ దిస్ పరాభక్తి ఇస్ దట్ కాన్స్టెంట్లీ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ త్రూ ఆల్ దిస్ సెన్సెస్ అట్ యువర్ కమాండ్ యూ షుడ్ బి కాన్స్టెంట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ ద లార్డ్.
0: కానీ ఈనాటి భక్తి జగత్తుల యందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకుని లేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
1: బట్ టుడే వి హావ్ గివెన్ ఎ న్యూ ఇంటర్ప్రిటేషన్ టు దిస్ వర్డ్ భక్తి. వి టెండ్ టు వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఎగ్జిబిషనిజం, ఇన్ గోయింగ్ ఇన్ ఫర్ థింగ్స్ విచ్ రియల్లీ డు నాట్ క్యారీ అస్ ఫార్.
0: మనసు యొక్క మాలిన్యమును తుడచక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
1: ఎ పర్సన్ మైట్ టేక్ బాత్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైమ్ బట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్యూరిఫై హిస్ మైండ్ హీ రిమైన్స్ డర్టీ అండ్ ఫిల్దీ టు ద ఎక్స్ట్రీమ్.
0: ముద్ద ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
1: A handful of food when it is taken and when it is taken round and round the mouth can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
0: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. మన అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ వితౌట్ ద సెన్స్ ఆఫ్ పర్పస్, వితౌట్ ద సెన్స్ ఆఫ్ సిన్సియరిటీ, ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఫ్రిటర్డ్ అవే.
0: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
1: బట్ దెన్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ఎ హైయర్ గోల్.
0: ప్రకృతి అంతా ఇక్కడను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమని భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ us ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
1: Now also in relation to this nature, there are three distinctive types of arguments advanced.
0: మొదటిది ఆరంభవాదన అని.
1: The first is called ఆరంభవాదన.
0: రెండవది పరిణామవాదము.
1: The second is called పరిణామ.
0: మూడవది వివక్తివాదము.
1: The third is called నివృత్తివాదం.
0: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
1: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
0: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
1: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
0: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
1: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
0: పరమాణువు లేకుండా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
1: But for these sub-microscopic entities, the creation cannot come into being.
0: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
1: They say that there ought to be some support and basis for this creation.
0: రెండవది పరిణామవాదము.
1: The second category of people called పరిణామవాదన.
0: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
1: What they argue is, the Lord has created from himself this creation around us.
0: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వం నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
1: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
0: దైవమే ఈ ఒక్క విత్తనమని,
1: that God is the seed proper.
0: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
1: that his ideas, his thoughts are these branches and twigs.
0: ఇందులో మమకార అభిమానములనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
1: that you have the flower and the fruit in the form of మమకార and అభిమాన.
0: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అయిన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
1: That the one manifests as the many is shown in this case.
0: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
1: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
0: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
1: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
0: Daiva chaitanyam anetvanti yokka deeni yandu daiva upadhi anetvanti maya tattvamuto ee prakruti swaroopam dharinchinadani.
1: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
0: ఈ నిమిత్త కారణమైనటువంటిదే ఈ చైతన్యము.
1: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఉపాదాన కారణమైనటువంటిదే ఈ జగత్తు.
1: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
0: అయితే రెండు అవినాభావ సంబంధమే.
1: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ.
0: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
1: బట్ వాట్ యు సీ అరౌండ్ యూ టెన్స్ టు థ్రో యూ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
1: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
0: సమస్త జగత్తు అంతయి కూడాను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వంతోనే ఇది జరుగుతున్నది.
1: All that you see around you is driven by this divine force inherent and latent in them.
0: సూదంతరాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెలించుతున్నదో అదే విధముగానే దైవత్వము యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెలించుచున్నది.
1: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
0: ఏ తావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
1: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
0: కనుక జగత్తనగా వేరని దైవమన్నగా వేరని మనం భావించరాదు.
1: So we should not feel that this jagat of creation is something and God is something else.
0: ఈ వాక్యం ఇదం సర్వం దైవమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: That God exists in the form of this activity that you see around you.
0: అయితే ఈ ఉపాదాన స్వరూపులైనటువంటి మానవత్వమునకు ఈ దివ్యత్వము అర్థమయ్యే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి యొక్క నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
1: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
0: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
0: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
1: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
0: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం?
1: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
0: నిరాకారతత్వమైనటువంటి స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
1: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
0: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
1: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
0: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వములో వారు ప్రవేశిస్తున్నారు.
1: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of form.
0: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
1: All the sadhanas undertaken by man of today relate to the mind.
0: ఇవన్నీ కూడాను మనో సృష్టి.
1: All these are born of his mind.
0: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
1: When you can understand the nature of the mind, you can understand the creation around you.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును కల్పించుకుంటారు.
1: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meaning.
0: ఏకం సత్య ప్రభోదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలంచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
1: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
0: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదమున్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
1: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
0: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
1: The son in the house addresses the master of the house as father.
0: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
1: The same person is addressed by the wife as a husband.
0: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
1: The daughter-in-law in the house would address him as a father-in-law.
0: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
1: A tiny top in the household would address the same person as grandpa.
0: అదే ఇంటి ఎందు ఉండేటువంటి యొక్క ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
1: And if you were to ask a very old person in the house would regard this as
0: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుండాలి.
1: So the son regards him as a son.
0: భార్యకు దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుండాలి.
1: The mother regards as a son, the wife as a husband.
0: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
1: The son regards him as a father.
0: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
0: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
0: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తిట్టిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ we tend to feel that it is not a permanent thing, thereby we have suffered in the process.
0: Marpu chendetundi ee jagattu nandu nirantaramu dharmame marpu chendakundina idi sambhinchipothundi.
1: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world would come to an end.
0: Deshikala paristhitil prabhavamunu prastarinchukoni dharmamu kudanu maravalasi vastundi.
1: Dharma also has to undergo a change keeping in tune with the change.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: ఈచ్ పర్సన్ ఈస్ గవర్న్ బై సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
0: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
1: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
0: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
1: The faiths or religions could be different but the path is the same.
0: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకుని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వి కేటగరైజ్ ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియ శూద్ర వైశ్య అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కాని అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
1: దట్స్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
0: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీన్ అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కాని దీని యొక్క పదార్థము యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కాని ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: The ornament that we adorn ourselves with could be such as a suit of convenience, but the basic entity gold is a common factor.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: You could have different complexions of the cows, but the milk they give is the same.
0: నల్ల గోవు అని నల్ల పాలేమైనా ఇస్తున్నదా?
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
1: Or a white cow, would it give you white milk?
0: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
1: Or where you have an intermixture of black and white in the cow's complexion?
0: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
1: No, the color of the milk is the same.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది
0: జీవ జంతువు వేరు, జీవుడు ఒక్కడే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: ది డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ జీవా ఇస్ ద సేమ్. యు కుడ్ హావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బట్ ఎసెన్షియలీ ది నేచర్ ఇస్ ద
0: సేమ్. తెలియనేకను మానవుడు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతుడై.
1: హి డజంట్ నో దిస్ and he leads himself astray and suffers in the process.
0: ee bratuku nimittamai ee vidhamaina margamulanu manam avalambistunname kaani nijamaina tundi yokka aatmanantamunu anubhavincheetundi bratukunaku ivi ee maatram kudanu addu tagalavu.
1: For the sake of eking out a livelihood we undertake such path, but that does not take us any far.
0: Kanaka sarvula yendu undinatundi yokka divyattamu okkate aneetundi tattvanni manam ee naadu gurtintumo aanaade manamu danyulam avutamu.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
0: Kalukune anadi kaalamulundi ee bhakti prapattula yokka tattvamulanu aneka vidhamuluga jagattunuku saattu vastu vacharu.
1: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
0: Bhaktiki minchinatvanti yokka tattvamargamu marokati ledu.
1: There is no path greater than bhakti.
0: ee premanugrahamunaku paatrulainatundi vyaktulu entaki danyulaina kavachu.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: Shravanam, kirtanam, vishnu sranam, paada sevanam, vandanam, archanam, dasyam, sneham, aatma nivedanam unnaru. ee seva anaga kevalamu daivamunaku chesetundi seva kaadu.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: Jagatunaku chesetundi yokka sevane daiva seva.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: Anantamainatundi yokka daivatvanni manam aaradhinchalemu.
1: You cannot possibly worship God who is infinite.
0: Kanukane ee vishwa swaroopamainatundi yokka virata swaroopanni మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: సో వి మస్ట్ మేక్ ఎన్ ఎండెవర్ టు ట్రై అండ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ హిస్ క్రియేషన్.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: ద సర్వీస్ దట్ వి డు టు ఎనీవన్ ఇస్ ద సర్వీస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటం చాలా సులభం.
1: సో ప్లంజింగ్ ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: Daiva prema anekuntadaniki oka vidhamainatundi haddulu levu.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: Leka daivamu ittivaru attivaru ani nirnayinchetundi adhikaram kuda evariki ledu.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: Kevalamu vari vari pramtulaku varu guriye kevalam aaveshapurvatamainatundi parupulu palupuguru gaani daivatvanni nirnayinchetundi adhikaramu ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దట్ దే గెట్ క్యారీడ్ అవే బై దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ స్టార్ట్ డిస్క్రైబింగ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్, బట్ యాక్చువల్లీ నోబడీ హ్యాస్ ద రైట్ టు డూ సో.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తన స్వతంత్రం ఉన్నది.
1: గాడ్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు గ్రేస్ ఎ డివోటీ ఆఫ్ హిస్ ఇన్ ఎనీ మేనర్ చోజన్ బై హిమ్.
0: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokya managa nirantaramu daivam yokka chintana chestu daivam yokka paralanu aacharistu ye karyamulu chesinappudiki దైవ కార్యములుగా భావించటము ఇది సాలోక్య సేవ.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సాలోక్య సర్వీస్ కన్సిస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ వర్డ్ యూ అటర్, హీస్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: దానిని సాలోక్య సహనగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఈస్ సాలోక్య, దేర్ సా ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: దైవం యొక్క చింతను తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
0: దీనినే చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: వి హావ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఇన్ ద భగవద్గీత.
0: మావను స్మరించుచ, నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
1: థింక్ ఆఫ్ మీ కాన్స్టెంట్లీ అండ్ జంప్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: కనుక నీవు భగవత్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికే చెందుతాయి.
1: సో బై కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సే, విల్ సర్టన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
0: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనిని సాలోక్యము అన్నారు.
1: దిస్ ఈస్ సాలోక్య.
0: ఇంకా సారూప్యము.
1: ద సెకండ్ ఈస్ సారూప్య,
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: దోస్ పార్ట్స్ విచ్ ఎమినేట్ ఫ్రమ్ ఫైర్ హావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫైర్.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడా వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: జస్ట్ ఆస్ ఫైర్ హావ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ షెడింగ్ ఆఫ్ లైట్ అండ్ బర్నింగ్ సంథింగ్, సో ఆల్సో ద
0: స్పార్క్ సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ దీస్ త్రీ.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
1: ఎవ్రీ బీయింగ్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద లార్డ్.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: So that is why there is enough significance to classify this as sarupya.
0: Inka samipyamu.
1: The third is called samipya.
0: Anaga agni dooramuga kanipinchutunnappudu agni swaroopanni maatrame choodagalam kaani kanipinchinappudu daani vegini velthuru kuda manam andukovachu. Ee vidhamuga salokya samipya sarupya saavithyamuni yokka tattvanni deenini bible yendu kudanu I am the messenger of God annadu. I am the son of God annadu. I and my father are one annadu. Adivadi Holy Ghost annadu. Ivi naalugu tattvamu.
1: So we have salokya, samipya, sarupya and the fourth where you merge in this being, sayutya. The same has also been told to us by the Bible. I am the messenger of God first, then I am the son of God, third I and my father are one, and then we have the Holy Ghost.
0: Inka aarya samajam nandu kaani leka bharatiya samskrutini nandu kaani konni vidhamulu ayyatti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
1: We also have in the form of what we have in our culture advaita, dvaita and vishishta advaita.
0: Ivi kudanu kevalamu ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self same destination.
0: వీటినే కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: Karma మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
1: The karma marga is like the kacha road.
0: కొన్ని శ్రమలకు మనము గురి కావలసి వస్తుంది.
1: We certainly have to undergo some hard.
0: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడలకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
1: వి మైట్ కమ్ టు సమ్ ఫిజికల్ డిస్కంఫర్ట్,
0: శ్రమ పడవలసి వస్తుంది.
1: వి ఆల్సో హావ్ టు అండర్గో సమ్ ట్రబుల్.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: Now the second one, the Pratimarga, is a path where you can have a cart going.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్ణ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఇస్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: నౌ వెన్ వి ట్రావెల్ బై ట్రైన్ వీ హావ్ టు అండర్గో సమ్ హార్డ్షిప్.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ జర్నీ వీ మే హావ్ టు చేంజ్ ట్రైన్స్ అట్ అన్ ఇంటర్మీడియట్ స్టేషన్ దేర్ అండర్గోయింగ్ సమ్ డిఫికల్టీస్.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏంటంటే పూర్తిగా మనం విచారణ చేస్తే కర్ణ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఇస్ అకిన్ టు

0: difficulties.
1: అయితే దీనికి రెండవ మార్గం ఏంటంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
0: Now the second type is the భక్తి మార్గ. You get into the through coach or through carriage.
1: ఇది రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగకు అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
0: Now the third one, the జ్ఞాన మార్గ, is the through train itself.
1: మనము కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ keep changing from one part.
1: Puramanta kudanu train lopala kudanu first class ticket, second class ticket, third class ticket ani undetundi.
0: In the not too distant past we had these three different classes in the train journey.
1: Adhe third class ticket e oka karma margamu,
0: first, second and third class.
1: Second class ticket e oka bhakti margamu.
0: The third class ticket is karma, second is the bhakti marga.
1: Ee gnana margam anetundi first class.
0: And the gnana marga is the first class.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంది. కానీ ముగ్గురు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
0: ఇన్ ది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మేబీ దేర్ బి ఎ ఫ్యూ ఫ్యాన్స్ ఆపరేటింగ్ గివింగ్ యూ దట్ మచ్ ఆఫ్ రిలీఫ్, ఎ ఫ్యూ మోర్ కంఫర్ట్, బట్ బేసికలీ ఆల్ ద త్రీ హావ్ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్.
1: మనము ప్రయాణం చేసేంత వరకు కొన్ని సుఖదుఖములకు మనకు గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడా కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
0: So in the same manner, endowed as we are with this physical body, for this journey of life in this world around us, we have to undertake a journey of thought. We have to think of this jnana marga.
1: కనుక దేహతత్వం ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ బై హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రై టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆముష్కమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు.
0: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: Idi annamu unnadi vishamu untundadi.
0: Here you have food, you have poison.
1: Vishamunu chusinappudu manam tinataku bhayapadtam.
0: When you look at the poison we don't feel like eating it.
1: Annamunu chusinappudu aaragintalani aashapadtam.
0: When you look at the food proper we have a desire to partake of it.
1: Kanuka మనం ఐహికమునందు కానీ ఆముష్కం అనేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
0: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
1: తీనే చీనే పుణ్యే మధ్య లోకం విశంతి అన్నారు.
0: వీ కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఇస్ పర్మనెంట్, దాట్ విచ్ ఇస్ బేసికలీ
1: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
0: వీ టెన్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్డ్ సమ్ గుడ్ డీడ్స్.
1: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
1: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. A sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma state.
1: Sharira manasika adhyatmika shaktulu anni kudanu seva tattvamlo imitti tadvara daiva sevaga bhavinchi mana jeevitamunu sarthakam chesukovali.
0: All the faculties

0: at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
1: Manasu, mata, kriyalu, manishiki okataina.
0: The thought, the word and the deed, if these were to be the same for man,
1: ide divyamaina manavattamu.
0: This is the highest form of one's life.
1: Ee moodinti dwara kudanu manam samaj sevalo palgonali.
0: It is through these three that we should plunge into service of society.
1: Prema swarupulara swami puttina dinamani puttina dinamani aneka mandi protestant Islam ujani veerandaru daggariki vachi happy birthday annaru.
0: Embodiments of love, saying that this Swami's birthday, many people like Charles Spin, Hislop, Ojaki came close to Swami and said, happy birthday.
1: Ika ane samandhi dhuram nunchi kudanu, happy birthday, ino ka vidamayat kundi yukka, pranti ga varu bhavinchi, loka priti ga varu vishasinchi, ee vidamayat kundi yukka palukulu palukutu untaru.
0: And then many others at a distance were also saying, happy birthday, to give joy to their own sense of feeling.
1: Nenu cheptuntanu. Happy lenetundi variki happy cheppandi. Nenu eppudu happy gaane untuntanu. Naaku cheppanakkaraledu.
0: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
1: Birthday, birthday anaga kevalamu ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
0: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
1: ఇది ఏ నాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
0: వి టాక్ ఆఫ్ బర్త్డే, బట్ బర్త్డే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు.
1: ఇవన్నీ ఇప్పుడు ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: ద బాడీ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్. And all that is endowed into the body has to be used so that we do some activity.
1: Nijamuga puttinanduku manamu ee jagattunandu oka saarthakamainatundi karyamunu manam sadhinchali.
0: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
1: Ee birthday swamiki ivvalsinatundi yokka kaanuka emiti anetundi vicharinchali.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: Choti manavarannu preminchi vaari paadala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatundi sariyaina kaanuka ichinattuga untundi.
0: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to swami.
1: Swami koreetundi kaanuka adi okkate.
0: This is the gift. This is the only
1: nirmalamaina నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
0: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఈ జగత్తంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంపు వంటిది.
0: This world is like a camp.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: In this camp, in this world, you have activities towards the welfare.
1: ఇది ఒక కర్మ క్షేత్రము.
0: This is the field of activity.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: And all the good things that are undertaken are the sacred ones.
1: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: In order to do this, we go to the Lord who is our master and seek from him these bodies of ours.
1: ee laukika jagattunandu kodanu kontha mandi madhya taragati varu pennindu jarige samayalo vaari konni paathralu avasaramayi srimantulu intiki poyi paathralu techukuntuntaru.
0: Even in our day to day world we notice that some middle class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
1: Techukunnatundi paathralu మన పని పూర్తి అయిన తర్వాత దాన్ని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
0: Once the vessels are taken, you make full use of them and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధం చేయకుండా చిల్లులు పొడిచి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
0: యు డోంట్ డూ దిస్ ఇన్స్టెడ్ రిటర్న్ ద వెసల్స్ ఇన్ ద ఫార్మ్ వేర్ దే హ్యావ్ హోల్స్ వేర్ దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ షీప్ యు వుడ్ ఓన్లీ రిసీవ్ ద యాంగర్ ఆఫ్ ది ఓనర్ హు వుడ్ సెండ్ యు బ్యాక్.
1: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ బాడీస్ హావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ us బై గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ దెమ్ ఫర్ అ సర్టెన్
1: పర్పస్. ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలు అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వీ హ్యావ్ టు సీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ, వీ మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ ఆల్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ అన్సలీడ్ స్టేట్ టు గాడ్.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడాను నా ఆశ మాత్రం కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: help. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసినా అది చేరడానికి వీలు కాదు.
0: వన్ హూస్ లెటింగ్ అవుట్ క్రైస్ ఆఫ్ హంగర్, యూ గో అండ్ ప్రీచ్ ఇన్ ద స్పిరిచువల్ ట్రూత్, హీ కాంట్ గెట్ ఎనీ.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: ట్రై అండ్ సాషియేట్ హిస్ హంగర్ అండ్ దట్ ఫుడ్ ఈజ్ విల్ టేక్ హిమ్.
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
1: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One whose trouble, give him peace in the form of God.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One whose disease, give him medicine. That is God for him.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య, వైద్య, ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: So our organizations should endeavor to give to these 6,000 villages some assistance and help in the educational, in the health and such other fields of